శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్టమాసం 10వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 31వ తేదీ, ఆదివారం. నిలయంలో సమయం 5:59 కావస్తోంది. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు ప్రబోధ గీతం.

0: leading the charge. In the bowling department, Bhuvneshwar Kumar and Josh Hazlewood have been among their key performers with the new ball. Meanwhile, Gujarat Titans will once again rely on key batters like skipper Shubman Gill, Sai Sudarshan and Joss Butler. While all-rounder Jason Holder has strengthened their bowling attack with important wickets in the second half of the season. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు భక్తిరంజని కార్యక్రమంలో ముందుగా సూర్యభగవానుని కీర్తనలు, అనంతరం క్రైస్తవ భక్తి గీతాలు వింటారు.

0: नमस्ते नमस्ते नमस्ते नमः।
1: మీరింతవరకు సూర్య భగవానుని కీర్తనలు విన్నారు. ఇప్పుడు క్రైస్తవ భక్తి గీతాలు వింటారు.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో సూర్యభగవానుని కీర్తనలు, తరువాత క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు సూక్తి ముక్తావళి, వ్యాఖ్యాత శ్రీ ఎం యాడమ్స్.
1: డిసెంబర్ మాసము మానవ చరిత్రలో చాలా ముఖ్యమైనది. జనులందరికీ సంతోషకరమైన శుభవర్తమానము క్రీస్తు జననము డిసెంబర్ మాసములో జరుగుట వలన దీనిని ఆనంద మాసం అందరు. డిసెంబరు డిస్మెల్ అను పదము నుండి వచ్చినది. డిస్మెల్ అనగా దశాంశము, పదవది. అష్టమి, నవమి, దశమి లాగానే ఇంగ్లీష్లో ఆక్టో, నవం, డిసెంబర్ అంటారు. కాబట్టి డిసెంబర్ అనగా పదవది అని అర్థం వస్తుంది. చాంబర్ ఇంగ్లీష్ డిక్షనరీలో డిసెంబర్ అనగా ఫార్మర్లీ 10th month, నౌ 12th month అంతని వ్రాయబడినది. కొంతమంది దైవజనులు క్రీస్తు జననము ఆదిమ గ్రీకు హెబ్రిక్ క్యాలెండర్ల ప్రకారము 9వ నెలలో జరిగినదని అభిప్రాయము. చరిత్రకారులు నూతన శకము ప్రారంభించినప్పుడు దీనికి క్రీస్తు శకము అని పేరు పెట్టిరి. అనగా క్రీస్తు జనన కాలము నుండి ఈ శకము ప్రారంభమైనది. క్రీస్తు పుట్టిన 8వ దినమున ఆయనకు యెరూషలేము దేవాలయములో యేసు అను పేరు పెట్టిరి. ఆ రోజు నుండి క్రీస్తు శకము ప్రారంభమైనది. అంతకు ముందున్న 7 రోజులు ఆయన ఇమ్మానుయేలు అని పిలువబడెను. కాన చరిత్రకారులు డిసెంబర్ అనే 10వ నెలను 12వ నెలగా మార్చి యేసు అను పేరు పెట్టబడిన జనవరి 1వ తారీఖు నుండి క్రీస్తు శకమును లెక్కించిరి. అందుచేత డిసెంబర్ 25 స్థిరమైన క్రిస్మస్ రోజుగా పరిగణింపబడినది. క్రీస్తు పుట్టిన రాత్రి అనగా డిసెంబర్ 24 రాత్రి ఆకాశంలో ఒక గొప్ప తేజోవంతమైన నక్షత్రము వెలిసినది. ఈ నక్షత్ర గమనమును అనుసరించి తూర్పు దేశ జ్ఞానులు బెత్లెహేములోని యేసు ప్రభువును దర్శించిరి. ఈ నక్షత్రమును గూర్చి ఒక కథ ఉన్నది. ఒకరోజు దేవుని ప్రధాన దూత అయిన గాబ్రియేలు గెలాక్సీ అనబడే నక్షత్ర మండలమునకు వెళ్లి అన్ని నక్షత్రములను పరిశీలించెను. అప్పుడు ఆ దూత యొక్క దృష్టి అత్యధికముగా ప్రకాశించుచు తోకతో ఉండిన హోప్ నక్షత్రం మీద పడెను. తాను వచ్చిన కార్యము ఫలించనని దూత సంతోషించి హోప్ నక్షత్రమునకు గొప్ప దేవుని కార్యము అప్పగించెను. అదేమంటే క్రీస్తు పుట్టు సమయమునకు తూర్పు దిక్కున నిలువబడి అచ్చట నుండి ప్రయాణము సాగించి క్రీస్తు పుట్టిన బెత్లెహేము నగరం వరకు ప్రయాణము చేయుట. హోప్ అనగా నిరీక్షణ. తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రమును గుర్తించి దాని గమనమును అనుసరించి ఎంతో నిరీక్షణతో ప్రయాణము చేసి బెత్లెహేమునందున్న బాలయేసును చేరి పూజించిరి. అందుకు గుర్తుగా మనమందరము క్రిస్మస్ సమయంలో క్రిస్మస్ స్టార్తో మన గృహములను అలంకరించుకుంటాము. క్రిస్మస్ స్టార్ క్రీస్తు జననమునకు గుర్తు. క్రిస్మస్ స్టార్ నూతన శకారంభునకు నాంది. క్రిస్మస్ స్టార్ క్రీస్తు దేవపుత్రుడు అనే దానికి సాక్షి. క్రిస్మస్ స్టార్ ప్రపంచ శాంతికి సందేశమునకు సూచన. క్రిస్మస్ స్టార్ సోదర భావనకు మార్గదర్శి. క్రిస్మస్ స్టార్ దేవుని ప్రేమకు సాక్ష్యార్థము. క్రిస్మస్ స్టార్ పరలోక సైన్యముల ఆనంద చిహ్నము. క్రిస్మస్ స్టార్ క్రీస్తు శుభ సందేశమాలిక. క్రిస్మస్ స్టార్ అన్ని తరములకు ప్రమోదకరము. క్రిస్మస్ స్టార్ మానవ పాప విమోచన ప్రణాళికలో ఒక భాగము. కాబట్టి ఆ జ్ఞానుల వలె మనమును క్రిస్మస్ స్టార్ను ఆదర్శముగా తీసుకుని నిరీక్షణతో భక్తి పూర్ణతతోనూ ప్రభువును సేవించదుముగాక.
0: మీరింతవరకు సూక్తి ముక్తావళి విన్నారు. వ్యాఖ్యాత శ్రీ ఎం యాడమ్స్.
2: దైవ చింతన

ఆధ్యాత్మికత సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.

0: వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
1: మా స్టూడియో క్లాక్లో సమయం 6:35 కావస్తుంది. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు పొలం కబుర్లు వింటారు.
2: రైతు సోదరులకు నమస్కారం, కిసాన్ వాణికి సుస్వాగతం. ఈనాటి మన పొలం కబుర్లలో వరి సాగు నీటి యాజమాన్యం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

మనం ప్రస్తుతం వరి పంటకు అధిక నీటిని వినియోగిస్తున్నాం. వరి పంటకు అవసరమైన నీటి కంటే 2 లేదా 3 రెట్ల నీటిని వాడుతున్నాం. మనం పెట్టే నీటిలో 60 నుండి 70% భూమిలోనికి ఇంకిపోయి పైరుకు ఉపయోగం లేకుండా వ్యర్థమవుతుంది. ఎక్కువ నీరు పెట్టడం వల్ల వేస్తున్న ఎరువులు నష్టమైపోతున్నాయి. పంట దిగుబడి తగ్గుతూ ఉంది. మన రాయలసీమ జిల్లాల్లో నీటి లభ్యత చాలా తక్కువ, కావున మన ప్రాంతంలో నీటి వృధా చేయడం సరికాదు. అందుకే మన ప్రాంతంలో వరి పంటను ప్రోత్సహించడమే లేదు. వరి మొక్క తేమ నేల నుండి తీసుకున్న నీటిలో కేవలం 5% మాత్రమే తన జీవనక్రియలకు వినియోగించుకుంటుంది. మిగిలిన 95% నీటిని పత్రరంధ్రం ద్వారా బయటికి పంపించేస్తుంది. అందువలన మితమైన మోతాదులో, అంటే 2 సెంటీమీటర్ల నుండి 5 సెంటీమీటర్లు మించకుండా పొలంలో నీటిని నింపితే నీరు పొదుపు అవుతుంది. నత్రజని నష్టం కాదు, కలుపు మొక్కల బెడద తగ్గుతుంది. పిలక సంఖ్యలు పెరగడం వలన దిగుబడి పెరుగుతుంది. వరి పైరుకు వివిధ దశల్లో నీరు ఎంతవరకు పెట్టాలో తెలుసుకుందాం. దమ్ము చేసే సమయంలో, బాగా దమ్ము చేసి ఆకరుదుక్కులో ఎరువులు వేసి చదును చేసే సమయంలో, అంటే మాందోలే సమయంలో, ఈ సమయం నుండి నాట్లు వేసే వరకు 2 సెంటీమీటర్ల వరకు నీరు పొలంలో నిలిచి ఉండాలి. నాటే సమయం విషయానికి వస్తే, నాట్లు వేసేటప్పుడు నేల బురద పొదంలో ఉండాలి. అప్పుడు నాట్లు సరైన లోతుకు వేస్తారు. నీరు ఎక్కువగా ఉంటే మొక్కలు, అంటే నాట్లు లోతుగా వేస్తారు. అందువలన పిలకలు తగ్గి దిగుబడి తగ్గుతుంది. ఇక మొక్కలు స్థిరపడ సమయం విషయానికి వస్తే, నాట్లు పూర్తయిన వెంటనే నీటి లోతు 5 సెంటీమీటర్ల వరకు పెంచి 4 రోజుల పాటు ఉంచాలి. గొంతు దాకా నీరు పెట్టాలి. ఈ విధంగా నీరు పెడితే మొక్క త్వరగా కొత్త వేర్లు తొడుగుతుంది, నిలదొక్కుని కుదురుకుంటుంది. ఇక పిలకలు ఏర్పడే సమయంలో, ఈ సమయంలో 2 సెంటీమీటర్లకు మించి నీళ్లు పెట్టకూడదు. మామూలుగా నీరు ఎక్కువైతే మొక్క ఎత్తుగా పెరుగుతుంది, పిలకల సంఖ్య తగ్గిస్తుంది. అట్లాని మడిలో నీళ్లు లేకుండా చేస్తే నేలలో ఆవిరైపోయి పిలకల సంఖ్య తగ్గిపోతుంది. కాబట్టి 2 సెంటీమీటర్ల నీరు మాత్రమే పెట్టాలి. దీనివల్ల వేరు లోపలికి పోయి మొక్కకు బలం చేకూరుతుంది, పిలకలను కొత్తగా ఏర్పరుస్తుంది. అందువలన పిలకలు ఏర్పడేటప్పటి నుంచి కరుకుకు వచ్చేంత వరకు మడిలో 2 సెంటీమీటర్ లోతులో నీళ్లు ఉంటే సరిపోతుంది. కరుకుకు వచ్చినప్పటి నుంచి గింజ గట్టిపడే దశ వరకు 50 నుంచి 60 రోజుల తర్వాత ఈ దశ మొదలవుతుంది. కాబట్టి ఈ దశ 20 నుండి 25 రోజుల వరకు ఉంటుంది. ఈ దశలో పూర్తిగా 5 సెంటీమీటర్ నీటిని ఉంచాలి. ఈ దశలో మొక్క కరుకుకు వచ్చి పోటాకు ఏర్పడి వెన్ను బయటకు వస్తుంది, పూలు విచ్చుకొని నొగరాలుతుంది, తర్వాత గింజ పాలు పోసుకుంటుంది. ఈ దశ అంతా వరికి నీటి సున్నిత దశలు. ఈ దశలో నీటి ఎద్దడి ఏర్పడితే దిగుబడి తగ్గుతుంది. నీరు ఎక్కువైతే మొక్క కాండం పెరిగి వెన్ను సన్నబడి తక్కువ గింజలు ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్తగా మనం ఈ నీటి యాజమాన్య పద్ధతులు పాటించాలి. గింజ పట్టేటప్పుడు నీళ్లు ఎలా ఉండాలంటే, ఈ దశలో నేలలో తేమ ఉంటే సరిపోతుంది. అప్పటి నుంచి నీరు పెట్టకపోయినా పర్వాలేదు, మడిని ఆరబెట్టాలి. అప్పుడు గింజలు బాగా గట్టిపడతాయి. పైపాటుగా ఈరా వేసే సమయంలో నీరు పలచగా ఉండాలి, బురద పదునుగా ఉండాలి. అప్పుడే నేలలో ఎరువు బాగా కలిసి మొక్కకు పడుతుంది. ఈరా వేసిన 36 నుండి 48 గంటల తర్వాత మరలా నీళ్లు పెట్టాలి.

మామిడిలో ఆర్క్ మ్యాంగో స్పెషల్ వాడకం, వాటి ఉపయోగాల గురించి తెలుసుకుందాం. ఆర్క్ మ్యాంగో స్పెషల్ మామిడి పంటలో వాడదగిన సూక్ష్మ పోషక మిశ్రమం. దీనిని భారత ఉద్యాన పరిశోధన సంస్థ బెంగళూరు వారు తయారు చేశారు. ఇది మామిడి పండు నాణ్యతను, దిగుబడిని పెంచడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. మామిడి పండు రుచి, నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. ఆర్క్ మ్యాంగో స్పెషల్ సూక్ష్మ పోషకం అన్ని రకాల మామిడి చెట్లకు ఉపయోగించవచ్చు. ఈ పోషకాన్ని పూతకు ముందు 2 సార్లు, పూత తర్వాత 2 సార్లు వాడవలసిందిగా సిఫార్సు చేశారు. ఇందులో సూక్ష్మ పోషకాలైన జింకు, బోరాన్, ఇనుము, రాగి, మాంగనీస్, మాలిబ్డనం, క్లోరిన్ మరియు ద్వితీయ శ్రేణి పోషకాలైన కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ మరియు పొటాషియం ఉన్నాయి. దీన్ని 1 లీటర్కు 5 గ్రాముల చొప్పున కొద్దిగా నిమ్మరసంతో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆర్క్ మ్యాంగో స్పెషల్ కాపునిచ్చే మామిడి తోటలో పిచికారీ చేసే విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 75 గ్రాముల మ్యాంగో స్పెషల్, దీనికి 1 నిమ్మపండు రసం, దీనికి 1 షాంపూ ప్యాకెట్, 15 లీటర్లో నీటిని గెలిపి ఇప్పుడు చెప్పబోయే విధంగా 4 సార్లు పిచికారీ చేసుకోవాలి. మొదటి పిచికారీ ఆగస్టు నెలలో వర్షం పడిన తర్వాత చేసుకోవాలి. రెండవ పిచికారీ పూత రాకముందు నవంబర్ డిసెంబర్ నెలల్లో చేసుకోవాలి. ఇక 3వ పిచికారీ పిందె బఠానీ సైజులో ఉన్నప్పుడు చేయాలి. 4వ పిచికారీ పిందె నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు చేయాలి. అయితే ఇందులో మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఆర్క్ మ్యాంగో స్పెషల్ మామిడి పూత సమయంలో పిచికారీ చేయకూడదు. రాగి సంబంధిత మందులు మినహా మిగిలిన తెలుపు పురుగుల మందులతో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఉదయం 6 గంటల నుండి 11 గంటల లోపు, సాయంకాలం అయితే 4 నుంచి 6 గంటల లోపల పిచికారీ చేసుకోవచ్చు. 8 కిలోల మ్యాంగో స్పెషల్ 1 ఎకరా మామిడి తోటకు వాడినట్లయితే 20 నుంచి 30% దిగుబడిని మనం పెంచవచ్చు. కాయ కోత తర్వాత మామిడి తోటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్త విషయానికి వస్తే, మామిడి చెట్లకు కోత అనంతరం 2 నుంచి 3 వారాల విశ్రాంతి అవసరం. తర్వాత ఇప్పుడు సూచించే యాజమాన్య పద్ధతులు పాటిస్తే సరైన సమయానికి పూత కాపు వచ్చి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది.

0: మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు.
1: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ
2: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
1: ఆకాశవాణి. ఆ పాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
2: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
3: పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం.
4: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెర్ట్జ్ పై ప్రసారం.

0: విజ్ఞానం, వినోదం,
1: విద్య, వైద్యం,
0: కళలు, సాహిత్యం,
1: చరిత్ర, సంస్కృతి,
0: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
1: ప్రభాత రేఖలు. ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 MHz పై
0: తప్పక వినండి ప్రభాత రేఖలు.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. ఇప్పుడు

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 134 సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి దూరదర్శన్లలో ప్రసారమవుతుంది. రాష్ట్రస్థాయి యోగాంధ్ర కార్యక్రమం జూన్ 21న అమరావతిలో 25,000 మందితో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం సుమారు 26,000 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించేందుకు 2,728 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134 సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగమైన వెంటనే ఒకసారి, రాత్రి 8 గంటలకు మరొకసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. రాష్ట్రస్థాయి యోగాంధ్ర కార్యక్రమం వచ్చే నెల 21న అమరావతిలో 25,000 మందితో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లో 1,000 మందితో ప్రత్యేక యోగాంధ్ర కార్యక్రమం జరపాలని అన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో యోగాంధ్రపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కోటి మంది ఈ కార్యక్రమంలో పాల్గొనేలా కార్యాచరణ రూపొందించాలని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 7 నుంచి 21 వరకు 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. యోగాంధ్ర నిర్వహణ కోసం ప్రతి జిల్లాకు 25 లక్షల రూపాయల చొప్పున నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా యోగా నాచురోపతి విభాగ సలహాదారు మంతెన సత్యనారాయణరాజు రూపొందించిన యోగాంధ్ర పోస్టర్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. తెలంగాణలో ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం సుమారు 26,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లో బీజేపీ రాష్ట కార్యాలయంలో పాత్రికేయులతో కేంద్ర మంత్రి నిన్న మాట్లాడుతూ, ప్రజా పంపిణీ వ్యవస్థ మొత్తం వ్యయంలో 72.67% కేంద్ర ప్రభుత్వం భరిస్తోందని అన్నారు. రబీ సీజన్లో రైతులకు బోనస్ ఎందుకు ఇవ్వలేదో రాష్ట ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు. డీజిల్ కొరత ప్రచారం వాస్తవాలకు విరుద్దమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. మెగా డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలకు నిరసనగా రేపు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైఎస్సార్సీపీ నాయకులు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. నెల్లూరు జిల్లా కేంద్రంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలను ఆధారాలతో సహా బయటపెట్టామని అన్నారు. అక్రమాలపై తాము లేవనెత్తిన కీలక ప్రశ్నలకు అధికారులు సమాధానాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. డీఎస్సీ కుంభకోణంపై ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించే వరకు తమ పోరాటం కొనసాగుతోందని తెలిపారు. మెగా డీఎస్సీ 2025 నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు అక్రమాలు జరగలేదని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2025 డీఎస్సీని అత్యంత పారదర్శకంగా నిర్వహించామని అన్నారు. దీనికోసం 3,36,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని ఆయన పేర్కొంటూ,
1: డిఎస్సీ నోటిఫికేషన్ చూస్తే దీంట్లో నోటిఫై చేసింది మనం 16,342 పోస్టులు, 3,36,000 మంది దీనికి అప్లై చేశారు. 13 జిల్లాలు రికార్డ్ టైం 226 కేసులు పడి రకరకాల ఆస్పెక్ట్స్ ని అర్థదూరకంగా దీన్ని అపోజ్ చేసినప్పటికీ కోర్టు మనం అన్ని సమర్పించిన తర్వాత కోర్టు ఇక్కడ తప్పు పట్టకుండా ముందుకు సాగేలాగా మనకి మరి ఎక్కడ అవరోధాలు కోర్టు ద్వారా ఎక్కడ రాలేదు కాబట్టి రికార్డ్ టైం లో మనం కంప్లీట్ చేసి ఇప్పటికి కూడా సర్టిఫికేట్స్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇన్కమ్ చేయండి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ఇవాళ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి

0: విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం సూపరింటెండెంట్ ప్రభుత్వ ఛాతీ మరియు సాంక్రమిక వ్యాధుల వైద్యశాల గుంటూరు నుంచి డాక్టర్ శ్రీకంఠి రఘు గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
1: 2026 సంవత్సరానికి ఆకర్షణను బహిర్గతం చేయడం, నికోటిన్ మరియు పొగాకు వ్యసనాన్ని ఎదుర్కొనడం, ఈ రెండుగా భాగాలకు విభజించి మనకి ఇతివృత్తం అయితే ఇవ్వడం.
0: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఈ రోజు ఉదయం 10:15 ప్రసారమవుతుంది.
2: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జూన్ నెలలో 62,34,445 మంది పెన్షన్దారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించేందుకు 2,728 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలనా శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. కొత్తగా 5,606 స్పౌజ్ పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. రేపు ఉదయం నుంచే సచివాలయ ఉద్యోగులు ఈ పెన్షన్లు లబ్దిదారులకు నేరుగా పంపిణీ చేస్తారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం రికార్డు స్థాయిలో 65,886 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు వెల్లడించారు. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన, కిసాన్ క్రెడిట్ కార్డు వంటివి రైతులకు ఆర్థికంగా ఆదుకుంటున్నాయని పథకం కింద లబ్ది పొందిన రాజశేఖర్ రెడ్డి వివరిస్తూ,
3: రైతుల కోసం ఈ కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన అని చెప్పి 6,000 రూపాయలు వాళ్ళకి ఇస్తా ఉంది. ఇది కాకుండా పిఎం కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అని చెప్పి వాళ్ళు ఎక్కడ నిలవ పెట్టుకున్నా కూడా ఆ పంట మీద వాళ్ళు మనకి అప్పు ఇస్తా ఉన్నారు. దాన్ని సులభ వాయిదా పద్ధతిలో కట్టేటట్టుగా, కొంచెం రైతులకి అనుకూలంగా ఉండేటట్టుగా కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా ఫసల్ బీమా యోజన అని చెప్పి ఒకటి పెట్టడం జరిగింది. అంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఆ పంటకి మనం బీమా కట్టుంటే మన పంటకు నష్టపరిహారం కూడా చెల్లిస్తుంది జరుగుతుంది.
2: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముద్రా రుణం చిరు వ్యాపారులు నిర్వహించే మహిళలకు ఆర్థిక భరోసానిస్తోందని లబ్దిదారు మస్తాన్బీ వెల్లడిస్తూ,
4: కేంద్ర ప్రభుత్వం రైతులకి చాలా సంక్షేమ పథకాలని ఇస్తుంది జరుగుతుంది. ముద్రా లోన్ కింద కూడా మహిళలకి ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. మోదీ గారు ఇలాగే ఇలాంటి సంక్షేమ పథకాలు ఇంకెన్నో పెట్టి మహిళలకి అటు రైతులకి అన్ని పథకాలు ఇచ్చి మంచిగా చేకూర్చాలని చెప్పి మహిళలు కూడా ఎక్కువగా మోదీ గారు వల్ల ఇవన్నీ మా ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయని చాలా వ్యక్తం చేస్తున్నారు.
2: పట్టణ పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా వారు నివసించే ప్రాంతాల్లోనే అధునాతనమైన ఇందిరం మేళం నిర్మించిస్తామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైదరాబాద్ బంజారాహిల్స్లో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ కార్యాలయాల సముదాయానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్తో కలిసి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. కొన్ని చోట్ల ఎండ తీవ్రత, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాల ప్రభావంతో రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈరోజు ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గి కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశముందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 17 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపే అవకాశముందని తెలిపారు. దక్షిణ ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని, మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం 134వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి, దూరదర్శన్లలో ప్రసారమవుతుంది. రాష్ట్రస్థాయి యోగాంధ్ర కార్యక్రమం జూన్ 21న అమరావతిలో 25,000 మందితో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో ధాన్యం సేకరణకు కేంద్ర ప్రభుత్వం సుమారు 26,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించేందుకు 2,728 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు స్టూడియో క్లాక్లో సమయం 7 గంటలు. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు వింటారు. 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్. అనంతరం మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని వివరాలు, తర్వాత చరిత్రలో ఈరోజు, అనంతరం మనసులోని మనసు ధారావాహిక నవలాపట్టణం 8వ భాగం వింటారు. రచన మాలతి చందూరు గారు, పఠనం శారదా శ్రీనివాసన్ గారు. 7:45 ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 అమరావతి జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి. 8:35 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో పీలేరు మండలం శ్రీ భువన విద్యాలయం విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. 9:00 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. 10:00 వార్తావాహిని విజయవాడ కేంద్రం నుండి. 10:15 ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం, అతిథి డాక్టర్ శ్రీకంఠి రఘు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 10:40 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:55 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్. అనంతరం మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 1:30 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 3:10 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ముందుగా లలిత భక్తి గీతాలు వింటారు. అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, తరువాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు, అనంతరం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం గురించిన వివరాలు. 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:30 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని వివరాలు, తరువాత తరిగొండ గీతరవలి భక్తి గీతాలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయంలో కషాయాల తయారీ, ఇంకా పురుగులు తెగుళ్ళు నివారణ గురించి వ్యవసాయ అధికారి శ్రీమతి వాణి గారి ప్రసంగం వింటారు. 7:45 క్రైస్తవ భక్తి గీతాలు. 8:00 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి చేసే మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం పునఃప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:40 చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 ఆపాత మధురాలు. 10:00 రవి వాసరియ సంగీత సభ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇంతవరకు ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు విన్నారు ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 7:05 కావస్తోంది.

0: ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.
1: వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నిష్పక్షపాతమైన ఓటర్ల జాబితా ఉంటేనే ఎన్నికలు న్యాయంగా జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. వైద్య, సాంకేతిక, టెక్స్టైల్స్, ఆరోగ్య రంగాలు దేశ స్వయం సమృద్ధిని పెంపొందించడానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో జరిగే ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం నిన్న న్యూఢిల్లీలో భారత ఎన్నికల సంఘం న్యాయవాదుల జాతీయ సదస్సు 2026ను నిర్వహించింది. ఈ సదస్సును ప్రారంభిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నిష్పక్షపాతమైన ఓటర్ల జాబితా ఉంటేనే ఎన్నికలు న్యాయంగా జరుగుతాయన్నారు. ఓటర్ల జాబితా నిర్వహణలో బూత్ స్థాయి అధికారులు, ఏజెంట్లు సైనికుల్లాంటి వారని అన్నారు. ఇటీవల అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో నెలకొన్న తీవ్రమైన పోటీని కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ న్యాయస్థానాల్లో కమిషన్ తరపున వాదనలు వినిపిస్తూ అంకితభావంతో కృషి చేస్తున్న న్యాయవాదులను ఆయన అభినందించారు. ఈ సదస్సులో సుప్రీంకోర్టు, దేశంలోని వివిధ హైకోర్టుల్లో ఎన్నికల సంఘం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాదులతో పాటు ప్రధాన ఎన్నికల అధికారులు, కమిషన్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మెడికల్ టెక్స్టైల్స్, టెక్నికల్ టెక్స్టైల్స్, హెల్త్ టెక్నాలజీ రంగాలు దేశ స్వయం సమృద్ధిని, ప్రపంచస్థాయి పోటీతత్వాన్ని పెంపొందించడానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. నిన్న విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్ మెడికల్ మెడిటెక్ జోన్ను మంత్రి సందర్శించారు. అక్కడ ఆయన వైద్య పరికరాల తయారీ విభాగాలు, పరిశోధన ఆవిష్కరణ కేంద్రాలు, ఇతర కీలక పారిశ్రామిక మౌలిక సదుపాయాలను సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిరాజ్ సింగ్, దేశాన్ని ప్రపంచస్థాయి తయారీ ఆవిష్కరణల హబ్గా మార్చేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ ప్రయత్నాలు మేక్ ఇన్ ఇండియా, ఆత్మ నిర్భర్ భారత్ సంకల్పానికి అనుగుణంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఏఎంటీజెడ్లోని వసతులు, హెల్త్ కేర్ టెక్నాలజీ, అధునాతన తయారీ రంగాల్లో దేశానికి పెరుగుతున్న బలాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. దేశీయ ఉత్పత్తిని పెంచడానికి, ప్రపంచ మార్కెట్లలో దేశ స్థానాన్ని బలోపేతం చేయడానికి ఈ రంగం అవకాశాలు అందిస్తోందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో కీలకమైన లిథియం బ్యాటరీలు, శాశ్వత అయస్కాంతాలను దేశంలోనే తయారు చేయాలని, ఈ సాంకేతికతను స్వదేశీయులే అభివృద్ది చేయాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్ష అని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. నిన్న గ్రేటర్ నోయిడాలోని సూరజ్పూర్లో ఉన్న లోహం పరిశ్రమను ఆయన సందర్శించారు. స్థిరమైన ఖనిజాలు, అధునాతన పదార్థాలను ఉత్పత్తి చేస్తున్న ఈ స్టార్టప్ కంపెనీ ప్రధానమంత్రి లక్ష్యానికి అనుగుణంగా క్లిష్టమైన సాంకేతికతను విజయవంతంగా అభివృద్ధి చేసిందని మంత్రి అభినందించారు.
1: एक यंग स्टार्टअप लोहम, इन्होंने कंप्लीट टेक्नोलॉजी को डेवलप किया है और टेक्नोलॉजी को डेवलप करने के बाद में वहां से प्रोडक्शन का लेवल लेके आए. आज उस प्लांट को देखने का मौका मिला. लिथियम कार्बोनेट बनाने की मशीनें जो कि आगे सीधा बैटरी बनाने में काम में आए, और परमानेंट मैग्नेट बनाने की मशीनें जो कि बहुत ही एक अच्छे, बहुत ही कॉम्प्लेक्स टेक्नोलॉजी को अच्छे तरीके से डेवलप किया.
0: प्रपंच आरोग्य संस्था WHO डायरेक्टर जनरल टेड्रोस अधनम నిన్న తూర్పు కాంగోలోని బునియాకు చేరుకున్నారు. టెడ్రోస్ అక్కడ ఉన్న ఒక చికిత్సా కేంద్రాన్ని సందర్శించడంతో పాటు స్థానిక అధికారులు, ఆరోగ్య కార్యకర్తలు ఎబోలా వ్యాధి ప్రభావిత కుటుంబాలను కలుసుకుంటారు. వైరస్ వ్యాప్తికి కేంద్ర బిందువుగా ఉన్న ఈ

0: ప్రాంతంలో అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడమే తమ మొదటి ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు. కాంగోలో 906 ఎబోలా అనుమానిత కేసులు, 223 అనుమానిత మరణాలు నమోదైనట్టు ఆరోగ్యాధికారులు తెలియజేశారు. కాగా పొరుగు దేశమైన ఉగాండాలో 9 కేసులు, 1 మరణము ధృవీకరించబడింది. ఈ వ్యాధి వ్యాప్తికి బుందిబుగ్యో వైరస్ కారణమని, దీనికి ఇప్పటివరకు ఎటువంటి టీకా లేదా చికిత్స అందుబాటులో లేవని తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మ్యాన్మార్ అధ్యక్షులు యు మిన్ ఆంగ్ 5 రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఆయనకు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. అంతకుముందు నిన్న మ్యాన్మార్ అధ్యక్షులు బీహార్లోని గయా సందర్శించి మహాబోధి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఉంది. యు మిన్ ఆంగ్ మ్యాన్మార్ అధ్యక్షుడి హోదాలో భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి. నిన్న సాయంత్రం విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ యుమిన్ ఆంగ్తో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై మ్యాన్మార్ అధ్యక్షులు కనబరిచిన సానుకూల దృక్పథాన్ని డాక్టర్ జయశంకర్ అభినందించారు. మ్యాన్మార్ అధ్యక్షులు రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చలు జరుపుతారు. మంగళవారం నాడు ముంబైని సందర్శిస్తారు. అక్కడ ఆయన వ్యాపార పారిశ్రామిక ప్రముఖులతో పరస్పర చర్చలు జరపడంతో పాటు వివిధ ప్రాంతాలను సందర్శిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 134వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఈఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. భారత సాయుధ దళాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని, అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0కు సిద్దంగా ఉన్నాయని భారత సైన్యాల ప్రధాన అధికారి జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. పూణే ఎన్డీఏ 150వ కోర్స్ పాసింగ్ అవుట్ పెరేడ్లో ఆయన మాట్లాడుతూ, ఆపరేషన్ సింధూర్ దేశ దృఢ సంకల్పాన్ని, సాయుధ దళాల సమన్వయాన్ని నిరూపించిందని చెప్పారు.
1: As far as Operation Sindoor is concerned, firstly, it is still continuing. There is temporary cessation of hostilities. So the Indian Army or all the three services are preparing well for Operation Sindoor 2.0 if it takes place. Presently, we are looking at enhancing our synergy within the three services. We are looking at equipping ourselves for the next warfare. As I have told you, the next warfare will not be limited to the land, maritime and air alone. The new entries, that is the space, cyber and cognitive warfare, will play a very important role.
0: ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే 2026 సీజన్ ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. బ్యాడ్మింటన్లో భారత పురుషుల డబుల్స్ జంట సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి ఈరోజు జరిగే సింగపూర్ ఓపెన్ ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన మొహమ్మద్ షాహిబుల్ ఫిక్రి, ఫజర్ అల్ఫియాన్ జోడీతో తలపడతారు. మే 2024లో థాయిలాండ్ ఓపెన్ గెలిచిన తర్వాత భారత జోడీ ఇప్పటివరకు మరో టైటిల్ సాధించలేదు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కేరళ, మాహే, లక్షద్వీప్, దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, మధ్యప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నిష్పక్షపాతమైన ఓటర్ల జాబితా ఉంటేనే ఎన్నికలు న్యాయంగా జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అన్నారు. వైద్య, సాంకేతిక, టెక్స్టైల్స్, ఆరోగ్య రంగాలు దేశ స్వయం సమృద్ధిని పెంపొందించడానికి అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారం.

0: అవుతుంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లో జరిగే ఫైనల్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు

0: ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు వింటారు. తరువాత చరిత్రలో ఈరోజు, అనంతరం మనసులోని మనసు ధారావాహిక నవలా పఠనం 8వ భాగం వింటారు. రచన మాలతీ చందూరు గారు, పఠనం శారదా శ్రీనివాసన్ గారు. ఇప్పుడు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు వినే ముందు ప్రకటన.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు. భారతీయ గగనతలంలో 90 వసంతాలుగా తన స్వరాన్ని మార్మోగిస్తూ కోట్లాది ప్రజల హృదయాలకు చేరువైన మహత్తర ప్రసార సంస్థ ఆల్ ఇండియా రేడియో ఆకాశవాణి. 1936లో ప్రారంభమైన ఈ రేడియో ప్రసార సేవ కాలానుగుణంగా మార్పులకు అనుగుణంగా ముందుకు సాగుతూ భారత ప్రజల జీవన విధానంలో భాగమైంది. గ్రామీణ ప్రాంతాల్లో రైతుకు వ్యవసాయ సలహాలు అందిస్తూ, సరిహద్దుల్లో జవాన్లకు దేశభక్తి గీతాలు వినిపిస్తూ, విద్యార్థులకు విద్యా కార్యక్రమాలు అందిస్తూ ప్రతి సందర్భంలోనూ ఆకాశవాణి తన ప్రత్యేకతను చాటుకుంది. ఇది ఆకాశవాణి అనే మధుర స్వరం వినిపించగానే లక్షలాది మంది శ్రోతలకు ఒక ఆప్యాయ అనుభూతి కలుగుతుంది. సంగీతం, సాహిత్యం, నాటకాలు, వార్తలు, మహిళా కార్యక్రమాలు, యువవాణి, ఇలా ప్రతి వర్గానికి అనుగుణంగా ఎన్నో విలువైన కార్యక్రమాలను అందిస్తోంది. 1936 జూన్ 8న ఆల్ ఇండియా రేడియోగా ప్రారంభమైన ఈ సంస్థ తరువాత ఆకాశవాణి అనే పేరుతో దేశ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. సమాచారం, విద్య, వినోదం అనే లక్ష్యాలతో ప్రారంభమైన ఆకాశవాణి కాలానుగుణంగా ఎన్నో మార్పులను ఆహ్వానిస్తూ తన ప్రస్థానాన్ని విజయవంతంగా కొనసాగిస్తోంది. స్వాతంత్ర సమరకాలం నుంచి దేశ నిర్మాణ దశ వరకు ఆకాశవాణి కీలక పాత్ర పోషించింది. జాతీయ నాయకుల సందేశాలు, ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ సలహాలు, విద్యా కార్యక్రమాలు, సాహిత్య ప్రసారాలు, సంగీత కార్యక్రమాలు అందిస్తూ ప్రజలకు మరింత చేరువైంది. తెలుగు భాషాభివృద్ధికి ఆకాశవాణి విశేష సేవలు అందించి ఎంతోమంది గొప్ప కవులు, రచయితలు, కళాకారులను ప్రజలకు పరిచయం చేసింది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ప్రతి ఇంటికి చేరిన మాధ్యమంగా నిలిచింది. ఆకాశవాణి వార్తలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు సరైన సమాచారాన్ని చేరవేసే వేదికగా ఆకాశవాణి విశేష సేవలు అందిస్తోంది. నేటి డిజిటల్ యుగంలో కూడా ఎఫ్ఎం, ఆన్లైన్ మొబైల్ యాప్ల ద్వారా కొత్త తరానికి చేరువవుతూ తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది. బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే లక్ష్యంతో 90 వసంతాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఆకాశవాణి భవిష్యత్తులోనూ ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని, ప్రజల మనసుల్లో ఇదే స్థానం నిలుపుకోవాలని ఆకాంక్షిద్దాం. మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని వివరాలు విన్నారు.

0: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
1: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
0: ప్రతి గురువారం ఉదయం 8:35
1: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
0: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
1: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
0: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు చరిత్రలో ఈరోజు కార్యక్రమంలో నేడు 31 ఈరోజున ప్రపంచ చరిత్రలో, భారతదేశ చరిత్రలో చోటు చేసుకున్న కొన్ని ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. ప్రపంచ చరిత్రలో ఈరోజున దక్షిణాఫ్రికా గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు. 1961 బ్రిటిష్ పాలన నుండి పూర్తిగా విముక్తి పొంది కామన్వెల్త్ కూటమి నుంచి వైదొలగి రిపబ్లిక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికాగా అవతరించింది. శ్రోతలు, నేడు భారతదేశ చరిత్రలో విశిష్ట స్థానం సంపాదించిన మహారాణి, ఆదర్శ పాలకురాలు, ప్రజారంజక పరిపాలనకు ప్రతీక అయిన అహల్యాబాయ్ హోల్కర్ జయంతి సందర్భంగా కొన్ని ముఖ్య వివరాలు తెలుసుకుందాం. 1725 మహారాష్ట్రలోని చౌండీ గ్రామంలో జన్మించిన వీరు చిన్ననాటి నుంచే వినయం, క్రమశిక్షణ, దైవభక్తి వంటి విలువలను అలవర్చుకున్నారు. వీరి తండ్రి మాంకోజీ షిండే గారు గ్రామ పెద్దగా ఉండేవారు. ఆ కాలంలో బాలికలకు విద్యాభ్యాసం అరుదుగా ఉన్నప్పటికీ తనకు చదువు నేర్పించి మంచి సంస్కారాలను అందించారు. మరాఠా సామ్రాజ్యానికి చెందిన ప్రముఖ సేనాని మల్హర్ రావ్ హోల్కర్ గారు అహల్యాబాయి యొక్క తెలివితేటలను గమనించి తన కుమారుడు ఖండేరావ్ హోల్కర్ గారితో వివాహం జరిపించారు. వివాహానంతరం హోల్కర్ వంశంలో అడుగుపెట్టి రాజకుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. అయితే జీవితంలో ఎన్నో విషాదాలు వీరిని వెంటాడాయి. యుద్ధంలో భర్త ఖండేరావు మరణించగా కొంతకాలానికే కుమారుడు మాలేరావు కూడా కాలం చెందారు. అయినప్పటికీ ఆమె ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ప్రజలు మేలు కోసం రాజ్యపాలన బాధ్యతలు చేపట్టారు. 1767 మాల్వా రాజ్యానికి పాలకురాలిగా బాధ్యతలు స్వీకరించిన అహల్యాబాయి దాదాపు 3 పాటు ప్రజలకు సుస్థిరమైన, న్యాయబద్ధమైన పాలన అందించారు. వీరి రాజధానిగా మహేశ్వర్ను అభివృద్ధి చేసి దానిని విద్య, సాంస్కృతిక, వాణిజ్య కేంద్రంగా తీర్చిదిద్దారు. అహల్యాబాయి పాలనలో రైతులకు

ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. పన్నుల విషయంలో సహేతుక విధానాలను అమలు చేసి వ్యవసాయాభివృద్ధికి తోడ్పడ్డారు. ప్రజల సమస్యలను నేరుగా విని పరిష్కరించేందుకు ప్రత్యేక సభలను నిర్వహించేవారు. ఆమె న్యాయపాలన కారణంగా ప్రజలు ఆమె తమ తల్లిలా భావించి లోకమాత అని గౌరవించారు. ధార్మిక సేవల విషయంలో అహల్యాబాయి చేసిన కృషి విశేషమైనది. ఉత్తరాన హిమాలయ ప్రాంతాల నుంచి దక్షిణాన రామేశ్వరం వరకు అనేక దేవాలయాలను పునర్నిర్మించారు. ముఖ్యంగా కాశీ విశ్వనాథ ఆలయం, సోమనాథ ఆలయం, ద్వారకా ఆలయం వంటి పుణ్యక్షేత్రాల అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. కళలు, సాహిత్యం, సంగీతం పట్ల వీరికి ఎంతో అభిమానం ఉండేది. అనేక మంది కవులు, పండితులు, కళాకారులను ఆదరించి ప్రోత్సహించారు. మహేశ్వరి చేనేత పరిశ్రమకు ఊతమిచ్చి నేటికి ప్రసిద్ధి చెందిన మహేశ్వరి చీరల అభివృద్ధికి కారణమయ్యారు. వీరు చూపిన సేవా మార్గం, ప్రజాపాలనలో నెలకొల్పిన ఆదర్శాలు నేటికీ స్ఫూర్తిదాయకం. మీరింతవరకు చరిత్రలో ఈరోజు విన్నారు. ఇప్పుడు విందాం మనసులోని మనసు ధారావాహిక నవలాపఠనం 8వ భాగం వింటారు. రచన మాలతీ చందూరి గారు, పఠనం శారదా శ్రీనివాసన్ గారు.

మా పద్మ పోలికలు నీలో చాలా ఉన్నాయి. అది కూడా చామంచాయిగా ఉంటుంది. వెనక నుంచి చూసి చాలాసార్లు నువ్వు మా పద్మవేమో అనుకుంటుంటాను. దానికి కూడా నీలానే పెద్ద జడ అన్నాడు భాస్కర్. టికెట్లు రేపు తెప్పిద్దురు గాని, రాత్రికి నాన్నను అడుగుతాను. ఆల్ రైట్, లెట్ అస్ స్టార్ట్ అవర్ రొటీన్ అంటూ లెటర్సు, కాంట్రాక్టులు వాటిల్లో పడ్డాడు భాస్కరం. ఆ పూట అరుణకి అంత పని లేదు. శనివారం నాటి డ్రామాకి సౌండ్ ఎఫెక్ట్స్ మిక్స్ చెయ్యాలంటే పక్కన భాస్కర్ ఉండాలి, లేకపోతే ఎఫెక్ట్స్ సెక్షన్ ఇంజనీర్ ఒప్పుకోడు. ఈ టాక్ చదివి చూడు, ఎవరో బుద్ధిమంతుడు, వృద్ధిలోకి రాదగ్గవాడు ముందుగానే స్క్రిప్ట్ రాసి పంపేశాడు అంటూ టాక్ కవర్ అరుణ్ టేబుల్ మీద గిరాటు పెట్టాడు భాస్కర్. అరుణ కవర్ విప్పింది. తన దృష్టిని స్క్రిప్ట్ మీద లగ్నం చెయ్యలేకుండా ఉంది. ఆ అక్షరాల వెనుక రాజా ముఖం కనిపిస్తోంది. అతను సాయంత్రం కనిపిస్తాడా, రేపొస్తావుగా అంటూ అడిగాడు. అతనికి కూడా తన్ని చూడాలని తహతహగా ఉందా? పొడుగ్గా కడ్డీలాగా ఉన్న తన రూపం పదే పదే అరుణను మురిపిస్తోంది. అతని కళ్ళు అచ్చు అమ్మమ్మగారి కళ్ళలాగే ఉన్నాయి. కొద్దిగా ఎదిగిన క్రాఫింగ్, మరీ గిరజాల జుట్టు కాదు. మీసాలు ఎలా ఉన్నాయి? అరుణ జ్ఞాపకం చేసుకుంటోంది. డ్రూపింగ్ మీసాలు రెండు పక్కలా వాలి ఉన్నాయి. ముఖం మీద పడుతున్న ఒత్తైన క్రాఫింగ్ పైకి తొయ్యాలని తనకి ఎన్నిసార్లు అనిపించిందో. ఈ ప్రేమభావాలని ఎక్కడైనా లెక్కిస్తారా? ఇది ప్రేమ? రెండు రోజుల క్రితం కనీ విని ఎరగని ఒక వ్యక్తిని ఇన్నిసార్లు తలుచుకోవడం సాధ్యమా? పెళ్లితో ఆడపిల్లకి స్వేచ్ఛ పోతుంది అంటారు. తనకి స్వేచ్ఛ కావాలనే అనిపించడం లేదు. అతని చేతుల్లో బందీ అవడంలో ఎంతో హాయి ఉందనిపిస్తోంది. నిన్న మొన్నటిదాకా పెళ్ళి అన్న భావాలు రాని తనకు రెండు రోజుల్లో ఇన్ని ఆలోచనలు ఎలా కలుగుతున్నాయి? చదువుకున్నవాడు, అందమైనవాడు, మంచి పొజిషన్లో ఉన్నవాడు భర్తగా లభిస్తే ఏ ఆడపిల్ల వద్దంటుంది? తనకి ఇల్లు, భర్త, సంసారం కావాలి, ప్రేమ కావాలి, తనని ప్రేమించే వ్యక్తి, తన చేత ప్రేమించబడే వ్యక్తి కావాలి. తనకు అదృష్టం కొద్దీ రాజా లభించాడు. అతని కోసం తను ఏదైనా చేస్తుంది. ఏ అరుణ, ఏమిటా పరధ్యానం? రెండుసార్లు పిలిచాను. భాస్కర్ కంఠంతో ఈ లోకంలోకి వచ్చిపడింది. ఆ స్క్రిప్ట్ పూర్తి చేశావా లేదా? ఒక్క నిమిషం సార్, తల దిమ్ముగా ఉంది, అబద్ధం ఆడింది. సారీ సార్, 5 నిమిషాల్లో ముగించేస్తాను. అది పూర్తి చేస్తే మిక్సింగ్కు వెళ్దాం, 1 గంటకి రికార్డింగ్ ఉందనుకుంటా అన్నాడు భాస్కర్.

అవును, రెండింటికి స్టూడియో కావాలంటే కూడా టామిల్ వాళ్ళకి ఈ లోపలే టాక్ ఫినిష్ చేసుకోవాలి. అయితే నువ్వు స్టూడియో వేటలో ఉండు, ముందుగా వెళ్ళి ఇన్ఛార్జిని పట్టుకో, లేకుంటే ఆ స్టూడియో మరొకరికి ఇచ్చేస్తారు. రెండింటికి ఇంటికి వెళ్ళిపోతాను సార్, సాయంత్రం నాకేం డ్యూటీ లేదుగా. ఏ, మా వాళ్ళంతా సినిమా ప్రోగ్రాం పెట్టారు, మొన్న శనివారం ఆలస్యమైందిగా. టాక్ రికార్డ్ చేసేసి వెళ్ళిపో, రేపు వస్తూ వస్తూ మీ నాన్నగారిని ఒప్పించు అన్నాడు భాస్కర్ క్యాంటీన్ వైపు దారి తీస్తూ. భాస్కర్ డ్యూటీ టైంలో సగభాగం క్యాంటీన్లోనే గడుపుతుంటాడు. భాస్కరే కాదు, రేడియో స్టేషన్లో చాలా మటుకు ఆఫీసర్లు, స్టాఫ్ ఆర్టిస్టులు ఎక్కడా దొరకకపోతే క్యాంటీన్లో వెతికి పట్టుకోవచ్చు. ఆరారగా గంటకోసారి టీ తాగడం రేడియో జీవితంలో ఒక అంతర్భాగం. ఆనాటి టాకర్ పాతవాడే, ఆయనకు రేడియో టాక్స్ కొట్టిన పిండి. వస్తూనే ఆ టాకర్ని వెంటేసుకుని 5వ నెంబర్ స్టూడియోలోకి దూరింది అరుణ. రేడియో స్టేషన్లో మ్యూజికల్ చైర్స్లోని కుర్చీల కోసం పరిగెత్తినట్లు రికార్డింగ్ కోసం ఖాళీ స్టూడియోల వెంట పరిగెత్తడం అందరికీ అలవాటు. మొదట్లో అరుణ స్టూడియో ఖాళీ అవుతుందేమోనని ఎదురు చూస్తూ కూర్చునేది. రాను రాను అనుభవం పెరిగి జబర్దస్తిగా స్టూడియో ఆక్రమించేసుకుని పని పూర్తి చేసుకోవడం నేర్చేసుకుంది. 2:30 అయ్యేసరికి అరుణ పని పూర్తయింది. డ్యూటీ టేబుల్ దగ్గర టాకర్కి చెక్ ఇప్పించింది. భాస్కర్ దగ్గర నుంచి ఎండార్స్మెంట్ తీసుకుని స్క్రిప్టు టేపు లాకర్లో జాగ్రత్త చేసి రేడియో స్టేషన్ గేట్లు దాటి బస్టాండ్లో నుంచుంది. శనివారం ఈ టైంకి తనకి ఏమీ తెలియదు. రాజా అనే వ్యక్తి ఉన్నాడని కానీ, సుందరమ్మ గారి ఉనికి కానీ ఏమీ తెలియదు. కానీ ఈరోజు తన ఆలోచనలన్నీ ఒక వ్యక్తి చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. పరధ్యానంగా సముద్రం వంక చూస్తూ ఎక్కడికో పరిభ్రమిస్తున్న మనోనేత్రంతో రాజాని గురించి ఆలోచిస్తున్న అరుణ పక్కన కారాగడం, డ్రైవర్ కారు తలుపు తెరిచి బయటికి దిగి సెల్యూట్ చేయడం ఇవేవి గమనించలేదు. అమ్మగారు ఆ పిలుపుకి తల తిప్పి చూసింది. మొన్నటి డ్రైవర్ మరోసారి సెల్యూట్ చేసి, పెద్దమ్మగారు పంపారు, తమని కారులో ఇంటికి తీసుకెళ్లమన్నారు అన్నాడు నమ్రతగా. నన్నా, దేనికి? నాకు బస్ పాస్ ఉంది. ఎండగా ఉంది, తమన్ని బస్సులో వెళ్ళొద్దని చెప్పమన్నారు. ఎక్కండి. కారు తలుపు తెరిచి పట్టుకున్నాడు. అరుణకి గర్వంగా ఉంది. పాపం సుందరమ్మగారికి వెర్రి అపేక్ష, తానెక్కడికందిపోతానో అని భయం. నీకెలా తెలుసు నేను ఇక్కడుంటానని? ఇంటికెళ్ళానమ్మా, అమ్మగారు చెప్పారు. తమరు 3 ఇంటికల్లా వస్తారని, కొంచెం లేట్ అయితే తమరు వెళ్ళిపోయి ఉండేవారు. పెద్దమ్మగారు మరీ మరీ చెప్పారు కారు తీసుకెళ్ళి కాచు కూర్చోమని అన్నాడు డ్రైవర్. కారు నెమ్మదిగా వెళ్తోంది. అరుణకి రాజారావుని గురించి ఎన్నో తెలుసుకోవాలనుంది. అతని అభిరుచులేమిటి, అతని చిన్నతనం ఎలా ఉండేది, ఎన్నో వివరాలు కనుక్కోవాలనుంది. నువ్వు ఎన్నాళ్ళు బట్టి ఉంటున్నావు? అడిగింది అరుణ డ్రైవర్ని. నేను పనిలో ప్రవేశించి 3 ఏళ్ళయిందమ్మా. అంత క్రితం మా నాన్న ఉండేవాడు. మీ నాన్న చాలా రోజులు చేశాడా? పెద్దమ్మగారి పెళ్ళయ్యాక పెద్దమ్మగారి తండ్రి గారు కారు కొన్నారు. ఆ కారుకి మా నాన్న డ్రైవర్గా వచ్చాట. అప్పటినుంచి 3 ఏళ్ల క్రితం దాకా మా నాన్నే ఉండేవాడు. నీకు పెళ్ళయిందా? అయిందమ్మా, 2 పిల్లలు. పెద్దమ్మగారే నాకు పెళ్లి చేశారు. పిల్లని వెతికి డబ్బు ఖర్చు చేసి మరీ పెళ్లి చేశారు. ఆ అమ్మగారు చాలా దయగా ఉంటారమ్మా. కోపం వస్తే మటుకు పట్టుకోలేం. నీ మీద కోపడ్డారా ఎప్పుడైనా? ఒక్కసారి. దేనికి? నేను బుల్లిబాబు గారు సినిమాకి వెళ్ళాం. నన్ను తీసుకెళ్ళమని రాజాబాబు గారు చాలా తొందర చేశారు. ఇద్దరం మొదట అటు సినిమాకి వెళ్ళాం. తర్వాత పెద్దమ్మగారు ఒకటే కంగారు, బాబుగారు తప్పిపోయారని. 4 వైపులకి మనుషుల్ని పంపారు వెతకడానికి. రాత్రి 9:30కి ఇద్దరం కలిసి ఇంటికి వచ్చాం. ఆ రోజు పెద్దమ్మగారికి ఎంత కోపం వచ్చిందని బెల్ట్ పుచ్చుకుని నన్ను చితకబాదారు. అప్పటి దెబ్బల మచ్చలు మోకాళ్ళ మీద ఇంకా ఉన్నాయి. బాబుగారిని కొట్టలేదా? లేదమ్మా, నేను కదా తీసుకెళ్ళింది. బుల్లిబాబుగారికి దారులు సరిగా తెలియవు. ఆయన ఉద్యోగంలో చేరేదాకా. అప్పటికి నువ్వు చదువుతున్నావా? బాబుగారు స్కూల్ ఫైనల్కి వచ్చారు, నేను 9 తప్పాను. నా సావాసం చేస్తే బుల్లిబాబుగారు చెడిపోతారని భయపడేవారు పెద్దమ్మగారు, చెప్పాడు డ్రైవరు. నీ పేరేమిటి? రంగయ్య. నీ పెళ్ళి ఎప్పుడైంది? ఆ తరువాత 6 ఏళ్ల దాకా నన్ను గుమ్మంలోకి రానివ్వలేదు పెద్దమ్మగారు. మా నాన్నకి జ్వరం వస్తే నేను కారు తోలడానికి వచ్చాను. అప్పటికి అమ్మగారి కోపం తగ్గింది. ఆ తరువాతనే నా పెళ్లి చేశారు. అరుణకి కథ వింటుంటే సుందరమ్మగారి స్వభావం కొద్ది కొద్దిగా అర్థమవుతోంది. మనవడి విషయంలో ఆవిడ ఎటువంటి పొరపాటు సహించలేదు, అది తథ్యం. నువ్వు బుల్లిబాబు గారు స్నేహంగా

0: ఉండేవారా?
1: లేదమ్మా, బాబుగారు కారులో వెళ్ళేవారు, కారులో వచ్చేవారు. వారికి స్నేహితులు ఎవరూ లేరు. ఇప్పుడు కూడానా? ఇప్పుడు పెద్దయ్యారనుకోండి. చిన్నప్పుడు పాపం జాలిగా ఉండేది ఆయన చూస్తే. పెద్దమ్మగారేమో ఎక్కడికి వెళ్ళనిచ్చేవారు కాదు అన్నాడు రంగయ్య. కారు దాసప్రకాష్ దాటి తమ ఇంటి ముందాగింది. అక్కయ్య వచ్చింది, అక్కయ్య వచ్చేసింది అంటూ చిన్నపిల్ల రాణి పరిగెత్తుకుంటూ వచ్చింది కారు దగ్గరికి. డ్రైవర్ దిగి కారు తలుపు తెరిచాడు. నువ్వు కారు తీసుకెళ్ళిపో అంది అరుణ లోపలికెళ్తూ. వద్దమ్మా, కారు

అక్కయ్య వచ్చేసింది అంటూ చిన్నపిల్ల రాణి పరిగెత్తుకుంటూ వచ్చింది కారు దగ్గరికి. డ్రైవర్ దిగి కారు తలుపు తెరిచాడు. నువ్వు కారు తీసుకెళ్ళిపో అంది అరుణ లోపలికి వెళ్తూ. వద్దమ్మా, కారు ఇక్కడే ఉంచుకుని తమ్మని ఎక్కించుకుని రమ్మన్నారు, నేను ఇక్కడే ఉంటాను. నాన్న వచ్చారా? అడిగింది గుమ్మంలో నుంచున్న రాణిని. నాన్న చిన్నక్క ఇంకా రాలేదు, మేమంతా రెడీ అంది అతి ఉత్సాహంగా. ఇంకో గంటా గంటన్నర పడుతుంది అంది అరుణ డ్రైవర్ను ఉద్దేశించి. పర్వాలేదమ్మా, పెద్దమ్మగారు ఇక్కడే ఉండి తమరిని అందరినీ తీసుకురమ్మన్నారు. సరే అంటూ లోపలికి వెళ్ళిపోయింది అరుణ. ఇంట్లోకి వెళ్ళేటప్పటికి సావిత్రమ్మగారు కాలుగాలిని పిల్లిలా అటూ ఇటూ తిరుగుతోంది. మీ నాన్నగారు ఇంకా రాలేదే, ఆ సుశీల రాలేదు అంది కంగారుగా. పిల్లలందరూ నీట్గా తయారయ్యారు. సావిత్రమ్మగారు గుంటూరు జరీ చీర కట్టుకుంది. తల్లిని చూసిన ప్రతిసారి అరుణ అనుకుంటూ ఉంటుంది, ఇంత పనిలోనూ ఇంతమంది పిల్లల తల్లి అయినా తన తల్లి ముఖంలో ఆ నేవళం పోలేదు. సన్నగా తెల్లగా ఉంటుంది. తామిద్దరిని చూస్తే తల్లి కూతుళ్ళు అనుకోరు, అప్పచెల్లెళ్ళు అనుకుంటారు. ఎందుకమ్మా అంత హడావిడి? ఇంకా మూడైనా అవ్వలేదు, ఐదింటికి కదా వాళ్ళు రమ్మంది, చాలా టైం ఉంది. కాఫీ పెట్టావా? ఆ పెట్టి ఫ్లాస్క్లో పోసాను, ఉండమ్మా గ్లాసులో పోసిస్తాను. నే పోస్తూ తాగుతాలే అమ్మా, ముందు కాళ్ళు చేతులు కడుక్కురాని అంటూ దొడ్లోకి దారి తీసింది అరుణ. అరుణ కాఫీ తాగి జడ వేసుకునేసరికి సుశీల కాలేజీ నుంచి వచ్చింది. సుశీల వెనకాలే తండ్రి వచ్చాడు. ఐదయ్యేటప్పటికి అందరూ కారెక్కారు. వాళ్ళు వెళ్ళేటప్పటికి రాజా ఆఫీసు నుంచి ఇంకా రాలేదు. తాతగారు అమ్మమ్మగారు వరండాలో కూర్చునున్నారు. వీళ్ల రాక విని లక్ష్మీదేవి గారు లోపల నుంచి వచ్చారు. రండి రండి అంటూ అందరినీ హాల్లోకి తీసుకెళ్లారు. హాల్లో పూర్వకాలం నాటి సోఫాలు మధ్యన వేసున్నాయి. రెండు సోఫా సెట్లు జతలు జతలుగా వేశారు. మధ్యన గుండటి బల్ల, దానిమీద ఇత్తడి పూలకుండి. గోడకి ముత్తాతగారి పెయింటింగ్ నిలువెత్తుది. మరోవైపు అమ్మమ్మగారు తాతగారు నుంచున్న ఫోటో. అందులో అమ్మమ్మగారు సన్నగా నాజుగ్గా ఉన్నారు. మా పెళ్ళైన కొత్తలో తీయించుకున్న ఫోటో అది. అప్పటికి నీ మామగారు ఇంకా కడుపున పడలేదు అంది సుందరమ్మగారు. లక్ష్మీ, నీ బియ్యపురాలను తీసుకెళ్ళి తోటా దొడ్డి చూపించు, ఇల్లంతా మేడ మీద కూడా చూపించు. మళ్ళీ ఆజ్ఞ. ఆఫీసు కారు వచ్చిందా? అడిగింది సుందరమ్మగారు. వచ్చిందండి, మీరు అనవసరంగా శ్రమ తీసుకుంటున్నారు. బస్ పాస్ ఉంది, బస్సులో వెళ్ళడం నాకు అలవాటే. నీకు అలవాటు ఉండొచ్చునమ్మా, ఇప్పుడు నువ్వు రామకృష్ణయ్య కూతురివి కాదు, సుందరమ్మగారి మనవడికి కాబోయే భార్యవి. నువ్వు బస్సులో ఎక్కి తిరగకూడదు. ఏ అని ప్రశ్నించాలనిపించింది, కానీ ఆ ప్రశ్న నాలుగు దాటి బయటికి రాలేదు. ఇన్నాళ్ళ నుంచి అందరిలాగా బస్సులో వెళుతూ ఇప్పుడు మటుకు కారులో. అసలు నీకు ఆ ఉద్యోగం ఎందుకు? శుభ్రంగా రిజైన్ చేసి పారే. నాకు కాలక్షేపం కావాలండి, ఇంట్లో కూర్చుంటే తోచదు. ఒక్క నెల్లాళ్ళలాగు అప్పుడంటావు, క్షణం తీరిక లేదండి అంటూ. లేని వాళ్ళకు ఉద్యోగం నీకెందుకు చెప్పు, ఎండనక వాననక అడ్డమైన వాళ్ల మధ్య. అరుణ ముఖం ఎర్రబడుతోంది. నిన్ను ఉద్యోగం మానమని అంటం లేదు, ఊరికే నా అభిప్రాయం చెప్పాను. నాకు ఇప్పుడప్పుడే మానాలని లేదండి, కొన్నాళ్ళలాగి. అంటే పెళ్ళయ్యాక మానేస్తావా? అరుణ జవాబు చెప్పలేదు, తల దించుకుంది. అంత సిగ్గుపడతావెందుకు? నాలుగు నెలలు పోతే వికారం అని వేవిళ్ళని నువ్వే మానతావు. రేపు నా మనవడు నీ కొంగు వదులుతాడేమిటి, అప్పుడు మానకేం చేస్తావు? కంఠస్వరం మృదువుగా ఉన్నా ఆ కళ్ళల్లో నవ్వు లేదు. కానివ్వండి, అప్పుడు ఎలాగో మానేస్తాను. ఈలోగా నన్ను ఉద్యోగానికి వెళ్ళనివ్వండి. మీరు చెప్తే ఆయన కాదనరు. పెళ్ళి అయ్యేదాకా చెయ్యి, ఆ తర్వాత రిజైన్ ఇచ్చేద్దు గాని, సరేనా అంది సుందరమ్మగారు నవ్వుతూ. అరుణ తల ఊపింది. ఈ అమ్మమ్మగారు మనుషుల్ని తన దారికి ఎలా తిప్పుకోగలదో అర్థమవుతోంది. నెమ్మది నెమ్మదిగా తన చేత ఉద్యోగం మానిపించేందుకు ఒప్పించేసింది. అసాధ్యురాలు అనుకుంది అరుణ మనస్సులో. తోట దొడ్డి ఇల్లు వాకిలి చూసి తల్లి తండ్రి హాల్లోకి వచ్చారు. వెంకమ్మ పలహారాలు తీసుకొచ్చింది.

మనసులోని మనసు ధారావాహిక నవలా పఠనం 8వ భాగం విన్నారు. రచన మాలతి చందూర్ గారు, పఠనం శారదా శ్రీనివాసన్ గారు.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరి అయిన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptylettersatgmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772446605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
0: సాహిత్యాన్ని స్నేహపూర్వక స్వరంలో అందించి
1: శ్రోతల్లో సాహిత్యాభిమానం పెంపొందించేందుకు
0: ప్రతి గురువారం ఉదయం 8:35
1: మన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న అపురూప కార్యక్రమం పుస్తకవాణి.
0: ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత రచయితల నవలలు, కథలు, మహనీయుల జీవిత చరిత్రలను, ప్రసిద్ధ రచనలను
1: శ్రోతల హృదయాలకు చేరువ చేసేందుకు వినూత్న ప్రయత్నం చేస్తుంది ఆకాశవాణి.
0: మర్చిపోకండి, ప్రతి గురువారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణిలో పుస్తకవాణి.
0: జీవితం ఒక ప్రయాణం అంటారు, మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
1: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
0: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
1: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
0: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై
1: ఓ పాటసారి
0: ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.

విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. మా స్టూడియో క్లాక్ల సమయం 7:45:30. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో ముందుగా మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం నుంచి సాగర్ పాడిన పాట వింటారు. సాహిత్యం అందించిన వారు అనంత శ్రీరామ్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

కార్యక్రమంలో తరువాత పాట. గ్యాంగ్ లీడర్ చిత్రం కోసం అనిరుద్ రవిచందర్ ఇన్నోగెంగా పాడిన పాట. గీత రచయిత అనంత్ శ్రీరామ్, సంగీతం అనిరుద్ రవిచందర్.

ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో పరుగు చిత్రం కోసం రంజిత్ పాడిన పాట, చంద్రబోస్ సాహిత్యం అందించగా మణిశర్మ సంగీతం అందించారు. మరి పాట విందామా?

తిరుపతి కేంద్రం ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో తరువాత పాట మిరాయి చిత్రం కోసం కృష్ణకాంత్ సాహిత్యం అందించగా గౌరహరి సంగీతం అందిస్తూ అర్మాన్ మాలిక్ పాడిన పాట వింటారు. విందామా మరి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు చిత్రం నుంచి శ్రీరామచంద్ర గానం శ్రీవెన్నుల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు. సంగీతం మిక్కీజే మేయర్.

0: భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం రత్న దీపికావళి.
0: ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం భారతరత్న పురస్కారం పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమంలో చివరి పాట మజ్ను చిత్రం నుంచి సుచిత్ సురేషన్ పాడిన పాట వింటారు. సంగీతం గోపీసుందర్, సాహిత్యం శ్రీమణి.

0: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
1: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
0: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
1: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
0: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
2: మీరింతవరకు ఉదయరాగం చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. ఇప్పుడు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.
3: ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. Good morning. I am Shagun Chopra.

0: పోలవరం నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటున్నామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొగాకు రైతుల సమస్యలపై కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్కు వేరువేరుగా లేఖలు రాసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీర ప్రాంతాల్లో వలసలు తగ్గించే దిశగా చర్యలు చేపట్టి మత్స్యకారులకు అండగా ఉంటామన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి గిరిరాజ సింగ్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ. ఇలాంటి ముఖ్యమైన అంశాలతో కూడిన మే నెల అమరావతి సమాచార లేఖను ఇప్పుడు విందాం. పోలవరం ప్రాజెక్టును మళ్లీ గాడిలో పెట్టామని, 2027 పుష్కరాల కంటే ముందే ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో పోలవరం నిర్వాసితులతో ఈ నెల 15న ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. సమావేశంలో భాగంగా పోలవరం నిర్వాసితులకు 306.61 కోట్ల రూపాయల పరిహారం, ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించారు. అలాగే పలువురు లబ్దిదారులకు ఆర్ఎండ్ఆర్ కాలనీలకు సంబంధించి ఇళ్ల తాళాలను కూడా ముఖ్యమంత్రి అందించారు. ఇళ్ల పట్టాల నిమిత్తం 62.05 ఎకరాలు, ల్యాండ్ టు ల్యాండ్ కింద 520.02 ఎకరాలను గుర్తించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, సర్ ఆర్థర్ కాటన్ జయంతి రోజున పోలవరం నిర్వాసితులతో సమావేశం కావడం, ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ కింద నిధులు ఇవ్వడం ఆనందంగా ఉందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కమిట్మెంట్ ఉంది, నిర్వాసితుల మీద అభిమానం ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని పొగాకు రైతుల సమస్యలపై కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 17న వేరువేరుగా లేఖలు రాశారు. ఏపీలోని ఫ్లూ క్యూడ్ వర్జీనియా పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర మంత్రులకు లేఖలో వివరించారు. 2026 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి సిగరెట్లపై సవరించిన పన్నుల విధానం వల్ల పొగాకు రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు స్పష్టం చేశారు. సిగరెట్లపై జీఎస్టీ రేటును 28% నుంచి 40% పెంచడంతో పాటు కేటగిరీ పొడవును బట్టి ఎక్సైజ్ డ్యూటీని 1000 సిగరెట్లకు 2050 రూపాయల నుంచి 8500 రూపాయల వరకు పెంచడంతో పొగాకు రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని వెల్లడించారు. స్థానిక సంస్థలు చేసే అభివృద్ది పనులు మరింత పారదర్శకంగా ప్రజలకు తెలియాలని, ఇందుకోసం ప్రత్యేకంగా ఒక పబ్లిక్ డాష్ బోర్డును తయారు చేయాలి అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. పంచాయతీరాజ్ శాఖ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖల ఉన్నతాధికారులతో గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 18న ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, రాష్ట్రంలో జరుగుతున్న రోడ్ల నిర్మాణం, సంబంధిత అభివృద్ది పనులు, అలాగే రోడ్ల పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకునే వెసులుబాటు ప్రతి ఒక్కరికీ కల్పించాలి అని అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ 2025-26 ఆర్థిక సంవత్సరానికి స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ఆన్లైన్ విధానంలో పారదర్శకంగా పన్నులు వసూలు చేసిందని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వరుసగా 2వ ఏడాది మత్స్యకార సేవలో పథకం నిధులు విడుదల చేశాం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తీర ప్రాంతాల్లో వలసలు తగ్గించే దిశగా అడుగులు వేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మత్స్యకారులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కూటమి ప్రభుత్వం వరుసగా 2వ ఏడాది కూడా వేట నిషేధ సమయంలో ఇచ్చే ఆర్థిక భృతిని ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. రాష్ట్ర పట్టణాభివృద్ది రంగానికి మరో కీలక ముందడుగు పడింది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 4 ప్రధాన పట్టణ మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొత్తం 1,990.83 కోట్ల రూపాయల విలువైన ఈ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, ఇందులో భాగంగా 497.71 కోట్ల రూపాయలు కేంద్ర సాయం మంజూరైంది. ఈ ప్రాజెక్టులు ప్రధానంగా విశాఖపట్నం నగరం మరియు మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అమలు కానున్నాయి. రాష్ట్రంలో 50% గ్రీన్ కవర్ ఉండాలని, పర్యావరణ పరిరక్షణలో పచ్చదనం పెంపు ఎంతో కీలకమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో అటవీశాఖ అధికారులతో ఈ నెల 22న సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రీన్ బెల్ట్, ఎర్రచందనం రికవరీ, గ్రేట్ గ్రీన్ వాల్పై అంశాల వారీగా అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్షించారు.
1: అమరావతి జిల్లా సమాచారాలకు విన్నారు రచన శ్రీ ఐ శ్రీనివాసరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు.

80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో పీలేరు మండలం శ్రీ భువన విద్యాలయం విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు.

0: బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో పీలేరు మండలం శ్రీ భువన విద్యాలయం విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం.
1: ఈరోజు బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో పీలేరు మండలం శ్రీ భువన విద్యాలయం విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం విన్నామా. గేయాన్ని వినిపించడానికి 3వ తరగతి నుంచి హిమాక్షి మరియు రోష్మిత వస్తున్నారు.

0: చేయండి.
1: తరువాత లూయీ బ్రెయిలీ జీవిత చరిత్రను వినిపించడానికి 4వ తరగతి నుంచి హిమాంశు వస్తున్నాడు.
2: లక్షలాది గుడ్డివారికి కంటిచూపుగా మారిన మహోన్నతుడు లూయీ బ్రెయిలీ. లూయీ బ్రెయిలీ 1809 జనవరి 4వ తేదీన ఫ్రాన్స్లోని ప్యారిస్ క్రువే అనే గ్రామంలో జన్మించాడు. లూయీ బ్రెయిలీ ప్రమాదవశాత్తు చిన్నతనంలోనే కంటిచూపు కోల్పోయాడు, పూర్తిగా అంధుడయ్యాడు. ఆయన చదువుపై మక్కువతో అక్కతో పాఠశాలకు వెళ్ళేవాడు. బ్రెయిలీ ఆసక్తిని గమనించి తండ్రి చిన్న మేకులను చెక్కపై అక్షరాలుగా గుచ్చి బ్రెయిలీ చేతులతో తడిమి చదివించేవాడు. బ్రెయిలీ గ్రహణ శక్తిని మెచ్చిన ఉపాధ్యాయులు చొరవతో స్కాలర్షిప్కి ఎంపిక చేశారు. 17 సంవత్సరాలకే ఆయన చదివిన పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాడు. చార్లియన్ బార్పియన్ అనే సైనిక అధికారి ద్వారా రాత్రిపూట సైనికులు సమాచారాన్ని తెలుసుకునేందుకు ఉపయోగించే 12 ఉబ్బెద్దు చుక్కల పద్ధతిని తెలుసుకున్నాడు. అదేవిధంగా అందులకు కూడా ప్రత్యేకమైన లిపిని తయారు చేశాడు. అదే బ్రెయిలీ లిపి. లూయీ బ్రెయిలీ 1852 జనవరి 6వ తేదీన తుది శ్వాస విడిచాడు. అందులకు గొప్ప మార్గదర్శుడుగా వెలుగొందాడు.
1: తరువాత అంకెల పాటలను వినిపించడానికి 1వ తరగతి నుంచి పూర్విక వస్తుంది.
3: ఒకటి ఒకటి ఒక్కటి మానవులంతా ఒక్కటి, రెండు రెండు రెండు ఆవు కొమ్ములు రెండు, మూడు మూడు మూడు మన జెండా రంగులు మూడు, నాలుగు నాలుగు నాలుగు మన వేదాలే నాలుగు, ఐదు ఐదు

0: తొమ్మిది తొమ్మిదికి తొమ్మిది, గ్రహాలు మూటమి తొమ్మిది, పది పది పది, అవతారాలన్నీ పది.
1: తరువాత భగవద్గీత శ్లోకాలు వినిపించడానికి తేజస్వి, సునంద, పూజవాహిని, దీక్షిత, లాస్య 4వ తరగతి నుండి, తేజస్విని, హేమశ్రేయ, తీర్థ, గీతిక మరియు మునికేతన 5వ తరగతి నుండి వస్తున్నారు.

0: తరువాత గేయం వినిపించడానికి 1వ తరగతి నుంచి రెడ్డి జ్ఞానేష్ వస్తున్నాడు.
1: ఆటలాడగా రారండి, ఆరు బయటకు చేరండి, ఆనందంగా మనమంతా ఆడితే లేతని చిత్తండి.
0: తరువాత గేయం వినిపించడానికి ఉమిక 4వ తరగతి నుంచి వస్తుంది.
2: ఉడతా ఉడతా ఓ ఉడతా, దిగి వస్తావా మిఠాయి పెడతా, చెట్లు ఎక్కడం ఎట్లాగో, గుట్టు విప్పి చెబుతావా, కొమ్మల్లో తిరగడం ఎట్లాగో, నెమ్మదిగా వివరిస్తావా, చుట్టారి కొమ్మన ఉంటావు, హఠాత్తుగా దిగి వస్తావు, చప్పుడు కొంచెం వినపడితే చిటుకుమని

0: చెప్పుకుంటావు, ఆ చుట్టుకాలేవో చెబుతావా, చుట్టాది కొమ్మకు చేరదును మెలుకులన్నీ చెబుతావా, లడ్డు మిఠాయి తినిపిస్తా.
1: తరువాత గేయాన్ని వినిపించడానికి 2వ తరగతి నుంచి సరియా మరియు శ్రీజ వస్తున్నారు.

0: పోసింది.
1: తరువాత గేయాన్ని వినిపించడానికి రెండవ తరగతి నుంచి ఆదిల్ వస్తున్నాడు.
0: తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగం, ముద్దల కృష్ణ తారంగం, ముహర్ కృష్ణ తారంగం, వేణునాథ తారంగం, వెన్నెల దొంగ తారంగం, తారంగం తారంగం.
1: తరువాత గేయాన్ని వినిపించడానికి కార్తికేయ రెడ్డి మరియు యుగేంద్ర నాయుడు మూడవ తరగతి నుంచి వస్తున్నారు.
2: రాజుగారి తోటలో నా మేతకెళ్ తిని, రాజుగారి తోటలో నా ఏమి చూస్తివి, రాణిగారి పూల చెట్ల సొగసు చూస్తిని, పూల చెట్ల చూసి నువ్వు ఊరుకుంటివా, నోరూర పూల చెట్లు మేసి వస్తిని, మేసి వస్తే నిన్ను బట్టులు ఏమి చేసిరి, బట్టులు వచ్చి నా కాలు విరగ కొట్టిరి, కాలు విరిగి నీవు ఊరుకుంటివా, మందు కోసం నేను డాక్టర్ ఇంటికెళ్తిని, మందిచ్చిన డాక్టర్ కి ఏమిస్తివి, చిక్కనైన తెల్ల పాలు అందిస్తిని, ఉన్న పాలు డాక్టర్ కి ఇస్తే యజమానికి ఏమిస్తావు, గడ్డి తినక ఒక్క పూట పస్తులుండి తీరుస్తా, పస్తులుంటే నీకు నీరసం రాదా, పాడు పని చెయ్యని బుద్ధి వచ్చా నాకు.
1: తరువాత గేయాన్ని వినిపించడానికి రెండవ తరగతి నుంచి యోక్షిత వస్తుంది. విందామా?
3: తెలుగు మనది, వెలుగు మనది, తేనెలులుకు పలుకు మనది, పెన్నా మనది, కృష్ణ మనది, పావని గోదారి మనది, నీతి మనది, ఖ్యాతి మనది, భీతి లేని జాతి మనది, ఈవీ మనది, టీవీ మనది, ఘనత కన్నా చరిత మనది.
1: తరువాత గేయాన్ని వినిపించడానికి రెండవ తరగతి నుంచి సూర్య వస్తున్నాడు.
4: పెద్దల మాట చద్ది మూట, చదువు రాని మొద్దు, కదలలేని ఎద్దు, అక్షరాలు దిద్దు, అందరికీ ముద్దు, చెవికి ఉండు దుద్దు, ఒంటిని బాగా రుద్దు.
1: తరువాత గేయాన్ని వినిపించడానికి రెండవ తరగతి నుంచి దాస్య మరియు హరిణి వస్తున్నారు. విందామా?
5: పిట్టమ్మ.

0: ఆత్మారామ.
1: తరువాత ఒక కథని వినిపించడానికి 3వ తరగతి నుంచి అహ్మదుల్లా వస్తున్నాడు.
2: కోడికి 2 పిల్లలుండేటివే. 2 రోజు స్కూల్కి చదువుకొని వెళ్ళేటివే. ఒకరోజు వాళ్ళమ్మకు జ్వరం వచ్చిందని, మీరు బస్సులో వెళ్ళండి, ఈరోజు నాకు బాగాలేదు అని చెప్పింది. సరే అని వెళ్ళాయి. అక్కడ బస్సు లేదు. ఒక కోడిపిల్లేమో బస్సు వెళ్ళిపోయిందనింది, ఇంకో కోడిపిల్లేమో బస్సు ఇంకా రాలా అనింది. అప్పుడే వెంటమారి నక్కొచ్చి, మీ బస్సు వెళ్ళిపోయింది, మనం ఆడుకుందాం రండి అనింది. అప్పుడు సరే కోడిపిల్లలు వెళ్ళాయి. నాకేమనుకున్నానంటే వీళ్ళతో దాగుడుమూట ఆడి వీళ్ళు ఎక్కడెక్కడ దాక్కున్నారో ఒక్కో దాన్ని కనిపెట్టి చంపి తినేద్దాం అనుకున్నాయి. అప్పుడు వాళ్ళమ్మకి డౌట్ వచ్చి వీళ్ళు స్కూల్కి పోతారో లేదో చూద్దామని చూసింది. అప్పుడు వాళ్ళు నక్క ప్రదేశానికి వెళ్ళడంతో, ఏంది వీళ్ళు నక్క ప్రదేశానికి వెళ్ళాడు అనింది. అప్పుడు పిల్లలు కాడికి వెళ్ళి పట్టుకొని, మిమ్మల్ని ఎవరు ఇక్కడికి తీసుకొచ్చిందంటే నక్క అని చెప్పడంతో, నక్క కాడికి బియ్యి, నక్క మా పిల్లల్ని ఇక్కడ తీసినందుకు నీకు బుద్ధి చెప్పాల్సిందే అని చెప్పి విధి తపాన్ కొట్టి, నువ్వు ఏమనుకున్నావో నాకు తెలియదు కానీ నా పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చావని అడిగింది. అప్పుడు నక్క

0: అడగంతో నాకు ఎప్పటి నుంచో మాంసం తినాలని ఉంది, ఎవ్వరూ ఇంకా దొరకలేదు, మీ పిల్లలు ఒంటరిగా అనపడంతో అందుకు చంపుకొని తిందాం అనుకొని తీసుకొచ్చాను, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయనని కోడికి చెప్పింది. దీంట్లో నీతి ఏమిటంటే తెలియని వాళ్ళతో సావాసం చేయకూడదు, అలాగే తిరగకూడదు, వాళ్ళు ఏమిచ్చినా మనం తీసుకోకూడదు.
1: తరువాత గేయాన్ని వినిపించడానికి 4వ తరగతి నుంచి హేమేంద్ర వర్మ, మిథున్ మరియు మోహన్ సాయి వస్తున్నారు.

0: రక్షిత, మనం చెట్లని కాపాడదాం, చెట్లు కూడా మనల్ని కాపాడతాయి.
1: తరువాత గేయాన్ని వినిపించడానికి 5వ తరగతి నుంచి ప్రజ్ఞ, హాసిని, మహిత్, తౌఫిక్ మరియు రెడ్డి ప్రకాష్ వస్తున్నారు.

0: చెప్పుదాం.
1: తరువాత దేశభక్తి గేయాన్ని వినిపించడానికి చైతన్య కుమారి, వర్షిణి మరియు యశస్విని 5వ తరగతి నుంచి మరియు రోహన్ కృష్ణ, నిషిత్ రెడ్డి 4వ తరగతి నుంచి వస్తున్నారు.

0: మనుషులోయ్.
1: చివరిగా ఒక కథను వివరించడానికి 5వ తరగతి నుంచి మొహమ్మద్ వస్తున్నాడు.
2: అనగనగా ఓ అడవిలో చెట్టులో గర్ద, ఉడుత, ఎలుక నివాసం ఉండేవి. అవి మంచి స్నేహితులు. అవి నెలకి సరిపడే ఆహారం ఒక రోజులో సమకూర్చి రోజుకి కొద్ది కొద్దిగా తింటూ వస్తున్నారు. అట్లా కొన్ని రోజులు గడుస్తున్నాయి. అలా ఒకరోజు జోరుగా వర్షం పడుతుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా ఇంటిలో కూర్చొని ఆహారాన్ని సేకరిస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళకి ఎలుక చెప్పింది, ఎక్కడో పిల్లి మూలుగుతున్న శబ్దం వస్తుంది మిత్రమా అని. వాళ్ళు అందరూ బయటికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక పిల్లి చెట్టు కింద కూర్చొని మూలుగుతూ ఉంది. ఏమైంది పిల్లి మిత్రమా అని ఉడత అడిగింది. నేను మా ఇంటికి చేరుతూ ఉండగా వర్షం పడుతుంది, అందుకని నేను మా ఇంటికి చేరలేకపోయాను, అందుకని నాకు చలేసి మూలుగుతున్నాను అని చెప్పింది. మళ్ళీ ఎలుక దయతలిచి, మా ఇంటికి రా మిత్రమా, నీకు ఆహారం కూడా పెడుతాము అని చెప్పింది. అందుకని పిల్లి చాలా సంతోషంగా వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అందరూ అన్నం తిన్నారు. తర్వాత అట్లే 3 రోజులు జోరుగా వర్షం కురిసింది. 4వ రోజు ఆహారం అయిపో

0: చెప్పడం వల్ల ఎలుక, ఉడుత, గడ్డ ఆహారం కోసం బయటికి వెళ్ళారు. వాళ్ళ పిల్లలని వదిలేసి వెళ్ళారు. పిల్లికి ఆకలేసి అసూయ పుట్టి ఎలుక పిల్లలని, గడ్డ పిల్లని తినేసింది. ఉడత పిల్లలు అబ్బడి లోపల పారిపోయి వాళ్ళ అమ్మ ఉడతకి చెప్పాయి. అది ఎలుక గడ్డకి కోపం వచ్చి ఇంటికి వెళ్ళే తర్వాత ఆడ పిల్లి పారిపోయింది. ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ పిల్లి ఉండదు. వాళ్ళకి అర్థమవుతుంది ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు అని.
1: ఇంతవరకు పీలేరు మండలం శ్రీ భువన విద్యాలయం విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.

మీరింతవరకు బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో పీలేరు మండలం శ్రీ భువన విద్యాలయం విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం విన్నారు.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772426605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తిముక్తావళి మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి FM లో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తిముక్తావళి ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz ఆకాశవాణి తిరుపతి FM మీరు వింటున్నారు. మా స్టూడియో క్లాక్ల సమయం 9:29. ఇప్పుడు చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా అత్తారింటికి దారేది చిత్రం కోసం విజయ్ ప్రకాష్, MLR కార్తికేయన్ పాడిన పాట, రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తరువాత

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: నేను ఇక్కడే ఉన్నా.
2: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
1: బుర్రని చార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్.

0: హెచ్ఆర్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నా నా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
0: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
0: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
2: అంటే మోసాలకి చెప్పేయ్ బై బై.
0: ఆర్బీఐ అంటుంది
1: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
3: తొంభై ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
4: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
3: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
4: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
3: 90 వసంతాలుగా మీ అందరి ఆదరాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
4: వింటూ ఉండండి 103.2, 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.
5: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ,
6: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
5: ఆకాశవాణి. ఆపాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
6: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
7: పాటల పల్లకిలోన, చిగురాకుల సవ్వడిలోన, నిరంతరం వసంతమే సంగీతం.
8: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెర్ట్స్ పై ప్రసారం.
9: ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో తరువాత పాట. ప్రేమం చిత్రం కోసం విజయ్ యేసుదాస్ పాడిన పాట. సాహిత్యం శ్రీమణి, సంగీతం రాజేష్ మురుగేశన్.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో తరువాత పాట మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చిత్రం కోసం అర్మాన్ మాలిక్ ఆలపించిన గీతం. సాహిత్యం అనంత్ శ్రీరామ్, శ్రీమణి. సంగీతం గోపీసుందర్ అందించారు. పాట విందామా మరి?

0: భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశసేవకై వారు కనబర్చిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం రత్న దీపికావళి.
0: ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం భారతరత్న పురస్కారం పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతి నిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై ఆకాశ

వాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో తరువాతి పాట జగతేక వీరుడు అతిలోక సుందరి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి గానం అందించగా సంగీతం ఇళయరాజా, గీత రచయిత వేటూరి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో శివం చిత్రం కోసం సాగర్ హరిప్రియ పాడిన పాట వింటారు. సాహిత్యం భాస్కర్ భట్ల, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు

0: കെയർ ഓഫ് സ്റ്റേഷൻ ഡയറക്ടർ, ആകാശവാണി അന്നമയ സർക്കിൾ, തിരുപ്പതി. 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772426605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో తర్వాత పాట మనం చిత్రం కోసం చంద్రబోస్ సాహిత్యంలో అశ్విన్ హరి శ్రేయ ఘోషల్ గానం చేయగా అనూప్ రూబెన్ సంగీతం అందించారు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం. తరువాత పాట గోవిందుడు అందరి వాడేలే చిత్రం కోసం హరిహరన్ పాడిన పాట. సాహిత్యం అందించిన వారు సుద్దాల అశోక్ తేజ, సంగీతం యువన్ శంకర్ రాజా.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో తరువాత పాట దువ్వాడ జగన్నాథం చిత్రం నుంచి ఎంఎల్ఆర్ కార్తికేయన్, కేఎస్ చిత్ర పాడిన పాట వింటారు. సాహిత్యం సాహితీ, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: डेली लॉ के ऐप, वेबसाइट www.daily-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: आकाशवाणी తిరుపతి కేంద్రం చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమంలో నేనున్నాను చిత్రం కోసం కేఎస్ చిత్ర ఆలపించిన గీతం, సాహిత్యం చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం. చివరి పాట గ్యాంగ్ లీడర్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కేఎస్ చిత్ర పాడిన పాట వింటారు. సాహిత్యం వేటూరి, సంగీతం బప్పిల బప్పిలహరి

0: మీరింతవరకు చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 9:59:56 ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే.
1: అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం.
2: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలను అందజేశారు. రాష్ట్రపతి భవన్లో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా తదితరులు పాల్గొన్నారు. ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసులు డాక్టర్ ఎన్ రాజంకు పద్మవిభూషణ్ పురస్కారం లభించింది. అలాగే ప్రముఖ సినీ నటులు ధర్మేంద్ర సింగ్ డియోల్కు మరణానంతరం పద్మవిభూషణ్ లభించింది. ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి, శతావధాని డాక్టర్ ఆర్ గణేష్, పారిశ్రామికవేత్త ఉదయ్ సురేష్ కుమార్ కొటాక్, డాక్టర్ కల్లిపట్టి రామస్వామి పాలయస్వామిలకు పద్మభూషణ్ లభించింది. పద్మశ్రీ పురస్కారం అందుకున్న ప్రముఖులలో భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ బుల్లర్, తాగారాం భీల్ ఉన్నారు. 2026 సంవత్సరానికి గాను 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులతో సహా మొత్తం 131 పద్మ పురస్కారాల ప్రదానానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వివరించారు. సార్థక్ పీడీఎస్ రేషన్ సరఫరా పథకాన్ని 2031 వరకు కొనసాగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆహార ధాన్యాల అంతర్రాష్ట రవాణా నిర్వహణ ఖర్చులు, చౌక దుకాణాల డీలర్ల మార్జిన్ ఖర్చుల భర్తీకి కేంద్ర సహాయ నిబంధనల్లో మార్పులు చేయాలని కూడా ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ

0: సీసీఏ నిర్ణయించిందని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: ఈ సుధార్ పీడిఎస్ కే సిస్టమ్ మే పూరే డెలివరీ సిస్టమ్ మే లాజిస్టిక్స్ మే ట్రాన్స్పోర్టేషన్ మే మెటీరియల్ హ్యాండ్లింగ్ మే ఆర్ పీడిఎస్ కే బెనిఫిషరీస్ కి గ్రీవెన్స్ కి రిడ్రెసల్ కే లియే బహుత్ బడా యే స్ట్రక్చరల్ రిఫార్మ్ మే ఆర్ పీడిఎస్ ఏక్ ఏసీ వ్యవస్థా హై జిస్మే కేంద్ర ఆర్ రాజ్య మిల్కర్ హీ సారా కామ్ కర్తే హై దూర దరాజ్ కే క్షేత్ర హో మహిళాయే హో వంచిత్ హో సబ్కో కవర్ కియా జాతా హై.
0: ఎబోలా వైరస్ వ్యాధి నివారణకు సంబంధించిన సన్నద్ధత నిఘా చర్యలపై న్యూఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా సోమవారం సమీక్ష నిర్వహించారు. విమానాశ్రయాలు, ఓడరేవులతో సహా అన్ని ప్రవేశ మార్గాల వద్ద ఎబోలా స్క్రీనింగ్ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలన్నారు. ట్రాకింగ్, టెస్టింగ్, నిఘా కోసం అవసరమైన వాటిని సిద్ధంగా ఉంచాలని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ను కూడా మంత్రి ఆదేశించారు. ఎబోలా వ్యాప్తిని అంతర్జాతీయ ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది.
2: దేశంలో అక్రమ వలసలు, అసహజ జనాభా మార్పులను నియంత్రించేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ప్రకటించారు. ఈ కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నవోలేకర్ అధ్యక్షత వహిస్తారని, మాజీ ఐపీఎస్ అధికారి బాలాజీ శ్రీవాస్తవ, ఆర్థికవేత్త డాక్టర్ షమికారవి సభ్యులుగా ఉంటారని, హోంమంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ ఈ కమిటీలో సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారని సామాజిక మాధ్యమం వేదికగా తెలిపారు. దేశవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న జనాభా మార్పులపై ఈ కమిటీ సమగ్రమైన అంచనా వేస్తోందని చెప్పారు. చొరబాట్లను అడ్డుకొనడానికి రాష్ట ప్రభుత్వాలు కేంద్రానికి సహకరించాలని అమిత్ షా కోరారు.
0: స్టాటో ఆవరణంలో శాస్త్రీయ పరిశోధనలు, టెలికమ్యూనికేషన్ల కోసం ఉపయోగించే భారత తొలి సూపర్ ప్రెజర్ బెలూన్ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు బుధవారం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఆవిష్కరించారు. ఈ బెలూన్లో 6 పేలోడ్లతో పాటు పలు సెన్సార్లను అమర్చి ప్రయోగించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సాహంతో భారత్లో అంతరిక్ష రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. టవర్లు లేని గ్రామాలు, గిరిజన, తీర ప్రాంతాల్లో కూడా ఈ సాంకేతికత సిగ్నల్స్ అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని తెలియజేస్తూ,
3: స్పేస్ టెక్నాలజీని ప్రమోట్ చేయాలన్న ఆలోచనతో పాటు మొట్టమొదటిసారిగా ఇలాంటి సూపర్ ప్రెషర్ బెలూన్ ని భారతదేశంలో ఈ యొక్క టెక్నాలజీని మనం ఆవిష్కరించబోతున్నాం. సో ఇది ఒక పెద్ద చరిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా మనం భావించవచ్చు. స్పేస్ ద్వారా, స్పేస్ టెక్నాలజీ ద్వారా, స్పేస్ అప్లికేషన్స్ ద్వారా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అనేక రకాలైనటువంటి అప్లికేషన్స్ మనం సాధిస్తూ డిఫరెంట్ ఫీల్డ్స్ లో కామన్ మ్యాన్ కి, ఒక ఫార్మర్ కి, లేకపోతే డిఫరెంట్ బిజినెసెస్ కి, వాళ్ళందరికీ కూడా ఎంతో సపోర్ట్ మనం గ్రౌండ్ లెవెల్లో అందించబోతున్నాం. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఇలా ఎన్నో వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్స్ చేస్తుంది.
2: ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సామాజిక మాధ్యమం వేదికగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం స్పందించారు. గడిచిన 12 కాలంలో దేశ వృద్ధి మరింతగా పెరిగిందని అన్నారు. దేశానికి గడిచిన కాలమంతా పరివర్తన దశగా అభివర్ణించారు. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదం ప్రతి స్థాయిలోనూ ప్రతిబింబిస్తోందని చెప్పారు. సుపరిపాలన, దేశమే ప్రథమం అనే స్ఫూర్తితో సాగిన ఎన్డీఏ ప్రభుత్వ పాలన ఇప్పుడు వికసిత్ భారత్ 2047 లక్ష్యం దిశగా పయనిస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు.
0: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాలను సుప్రీంకోర్టు బుధవారం సమర్థించింది. సాధారణ ఓటర్ల జాబితా సవరణ కంటే ఎస్ఐఆర్ భిన్నంగా ఉన్నంత మాత్రాన దీనిని కొట్టివేయలేమని, ఇది పూర్తిగా రాజ్యాంగబద్దమైనదని, చట్టబద్దమైనదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, ఓటర్ల నమోదు నిబంధనలు 1960కి విరుద్ధమనే వాదనను తిరస్కరించింది. ఈ ప్రక్రియ స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికలు నిర్వహించాలనే రాజ్యాంగ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. ఎస్ఐఆర్ నిర్వహించడం ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం తన పరిధి దాటి వ్యవహరించలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. బీహార్లో చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం తీర్పును వెలువరించింది.
2: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీలో సీబీఎస్ఈ అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ పాత్రికేయులతో మాట్లాడుతూ, సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల ఓఎస్ఎం వ్యవస్థలోని వ్యత్యాసాలు, పునః మూల్యాంకన పోర్టల్లోని సాంకేతిక లోపాలపై వ్యక్తమైన ఆందోళన ఉద్దేశించి ఆయన విలేకరులతో మాట్లాడుతూ, పరీక్షల్లో మరింత పారదర్శకతను నిర్ధారించే లక్ష్యంతోనే సీబీఎస్ఈ

0: ఆన్స్క్రీన్ మార్కింగ్ ఓఎస్ఏ విధానాన్ని తీసుకువచ్చిందని చెప్పారు. మూల్యాంకనంలో కొన్ని సమస్యలు తలెత్తాయని, కొనసాగుతున్న పునః మూల్యాంకన ప్రక్రియలో విద్యార్థుల ఫిర్యాదులన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఓఎస్ఎం వ్యవస్థ ద్వారా విద్యార్థులు తమ మార్కుల వివరాలను పారదర్శకంగా పొందవచ్చునని, అలాగే తమ జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీలను నేరుగా చూసుకోవచ్చునని ధర్మేంద్ర ప్రధాన్ వివరిస్తూ,
1: బచ్చో కో ట్రాన్స్పరెంట్లీ అప్నే మార్క్ కి బారే మే జానకారి మిలే, ఉన్కో ట్రాన్స్పరెంట్లీ స్కాన్ కాపీ కి మాధ్యమ సే ఉన్కి ఆన్సర్ షీట్ ఉన్కి హాత్ మే ఆయే, యే ఓఎస్ఎం కి వ్యవస్థ హై. పహలీ బార్ దేశ్ మే సిబిఎస్ఈ నే ఇస్కో ప్రయోగ్ కియా, ఉస్మే కుచ్ విసంగతి ధ్యాన్ మే ఆ రహీ, ఇస్కో మే దాయిత్వ లేతా హూం, ఉస్కో ఇసే ఠీక్ కరా జాయేగా. హమ్ ఏక్ భీ విద్యార్థీ కి ఆన్ ఆన్సర్డ్ క్వారీ కో అసమాధిత్ నహీ ఛోడెంగే.
2: ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం అమలు తీరును సమీక్షించేందుకు భారత ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రంలో పర్యటించారు. విజయవాడలో శుక్రవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఎన్నికల సంఘం కార్యదర్శులు సంతోష్ కుమార్ దూబే, నవీన్ కుమార్, కార్యదర్శి శీశ్రామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత ఎన్నికల సంఘం కార్యదర్శి సంతోష్ కుమార్ దూబే మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టతకు ఆరోగ్యకరమైన ఓటరు జాబితా కీలకమని పేర్కొన్నారు. దోషరహిత ఓటరు జాబితా లక్ష్యంగా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అర్హులైన వారిని ఓటరు జాబితాలో చేర్చడంతో పాటు అనర్హుల వివరాలను తొలగించి పారదర్శక ఓటరు జాబితా తయారు చేయడమే ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ లక్ష్యమని తెలిపారు.
0: ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల పర్యటనలో భాగంగా కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కృష్ణా జిల్లాలోని మల్లవల్లి పారిశ్రామికవాడను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోని చేతివృత్తి కళాకారుల నైపుణ్యాలకు ప్రపంచ మార్కెట్లో మరింత ప్రాధాన్యం లభించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ అభివృద్దిని వేగవంతం చేసేందుకు రాష్ట ప్రభుత్వంతో కలిసి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం పిఎల్ఐ ద్వారా ఆంధ్రప్రదేశ్కు మరిన్ని నిధులు అందేలా కృషి చేస్తామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
3: స్టేట్ కే రూప్ మే ఆంధ్ర కో కైసే డెవలప్ కియా జా సక్తా హై, ఔర్ కాటన్ క్యోంకి ఆంధ్ర ఏక ఐసా ప్రదేశ్ హై జో కుచ్ భీ కర్ సక్తా హై, హమ్నే ఏక్ ధర్మావరణ్ మే అప్రూవ్ కియా హై క్లస్టర్, ఏక్ ఔర్ క్లస్టర్ హమ్ హ్యాండ్లూమ్ భీ ఆంధ్ర ప్రదేశ్ కా ఏక్ బహుత్ బడా సెక్టర్ హై, ఔర్ సెక్టర్ కో డెవలప్ కర్నా మినిస్టర్ సాహెబ్ సే చర్చా కర్నా ముఖ్యమంత్రి సే బాత్ కర్నా ఉద్దేశ్ హై కి టెక్స్టైల్ కా హబ్ అభి తక్ తో హ్యాండ్లూమ్ కే నామ్ సే ఆంధ్రప్రదేశ్ లేకిన్ టెక్స్టైల్ కే నామ్ సే.
2: రాష్ట్ర హైకోర్టులు తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలల్లోగా వాటిని వెలువరించాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం పలు అంశాలపై హైకోర్టులకు మార్గదర్శకాలను జారీ చేసింది. తీర్పులు వెలువరించడంలో ఆలస్యం అనేది వ్యాజ్యదారులకు నష్టాన్ని కలిగిస్తుందని పేర్కొంది. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసులలో వేగవంతమైన నిర్ణయాలు అవసరమని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం బెయిల్ దరఖాస్తులపై ఉత్తర్వులను అదే రోజు వెలువరించాలని, ఒకవేళ వాటిని రిజర్వ్ చేస్తే మరుసటి రోజు వెలువరించి అప్లోడ్ చేయాలని తెలిపింది.
0: పీఎం వాణి ద్వారా ప్రతి పౌరుడికి సులభమైన పబ్లిక్ వైఫై అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. న్యూఢిల్లీలో పీఎం వాణి అమలుపై ఉన్నతాధికారులతో కేంద్ర సహాయ మంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత డిజిటల్ యుగంలో విద్యార్థులు, ప్రయాణికులు, చిన్న వ్యాపారులు, ఉద్యోగులతో సహా ప్రతి ఒక్కరికి పబ్లిక్ వైఫై కీలక ప్రజాసేవగా మారుతోందని అన్నారు. వినియోగదారులకు మరింత సులభతరం చేసేలా ల్యాప్టాప్లు, ఇతర సెకండరీ పరికరాలకు క్యూఆర్ ఆధారిత లాగిన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినల్స్, మాల్స్ వంటి ప్రదేశాల్లో డిజిటల్ కనెక్టివిటీని మరింత సులభతరం చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
2: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి గురువారం రాజీనామా చేశారు. ఆ రాష్ట ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో కలిసి లోక్భవన్కు వెళ్లిన సిద్ధరామయ్య తన రాజీనామాను సమర్పించారు. గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఆయన రాజీనామాను ఆమోదించారు. అనంతరం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసిన సిద్ధరామయ్య మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు తాను రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ రాష్ట్ర ప్రజల కోసం పనిచేయడం కొనసాగిస్తానని చెప్పారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో సిద్ధరామయ్య

0: మొట్టమొదటిసారి కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన గతంలో 2013 నుంచి 2018 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు.
1: ఈ ఏడాది దేశంలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ IMD తెలిపింది. ఈ సంవత్సరం రుతుపవనాల రాక వర్షపాతానికి సంబంధించిన వివరాలను శుక్రవారం న్యూఢిల్లీలో IMD డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర పాత్రికేయులకు వివరిస్తూ, ఎల్నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు తక్కువగా నమోదయ్యే అవకాశముందని పేర్కొన్నారు. ఈ సీజన్లో ఈశాన్య భారతదేశంలో వర్షపాతం సాధారణంగా మధ్య, దక్షిణ, ద్వీపకల్ప, వాయువ్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశముందని ఆయన తెలిపారు. జూన్ నెలలో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని అన్నారు. జూన్ నెలలో ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్లోని అనేక ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక వడగాలులు పరిస్థితులు ఏర్పడతాయని ఆయన వివరించారు. ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ, ఎం కల్పన. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ. ఇరవై భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
3: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
2: ఆకాశవాణి
3: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి. శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.

0: తొలవతి కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. అతిథి డాక్టర్ శ్రీకంఠి రఘు గారు, సూపరింటెండెంట్ ప్రభుత్వ ఛాతీ మరియు సాంక్రమిక వ్యాధుల వైద్యశాల విభాగాధిపతి, ఊపిరితిత్తుల వైద్య విభాగం, గుంటూరు వైద్య కళాశాల నుంచి పరిచయం చేస్తూ ఉన్నవారు రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి సంవత్సరం మే 31వ తారీఖున మనం ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంను నిర్వహిస్తూ పొగాకు వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ ఉంటాం. యువతను లక్ష్యంగా చేసుకుని కొత్త రూపాల్లో ఆకర్షణీయమైన ప్యాకింగ్తో మార్కెట్లోకి వస్తున్న నికోటిన్ మరియు పొగాకు ఉత్పత్తుల ముప్పును ఈ సంవత్సరం ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈనాటి మన ఈ కార్యక్రమంలో పొగాకు పరిశ్రమ యువతను ఎలా ప్రభావితం చేస్తుంది, వేపింగ్, ఫ్లేవర్స్, సోషల్ మీడియా ప్రకటనల వెనుక ఉన్న ప్రమాదాలు ఏమిటి, పొగాకు ఆరోగ్యంపై, కుటుంబంపై, పర్యావరణంపై చూపే దుష్ప్రభావాలు ఎలా ఉంటాయి, అలాగే పొగాకు మానేందుకు ఉన్న శాస్త్రీయ మార్గాలు ఏమిటి వంటి అంశాలపై ఈరోజు మనకు అందించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీకంఠి రఘు గారు, సూపరింటెండెంట్ ప్రభుత్వ ఛాతీ మరియు సాంక్రమిక వ్యాధుల వైద్యశాల విభాగాధిపతి, ఊపిరితిత్తుల వైద్య విభాగం, గుంటూరు వైద్య కళాశాల నుంచి. సార్తో మనం మాట్లాడి మరింత సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
2: నమస్కారం అండి. ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం.
1: సార్, కార్యక్రమంలో ముందుగా, సో ఎవ్రీ ఇయర్ మనం ఈ యొక్క ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటాం కదా సార్, సో మరి ఈ 2026 కు సంబంధించి థీమ్ ఏంటి సార్?
2: అంటే ప్రతి సంవత్సరం మన పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని మే 31న జరుపుకుంటామండి. అట్లాగే ప్రతి

0: సంవత్సరము ఒక ఇతివృత్తాన్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే 2026 సంవత్సరానికి గాను ఆకర్షణను బహిర్గతం చేయటం, నికోటిన్ మరియు పొగాకు వ్యసనాన్ని ఎదుర్కొనటం, ఈ రెండుగా భాగాలను విభజించి మనకి ఇతివృత్తం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆకర్షణ బహిర్గతం చేయడం అంటే ముఖ్యంగా పొగాకు పరిశ్రమలు వాటి ఉత్పత్తులు చేసేటువంటి వాళ్ళు యువతని ముఖ్యంగా ఆకర్షితులు చేయడం కోసము వాళ్ళు రకరకాలైనటువంటి వాళ్ళ యొక్క ఉత్పత్తులని ఆకర్షణీయంగా కొత్త రకాల్లో ప్యాక్ చేయటము, అదే రకంగా మనకి యువత అనేది తొందరగా ఏదైనా కొత్త వాటికి దాంతో పాటు ప్రచారానికి తొందరగా వాళ్ళు ఆకర్షితులు అవుతారు కాబట్టి అట్లా రకరకాలైనటువంటి ప్యాకేజీలు చేయటము, రకరకాలుగా దాన్ని చేయటము, అట్లా రకరకాలుగా యువతను ఆకర్షించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది పొగాకు ఉత్పత్తుల కంపెనీలు. సో దాన్ని మన యువతకి తెలియజేసి అలాగే ఆకర్షణకి వాళ్ళు లోను కాకుండా ఆ రంగురంగుల ప్యాకేజీలు రంగురంగుల యొక్క దీని వెనుక ఉన్నటువంటి ప్రాణాంతకరమైనటువంటి వాస్తవాల్ని యువతకి తెలియజేయటం కోసము ఈ థీమ్ని ఇవ్వడం జరిగింది. అలాగే పొగాకు వ్యసనాన్ని అలాగే నికోటిన్ ని వ్యసనాన్ని ఎదుర్కొనటం కూడా యువతని దానికి యాంటీగా తయారు చేయడానికి ఇవ్వడం జరిగింది.
1: సార్, ఎందుకు సార్ మనం ప్రత్యేకంగా ఈ రోజే అంటే మే 31వ తారీఖునే ఈ యొక్క డేని మనం జరుపుకుంటాం?
0: అంటే మొదటిగా ఇది 1987లో మొదటిసారిగా దీన్ని ప్రారంభించడం జరిగింది. మేము ఒక సంవత్సరంలో ఏదో ఒక తేదీని కానీ మనం ఒకసారి గుర్తించి దానికి అవగాహన కల్పించడానికి అట్లాగే ప్రపంచంలో ఉండేటువంటి అందరినీ పొగాకు యొక్క దాని గురించి తెలియజేయటం కోసము అందరూ ఒకే రోజు అంటే ముఖ్యంగా ప్రభుత్వము మరియు స్వచ్ఛంద సంస్థలు మిగతా ఈ పొగాకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి అన్ని వాటి కలుపుకొని అందరూ ఒకేసారి ఒకే రోజు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొంటే దీనికి ఈ నియంత్రణ కోసం బలమైన ఒక పునాదిగా ఏర్పడి అందరికీ అవగాహన కల్పించడానికి ఉపయోగపడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఒక తేదీ అనేది ఉంటే ప్రతి సంవత్సరం దాన్ని కానీ మనం అవగాహన కల్పించే దినంగా మనం ప్రకటించుకొని చేసుకుంటూ ఉంటే మనం ప్రతి సంవత్సరం దాన్ని స్మరణలు చేసుకుంటుంటే అట్లీస్ట్ యువత దాన్ని బానిస పడకుండా ఉంటుందని చెప్పడం జరిగింది.
1: సార్ అంటే మీరు ఇందాక చెప్పడం జరిగింది E2026 ఇయర్లో భాగంగా ఈ ప్రచార కార్యక్రమాలలో మీరు ప్రధానంగా 3 లక్ష్యాలను పెట్టుకుని ఉన్నారని. సో ఆ లక్ష్యాలు ఏంటి సార్?
0: అంటే ముఖ్యంగా కొత్తగా వచ్చేటువంటి వాటిని సింథటిక్ నికోటిన్ అనేది ఒకటి కొత్తగా మనకి యువతని కొత్తగా ఆకర్షిస్తూ ఉన్నదన్నమాట. సో ఈ సింథటిక్ నికోటిన్ తయారు చేసే పరిశ్రమలు రకరకాలుగా యువతని ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సో దాని మీద అవగాహన కలిగించడం అనేది మొదటి ముఖ్య ఉద్దేశం ఉంది. రెండోది ముఖ్యంగా ప్రతి ఒక్కరికి తెలుసు సోషల్ మీడియాలో ప్రకటనలు దాని యొక్క ఇది అందరికి తెలిసిందే అవి గట్టిగా యువతలోకి చొచ్చుకొని పోతాయి. అంటే సోషల్ మీడియాలో యువత చాలా ఫాస్ట్ గా ఉంటారు, వాళ్ళని తొందరగా ఈ సోషల్ మీడియా ద్వారా ప్రకటనల ద్వారా తొందరగా ఆకర్షించడానికి ఈ కంపెనీ వాళ్ళు దాన్ని ఆయుధంగా వాడుకుంటున్నారు. సో దాన్ని కూడా ప్రజల్లోకి అవగాహన కల్పించడానికి ముఖ్యంగా యువతకి చెప్పడం కోసము అది పాయింట్ గా తీసుకున్నారు. మూడోది ముఖ్యంగా యువత ఈ ప్రచార మాయలో పడకుండా వాళ్ళకి కావలసినటువంటి పరిజ్ఞానాన్ని కలగజేయటం కోసం ఇది 3వ పాయింట్గా మనకి ప్రచార లక్ష్యంగా పెట్టుకున్నారు.
1: సార్, ఈ యొక్క ప్రచారంలో భాగంగా ముఖ్యంగా మీరు హెచ్చరిస్తున్న అంశం ఏంటి అంటే కనుక సింథటిక్ నికోటిన్. సార్, అసలు సింథటిక్ నికోటిన్ అంటే ఏంటి, దీని వివరాలు?
0: అంటే మామూలుగా నికోటిన్ అనేది మనకి పొగాకు నుంచే వస్తుందండి. అట్లా పొగాకు మొక్కల నుంచి కాకుండా ప్రయోగశాలలో తయారు చేసేదాన్ని మనం సింథటిక్ నికోటిన్ అంటాం. సో మామూలుగా మన పాత కాలంలో ఉండేటువంటి చట్టాలు కానీ ఇవి కానీ పొగాకు నియంత్రణ చట్టాలు ఈ మొక్కల నుంచి వచ్చేదాని మీదనే కాన్సన్ట్రేషన్. ఈ సింథటిక్ నికోటిన్ కొత్తగా వచ్చింది కంటే దాని మీద పెద్ద నియంత్రణ అనేది చట్టాలు గట్టిగా లేవండి. సో కాబట్టి ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు కూడా ఈ సింథటిక్ నికోటిన్ అంటే ప్రయోగశాలలో తయారు చేసేటువంటి సింథటిక్ ను కూడా కఠినంగా నియంత్రించాలని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు కోరుకుంటారు. అట్లాగే దాని ప్రచారాన్ని కూడా తగ్గించడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతున్నారు.
1: సార్, ఈ ప్రచార కార్యక్రమంలో యువత మరియు సమాజం యొక్క పాత్ర ఏమిటి సార్?
0: ప్రభుత్వం వాళ్ళు చట్టాలు చేస్తారు, చట్టాలని గౌరవించి చట్టాలని ఒక్కదాని వల్లే సాధ్యం కాదు. సో మనకి ముఖ్యంగా ఈ పొగాకు బానిసలయ్యే వనరులు యువతే. సో యువతను కూడా మనము ఈ ప్రచారంలో గాన ముందుగా

0: తీసుకుంటే మిగతా యువత కూడా పొగాకు బానిసలు కాకుండా ఉంటారు అనేది ఒక ఆలోచన. రెండోది సమాజం. సమాజం అనేది చాలా కీలకం ఇక్కడ, ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ద్వారా ఒకదాని ద్వారానే మార్పు అనేది తీసుకురావడం కొంచెం కష్టము. ప్రభుత్వంతో కూడా స్వచ్ఛంద సంస్థలు గాని పౌర సమాజం గాని చేయగలిగితే ఈ ప్రచారం ఉధృతంగా జరిగి యువత ఈ బానిసంలో పడకుండా ఉండడానికి ఈ రెండు మనకి కాబట్టి యువతను ప్లస్ సమాజం రెండు కూడా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటే మనం మన యువతని వచ్చే తరంలో ఈ పొగాకు రహిత దానికోసం మనకు ఉపయోగపడతాయి.
1: సార్, మనం చూస్తూ ఉన్నాము అంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40 మిలియన్ల మంది పిల్లలు పొగాకు వాడుతున్నారనే గణాంకాలు మనకు చెప్తూ ఉన్నాయి కొన్ని రిపోర్ట్స్ కూడా. సార్, దీనిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు?
0: అంటే ఇక్కడ వీళ్ళు ఇచ్చిన గణాంకాలు ఉన్నాయి కానీ ఇంకా ఎక్కువ మందే ఉండొచ్చు మనకి తెలియకుండానే. ముఖ్యంగా పిల్లలు అంటే ఇక్కడ ముఖ్యంగా ఈ పొగాకు వాళ్ళు కంపెనీ వాళ్ళు కానీ ప్రచారం చేసుకోవాలి కానీ తొందరగా యువత అట్రాక్ట్ అయ్యేది కానీ 13 నుంచి 15 ఏళ్ల మధ్య వయసు ఉండేటువంటి పిల్లలు. సో వీళ్ళు ఈజీగా మనకి ఆ ప్రచారానికి లొంగిపోవటం కానీ ప్రచారానికి దాన్ని ఏదో ఒకటి మనం టేస్ట్ చేస్తే ఏమవుతుంది అనే దాని మీద వాళ్ళు దానికి ఈజీగా అట్రాక్ట్ అవడం జరుగుతుంది. సో ఒకసారి నువ్వు కొట్టిన మనం అలవాటు అయిన తర్వాత దాని నుంచి బయటికి రావడం చాలా కష్టంతో కూడుకున్న వ్యవహారం. అట్లాగే ముఖ్యంగా ఈ 13 నుంచి 15 ఏళ్ల వయసు మధ్య వయసులో పిల్లలకి మెదడు ఎదుగుదల బాగా, ఎప్పుడైతే నికోటిన్ ప్రభావం అయితే పడుతుందో శాశ్వతంగా మెదడు ఎదుగుదల మీద దుష్ప్రభావం చూపిస్తుంది. అట్లాగే పిల్లలు వాళ్ళ ఏకాగ్రతను కోల్పోవడం, ఏదైనా నేర్చుకోవాలన్న ఉత్సాహము సామర్థ్యం కూడా ఈ నికోటిన్ వల్ల దెబ్బ. కాబట్టి మనం ఈ వయసులో ఉండే పిల్లల్ని చాలా జాగ్రత్తగా నికోటిన్ బారిన పడకుండా కాపాడుకోవాలని చెప్పి మనం కోరుకుంటాం.
1: సార్, మనం చూస్తూ ఉన్నాము ఈ పొగాకు పరిశ్రమ అనేది వివిధ రకాల రుచులను కూడా ప్రవేశపెడుతూ ఉంది, అండ్ ఆల్సో ఆకర్షణీయమైన ప్యాకింగ్ ను కూడా వారు చేస్తూ ఉన్నారు. దీంతో పాటు డిజైన్ అనేది కూడా వారు ఒక లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళ్తూ ఉన్నారు, యువతను ఇటువైపు అట్రాక్ట్ చేయాలని చెప్పి. సో దీనికి సంబంధించి మీరేమంటారు సార్?
0: అంటే ఇప్పుడు మనం కానీ పొగాకును కానీ చూసుకుంటే పొగాకు మామూలుగా దాని సహజమైన రుచి వచ్చేసి చేదుగా ఉంటుంది. మనం ఎవరైనా యాపాకు తినమంటే తినాం, కాకరకాయ తినమంటే తినాం. కాకరకాయ కూర చేసినా పిల్లలు కానీ ఎవరు తినరు. దాంట్లో కొద్దిగా బెల్లం కలిపే ఉంటుంది, ఆటోమేటిక్ గా తీపి టేస్ట్ కి వచ్చేస్తుంది, వెంటనే అది తినాలనిపిస్తుంది. అట్లాగే ఈ చేదు ఎవరు తీసుకోరు కాబట్టి వాళ్ళకి ఇష్టమైన రుచుల్లో వాళ్ళకి ఇష్టమైన వాసనలో ఉండడం కోసం చాక్లెట్ ద్వారా కానీ స్ట్రాబెర్రీ కానీ మింట్ కలర్ లో కానీ రుచుల్లో కానీ దీన్ని తయారు చేయడం పడుతుంది. సో దానికి ఈజీగా పిల్లలు అట్రాక్ట్ అయిపోతారు. ఒకసారి అలవాటు అయిన తర్వాత దానిలోంచి బయటికి రావడం అనేది కొంచెం కష్టంతో కూడుకు. అదే చిన్న వయసులో అలవాటు బయటికి రావడం చాలా కష్టం. అందుకని ఈ పరిశ్రమల వాళ్ళు రుచుల్ని ఫేవర్లని వాడి వాళ్ళని తొందరగా అట్రాక్ట్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. రకరకాలుగా ప్రచారంలో భాగాలుగా వాళ్ళు రకరకాలుగా ఎట్లయితే యువతను ఆకర్షించగలం అనే దాని మీద స్టడీ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే మాకు ఉదాహరణ చెప్పారు, ఈ సిగరెట్లు అంటారు. ఈ సిగరెట్లు అనేది మనం అసలు ఒక పెన్ మాదిరి ఉంటుంది, లేకపోతే ESP డ్రైవ్ మాదిరిగా ఉంటుంది. దాన్ని మనం కనుక్కోలేము, అది ఈ సిగరెట్టా లేకపోతే మామూలు పెన్నా మామూలు ESP డ్రైవా కనుక్కోలేదు. సో అది పిల్లలు వాడుతుంటే వాళ్ళ దగ్గర పెట్టుకో ఉంటారు. సో తల్లిదండ్రులకు డౌట్ రాదు, లేకపోతే స్కూల్ కాలేజీలో కానీ టీచర్స్ కూడా వాళ్ళకు డౌట్ రాదు. సో అట్లా పిల్లలు దీన్ని దాచిపెట్టుకొని వాడేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు లైఫ్ స్టైల్ యాక్సెసరీ మాదిరిగా కూడా దీన్ని వాడచ్చనే భ్రమలో వాళ్ళు ఉంటుంటారు. సో కాబట్టి ఈ ఆకర్షమైన ప్యాకేజింగ్ అనే దాని మీద స్టడీ చేసి వాళ్ళు రకరకాలుగా యువతలోకి ఏ రకంగా మనం వెళ్ళొచ్చు అనే దాని మీద చూసుకొని ఆ రకంగా వాళ్ళు దాన్ని యువతలకు చూపించడానికి ప్రయత్నం చేస్తుంటారు. సో కాబట్టి ఇటువంటి మాయలో పడకుండా ఉండాలనేది ఈ యొక్క సంవత్సరం యొక్క ఇతివత్తు. డిజైన్ అంటే ఇంతకు అనుకున్నట్టు కానీ మొదటి 2 రకాలు. ఇంకో రకం ఏంటంటే సిగరెట్ల నుంచి వెలువడే నికోటిన్ మోతాదు కానీ రంగులు డిజిటల్ మార్కెటింగ్ కానీ ప్రతిదీ యువతను ఆకర్షించేటట్టుగా ప్రక్కగా వాళ్ళు అంటే మార్కెట్ స్టడీ చేస్తారు. మార్కెట్ స్టడీ చేసి ఏ రకంగా అయితే మనం యువతలోకి వెళ్ళొచ్చు, యువతను ఏ రకంగా మనం ఈజీగా అట్రాక్ట్ చేయగలము అనేది దాంట్లో పిల్లలకి వాళ్ళు దీనివల్ల ప్రమాదం అని తెలుసుకునే లోపలనే వాళ్ళ వ్యసనంలోకి కూరుకుపోయేలా చేస్తున్నారు. సో ఇది ఒక రకమైనటువంటి మాయ. ఈ మాయా ప్రపంచంలోకి పడకూడదు అనేటువంటి దృక్పథంతో ఈ సంవత్సరం ఇతివృత్తం పెట్టడం.
1: సార్, రీసెంట్ టైమ్స్ లో మనకి ఎక్కువగా వినిపిస్తున్న పదం నికోటిన్ సాల్ట్స్ అనేది. సార్, ఈ నికోటిన్ సాల్ట్స్ అనేది కొత్త వినియోగదారులకు ఎందుకు అంత ప్రమాదకరంగా మారుతుంది?
0: అంటే మామూలుగా ఏంటంటే నికోటిన్ వల్ల అందరికీ తెలిసిన తాగే వాళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది, కొంచెం మంటగాను కొంచెం చేదుగాను కొంచెం రకమైన ఉంటుంది. సో దాని వల్ల ఏమవుతుందంటే తెలుస్తుంది ఈ నికోటిన్ సాల్ట్ అనేది ఎక్కువ మోతాదులో

0: కూడా తీసుకోవచ్చు. దీనివల్ల తక్కువ సమయంలో ఎక్కువ నికోటిన్ శరీరంలోకి చేరుతుంది. సో దానివల్ల ఈజీగా వ్యసనానికి తొందరగా కూరుకుపోవటము, అలాగే ఇంకా దాని నుంచి బయటికి రాలేకపోవటము జరుగుతుంది. సో దీని నుంచి ఇది తెలియకపోవడం వల్ల నికోటిన్ ఎక్కువ డోస్ లో తీసుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి ఇది వినియోగదారులు ఇచ్చి నికోటిన్ సాల్ట్స్ జోలికి వెళ్లకుండా ఉండాలి అనేది ముఖ్యమంత్రి.
1: సార్, ఇన్ జనరల్గా మనం మాట్లాడితే కనుక ఈ పొగాకు త్రాగడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ మాత్రమే వస్తుందని అనుకుంటూ ఉంటారు కదా సార్? సో ఇదొకటే కాకుండా గుండెపై పొగాకు ప్రభావం ఎలా ఉంటుందంటారు?
0: ఇది మనకి పొగాకు అనేది శరీరంలో ప్రతి భాగానికి కూడా చెడు చేస్తుంది. మనకి సిగరెట్లు బీడీలు తాగుతున్నాం అంటే పొగంతా ఊపిరిలోకి అనుకుంటాం. ఆ పొగతో పాటు ఆ దాంట్లో ఉండేటువంటి రసాయనాలు, దాంట్లో ఉండే క్యాన్సర్ కారకాలు, దాంట్లో ఉండేటువంటి కార్బన్ మోనాక్సైడ్, దాంట్లో ఉండే అన్ని రకాల విషవాయువులు, క్యాన్సర్ అన్ని రకాలు మన శరీరంలోకి వెళ్ళిపోతాయి. మన శరీరంలోకి వెళ్ళినన్ని ఎక్కడెక్కడెక్కడెక్కడ డిపాజిట్ చేస్తే శరీరంలో ప్రతి భాగాన్ని చెడు చేస్తుంది. అంటే మనకి ముఖ్యంగా మనకి గుండె ఊపిరితిత్తుల మీదే మనం ఎక్కువ మంది కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. కానీ శరీరంలో ఉండేది ప్రతి భాగం మీద కూడా ఈ పొగాకు నికోటిన్ అనేది చాలా డేంజర్. ముఖ్యంగా నికోటిన్ రెండు రకాలుగా శరీరం మీద దాడి చేస్తుంది. ఒకటేమో బానిసత్వం, రెండోది ఏంటంటే నికోటిన్ ఏం చేస్తుంటే బ్లడ్ లో కొలెస్ట్రాల్ రైజ్ చేస్తుంది. ఎప్పుడైతే కొలెస్ట్రాల్ రైజ్ చేస్తుందో చిన్న చిన్న చిన్న రక్తనాళాలన్నీ బ్లాక్ అయిపోతాయి. సున్నితమైన అవయవాలు, ముఖ్యంగా మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, ఇట్లా ప్రతి ఒక్క భాగంలో ఎక్కడైతే సన్న సన్న రక్తనాళాలు ఉంటాయో ఆ భాగాలన్నీ కూడుకొని పోయి రక్త ప్రసరణ అయ్యి, అట్లాగే గుండెకు సంబంధించినటువంటి రక్తనాళాలు కుజించుకుపోయి రక్తపోటు రావటానికి, రక్తం గడ్డగట్టడానికి దారితీస్తుంది. దాని ద్వారా గుండెపోటు కానీ పక్షవాతం, మెదడుకు వచ్చేటువంటి పక్షవాతం రావడానికి అవకాశాలు ఎక్కువ. సో దానివల్ల మనం పొగాకు అనేది ఊపిరితిత్తులకే కాకుండా శరీరంలో ప్రతి భాగానికి చెడు చేస్తుంది. కాబట్టి దీని యొక్క దుష్ప్రభావం గుర్తించి యువత వీలైనంత వరకు దీని మాయలో పడకుండా బయట.
1: సార్, మనమైతే ఈ రోజుల్లో ఎక్కువగా వింటూ ఉన్నాం ఫస్ట్ హ్యాండ్ స్మోక్, సెకండ్ హ్యాండ్ స్మోక్ అని చెప్పి. ఫస్ట్ హ్యాండ్ స్మోక్ అంటే మనకు ఆల్రెడీ తెలిసింది, బట్ సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటే ఏంది సార్?
0: అంటే ఇంతకుముందు ఇది ఎవరికి తెలియదండి. మామూలుగా పొగ తాగే వాడికే జబ్బులు వస్తాయి, మిగతా వాళ్ళకి ఏం కాదనుకున్నారు. ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్ దాన్ని ఫస్ట్ హ్యాండ్ స్మోకింగ్ అంటే తాగేవాడిని, సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటే అతని చుట్టుపక్కల ఉండేవాళ్ళు. సో వాళ్ళకు కూడా తాగేవాడికి ఏ రకమైనటువంటి జబ్బులు వస్తాయో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పొగ పీల్చడం వలన అవే జబ్బులు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని మనము సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటాం. దీంట్లో కూడా ప్రతి వాడికి పొగ తాగే వాడికి ఏమేమి జబ్బులు అయితే పొగ తాగడం వల్ల వస్తాయో అలాగే చుట్టుపక్కల ఉన్న అవే జబ్బులు వీళ్ళకు కూడా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పొగ తాగే వాళ్ళకి దూరంగా ఉండాలా, లేదంటే అతనికి వచ్చే జబ్బులే మనకి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాన్ని సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటారు.
1: సార్, సెకండ్ హ్యాండ్ స్మోక్ తో పాటు మీరు ఇందాక అన్నారు థర్డ్ హ్యాండ్ స్మోక్ అని కూడా. సార్, మరి ఈ థర్డ్ హ్యాండ్ స్మోక్ వల్ల పిల్లలకు కలిగే ముప్పు ఎలా ఉంటుందంటారు?
0: అంటే ఇప్పుడు మనకి ఇందాక మనం మొదట్లో చెప్పి ఫస్ట్ హ్యాండ్, సెకండ్ హ్యాండ్, థర్డ్ హ్యాండ్ అంటే ఫస్ట్ హ్యాండ్ అంటే తాగేవాడు, సెకండ్ హ్యాండ్ అంటే చుట్టుపక్కల ఉండేవాడు, థర్డ్ హ్యాండ్ అంటే మనం ఏ గదిలో కానీ లేకపోతే ఇంట్లో కానీ తాగుతున్నప్పుడు గోడలకి, తలుపులకి, ఫర్నిచర్ కి కూడా ఈ రసాయనాలు, ముఖ్యంగా కింద నేల మీద. మామూలుగా చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారు, పాకుతూ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ నోట్ చేతులు కూడా నోట్లో పెట్టుకోవడం జరుగుతుంది. సో అట్లా ఈ కెమికల్స్, ఈ రసాయనాలు, ఈ అన్ని నికోటిన్, తారు, ఇవన్నీ వాటికి కూడా గోడలకి, వాటికి ఫర్నిచర్ కి అతుక్కోవాలి. సో అవైతే ఎప్పుడైతే తగిలి నోట్లో పెట్టినప్పుడు ఈ దీంతో పాటుగా ఈ శరీరంలోకి చేరుతాయి, ముఖ్యంగా పిల్లలకి. సో కాబట్టి స్మోకింగ్ అనేది ప్రతి ఒక్కడికి డేంజర్. కాబట్టి వీలైనంత వరకు యువత దానికి దూరంగా ఉండాలి.
1: సార్, మనం చూస్తూ ఉంటాము సిగరెట్ తాగేటప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా ఎక్కువగా మొత్తంలో సిగరెట్ తీసుకుంటూ ఉంటారు కదా. మరి చివరి సిగరెట్ తాగిన ఎంత సమయానికి శరీరం అనేది కోలుకోవడం ప్రారంభిస్తుందంటారు?
0: ఇది చాలా మంచి ప్రశ్న అండి. చాలా మంది కూడా చెప్తూ ఉంటారు. మామూలుగా మనం సిగరెట్ తాగి ఒక 20 మినిట్స్ తర్వాత మామూలుగా రక్తపోటు నార్మల్కి వచ్చేస్తుంటుంది. దాంతోపాటు గుండె కొట్టుకునే వేగం కూడా సాధారణ స్థితికి వస్తుంది అన్నమాట 20 మినిట్స్ లో. అట్లాగే 12 గంటల తర్వాత రక్తంలో కార్బన్ మోనాక్సైడ్ అంటే ఇందాక మనం మొదట్లో చెప్పుకున్నట్టు కెమికల్స్ లో ఇది కూడా ముఖ్యమైనది, అది కూడా తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే కార్బన్ మోనాక్సైడ్ తగ్గిపోతుందో మన శరీరానికి కావాల్సినటువంటి ఆక్సిజన్ పరిమాణం పెరుగుతుంది. సో కాబట్టి సిగరెట్ ఆపేసిన 20 నిమిషాల నుంచి శరీరము మన కోలుకోవటం అనేది ప్రారంభించడం జరుగుతుంది. సో ఎంత తక్కువగా

0: అయితే మన శరీరం అంతా గట్టిగా ఉంటుంది.
1: సరే, ఏదైతే ఈ యొక్క త్రాగాలి త్రాగాలి అనే ఆ యొక్క ఆతృత, ఆ కోరిక కంపల్సరీ ఈ యొక్క నికోటిన్ తీసుకునే వాళ్ళకు ఉంటుంది. మరి ఈ కోరికను నియంత్రించడానికి డిలే అనే స్ట్రాటజీ ఏ విధంగా పనిచేస్తుందంటారు?
0: సార్ ఇది కోరిక నియంత్రణ ప్రతి మనిషికి వేరుగా ఉంటుంది సార్. ఎందుకంటే ఎక్కువ ఇప్పుడు రోజుకి 20 తాగే వాళ్ళు ఉంటారు, 30 తాగే వాళ్ళు ఉంటారు, 10 తాగే వాళ్ళు ఉంటారు, రకరకాలుగా ఉంటారు మనిషి వాళ్ళ యొక్క మానసిక స్థితిని బట్టి ఆధారం. సో ఇది ఆలస్యం చేయడం అనేది ఒక సిగరెట్లు తగ్గించడానికి కానీ సిగరెట్లు ఆపేయడానికి పొగ తాగడానికి తగ్గించడానికి కానీ ఆపేయటానికి కానీ చేసేటువంటి ఒక ప్రయత్నం. సో దీంట్లో ఏంటంటే మామూలుగా ఒకసారి తాగాలని కోరిక వచ్చింది అనుకోండి, ఆ కోరిక 5 నుంచి 10 నిమిషాల వరకే ఉంది. సో ఐదు ఆ కోరిక మొదలైన తర్వాత 5 10 నిమిషాలు మనం కానీ దాన్ని గట్టిగా ఆపుకోగలిగి తర్వాత చూద్దాంలే ఏమవుతుందని ఆగి అలాగే దాని నుంచి మనసు మరలించుకొని వేరే పని మీదకి వెళ్ళేసి ధ్యాస వేరే దాని మీద పెట్టి ఒక 10 నుంచి 10 నిమిషాలుగా మనం దాన్ని ఆపుకోగలిగితే ఈ కోరిక అనేది తగ్గిపోతుంది. సో అట్లా మనం కోరికను కంట్రోల్ చేసుకుంటూ దాన్ని అర్జెంట్ స్మోకింగ్ అర్జెంట్ అది ఇమీడియట్ గా తగ్గించుకుంటూ పోతూ ఉంటే మన నంబర్ ఆఫ్ తాగేటువంటి సిగరెట్లు కానీ బీడీలు కానీ తగ్గించుకుంటూ పూర్తిగా ఆపించేదానికి ఇది ఒక రకమైనటువంటి ఉపయోగపడేటువంటి ఒక వ్యూహం అన్నమాట.
1: సార్, మనం డిలే గురించి మాట్లాడుకున్నాం కదా సార్, సో ఆ డిలేతో పాటు మనకి ఉపసంహరణ లక్షణాలను తగ్గించడంలో డీప్ బ్రీతింగ్ కూడా సహాయపడుతుందని చెప్పి మనం వింటూ ఉన్నాం సార్ ఈ రోజుల్లో. సో డీప్ బ్రీతింగ్ ఏ విధంగా సహాయపడుతుందంటారు?
0: ఇది ఒక రకమైన ప్రక్రియ అనమాట. అంటే మనం ఎప్పుడైతే మనం తాగాలని అనిపించినప్పుడు వెంటనే 4-5 సార్లు బాగా గాలి పీల్చుకొని చేస్తూ ఉంటే మెదడుకి ఆక్సిజన్ బాగా అంది, ఒత్తిడి ఆందోళన తగ్గి ఈ తాగాలనే కోరిక ఆటోమేటిక్ గా మైండ్ డైవర్ట్ అయిపోతుంది. సో అందుకని ఎప్పుడైనా ఇది కూడా ఇందాక చెప్పినది ఒక పరికి ఇది రెండోది. ఇవన్నీ సింపుల్ టెక్నిక్స్, రకరకాల టెక్నిక్స్, ఒక్కొక్కరికి ఒక సెట్టింగ్ అనేది ఒక్కొక్క ప్రక్రియ అనేది ఉపయోగపడుతుంది. సో అట్లా కౌన్సిలింగ్ ద్వారా మనం ఎన్ని పేషెంట్లు చెప్తూ వస్తుంటాము, ఎవరు దేన్ని ఆచరిస్తారో ఏదో రకంగా ఆచరించి స్మోకింగ్ నుంచి బయటపడడం అనేది చాలా ముఖ్యం.
1: సార్, పొగాకు మానేసే క్రమంలో నీరు త్రాగడం ఎలా ఉపయోగపడుతుంది?
0: డీప్ బ్రీతింగ్ కానీ లేకపోతే తాగి సేపటి దాన్ని ఆపుకోవటం కానీ అది చేస్తుంటే అట్లాగే నీళ్లు కూడా ఒక రకంగా ఉపయోగపడుతుంది. దీంట్లో ఇంకో నీళ్ల వల్ల ఇంకో అడ్వాంటేజ్ అంటే ఆల్రెడీ శరీరంలో చేరినటువంటి టాక్సిన్స్ అది విష పదార్థాలు ఉంటాయి అవి బయటికి పోతాయి. ముఖ్యంగా నోరు ఎప్పుడైతే మనం మంచిది తాగుతుంటాం సిప్స్ చేస్తూ ఉంటాం ఒకసారి మనం ఇందాక ఇందాక మైండ్ సెట్ మారిపోతాం అట్లాగే సిగరెట్ తాగాలనేటువంటి అర్జీ వెంటనే తగ్గిపోయి ఇంకా వేరే ఆలోచనలోకి తాగడం అనేది మర్చిపోతారు. సో ఇది కూడా ఒక రకంగా మనకి పోస్ట్ పోన్ చేసుకోవటానికి కానీ అర్జీని తగ్గించుకోవటానికి కానీ ఉపయోగపడుతుంది. దాంతోపాటు వాటర్ ఎక్కువ తాగటం కానీ ఆల్రెడీ మన శరీరం చేరినటువంటి ఈ రసాయనాలు కానీ లేకపోతే క్యాన్సర్ కానీ ఏమైనా కానీ ఉండే ద్వారా బయటకు వెళ్ళడానికి
1: సార్, పొగాకు మానేయడంలో ఎదురయ్యే మానసిక అడ్డంకులు ఏమిటి అంటారు? ఇది మనకి చాలా ఇంపార్టెంట్ కదా సార్.
0: ఇది చాలా కష్టమైందండి. చాలా అదే మనిషికి ఇది రకరకాలుగా ఉండి రకరకాల పొగ తాగే వాళ్ళ యొక్క మానసిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే చాలా మంది మనం పొగాకు తాగితేనే ఒత్తిడి తగ్గుతుందని భావిస్తూ ఉంటారు కానీ యాక్చువల్ గా ఎప్పుడైతే అవుతుందో లోపల శరీరంలోకి ఎప్పుడైతే నికోటిన్ వెంటనే తాగిన ఒక పప్పు తాగిన 3 సెకండ్స్ లోనే నికోటిన్ బ్రెయిన్ తాకి సో అట్లా శరీరంలో కూడా అంత బ్లడ్ ద్వారా వెళ్ళిపోతుంది. అది మనం ఇందాక అనుకున్నట్టుగా తెలుసు నికోటిన్ వల్ల గుండె మీద బీపీ పెరగటం, హార్ట్ రేట్ పెరగటం ఇవన్నీ వస్తున్నాయని చెప్తున్నాం కదా. అట్లాగే ఇది యాక్చువల్ గా ఒత్తిడి పెంచుతుంది కానీ మనిషి ఏమనుకుంటాడు బ్రెయిన్ కి అయితే ఎప్పుడైతే ఒక హాయి కొలిపే ఒక ఫీలింగ్ వస్తుంది దాని వల్ల మనకి ఒత్తిడి తగ్గింది అనుకుంటారు కానీ బ్రెయిన్ లో ఒత్తిడి తగ్గిన ఫీలింగ్ అయితే వస్తుంది కానీ నిజంగా వాస్తవానికి ఒత్తిడి పెరుగుతుంది. సో కాబట్టి ఒత్తిడి తగ్గుతుంది అనే ఫీలింగ్ ని కలుగు చేస్తుంది కానీ నిజంగా ఒత్తిడిని పెంచుతుంది. సో కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన పాయింట్.
1: సార్, మనం చూస్తే కనుక నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ ఎన్ఆర్టీ అని ఉంది సార్, సో అసలు ఈ యొక్క నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటే ఏమిటి? సో పొగాకు మానేస్తే బరువు పెరుగుతారని కూడా మనకి చాలా అపోహలు కూడా ఉన్నాయి సార్, సో దీని గురించి మీరేమంటారు?
0: అంటే మనకి ఎప్పుడైతే స్మోకింగ్ తాగే ప్రతి ఒక్కరికి నాలుకంతా ఇందాక చెప్పాం కదా చేదుగా ఉంటుంది. సో వాడికి రుచి వాసన తెలియదు, రుచి వాసన తెలియనప్పుడు ఆటోమేటిక్ గా తినటం కూడా తగ్గిపోతుంది. సో దాని వల్ల ఏమవుతుంది పేషెంట్ కి ఇదైపోతారు. మనకి ఎప్పుడైతే మనకి పొగాకు సిగరెట్లు బీడీలు తాగడం ఎప్పుడైతే ఆపేసేస్తామో ఆపేసినప్పుడు దాని వలన మనకి ఈ ఆకలి అనేది పెరగడం జరుగుతుంది. దాంతో పాటు ఈ నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది ఎవరైతే ఇందాక

చెప్పుకున్న వాటి ద్వారా అయితే ఎవరైతే మనం ఆపలేకపోతామో వాళ్ళకి తక్కువ మోతాదులో నికోటిన్ ని చప్పరించబడాలి. సో అవి చప్పరిస్తూ ఉంటే ఈ తాగాలన్న అర్జీ తాగాలన్న ఇది తగ్గిపోతూ స్లోగా మనం ఈ పొగ తాగడం అనే అలవాటు నుంచి మానిపించడానికి ఇవి ఉపయోగపడతాయి. ఇప్పుడైతే మనం ఒకేసారి సడన్ గా ఆపినప్పుడు ఏమవుతుందంటే ఒకసారి కోపం రావటం, ఆందోళన ఉండటం, నిద్ర పట్టడం, ఇరిటేట్ అవటం, దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం లాంటివన్నీ వస్తాయి. సో ఈ నికోటిన్ రీప్లేస్మెంట్ తరగా స్లోగా తగ్గించుకుంటారు, దీని నుంచి బయటపడి మొత్తంగా పూర్తిగా పొగ ఆపడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి.

0: దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం లాంటివన్నీ వస్తాయి. సో ఈ నికోటిన్ రీప్లేస్మెంట్ తరగా స్లోగా తగ్గించుకుంటారు. దీని నుంచి బయటపడి మొత్తంగా పూర్తిగా పొగ ఆపడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి.
1: సార్, సోషల్ సపోర్ట్ అనేది చాలా ముఖ్యం సార్. ఎందుకంటే మనం ఎన్ని థెరపీలు తీసుకున్నా కూడా సామాజిక సపోర్ట్ మనకు గానీ లేకపోతే, ఆ సామాజిక మద్దతు మనకు గానీ లేకపోతే మళ్ళీ మనం తిరిగి వెనక్కి వెళ్ళే అవకాశాలు లేకపోలేదు. సో ఎన్ని థెరపీస్ తీసుకున్నా మనకి సోషల్ సపోర్ట్ చాలా ముఖ్యం కదా సార్. సో ఎందుకంటారు?
0: అది చాలా ముఖ్యం. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒకటి ఏంటంటే తాగే వాళ్ళ యొక్క మానసిక స్థితి, రెండోది సమాజం యొక్క సపోర్ట్, అలాగే ఎవరైనా మన సిగరెట్లు కానీ బీడీలు కానీ మానేయాలని ఒక డేట్ ఫిక్స్ చేసుకున్నప్పుడు ఆ డేట్ ని వాళ్ళ ఫ్రెండ్స్ కానీ లేదా వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ వాళ్ళ అందరికీ చెప్పాలి. చెప్పినప్పుడు ఇతను వాళ్ళు మోటివేట్ చేస్తూ ఉంటారు, నువ్వు 1 మంత్ టైం పలాను, వచ్చే నెల 31 నేను ఆపాలంటే, అంటే వీళ్ళు ఎవ్రీ డే గానీ 2 డేస్ ఒకసారి ఇతనికి రిమైండ్ చేస్తున్నారు, నువ్వు ఈ డేట్ దగ్గరకు వస్తుంది, నువ్వు ఆపాలి, నీ వెనక మేము ఉన్నాము, నువ్వు ఆపితే గానీ నీకు ఆరోగ్యం బాగుపడదు. ఎన్ని స్లోగా వాళ్ళు చెబుతూ చెబుతూ ఉంటే వీడికి మనకు కూడా ఇది ఆపాలనేటువంటి మనసులో ఏర్పడి ఆ డేట్ వచ్చేటప్పటికి ఆపడానికి ప్రయత్నం చేస్తారు. సో ఇది ఒక రకంగా ఒక సైకాలజీ మాదిరిగా పేషెంట్ కి పొగ తాగే వాళ్ళకి ఉపయోగపడుతుంది.
1: సార్, కార్యక్రమంలో చివరిగా వింటున్న మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించే సందేశం సార్.
0: ఇది ఒకటి నా ఒక సమస్య అని అనుకోకుండా మన ఫ్యూచర్ లో మన యొక్క యువతని మనం కాపాడుకోవాలంటే పొగాకు బానిస కాకుండా చూసుకోవాలనుకుంటే మనమే కాకుండా ఒక వ్యక్తిగా ఈ ప్రచారానికి యువత లొంగు కాకుండా ప్రచారానికి యువతకి ఈ ప్రచారంలో ఉన్నటువంటి మాయని తెలియజేస్తూ ఈ ప్రచారానికి లోనయ్యి పొగాకు బానిసలు కాకుండా చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఒక్కరిదే బాధ్యత కాకుండా సమాజం యొక్క కూడా ప్రభుత్వమే కాకుండా సమాజం బాధ్యతగా కూడా తీసుకొని ప్రతి ఒక్కరూ అవగాహన కార్యక్రమంలోకి పాల్గొని యువతని పొగాకు రహిత వచ్చే జనరేషన్ పొగాకు రహిత యువత జనరేషన్ గా తీర్చిదిద్దుకోవాలని నేను కోరుకుంటున్నాను.
1: సార్, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఇవాళ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంపై మన ఆకాశవాణి శ్రోతలకు పూర్తి సమాచారం అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: ఆకాశవాణి శ్రోతలకి ఇది విన్న ప్రతి ఒక్కరూ కూడా వారి బాధ్యతగా స్వీకరించి అలాగే అందరూ కూడా ఈ ప్రచారానికి పాటుపడి యువతని రక్షించుకోవాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను.
1: ఇంతవరకు ఇవాళ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నారు. అతిథి డాక్టర్ శ్రీకంఠి రఘు గారు, సూపరింటెండెంట్ ప్రభుత్వ ఛాతీ మరియు సాంక్రమిక వ్యాధుల వైద్యశాల మరియు విభాగాధిపతి ఊపిరితిత్తుల వైద్య విభాగం గుంటూరు వైద్య కళాశాల నుంచి పరిచయం చేసిన వారు రావుల సాయి గురీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

శివగణేష్ లిరిక్స్ అందించగా హరీష్ జరాజ్ మ్యూజిక్ కంపోజిషన్ లో హరిహరన్ ప్రసన్న మహతి పడిన సాంగ్ భీమా మూవీ నుంచి విన్నారు. హరివిల్లులో నేను అడిగిన ప్రశ్న, ప్రజారోగ్య సేవలను డిజిటలైజ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రాజెక్ట్ పేరేమిటి? మరి ఈ క్వశ్చన్కి సమాధానం తెలిస్తే కనుక 8662488114కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు. ఇంకా చాలామంది శ్రోతలైతే చేశారు, చూద్దాం మరి ఎవరెవరు ఏ మెసేజెస్ చేశారు. పడన నుంచి కనకారావు గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. చీరాల శాంతినగర్ నుంచి గోపి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి వినయ్ శ్రీదేవి గారు మెసేజ్ చేశారు, ఎస్ ఆల్రెడీ ఆ ప్రోగ్రామ్ అయితే ఉంది, ఎస్పెషియల్లీ దీనికి ఒక పేరు అయితే పెట్టారు మొత్తం డిజిటలైజ్ చేస్తున్న ప్రోగ్రామ్కి అనమాట. ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కోట శ్రీమన్ నారాయణ మూర్తి గారు, సుజాత గారు, సాయి ప్రీతం, భవానీపురం, విజయవాడ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. దిలీప్ గారు కిస్తారం నుండి మెసేజ్ చేశారు, కాదు రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, రాజేష్ గారు హిందూపూర్ నుండి, కరెక్ట్ ఆన్సర్ అండి. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట్ గ్రామం కామారెడ్డి జిల్లా నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఎస్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇంకా స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ రెండింటికి ఆన్సర్స్ పంపించారు షరీఫ్ గారు గన్నవరం భద్రాచలం నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్యా గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పెడన నుండి భాస్కర్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కానూన్ నుండి తాతారావు గారు మెసేజ్ చేశారు, కాశ్మీరా, జమ్మూ కాశ్మీర్ అయితే కాదండి, ఆల్రెడీ ఆన్సర్ రివీల్ చేసేసా కదా, ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్ర ఉంది. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, బొడ్డుచెర్ల గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు వీసీ మోహన్ గారు, క్వశ్చన్కి ఆన్సర్ ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమెన్ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. బొడ్డు ఓంకార్ గౌరీ గారు ఇంకా కుటుంబ సభ్యులు రామానగర్ వేటపాలెం నుండి మెసేజ్ చేశారు, ఎస్. నెక్స్ట్ ఇంకొక పేరు కూడా ఉంది దానికి, పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. చిత్తూరు నుంచి నరేంద్ర రెడ్డి గారు, స్వరూప గారు మెసేజ్ చేస్తున్నారు, మాట్లాడుతుంది ఇక్కడ ఆదిత్య. నెక్స్ట్ ఇంకా శిష్ల వేణుగోపాల్ దత్తా గారు మద్రాసు నుండి మెసేజ్ చేశారు, ఎస్. నెక్స్ట్ ఇంకా ఎస్పెషల్లీ దానికి ఒక పేరు అయితే ఉంది, ఆ పేరు కనుక్కోవాలని అడుగుతున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ధర్మవరం నుండి మల్లికార్జున అభిరామ్ కేశవ అభిరామ్ గారు మెసేజ్ చేస్తున్నారు, ఎస్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఆశా కాపుగొంపల్లి గ్రామం ఎడపాక మండలం నుండి మెసేజ్ చేస్తున్నారు షారూన్, ఓకే ఆన్సర్ పంపించారు. సంజీవిని ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకా హరివిల్లు ప్రోగ్రాంలో ఇంకొక క్వశ్చన్కి వచ్చేద్దాం. ఏంటంటే నేపాల్కి చెందిన కామీ రీటా షెర్పా ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాన్ని 32వ సారి అధిరోహించడం జరిగిందనమాట. మరి ఇంతకీ కామీ రీటా షెర్పా అధిరోహించిన శిఖరం పేరేంటో మీకు తెలుసా? సో క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, నేపాల్కి చెందిన కామీ రీటా షెర్పా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాన్ని తన జీవితంలో 32వ సారి అధిరోహించడం జరిగిందనమాట. ఇంతకీ తను అదే కామీరిటా షెర్పా అధిరోహించిన అత్యంత ఎత్తైన శిఖరం ఏమిటో తెలిస్తే కనుక 8662488114కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు. మరి

0: నవపదుల నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది.
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

సమయం 10:52 దాటి 21 సెకండ్లు కావస్తోంది. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై, నేను మీ ఆదిత్య. మరి ఇంతకీ నేపాల్ కి చెందిన కామెరిటా షెర్పా ఎక్కిన అత్యంత ఎత్తైన శిఖరం ఏది? సో మెసేజెస్ అయితే చదివి వినిపించేస్తాను. పెరైన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కోట శ్రీమన్ నారాయణమూర్తి గారు విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మద్రాస్ నుండి శిష్ల వేణుగోపాల్ దత్తా గారు, కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు హిందూపూర్ నుండి. ఇంకా ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంధ్యా గారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట నుండి, కరెక్ట్ ఆన్సర్. శిరీష్ గూడూరు నుండి మెసేజ్ చేశారు, శిరీష గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా సత్యనారాయణ గారు విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ జైనుద్దీన్ గారు నిజామాబాద్ నుండి, కరెక్ట్ ఆన్సర్. కృష్ణ తులసి గారు, అపర్ణారెడ్డి గారు మెసేజ్ చేశారు కడప నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు, చంద్రకళ గారు, రాంబాబు గారు మెసేజ్ చేస్తున్నారు వరంగల్ జిల్లా నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, ఎస్. నెక్స్ట్ ఇంకా షరీఫ్ గారు గన్నవరం భద్రాచలం నుండి మెసేజ్ చేశారు. బొడ్డు ఓంకార్ గారు, గౌరీ గారు, కుటుంబ సభ్యులు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. నరేంద్ర రెడ్డి గారు, స్వరూప గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కర్నూలు జిల్లా నుండి జైపాల్ రెడ్డి గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. బందారు పెద్దపాక నుండి మెసేజ్ చేస్తున్నారు, ఓకే. మరి పేరు మెసేజ్ చేయలేదు. నెక్స్ట్ ఇంకా కృష్ణబాబు గారు అనంతపూర్ నుండి మెసేజ్ చేశారు, ఎవరెస్ట్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మౌంట్ ఎవరెస్ట్ అనమాట. మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కారు కామిరిటా షెర్పా. మరి ఈ క్వశ్చన్తో మన హరివిలని ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుసుకుందాం.

వింటున్నారు వివిధ భారతి. సమయం 10:55 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: తరపున ప్రజలు దేశం కోసం, సమాజ ప్రయోజనం కోసం అనేకంగా అద్భుతమైన పనులు ఎన్నెన్నో చేస్తున్నారు. వాటి గురించి విన్నప్పుడు మనకు కొత్త స్ఫూర్తి కలుగుతుంది. అవును కదా, అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాను. కొన్ని రోజుల క్రితం జార్ఖండ్లోని రాంచీలో జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలు జరిగాయి. దీంట్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 4 వేర్వేరు ఈవెంట్లలో 4 జాతీయ రికార్డుల్ని నెలకొల్పారు మన అథ్లెట్లు. గురీందర్ వీర్ సింగ్, విశాల్ టీకే, తేజస్విన్ శంకర్, దేవ్ మీనా, కుల్దీప్ కుమార్ వీరంతా ఈ ఘనత సాధించారు. ఈ మిత్రులు వివిధ విభాగాల్లో కొత్త రికార్డుల్ని నెలకొల్పారు. ముందుగా వారందరికీ నా అభినందనలు. మిత్రులారా, దేశవ్యాప్తంగా ఎక్కువగా చర్చల్లో ఉన్న ఈవెంట్ 100 మీటర్ల పరుగు పందెం. కేవలం 2 రోజుల్లోనే పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో జాతీయ స్థాయిలో పాత రికార్డుల్ని 3 సార్లు అధిగమించారు. ఈ రికార్డు సాధించిన 2 అథ్లెట్లు గురీందర్ వీర్ సింగ్, అనిమేష్ కుజూర్. ఈసారి మన్ కీ బాత్లో ఈ 2 అథ్లెట్లతో మాట్లాడాలి అనుకున్నాను. అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. అనిమేష్ గారు నమస్కారం. గురీందర్ వీర్ గారు మీకు కూడా నమస్కారం. సశ్రీకాల్.
1: నమస్కారం సార్.
0: సోదరులారా, మీరు ఒక గొప్ప ఘనత సాధించారు. మీ జంట కూడా అద్భుతంగా పనిచేసింది. మనం సంగీతంలో జుగల్బందీని చూశాం, కానీ ఇప్పుడు పోటీల్లో కూడా జుగల్బందీ ఉంది. ఇందులో ఒకరు సవాల్ విసురుతారు, మరొకరు దాన్ని స్వీకరిస్తారు, ఆ తర్వాత మరోసారి కూడా ఇలాగే చేస్తారు. మిత్రులారా, మీ విషయం చాలా ఆసక్తికరంగా ఉంది. మన్ కీ బాత్ శ్రోతలకు మీ గురించి, మీరు సాధించిన ఘనత గురించి తెలియచేయాలి అని నేను అనుకుంటున్నాను. మీరు సాధించిన రికార్డు గురించి చెప్తారా కొంచెం?
1: నమస్కారం సార్. నా పేరు అనిమేష్ కుజూర్. నేను 200 మీటర్లు, 400 మీటర్ల పరుగు పందాలలో జాతీయ రికార్డు సాధించాను సార్. మాది ఛత్తీస్గఢ్ సార్. ప్రస్తుతం నేను ఒడిశా తరపున ఆడుతున్నాను. గత ఏడాది నేను ఒక ఆసియా పతకాన్ని, ఒక ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల పతకాన్ని గెలుచుకున్నాను సార్. నేను 2021లో పాఠశాల విద్య పూర్తి చేశాక అథ్లెటిక్స్ ప్రారంభించాను సార్. నేను అంబికాపూర్లోని సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థిని. నేను ఇంతకుముందు ఫుట్బాల్ ఆడేవాడిని సార్. కోవిడ్ సమయంలో బయటకు వెళ్ళి పరిగెత్తమని లేదా ఏదైనా ఆడుకోమని చెప్తూ మా అమ్మ నాన్న నాకు కొంత స్వేచ్ఛ ఇచ్చారు. కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత నా ఫుట్బాల్ స్నేహితులు రాష్ట్ర స్థాయి పోటీలు వస్తున్నాయని చెప్పారు. నేను అందులో పాల్గొనాలని చెప్పారు. నేను పాల్గొన్నాను, కానీ అక్కడి నుండి జాతీయ స్థాయి ఎంపిక ఉంటుందని నాకు తెలియదు సార్. నేను అక్కడి నుండే జాతీయ స్థాయికి ఎంపికయ్యాను. ఈరోజు నేను అంతర్జాతీయంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను.
0: చాలా సంతోషం అనిమేష్ గారు. గురీందర్ వీర్ గారు, మీ గురించి చెప్పండి.
2: నమస్కారం సార్. నా పేరు గురీందర్ వీర్. నేను భారత నావికాదళంలో పెట్టీ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నేను భారతదేశ అత్యంత వేగవంతమైన స్ప్రింటర్ను. నేనిప్పుడు 100 మీటర్ల పరుగులో 10.09 సెకండ్లతో జాతీయ రికార్డు నెలకొల్పాను సార్. 10.1 సెకండ్లలోపు పరుగు పూర్తి చేసిన మొదటి భారతీయుడిని నేనే. నేను ట్రాకు పైన, అలాగే యూనిఫాములో కూడా నా దేశానికి సేవ చేయాలని ప్రయత్నిస్తున్నాను. మా నాన్నగారు, మా తాతగారు ఇద్దరూ కూడా క్రీడాకారులే సార్. దీపావళి, నూతన సంవత్సరం వంటి పండుగలు వచ్చినప్పుడు మేము మా ఇంటిని శుభ్రం చేసుకోవటంతో పాటు మా నాన్నగారి ట్రోఫీలను, పథకాలను శుభ్రం చేసేవాడిని. నాకు అది చాలా నచ్చేది. నేను ఆ పని చేయడాన్ని చాలా సంతోషంగా భావించేవాడిని. నేను ఏదైనా ట్రోఫీని శుభ్రం చేస్తున్నప్పుడు, నాన్నగారు మీరు ఆ ట్రోఫీని ఎక్కడ గెలిచారు, ఈ పథకాన్ని ఎక్కడ గెలిచారు, ఈ ఫోటో ఎప్పటిది అని ఆయన్ని అడిగేవాడిని. అప్పుడు ఆయన, నేను క్రీడల్లో పాల్గొనడానికి వెళ్ళాను, ఇదిగో ఈ జాతీయ పథకాన్ని గెలిచాను, చూడు మన జట్టుని గెలిపించాను

అని తన కథ చెప్పేవారు. అప్పుడు నేను కూడా క్రీడలు ఆడాలనుకుంటున్నానని ఆయనతో చెప్పేవాడిని. ఆయన ఉదయాన్నే పరుగుకు వెళ్ళేవారు. నన్ను కూడా ఆయనతో పాటు తీసుకెళ్లమని అడిగేవాణ్ణి. దాంతో ఆయన నన్ను తీసుకెళ్లటం ప్రారంభించారు. ఆటలలో ఆయన నేర్చుకున్నదంతా నాకు నేర్పించటం ప్రారంభించారు. అలాగే నాకు కూడా ఆసక్తి కలగటం మొదలైంది. ఉసేన్ బోల్ట్ ప్రపంచ రికార్డు నెలకొల్పటం నేను చూశాను. ఇది ఒక సరదా కథ. నేను టీవీ చూస్తుండగా మా అమ్మ, బాబు చదువుకునే సమయం అయింది,

0: నువ్వే టీవీలో వెతుకుతావు అని అన్నాను. అందుకే మా అమ్మ నన్ను టీవీలో పరిగెత్తడం చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.
1: వావ్ వావ్ సోదరా, ఈ విషయం చాలా గొప్పగా ఉంది.
0: అవును సార్, మేము మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళం. మా నాన్నగారు కూడా వాలీబాల్ ఆడేవారు. ఇంట్లో సమస్యల వల్ల ఆయన ఆటలు మానేశారు. ఆయన కళ నెరవేరలేదు. కాబట్టి తన కొడుకు ఆ కళ నెరవేర్చాలని ఆయన కోరుకున్నారు. అందుకే నేను ఆయనతో మాట్లాడేవాడిని. అప్పుడు మిల్కా సింగ్ చాలా కష్టపడ్డారని వినేవాడిని. నేను కూడా ఆయన కళను నెరవేరుస్తానని ఆయనతో చెప్పేవాడిని. అప్పుడు మా నాన్న, కళలు అలా నెరవేరవు, దానికోసం చాలా కష్టపడాలి, గురీందర్ నువ్వు చాలా కష్టపడాలి అని చెప్పేవారు. మిల్కా సింగ్ గారు తన కఠోర సాధనలో ఎండలో పరిగెత్తేవారు, రక్తం కక్కేవారు. ఆయన రోజంతా శిక్షణ అయినా ఆయన రోజంతా శిక్షణ తీసుకునేవారు. అలా విన్న విషయాలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చేవి. నేను పరిగెత్తితే మన దేశం కోసం పథకం గెలవాలని మా నాన్నగారు నాకు స్ఫూర్తినిచ్చేవారు. ఇంకో విషయం కూడా జరిగింది. నేను 100 మీటర్ల ఈవెంటును ఎంచుకున్నప్పుడు అందరూ నాతో, సోదరా నువ్వు ఈ 100 మీటర్ల పోటీకి వెళ్ళకు, 100 మీటర్లు భారతీయులకు సరిపోయే ఈవెంట్ కాదు, భారతీయుల శరీరం 100 మీటర్ల పరుగు పోటీలకు తగ్గట్టు తయారు కాలేదు అని చెప్పేవారు. అందుకే మా నాన్నగారు ఎప్పుడు, గురీందర్ మనము దీన్ని ఎంచుకున్నాం, దాని నుండి ఇక వెనుకడుగు వేయం అని చెప్పేవారు. ఇది చేయలేమని చెప్పేవారితో సవాలు చేసి గెలిచి చూపించాలని మా నాన్నగారు నాకు చెప్పేవారు. గురీందర్ నువ్వు చేస్తావు, నీపై నాకు నమ్మకం ఉంది అనేవారు. అందుకే మా నాన్నగారు నాపై ఆ నమ్మకం ఉంచినప్పుడు నేను ఆ నమ్మకాన్ని నా ధైర్యంగా మార్చుకొని ముందుకు సాగాను. ఈరోజు నేను ప్రతి భారతీయుడిని ఇండియన్ స్ప్రింట్ చేయమని చెప్తున్నాను.
1: చూడండి, మీరిద్దరూ చాలా గొప్ప పని చేశారు. కేవలం 2 రోజుల్లోనే 3 సార్లు పాత జాతీయ రికార్డును అధిగమించారు. గురీందర్ వీర్ చెప్పినట్టుగా 100 మీటర్ల పరుగు పందెల్లో భారతీయులకు ఈ పనికి తగిన శరీరం లేదు అని ప్రజలు అంటారు. ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ మీరు ఎంత కష్టపడ్డారో. మీ ఇద్దరి నుంచి నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాను. మన్ కీ బాత్ శ్రోతలు కూడా మీ అభిరుచులు ఏమిటి, మీ పట్టుదలు ఏమిటి, మీ ఆలోచనలు ఏమిటి, ఇంత మీరు ఎలా సాధించారు, ఎంత కష్టమైందో ఇది మరి, ఈ విషయాలన్నీ మీ నుంచి ప్రత్యక్షంగా తెలుసుకోవాలి అనుకుంటున్నారు. గురీందర్ వీర్ మీరు చెప్పండి.
0: సార్, నేను మొదట్లో చాలా పోరాటం చేశాను. నేను సరైన పని చేస్తున్నానా, సరైన ఎంపిక చేసుకున్నానా అని చాలాసార్లు సందేహించాను. ఎందుకంటే ప్రతిసారి గెలవలేం, కొన్నిసార్లు నేర్చుకుంటాం. నేను ఓడిపోయినప్పుడు, నేను సరిగ్గా రాణించినప్పుడు, నాకు గాయమైనప్పుడు నా కుటుంబ సభ్యులు నన్ను ప్రోత్సహిస్తూ, గురీందర్ పర్వాలేదు, ఒకరోజు చెడుగా గడిచినా, 1 సంవత్సరం చెడుగా గడిచినా అది నీ జీవితాన్ని పాడు చేయదు, నువ్వు కలలు కనటం ఆపవద్దు అని చెప్పేవారు. నువ్వే చేయలేకపోతే ఇంకెవరు చేయగలరు అని నా కోచ్ కూడా నాకు నేర్పించారు. మన సమాజం, మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని ప్రోత్సహించినప్పుడు మన ప్రేరణ ఎప్పటికీ సడలదు.
1: బాగా చెప్పారు. అనిమేష్ గారు మీరు చెప్పండి.
2: సార్, నేను 2021లో అథ్లెటిక్స్ ప్రారంభించినప్పుడు అందరూ నాతో, చూడు అనిమేష్, ఇది కొత్త రంగం, నువ్వు దీన్ని చేయగలవా లేదా అని అడిగేవారు. అప్పుడు నేను వారితో చెప్పాను, నేను ఈ రంగంలోకి అడుగు పెట్టాను కాబట్టి నేను తప్పకుండా చేసి చూపిస్తానని. మా నాన్నగారు కూడా నాతో అన్నారు, నువ్వు ఈ రంగంలోకి అడుగు పెట్టాక ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడకు అని. ఎందుకంటే ఇది చేయాలి అది చేయాలి అని అందరూ అనుకుంటారు, కానీ చేసి చూపించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. నువ్వు ఇప్పుడే ఈ రంగంలోకి అడుగు పెట్టావు కాబట్టి దీనికే కట్టుబడి ఉండు, దీంట్లోనే ముందుకు సాగిపో అని చెప్పేవారు. నీకు మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, ప్రతి విషయంలోనూ నీకు అండగా ఉంటాం, కుటుంబ మద్దతు, ఆర్థిక సహాయం అన్నీ చేస్తాం, కేవలం కష్టపడి పనిచేసి భారతీయులు కూడా పరిగెత్తగలరని ప్రపంచానికి చూపించు చాలు అనేవారు. ఎందుకంటే భారతీయుల జన్యువులు 10 సెకండ్లలోపు లేదా 10.1 సెకండ్లలో పరిగెత్తేంత గొప్పవి కావని, లేదా వారు స్ప్రింట్ చేయలేరని జనం నాతో అనేవారు. కానీ ఇప్పుడు భారతీయులు కూడా అది చేయగలరు అని మేమిద్దరం నిరూపించాం. ఇది మాకంత కష్టం కాదు సార్, మేం కూడా ఏదైనా

0: చేయగలం. కాబట్టి సార్, ఈ విషయాలన్నీ నన్ను చాలా ప్రోత్సహిస్తున్నాయి. మేం శిక్షణ పొందుతున్న కొద్దీ మా టైమింగ్లను మరింత ఎక్కువగా మెరుగుపరుస్తున్నాం. భారతీయులు కూడా ఇది చేయగలరు అని అందరూ గమనిస్తున్నారు. మేము ఇంకా ఎక్కువ సాధిస్తాం సార్. ఇప్పుడు మేమిద్దరం కామన్వెల్త్ గేమ్స్కు కూడా ఎంపికయ్యాం. అక్కడ జరగబోయే పోటీల్లో మరింత మెరుగ్గా రాణిస్తామని నాకు నమ్మకం ఉంది సార్.
1: అనిమేష్, గురిందర్, ఇక్కడ నాకు ఆసక్తి ఉంది, ప్రజలకు కూడా ఉంటుంది. సహజంగా మీరిద్దరూ మంచి స్నేహితులు అని నేను విన్నాను. నేను మీ రికార్డును బ్రేక్ చేస్తే నేను మీ రికార్డును బ్రేక్ చేస్తాను అని మీరిద్దరూ పరస్పరం అనుకున్నారా? అనిమేష్, ముందు మీరు చెప్పండి.
0: సార్, మొదటి రికార్డు 10.18 సెకండ్లు, అది నాదే సార్. ఆ తర్వాత సెమీఫైనల్లో గురిందర్ వీర్ భయ్యా 10.17 సెకండ్లతో దాన్ని బద్దలు కొట్టారు. తర్వాత రెండో సెమీఫైనల్లో నేను 10.15తో దాన్ని అధిగమించాను. ఆ సమయంలో నా సెమీఫైనల్ జరిగినప్పుడు, అవును పర్వాలేదు, ఈరోజు రికార్డు బద్దలైంది, మనిద్దరం కలిసి చేశాం అని మేమిద్దరం చాలా సంతోషించాం సార్. ఎందుకంటే ఆ సమయంలో గేమ్స్లో ఒకరిపై ఒకరికి తీవ్రమైన పోటీ ఉండేది. కానీ మేమిద్దరం అప్పటికే దృఢ నిశ్చయంతో ఉన్నాం. అంతకుముందు మేమిద్దరం పోటీల కోసం సౌదీ అరేబియా కూడా వెళ్ళాం సార్. అక్కడ మేమిద్దరం రూమ్మేట్స్గా ఉండేవాళ్ళం. అక్కడే మేమిద్దరం మన భారతదేశ స్ప్రింటింగ్ను ముందుకు తీసుకెళ్లాలి, ఆ విషయం మన చేతుల్లోనే ఉంది అని, మనం ఏది చేసినా అది ఇతరులకు స్ఫూర్తినిస్తుంది అని మాట్లాడుకునేవాళ్ళం.
1: చాలా బాగుంది. గురిందర్ వీర్ గారు, మీరేం చెప్పాలి అనుకుంటున్నారు?
2: మేమిద్దరం బాగా పరిగెత్తాలని నిర్ణయించుకున్నాం సార్. అందుకే సార్, మేము ఒకరికొకరు అవసరమైనప్పుడు అండగా నిలబడతాం. మేము వామప్ చేస్తున్నప్పుడు అనిమేష్తో, ఇదిగో ఈ బ్లాక్ సరిగ్గా ఉంది, వెళ్ళి దానిపై కూర్చొని అక్కడ అడుగులు వేయి, మనం ఇక్కడ వామప్ చేద్దాం, వామప్ ఇక్కడ సరిగ్గా చేస్తే మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటాం. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటే ఇద్దరికీ లాభం అవుతుంది, మనం కూడా ఇంకా మెరుగుపడతాం అని చెప్పాను. కాబట్టే స్నేహం కూడా అవసరం. కానీ సార్, మేం మైదానం బయట పోటీకి బయట ఉన్నప్పుడు స్నేహితులం, మైదానంలోకి వెళ్ళినప్పుడు ఒకరికి ఒకరం పోటీదారులం అవుతాం. మేము ఇద్దరం ఒకరికంటే ఒకరు వేగంగా పరిగెడతామని అనుకుంటూ ఉంటాం.
1: బాగా చెప్పారు. ఈ పోటీతో మీరు దేశ గౌరవాన్ని పెంచారు. దేశాన్ని భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేశారు కూడా. మీరు దీన్ని ఒక సానుకూల స్ఫూర్తితో చేశారు. మీలోని ఈ క్రీడా స్ఫూర్తి అంటే ఒకరికొకరు సవాల్ చేసుకుంటూ ముందుకు సాగేందుకు కృషి చేస్తూ ఒకరికొకరు సహాయం కూడా చేసుకుంటూ మీరు చాలా అద్భుతమైన పని చేశారు అని నాకు అనిపిస్తోంది. నిజంగా ఆనందంగా ఉంది. మీ ఇద్దరికీ నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. మీరు మన దేశానికి కీర్తిని కూడా తెస్తారు. మీరు ఇలాగే కష్టపడి పనిచేస్తూ ఉంటే చాలా పురోగతి సాధిస్తారు గ్యారంటీగా, అది నా నమ్మకం. మీకు చాలా చాలా శుభాకాంక్షలు.
2: ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.
1: చాలా చాలా ధన్యవాదాలు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో చాలా వేడిగా ఉంది. తీవ్రమైన ఎండతో పాటు వేడి గాలులు కూడా వీస్తూ ఉన్నాయి. ఇలాంటి అననుకూల వాతావరణంలో మిమ్మల్ని మీరు ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. బాగా నీళ్లు తాగుతూ ఉండండి. ఒకవేళ తప్పనిసరిగా ఎండలోకి వెళ్లాల్సి వస్తే జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాల్ని మీరు మర్చిపోవద్దు. మిత్రులారా, ఈ వేడిని తట్టుకునే మార్గం తరచుగా మన వంటిళ్లలోనే దొరుకుతుంది. వేడి పెరిగే కొద్దీ వంటగది రుచి మారుతుంది అని మీరు గమనించే ఉంటారు. కొన్ని చోట్ల మట్టి కుండలోని నీరు పొంగి పొర్లుతుంది, మరికొన్ని చోట్ల పెరుగు గడ్డ కడుతుంది, పచ్చి మామిడికాయలు ఉడకడం మొదలవుతుంది, ఆ తర్వాత భారతీయ పానీయాల సమయం ఆరంభమవుతుంది. మీకు భారతీయ పానీయాల గురించి కూడా తెలిసే ఉంటుంది కదా. ఉత్తర భారతదేశానికి వెళ్ళారనుకోండి, అక్కడ అనేక చోట్ల ఆంపన్న కనిపిస్తుంది. ఇది పచ్చి మామిడికాయల రుచిని అందించడంతో పాటు వేడి నుంచి మనకు ఉపశమనాన్ని కూడా ఇస్తుంది. పంజాబ్ హర్యానాలకు వెళితే పెద్ద గ్లాసులో ఉండే లస్సీ మీకు దర్శనమిస్తుంది. రాజస్థాన్, గుజరాత్లో మజ్జిగ ప్రతి

భోజనానికి తోడుగా ఉంటుంది. అంతేకాదు బీహార్, జార్ఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్ల సత్తు శర్బత్ చాలా అద్భుతంగా ఉంటుంది మిత్రులారా. అది కడుపు నింపుతుంది, శక్తిని ఇస్తుంది. కొంకణ్ గోవాలలో కోకుమ షర్బత్, సోల్ కఢీ దొరుకుతాయి. దక్షిణ భారతదేశపు పానకం నీర్మోర్, సాంబారు, ఒడిశాలో లభించే బేల్పాన. మిత్రులారా, ఇవన్నీ కేవలం పానీయాలు మాత్రమే కాదు, భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంప్రదాయాల్లో ఒక అనివార్య భాగం. అవి ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని కూడా రుచి చూపిస్తాయి, అంటే ప్రతిబింబిస్తాయి. ఒక విషయం గుర్తుంచుకోండి, వీటిల్లో చాలా వరకు మన వంటగదుల నుంచి, మన పొలాల నుంచి, పశువుల కొట్టాల నుంచే కదా వచ్చాయి. వీటికి పెద్ద బ్రాండింగ్ ఏమీ లేదు, కానీ తరతరాల అనుబంధాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి. మీరు కూడా ఈ వేసవిలో ఈ దేశీయ పానీయాల్ని హాయిగా ఆస్వాదించండి. మిత్రులారా, వేసవి రాకతో ప్రతి ఇంట్లో ఒక చర్చ ఆరంభమవుతుంది, అది మామిడి పండ్ల మీద. మామిడి పండ్లు ఒక సాధారణమైన, అంటే సహజంగా జరిగే చర్చనీయాంశం. భారతదేశంలో వేసవి కాలంలో మామిడి పండ్ల ప్రస్తావన రాకుండా ఏ ఇల్లైనా ఉంటుందా? ఉండదు కదా. ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకం మామిడి, ఒక్కో రుచి, ఒక్కో సువాసన. మహారాష్ట్ర, కొంకణ్ ప్రాంతాల నుంచి హాపుస్, ఆల్ఫోన్సో రకాలు, గుజరాత్ నుంచి కేసర్, ఇవైతే మామిడి రసానికి ప్రాణం. ఉత్తరప్రదేశ్ నుంచి దశహరి, ఇక కాశీ నుంచి లంగ్రా. యాదృచ్ఛికంగా లంగ్రా మామిడి పళ్ళకి ఓ ప్రత్యేక గుణం ఉంది. పండిన తర్వాత కూడా సాధారణంగా వాటి రంగు ఆకుపచ్చగానే ఉంటుంది. జర్దాలు సువాసన అంటే బీహార్ రకం ఎంతో దూరం నుంచి కూడా గుర్తించవచ్చు. చౌసా, మాల్దా, ఇలా ప్రతి పేరుతో ముడిపడ్డ జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. ఆ జ్ఞాపకాలు ఘుమఘుమలాడుతుంటాయి కూడా. దక్షిణ భారతదేశానికి వెళ్ళండి, బంగనపల్లి, తోతాపురి, నీలం, మాల్గోవా, ఇలా ఎన్నో రకాలు. బెంగాల్ నుంచి హిమసాగర్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ నుంచి సువర్ణరేఖ. ప్రదేశం మారే కొద్దీ మామిడి పండు రూపం, రంగు, రుచి కూడా మారుతాయి. మిత్రులారా, మామిడి పండ్ల ఈ ప్రయాణం ఇప్పుడు మన పల్లెల నుంచి ప్రపంచం మార్కెట్ దాకా విస్తరించింది. ఈరోజు జరుగుతున్న ఈ మన్ కీ బాత్ ద్వారా మామిడి ఉత్పత్తిలో నిమగ్నమైన నా రైతు సోదర సోదరీమణులందరినీ నేను ఎంతో ప్రశంసిస్తున్నాను. రైతులారా, మీరు కేవలం సాధారణ రైతులు కాదు, ఈ దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు మీరు చాలా ప్రత్యేకమైన వారు. మీరు ఇలాగే ప్రజాదరణ పొందాలి అని నా ప్రగాఢ వాంఛ. మిత్రులారా, పాఠశాలకు సెలవులున్న ఈ వేసవి రోజుల్లో మీరు అడ్మిషన్ పొందాలి అనుకునే ఒక తరగతి గురించి నేను చెబుతాను. మిత్రులారా, ఒక్కసారి ఒక్క పరిస్థితిని ఊహించుకోండి. అక్కడ పిల్లలతో పాటు యువకులు, వృద్ధులు కూడా ఉంటారు. అక్కడ ఇలాంటి ఫీజులు ఉండవు, పెద్ద భవనాలు ఉండవు, తరగతి గదులు ఉండవు. అన్నింటికన్నా ఆసక్తికరంగా తరగతులు నదిలోనే జరుగుతాయి. మిత్రులారా, ఇది కేవలం ఒక కథ కాదు, అత్యంత నిజమైన ప్రయత్నం. కేరళంలోని ఆలువాలో సాజీ వలాసేరిల్ ఒక స్విమ్మింగ్ క్లబ్ నడుపుతూ ఉన్నారు. ఇక్కడ దాదాపు 15,000 మందికి పైగా ఈత నేర్చుకున్నారు. సాజీ దివ్యాంగులైన పిల్లలకు కూడా ఈత నేర్పించారు. ఎంత గొప్పదో. ఈ ప్రయత్నం వెనుక తీవ్రమైన వేదన ఉంది. కొన్నేళ్ల క్రితం ఒక పడవ ప్రమాదంలో చాలామంది విద్యార్థులు ప్రాణం కోల్పోయారు. ఆ సంఘటన సాజీని తీవ్రంగా కలిచివేసింది. నిజంగా ఆ పిల్లలకే గనక ఈత వచ్చుంటే ఎన్నో ప్రాణాల్ని కాపాడి ఉండేవాళ్ళం కదా అని భావించారు సాజీ. ఆ ఆలోచనతో ఈ కృషి ప్రారంభమైంది. మిత్రులారా, సాజీ వలాసేరిల్ గారి జీవితం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతోంది. సేవకు, అంటే నిజమైన సేవ చేయాలి అనుకుంటే గొప్ప గొప్ప వనరులేమీ అవసరం లేదు. కావలసింది ఒక్కటే, మంచి సంకల్పం, నిరంతర కృషి. వీటితో వేలాది మంది జీవితాల్ని మార్చవచ్చు. నా ప్రియమైన దేశవాసులారా, ఇటీవల నాకు యూరోప్లోని నెదర్లాండ్స్ను

సందర్శించే అవకాశం వచ్చింది. నేనక్కడ చాలా సమావేశాల్లో పాల్గొన్నాను. ఈ సమయంలో ప్రతి భారతీయుణ్ణి గర్వంతో నింపే ఒక సంఘటన జరిగింది. నెదర్లాండ్స్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో చోళుల కాలం నాటి పురాతన తామ్ర ఫలకాల్ని భారతదేశానికి తిరిగి అప్పగించారు. ఆ కార్యక్రమానికి నెదర్లాండ్స్ దేశ ప్రధానమంత్రి గారు కూడా హాజరయ్యారు. ఈ తామ్ర ఫలకాల గురించి నాకు మన దేశంతో పాటు అనేక దేశాల నుంచి నిరంతర సందేశాలు వస్తూనే ఉన్నాయి. ప్రజలందరూ తమ ఆనందాన్ని గర్వాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ సమాజంలో కూడా వీటి పట్ల ప్రత్యేక ఉత్సాహం ఉంది. మిత్రులారా, ఈ తామ్ర ఫలకాల గురించి ప్రజల్లో ఎంత ఆసక్తి ఉందో, అందువల్ల ఈరోజు నేను వాటికి సంబంధించిన కొన్ని విషయాల్ని మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అక్కడ పెద్దవి 21, చిన్నవి 3 దాకా తామ్ర ఫలకాలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా మొదటి రాజేంద్ర చోళ మహారాజు తన తండ్రి అయిన రాజరాజ చోళ మహారాజు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు సంబంధించినవి. ఆనై మంగళం గ్రామాన్ని ఒక బౌద్ధ మఠానికి దానం చేసినట్టు అవి పేర్కొంటూ ఉన్నాయి. ఆ తామ్ర ఫలకాల్లో ఆనాటి చోళ రాజవంశం సాధించిన విజయాలు కూడా వివరించబడ్డాయి. అవి చోళ సామ్రాజ్యం ఎంత బలమైన సముద్ర శక్తిని కలిగి ఉండేదో స్పష్టంగా వెల్లడించాయి. ఆగ్నేయాసియా దేశాలతో పాటు వారి సంబంధాల గురించి కూడా సమాచారాన్ని అందించాయి. చోళ సామ్రాజ్యం గొప్ప చరిత్ర, సంస్కృతి గురించి తెలుసుకుంటే మనమందరం ఎంతో గర్వపడతాం కూడా. మిత్రులారా, భారతదేశానికి చెందిన ఇలాంటి అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించేందుకు మన భారత ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉంది. ఈ విషయంలో జ్ఞాన భారతం అభియాన్, దీని కింద ఛత్తీస్గఢ్లోని మలహార్లో ఒక ముఖ్యమైన ఆవిష్కరణ జరిగింది. ఇక్కడ 3 అరుదైన తామ్ర ఫలకాలు లభించాయి. ఇవి పాండు వంశానికి చెందిన మహర్షి బాలార్జునుని పాలనా కాలానికి సంబంధించినవేని భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ శాసనాలు 6వ-7వ శతాబ్దానికి చెందినవి. ఎంత పురాతనమైనవి చూడండి, అంటే 1400-1500 సంవత్సరాల పూర్వం నాటివి. ఈ తామ్ర ఫలకాలు ప్రాచీన బ్రాహ్మీ లిపి పాలీ భాషలో లిఖితమై ఉన్నాయి. అవి ఆనాటి పరిపాలన, మతం, సంస్కృతి ఇలాంటి వాటి గురించి ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తాయి. మిత్రులారా, మన భారతీయులకు ఖగోళ శాస్త్రం మీద ఎల్లప్పుడూ ఎంతో ఆకర్షణ, శ్రద్ధ ఉండేది, ఉంది కూడా. మన దేశంలో శతాబ్దాల నాటి అబ్జర్వేటరీలు ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడ అద్భుతంగా గణిత ఆవిష్కరణలు జరిగాయి. నావిగేషన్ కానివ్వండి, పంచాంగం కానివ్వండి, లేదా మన పండుగలు ఏవైనా సరే, వాటన్నింటికీ ఆకాశంతో, నక్షత్రాలతో ఎంతో సంబంధం ఉంది. ఇక్కడ ప్రతి తరంలో కూడా ఖగోళ శాస్త్రం ఎంతో కుతూహలాన్ని, అంటే మనందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇది నూతన అన్వేషణలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. నేటి యువత కూడా దాని పట్ల గొప్ప ఉత్సాహాన్ని కనబరుస్తూనే ఉన్నారు. ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర క్లబ్బులు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి అని మీకు తెలిసే ఉంటుంది. వాటి కార్యకలాపాలు పెద్ద పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల దాకా, పాఠశాలల నుంచి పార్కుల దాకా కూడా కనిపిస్తాయి. నాకు బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గురించి తెలిసింది. ఇక్కడ పరిశీలనా సమావేశాలు నిర్వహిస్తారు. ఈ బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఖగోళ శాస్త్రాన్ని ప్రాచుర్యంలోకి తేవాలి అని ఓ కార్యక్రమాన్ని ఆరంభించింది. ఖగోళ్ మండల్ అనే బృందం చాలా వినూత్నమైన 30 గంటల కోర్సును ఆరంభించింది. మిత్రులారా, రాత్రిపూట నక్షత్రాల్ని చూడటం ఒక అద్భుతమైన అనుభూతి, మరిచిపోలేని అనుభవం కూడా. ఆస్ట్రో కేరళ అనే సంస్థ రాత్రి పరిశీలనా శిబిరాలు, వర్క్షాప్లను నిర్వహిస్తుంది క్రమంగా. ఇక్కడ యువత టెలిస్కోపుల్ని తయారు చేయటం, నక్షత్ర పటాలని ఉపయోగించటం సునాయాసంగా నేర్చుకున్నారు. రాజ్కోట్లోని బిగ్ బ్యాంగ్ ఆస్ట్రానమీ క్లబ్, గిర్ అడవుల నుంచి రాన్ ఆఫ్ కచ్ దాకా అనేక ఖగోళ శాస్త్ర కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంది.

జ్యోతిర్విద్యా పరిసంస్థ అత్యంత పురాతన ఖగోళ శాస్త్ర సంస్థల్లో ఒకటి. ఇది పరిశీలనా సౌకర్యాలతో పాటు పుస్తకాలు, గ్రంథాలయం, టెలిస్కోప్ గ్రంథాలయాన్ని కూడా అందిస్తుంది. నేను ఐజాక్ ISAAC దీని గురించి కూడా మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఈ ISAAC అనేది విద్యార్థులు తమకు తాముగా నిర్వహించే ఒక దేశవ్యాప్త నెట్వర్క్. ఇది ఖగోళ శాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్ర క్లబ్లను అనుసంధానం చేస్తుంది. మిత్రుడారా, మీ అభిరుచి కోసం సమయం కేటాయించటం, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటం చాలా ముఖ్యం కదా. ఈ సెలవుల్లో యువత ఒక ఖగోళ శాస్త్ర క్లబ్లో చేరాలి అని, ఏదైనా ప్లానిటేరియంను సందర్శించాలి అని నా కోరిక. మిత్రులారా, టీవీలో మన్ కీ బాత్ కార్యక్రమం చూస్తున్న వారు తప్పకుండా ఒక వీడియో చూడాలి అని నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఈ వీడియో ఈ మధ్య చాలా చర్చనీయమైంది. అందులో కొందరు వ్యక్తులు ఒక గంగా డాల్ఫిన్ను కాపాడడానికి ఎంతో ఓపికగా, ఎంత జాగ్రత్తగానో ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొత్తం ప్రయత్నానికి ఎంత సమయం పట్టిందో తెలుసా? 13 గంటలు. చివరికి ఆ డాల్ఫిన్ను కాపాడారు అని తెలిస్తే ఎంత ఆశ్చర్యపోతారు, ఎంత ఆనందానుభూతి పొందుతారు. మిత్రులారా, ఇందులో భారతదేశపు మొట్టమొదటి గంగా డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. అక్కడ ఒక గంగా డాల్ఫిన్ కాలువలో చిక్కుకుపోయింది. నమామి గంగే అభియాన్ కింద ప్రవేశపెట్టిన ఈ అంబులెన్స్ ఆ సమయంలో ఆ డాల్ఫిన్కు తన ప్రాణం కాపాడబడుతుంది అనే ఒక నమ్మకం, ఒక ఆశ కల్పించింది. అంత జాగ్రత్తగా రక్షించారు దాన్ని. పరీక్షలు చేశారు, చికిత్స అందించారు, ఆ తర్వాత మళ్ళీ సురక్షితంగా రాప్తి నదిలోకి వదిలిపెట్టారు. ఒక విధంగా ఒక ప్రాణము తన గూటికి తాను చేరింది. మిత్రులారా, ఈ డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ ఎంతో ప్రత్యేకమైంది. దీన్ని మొబైల్ ఆసుపత్రిలా రూపొందించారు. ఇందులో డాల్ఫిన్ సురక్షితంగా ఉంచే ఏర్పాట్లు కూడా చేశారు. ఆక్సిజన్, ప్రత్యేక స్ట్రెచర్లు, రెస్క్యూ పరికరాలు, ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒకవేళ డాల్ఫిన్కు చిన్న గాయమైనా, కాలువలో చిక్కుకుపోయినా, లేదా నది నుంచి దూరంగా అంటే అనుకోకుండా వేరుపడ్డా, ఆ డాల్ఫిన్కు తక్షణమే సహాయం అందిస్తుంది ఈ అంబులెన్స్. మిత్రులారా, మనం గంగా డాల్ఫిన్ను కాపాడినప్పుడు కేవలం ఒక జాతిని మాత్రమే కాపాడడం లేదు, మన గంగా నది జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ ఉన్నాం. మనం నది సంపూర్ణ జీవ వ్యవస్థను కాపాడి మన భవిష్యత్ తరాల కోసం ఒక అమూల్యమైన సహజ వారసత్వాన్ని అందిస్తూ ఉన్నాం, పరిరక్షిస్తూ ఉన్నాం కూడా. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీలో చాలామందికి నది, చెరువు, బావి ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఉండుంటాయి. కొందరికి చెరువులో ఈత కొట్టడం సరదా, కొందరికి చెరువు గట్ల మీద స్నేహితులతో ఆడుకోవడం గుర్తుండొచ్చు, మరికొందరికి మట్టి వాసన గుర్తుండుండొచ్చు. ఇలాంటి బాల్య జ్ఞాపకాలు జీవితాంతం మనసుల్లో నిలిచిపోతాయి కదా. మిత్రులారా, ఇలాంటి జ్ఞాపకాల్ని పరిరక్షించడానికి సంబంధించిన ఒక స్ఫూర్తిదాయకమైన కథ ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లా నుంచి వెలుగులోకి వచ్చింది. బస్తీకి చెందిన ఆకాష్ గుప్తా తన గ్రామంలోని మనోరమా నదిని చూసి తీవ్రంగా బాధపడేవారు. ఎందుకంటే తన బాల్యంలో ఎంతో జీవకళతో పరిశుభ్రంగా ఉన్న ఆ మనోరమా నది కాలక్రమేణా ప్లాస్టిక్తో నిండిపోయింది. అంటే ప్లాస్టిక్ అంతా పెరిగిపోయింది, మురికి పెరుగుతూనే ఉంది. దీని మీద ఫిర్యాదు చేయకూడదు, ఒక కొత్త పనిని తానే ప్రారంభం చేయాలి అనుకున్నారు ఆకాష్. ఫిర్యాదులు వద్దు, ఇదొక ఆరంభం మాత్రమే అనేది మంత్రంగా మార్చుకున్నారు. తన స్నేహితులందరినీ సమీకరించారు. వాళ్ళ దగ్గర ఒక వల, ఒక పార, ఒక బుట్ట మాత్రమే ఉండేవి. అన్నింటికన్నా మిన్నగా ఏదైనా మార్పు తీసుకురావాలి అనే గొప్ప బలం, దృఢ సంకల్పం ఈ పనిముట్ల కన్నా పటిష్టమైంది వాళ్ళ దగ్గరుంది. ఈ యువకులందరూ నదిలోకి దిగి నీటి నుంచి ఎండిపోయిన గడ్డిని, ప్లాస్టిక్ను

0: చెత్తను బయటకు తీసేవారు. కొన్నిసార్లు వారు ఒకరోజులోనే నది నుంచి 50-60 కిలోగ్రాముల చెత్తను తొలగించేవారు. క్రమంగా మనోరమ నదిలోని ఆ భాగం మళ్లీ శుభ్రంగా కనిపించడం ఆరంభమైంది. చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ పనిని గమనించారు. ప్రజల్లో పరిశుభ్రత మీద అవగాహన పెరిగింది. మిత్రులారా, గోవా నుంచి కూడా ఇలాంటి స్ఫూర్తిదాయకమైన గాథ ఒకటి వెలుగులోకి వచ్చింది. బాలకృష్ణ అయ్య గారు గోవాకు చెందిన ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు. రిటైర్ అయినా సమాజం కోసం పనిచేయాలి అనే ఉత్సాహం మాత్రం ఆయనలో అలాగే ఉంది. మడ్డి తోలాపు ప్రాంతంలోని నీటి సమస్య మాస్టర్ని తీవ్రంగా కలవరపరిచింది. ఆయన ఒక పరిష్కారం కోసం కృషి చేయటం ఆరంభించారు. పైప్లైన్లు వేయటంలో ఆ విశ్రాంత ఉపాధ్యాయుడు బాలకృష్ణ గారు చాలా కీలక పాత్ర పోషించారు. దీనివల్ల అనేక ఇళ్లకు నీరు చేరింది. ప్రతిరోజు నీటి కోసం పోరాడాల్సి వస్తున్న కుటుంబాలకు ఇది గొప్ప ఉపశమనాన్ని కలిగించింది. మిత్రులారా, గత నెలలో నాకు ఒక అద్భుతమైన అనుభవం ఎదురైంది. అది కూడా మన మన్ కీ బాత్కు సంబంధించిందే. అందుకే ఈరోజు నేను ఆ విషయాన్ని మీతో చర్చించాలి అనుకుంటున్నాను. నేను తమిళనాడులోని నాగర్కోయిల్లో ఒక ఉపాధ్యాయురాలి కలిశాను. దాదాపు 3 దశాబ్దాల కిందట కూడా వారిని కలిశాను. నేను ప్రస్తావిస్తున్నది గిరిజ అమ్మగారి గురించి. ఈ సమావేశంలో తనతో పాటు కొంతమంది యువ విద్యార్థులు కూడా ఉన్నారు. మిత్రులారా, అమ్మ గిరిజ గారు 15 పాఠశాలలు నడిపిస్తున్నారు. చెన్నైలోని జయగోపాల్ గరోడియా హిందూ విద్యాలయం చాలా ప్రముఖమైంది. ఆమె దేశభక్తి భావన ప్రతి భారతీయుడికి అద్భుత ప్రేరణగా నిలుస్తుంది. మన్ కీ బాత్ స్ఫూర్తితో గిరిజ గారు దేశంలోని ఎందరో సైనికులకు వీరాళం ఇవ్వాలి అని ప్రతిజ్ఞ పూనారు. ఇది చేయటానికి తాను తన పాఠశాలలన్నింటిలోని విద్యార్థుల్ని ప్రేరేపించారు. ధైర్యవంతులైన సైనికుల కోసం ప్రతిరోజు 1 రూపాయి విరాళంగా ఇవ్వాలి అని తన విద్యార్థుల్ని కోరారు. అంటే పిల్లల్లో ప్రతి ఒక్కరి నుంచి 1 సంవత్సరంలో 365 రూపాయల సేకరణ జరిగిందన్నమాట. ఈ చిన్ని చిన్ని విరాళాలే దాదాపు 40 లక్షల రూపాయలకు చేరాయి. గిరిజ అమ్మగారు ఈ మొత్తం సొమ్ముతో నాకు ఒక చెక్కును అందజేశారు. మాతృభూమి పట్ల ఆ తల్లికి ఉన్న ప్రగాఢమైన భక్తిని ఆమెతో నా సంభాషణ జరుగుతున్న సమయంలో నేను గ్రహించాను. చెన్నైలోని మొట్టమొదటి హిందూ పాఠశాల గత సంవత్సరమే 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. దేశానికి చెందిన విద్య సాంస్కృతిక గౌరవాన్ని పెంపొందించటంలో ఆ పాఠశాలల సముదాయం పోషిస్తున్న పాత్ర అద్భుతం, ప్రశంసనీయం. ఇందులో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా. మన ధైర్యవంతులైన సైనికుల సేవకు తమ వంతు సహకారం అందించిన విద్యార్థులకు నా ప్రత్యేక ప్రశంసలు కూడా. మిత్రులారా, భారతదేశంలోని ప్రతి గ్రామంలో నగరంలో మనకు స్ఫూర్తినిచ్చే ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. తరచుగా ఇలాంటి ప్రయత్నాల గురించి పెద్దగా చర్చ జరగదు. కానీ వాటి గురించి మనకు తెలిసినప్పుడు దేశం ప్రజల శక్తితో మాత్రమే ముందుకు సాగుతుంది అనే నమ్మకం మరింత బలపడుతుంది మనందరిలో. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల్ని మీరు తప్పకుండా గమనించండి. అది నా ప్రగాఢ వాంఛ. సమాజానికి మంచి చేస్తున్న వారిని గుర్తించండి, వారిని అభినందించండి, వారి నుంచి నేర్చుకోండి. వీలైతే మీరే స్వయంగా ఏదైనా ఒక మంచి పనిలో పాలుపంచుకోండి. వచ్చే నెల మన్ కీ బాత్లో మరికొన్ని స్ఫూర్తిదాయకమైన గాథలతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. మిత్రులారా, చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరు ఇంతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: FM 101.3.
1: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి, రా రా అమ్ముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
2: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
2: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండుగ చేసుకుంటుంది.
1: అవునా?
2: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండుగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
2: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వత అనుబంధం అయింది.

0: అందరికీ అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును,

హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు అందరూ? ఇవి క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 12:13 దాటి 52 సెకండ్లు అయితే అయిపోయింది అనమాట. మరి మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేనైతే మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఈరోజు డే స్పెషాలిటీ గురించి చెప్పడానికి రెడీగా ఉన్నానమాట. మరి మీరు కూడా వినడానికి రెడీగా ఉన్నారని చెప్పి అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఇదనమాట మూవీ నేమ్. అయితే మరి ఏం చెప్పాలనుకుంటున్నాను, అసలు ఎవరు ఏం చెప్తున్నారో తెలియాలి అంటే ఈ సాంగ్ అయితే వినేయాల్సిందే అనమాట. దాని తర్వాత డే స్పెషాలిటీ గురించి వింటూ స్టే ట్యూన్ టూ 101.3 విత్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మనమైతే ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకోబోతున్నాం కదా ఈ రోజు డే స్పెషాలిటీ గురించి అనమాట. మరి ఇంతకీ అసలు ఏంటి ఈ రోజు డే స్పెషాలిటీ అంటే వరల్డ్ నో టొబాకో డే అనమాట. సో ఏంటి అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది దీని గురించి ఏంటి, మరి పొగాకు వ్యతిరేక దినోత్సవం గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే గనక ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO 1987 సంవత్సరంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ఏర్పాటు చేసిందనమాట. మరి దీని ప్రతికూల ఆరోగ్య ప్రభావాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ కూడా 8 మిలియన్లకి పైగా మరణాలు సంభవిస్తున్నాయన్నమాట. మరి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు తమ ఆరోగ్యకరమైన జీవన హక్కును పొందడానికి, అందరూ కూడా ఆరోగ్యంగా హెల్దీగా ఉండడానికి, అలాగే భవిష్యత్ తరాల్ని రక్షించడం కోసం ఏం చేయాలి అనే విషయాలపై ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడం కోసం ఈ రోజును మనం జరుపుకోవడం జరుగుతుందన్నమాట. మరి అసలు ఏంటి పొగాకు పదార్థాలు ఉత్పత్తులు తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. అలాగే మీకు తెలిసినంత వరకు పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని గురించి మీరు కూడా చెప్పండి మీ ఫ్రెండ్స్కి, లేదంటే వివిధ భారతి ఒకసారి వినిపించండి, వాళ్ళే ఇంకా నెక్స్ట్ టైం నుంచి వాళ్లే వింటూ ఉంటారు అనమాట. సో మీరు వినండి, ఇంకా వివిధ భారతిని వినిపిస్తూ ఉండండి. సో అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం అంతే సుందరానికి మూవీ నుంచి ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తోంది. ఈ సాంగ్ తర్వాత మళ్ళీ మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం వరల్డ్ నో టొబాకో డే గురించి. మరి ఇప్పుడైతే ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మనము ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా ఈ రోజు డే స్పెషాలిటీ గురించి అనమాట, పొగాకు వ్యతిరేక దినోత్సవం గురించి. మరి దీని గురించి ఇంకా మాట్లాడుకోవాల్సినవి అయితే చాలానే ఉన్నాయి, బట్ ఇప్పుడైతే కొన్ని క్షణాల్లో మీకోసం తెలుగులో వార్తలు వచ్చేస్తాయి. దాని తర్వాత ఈ న్యూస్ వినేసేయండి, దాని తర్వాత మళ్ళీ మనం మీకు తెలుసాలో మాట్లాడుకుందాం వరల్డ్ నో టొబాకో డే గురించి, ఇంకా చాలా విషయాలు అనమాట. అప్పటి వరకు స్టే ట్యూన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: సమయం 12:30 ఇప్పుడు వారు
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్రమైన ఎండల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ ప్రసంగంలో కోరారు. భారతదేశానికి చెందిన అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత నౌకాదళం పాకిస్తాన్ నౌకాదళాన్ని దాని రేవులకే పరిమితం చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్ లో జరిగే 2026 సీజన్ ఫైనల్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్రమైన ఎండల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఈ విషయమై వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను కోరారు. ఈరోజు మన్ కీ బాత్ లో దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ మోదీ, ప్రజలు నిరంతరం నీరు తాగుతూ ఉండాలని, ఎండలో బయటకు వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
2: इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है. तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी है. पानी पीते रहिए, धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं.
1: దేశంలోని వివిధ ప్రాంతాల్లో దొరికే మామిడి పండ్ల రకాలను ప్రధానమంత్రి మన్ కీ బాత్ లో ప్రస్తావించారు. మహారాష్ట్ర, కొంకణ్ ప్రాంతాల్లో దొరికే హాపూస్, అల్ఫోన్సో, గుజరాత్ లో దొరికే కేసర్, ఉత్తరప్రదేశ్ లో దొరికే దశహరి, దక్షిణ భారతదేశంలో దొరికే బంగనపల్లి, తోతాపురి, నీలం, మాల్గోవా రకాలు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ లలో దొరికే సువర్ణ రేఖ గురించి నరేంద్ర మోదీ వివరించారు.
2: మహారాష్ట్ర హాపూస్, अल्फांसो, गुजरात का केसर, ये तो आमरस की जान है. उत्तर प्रदेश का दशहरी और मेरी काशी का लंगड़ा, बिहार का जरदालू, चौसा, मालदा, हर नाम के साथ लोगों की यादें जुड़ी हुई है. दक्षिण भारत जाइए तो बंगनपल्ली, तोतापुरी, नीलम, मलगोवा, बंगाल का हिमसागर, उड़ीसा और आंध्र प्रदेश का सुवर्ण रेखा, यानी జగ బదల్తీ హే, ఆమ్ కా రూప్ రంగ్ ఔర్ ఉస్కా స్వాద్ భీ బదల్ జాతా హే.

0: భారతదేశానికి చెందిన అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు. తాను ఇటీవల నెదర్లాండ్స్ కు వెళ్లిన సమయంలో చోళుల కాలం నాటి పురాతన రాగి ఫలకాలను భారతదేశానికి తిరిగి అప్పగించారని గుర్తు చేశారు. వాటిలో 21 పెద్ద 3 చిన్న రాగి ఫలకాలున్నాయని, అవి చోళ సామ్రాజ్య గొప్పతనానికి నిదర్శనమని ప్రధానమంత్రి కొనియాడారు.
1: తామ్ర పట్టికాకు లేకర్ లోగో మే కాఫీ జిజ్ఞాసా భీ హై. ఇన్మే 21 బడీ ఔర్ 3 ఛోటీ తామ్ర పట్టికాయే హై. చోళ సామ్రాజ్య కే సమృద్ధ ఇతిహాస్ ఔర్ సంస్కృతి పర్ హమ్ సభీ కో బహుత్ గర్వ హై. హమారీ సర్కార్ భారత్ కీ ఐసీ అమూల్య ధరోహరో కే సంరక్షణ కే లియే లగాతార్ ప్రయాస్ కర్ రహీ హై.
0: జ్ఞాన భారతం అభియాన్ కింద ఛత్తీస్గఢ్ లోని మల్హర్ లో 3 అరుదైన రాగి ఫలకాలు లభించాయని నరేంద్ర మోదీ తెలిపారు. అవి పాండు వంశానికి చెందిన మహర్షి బాలార్జునుని పరిపాలనా కాలానికి సంబంధించినవని, ఈ రాగి ఫలకాలు ప్రాచీన బ్రాహ్మీ లిపి పాలీ భాషలో లిఖితమై ఉన్నాయన్నారు. ఇటీవల జార్ఖండ్లోని రాంచీలో జరిగిన నేషనల్ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ కాంపిటీషన్ గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. అథ్లెటిక్స్ లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనత అందరికీ గర్వకారణమని నరేంద్ర మోదీ అన్నారు. ఇటీవల రాంచీలో జరిగిన జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీల్లో 4 జాతీయ రికార్డులు నెలకొల్పడాన్ని మోదీ ప్రశంసించారు.
1: मैं चाहता हूं कि मन की बात के श्रोताओं को पता चले.
2: नमस्ते सर, मेरा नाम अनिमेश कुजूर है. मैं 200 मीटर और 4x100 मीटर का नेशनल रिकॉर्ड होल्डर हूं. मैं छत्तीसगढ़ से बिलोंग करता हूं सर, एंड अभी मैं उड़ीसा से खेलता हूं. मैं लास्ट ईयर एशियन मेडल और वर्ल्ड यूनिवर्सिटी गेम्स मेडल लेके आया. इंडिया को रिप्रेजेंट कर रहा हूं इंटरनेशनली.
1: और गुरिंदर वीर जी का क्या है?
3: नमस्ते सर, मेरा नाम गुरिंदर वीर है और मैं इंडियन नेवी में पैटी ऑफिसर हूं. पहला इंडियन हूं जो 10.1 के बैरियर के नीचे भागा है.
0: ఖగోళ శాస్త్రం దశాబ్దాలుగా అన్వేషణకు స్ఫూర్తినిస్తోందని, ఇప్పటి యువత కూడా దాని పట్ల ఉత్సాహం చూపిస్తోందని ప్రధానమంత్రి అన్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర క్లబ్లు ప్రాచుర్యం పొందుతున్నాయని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే బెంగళూరు ఆస్ట్రానమికల్ సొసైటీ, ఖగోళ్ మండల్, ఆస్ట్రో కేరళ, బిగ్ బ్యాంగ్ ఆస్ట్రానమీ క్లబ్ వంటి సంస్థలు పరిశీలన కార్యక్రమాలు, ప్రత్యేక కోర్సులు కూడా నిర్వహిస్తున్నాయన్నారు.
1: राजकोट के बिग बैंग एस्ट्रोनॉमी क्लब ने गिर के जंगलों से लेकर कच्छ के रण तक अनेक एस्ट्रोनॉमी इवेंट्स आयोजित किए. मैं आईसेक का भी जिक्र करना चाहूंगा. यह एक स्टूडेंट लेड नेशन वाइड नेटवर्क है जो एस्ट्रोनॉमी और एस्ट्रोफिजिक्स क्लब को आपस में जोड़ता है. साथियों, अपनी हॉबी के लिए समय निकालना और लगातार कुछ नया सीखते रहना बहुत जरूरी है.
0: నమామి గంగే అభియాన్ కింద మొబైల్ ఆసుపత్రిలా రూపొందించిన డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ ఇటీవల మొట్టమొదటి రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసిందని ప్రధానమంత్రి ప్రశంసించారు. ఉత్తరప్రదేశ్లో ఒక కాలువలో చిక్కుకుపోయిన గంగా డాల్ఫిన్ ను రక్షించి చికిత్స అందించి రప్తి నదిలోకి విడిచిపెట్టారని తెలిపారు.
1: ये डॉल्फिन रेस्क्यू एम्बुलेंस बहुत खास है. इसे एक चलते फिरते अस्पताल की तरह तैयार किया गया है. इसमें डॉल्फिन को सुरक्षित रखने की व्यवस्था है, ऑक्सीजन की सुविधा है, विशेष स्ट्रेचर है, बचाव के उपकरण है. यानी अगर कोई डॉल्फिन घायल हो जाए, नहर में फंस जाए या नदी से कट जाए तो तुरंत उसकी मदद की जा सकती है.
0: ऑपरेशन सिंधूर समय భారత నౌకాదళం పాకిస్తాన్ నౌకాదళాన్ని దాని రేవులకే పరిమితమయ్యేలా చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. లక్నోలో నౌసేన శౌర్య వాటిక ప్రారంభోత్సవంలో ప్రసంగిస్తూ మంత్రి, ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత నౌకాదళం పూర్తి సన్నద్దతతో అరేబియా సముద్రంలో మోహరించి శత్రుదేశంపై ఒత్తిడి తెచ్చిందని చెప్పారు. దీని ఫలితంగా పాకిస్తాన్ నౌకాదళం మొత్తం తన ఓడరేవులకే పరిమితం కావాల్సి వచ్చిందని వివరించారు. పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా 2025 మే 7న ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైంది. ఈ ఆపరేషన్లో భాగంగా భారత బలగాలు పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని పలు ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడులు నిర్వహించాయి. పొగాకు వాడకం వల్ల కలిగే ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈరోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని పాటిస్తున్నారు. పొగాకు వాడకానికి ముగింపు పలికేందుకు

ప్రపంచ ఆరోగ్య సంస్థ చర్యలు చేపట్టింది. పొగాకు పట్ల ఆకర్షణను బహిర్గతం చేయడం, నికోటిన్ పొగాకు వ్యసనాన్ని ఎదుర్కోవడం అనేది ఈ సంవత్సరం ముఖ్య ఉద్దేశం. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే 2026 సీజన్ ఫైనల్ మ్యాచ్ లో గుజరాత్ టైటన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. లోక్ మాత అహల్యాబాయ్ హోల్కర్ జయంతిని పురస్కరించుకుని

0: గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. లోక్మాత అహల్యాబాయ్ హోల్కర్ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆమెకు నివాళులర్పించారు. ఆమె మేధస్సు, కరుణ, ప్రజా సంక్షేమం పట్ల ఆమెకున్న అచంచలమైన నిబద్దతను యావత్ దేశం స్మరించుకుంటుందని మోదీ ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా లోక్మాత అహల్యాబాయి హోల్కర్ కు నివాళులర్పించారు. అహల్యాబాయి న్యాయం, సుపరిపాలన, ప్రజా సంక్షేమానికి ఆదర్శవంతంగా నిలిచారని అన్నారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కేరళ, మాహే, లక్షద్వీప్, దేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, మధ్యప్రదేశ్ లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్రమైన ఎండల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ ప్రసంగంలో కోరారు. భారతదేశానికి చెందిన అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత నౌకాదళం పాకిస్తాన్ నౌకాదళాన్ని దాని రేవులకే పరిమితం చేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఏ స్పెషాలిటీ ఏంటి అంటే వరల్డ్ నో టొబాకో డే అనమాట. అంటే ఏంటి, ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం. మరి ఏంటి అసలు, ఆల్రెడీ హిస్టరీ చెప్పేశాను ఇందాకే. ఇంకా దీని గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, పొగాకు ఉత్పత్తులు సేవించడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు అయితే వస్తాయన్నమాట. సో అవన్నీ కూడా మరి ఎందుకు తీసుకోకూడదు అనేది ప్రజలకి తెలియజేసి వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించడమే ఈరోజు ముఖ్య ఉద్దేశం అన్నమాట. సిగరెట్లు, చుట్టలు, బీడీలు, గుట్కా, కైని ఇలాంటివన్నీ కూడా పొగాకు ఉత్పత్తులే. ఇందులో ఉండే నికోటిన్ అసలు వదలలేని అలవాటుగా మారి సో మనమందరం కూడా ఎలా అంటే వ్యసనపరులు అయిపోయేలా చేస్తుందన్నమాట. కాబట్టి ధూమపాన ప్రభావం వల్ల నేరుగా ఊపిరితిత్తులపై పడిపోవడం వల్ల, అంటే వాళ్లే కాదు యాక్చువల్గా తాగే వాళ్ళ కంటే కూడా పక్కన పీల్చే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు కూడా అనేక రకాల అనారోగ్యాల బారిన పడాల్సిన అవకాశం అయితే వస్తుందన్నమాట. అవి కాకుండా ఇంకా గుండె సంబంధిత జబ్బులు, సంతానలేమి, అనేక రకాల క్యాన్సర్లకి కూడా ఇదే మూలం అన్నమాట. కాబట్టి ఈ దుష్ప్రభావాల నుంచి అంటే వీటన్నిటి గురించి గుర్తించి ప్రజలందరికీ అవగాహన కల్పించడమే ఈరోజు ముఖ్య ఉద్దేశం అన్నమాట. మరి పొగాకు తాగడం అంటే పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని చెప్పే మాట ఎన్ని మన మూవీ చూసేటప్పుడు ఎప్పుడు కూడా కనిపిస్తూనే ఉంటుంది. ఈ లైన్ అయితే చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాం అన్నమాట. సో అదేంటి అనేది మరి ఈ మాట బస్సుల మీద, రైళ్లు, ఇంకా చాలా రకాల పబ్లిక్ ప్లేస్లో కూడా రాసే ఉంటుంది. అయినా కూడా ఇప్పటికీ కూడా చాలా మంది ఈ అలవాటు అయితే మానలేకపోతున్నారనమాట. అండ్ అన్నిటికంటే మనం చాలా చాలా చాలా బాధపడాల్సిన విషయం ఏంటి అంటే కనుక, అసలు యువత, ముఖ్యంగా యువత మరి ఎందుకు అలవాటు చేసుకుంటున్నారో, ఎలా అలవాటు చేసుకుంటున్నారో, చూసి నేర్చుకుంటున్నారో ఏంటో రీజన్స్ అయితే తెలియదు కానీ, యువత నుంచి మొదలుపెట్టి వృద్ధుల వరకు తాగేస్తూ ఉంటున్నారనమాట. మరి డబ్బు, ఆరోగ్యం ఈ రెండూ పోయిన తర్వాత, అంటే ఇవన్నీ పోయినా కూడా మేము పొగని మాత్రం వదలం అని అంటున్నారనమాట కొంతమంది అయితే. మరి అసలు మరి ఈ పొగాకు నుండి ఇంకా ఏం వస్తుంది, అసలు ఎలాంటి డిసీజెస్ వస్తాయి, అవన్నీ కూడా ఇవాళ మీకు తెలుసాలో, మీ అందరికీ కూడా నేను అవగాహన కల్పించడానికి నా వంతు నేను ట్రై చేస్తాను. మరి మీరు కూడా వినండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి, మీ స్నేహితులకి. సో ఈ రోజు గురించి ఏంటి, ఎందుకు మానేయాలి, ఇవన్నీ మీరు కూడా చెప్పండి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం రైటర్ పద్మనాభ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టే ట్యూన్ 101.3 వివిధ భారతీయ సమ్. నేను మీ ఆర్జే ప్రసన్న.

మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం గురించి. ఇంకా అసలు పొగాకు వల్ల ఎలాంటి దుష్ఫలితాలు అంటే మీ అందరికీ కూడా అర్థమవ్వాలి అంటే ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలన్నమాట. సో దీనివల్ల ఇంకా మనకి ఎలాంటి దుష్ప్రభావాలు అయితే ఉంటాయి, దుష్ఫలితాలు అయితే మీ అందరికీ వస్తాయి అసలు పొగాకును తీసుకోవడం వల్ల అనే దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. మరి పొగాకుని సిగరెట్ లేదా ఇంకేదైనా ఇదే అంటే చాలా రకాలుగా ఇందాక చెప్పాను కదా, సో అవన్నీ మళ్ళీ మళ్ళీ చెప్పలేను. సో ఇంకేదైనా రూపంలో తీసుకున్నప్పుడు చాలా రకాల ప్రమాదకరమైన డిసీజెస్ అయితే వస్తాయన్నమాట. నికోటిన్ అలాగే కార్బోజెన్స్ పొగాకులో ఉంటాయి కాబట్టి, వీటితో పాటు పొలీనియం అనే రేడియోధార్మికం, దీంతో పాటు ఇంకా 4000 రకాల హానికారకాలు ఉన్నట్లు ఒక పరిశోధనలో తేలిందన్నమాట. అన్నిటికంటే ఇంపార్టెంట్, పళ్ళు పచ్చగా మారిపోతాయి. అలాంటప్పుడు ఇంకా మీరు టూత్పేస్ట్ ఉందిగా అనకండి, పళ్ళు పచ్చగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే అనమాట. ముఖ్యంగా పొగాకు తీసుకోవడం వల్ల పళ్ళు పచ్చగా మారిపోతాయి అన్నప్పుడు పొగాకు కదా మనం మానేయాల్సింది. అలాగే నోటి నుంచి చాలా చాలా బ్యాడ్ స్మెల్ అయితే ఉంటుందన్నమాట. మరి మీరు నవ్వుతూ నలుగురిని అలా మెరిసేలా చేయాలి, మీ నవ్వు అలా తళుక్కు మరి మెరిపించాలి, పక్కనున్న వాళ్ళని మైమర్పించాలి అంటే మరి దుర్వాసన అయితే రాకూడదు కదా. కాబట్టి ఈ రెండు కూడా ఇంపార్టెంటే కదా. సో మీరు నవ్వుతూ ఉండాలి, మీ నవ్వుని అందరూ చూస్తూ ఆస్వాదిస్తూ ఉండాలన్నమాట. కాబట్టి మీరు పొగాకైతే మానేయాల్సిందే అనమాట. అందరికీ తెలిసిందే, మనందరికీ పళ్ళ పైన ఎనామిల్ అనే ఒక పొర ఉంటుంది కదా, మరి పొగాకు తీసుకోవడం వల్ల ఎనామిల్ కూడా దెబ్బతింటుందన్నమాట. అసలు ఇంకా అనేక రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. క్యాన్సర్లు అంటేనే చాలా రకాలు ఉన్నాయి, వాటిని మనం అసలు చెప్పడానికి మాట్లాడుకోవడానికి టైమే సరిపోదు. సో వాటి వల్ల ఈ పొగాకు వల్లే ఇన్ని రకాల క్యాన్సర్స్ అయితే రావడానికి అవకాశం ఉందన్నమాట. వ్యక్తిగతంగానే కాదు, పొగాకు వినియోగం వల్ల పర్యావరణానికి కూడా ముప్పే అన్నమాట. ఎందుకు అంటే సిగరెట్ బర్డ్స్, సిగరెట్ తాగేసిన వాళ్ళు బాగానే ఉంటారు, చక్కగా దాన్ని ఏం చేస్తూ ఉంటారంటే హాయిగా తాగేసి కనీసం ఆపకుండా అంటే ఆ పొగతోనే అలా పడేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఆ తర్వాత నడుస్తూ ఉన్న వాళ్ళకి కాళ్ళు గాలొచ్చు, ఏదైనా జరగచ్చు. సో కనీసం అట్లీస్ట్ ఆ బడ్ని మీరు కొంచెం ఆపేస్తే, లేదంటే పొగ రాకుండా అలా వెలుగుతూ ఉన్నప్పుడు పడేయకుండా ఉంటే వేరే వాళ్ళకి మూగజీవులకి కాళ్ళు అవి కాలకుండా ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకోటి, ఈ బర్డ్స్ భూమిలో కలిసిపోయి పంటలు కూడా కలుషితం అయిపోతాయి అన్నమాట. అంటే సో దీనివల్ల ఇంకా అసలు 40 ఏళ్లకే గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ నేను చెప్తున్న మాటలు కాదు, మీరు చూస్తూనే ఉన్నారు. అంతకుముందు ముందు తరం వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు, ఆ తర్వాత ఇప్పుడు 30 ఏళ్ల వాళ్ళు 20 ఏళ్ల వాళ్ళు గుండెల్లో స్టంట్స్ వేసుకొని అంటే మరి హార్ట్ అటాక్ చాలామంది యంగ్స్టర్స్కే వస్తోంది కదా. సో వాళ్ళు ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది, ఎంతమంది అసలు కార్డియాలజిస్ట్లు ఇప్పుడు ఉన్నారు, సో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ ప్రాబ్లం అయితే ఉంటుంది. కాబట్టి అంటే ఈ మరి గుండె ఎవరికైతే ఈ ఆపరేషన్స్ ఇవన్నీ పెరుగుతూ ఉంటాయో ఆటోమేటిక్గా ఎవరైనా ఎంబీబీఎస్లో కార్డియాలజిస్టే అవ్వాలని అనుకుంటారు. మరి ఫ్యూచర్ అంతా ఇదే కనిపిస్తున్నప్పుడు మరి ఇదే కదా. సో ఇప్పుడు యాక్చువల్గా పాయింట్ ఏంటి అంటే, మనం ఇలాంటి అంటే గుండె జబ్బులు ఇంత చిన్న ఏజ్లో రాకుండా ఉండాలి అంటే కనుక పొగాకు తాగడం అనేది మానేసేయాలన్నమాట. పొగాకు అంటే ఇతరులు కూడా ఏంటి అంటే, వాళ్ళు తాగడంతో పాటు ఇందాక నేను చెప్పాను కదా, సో పక్కనున్న వాళ్ళు కూడా

బాధితులుగా మారుతారు. ఎందుకంటే పొగాకులో 40 రకాల క్యాన్సర్లు వస్తున్నాయని చెప్పి తేలిందనమాట. పిల్లలు పుట్టే అవకాశాలు కూడా తగ్గిపోతాయి అనమాట. మరి ఇన్ని చెడు పరిమాణాలు ఉన్నాయని చెప్పి తెలిసినా కూడా ఈ అలవాటు చాలా మంది మానుకోలేకపోతున్నారనమాట. ఇప్పటికీ కూడా చాలా మంది ప్రయత్నం అయితే చేస్తారు, పాపం చాలా రియల్ గానే ప్రయత్నం చేస్తారు, మానేసేయాలనుకుంటారు, కానీ మరి ఒక్కసారిగా అయితే సాధ్యం కాదు. కాబట్టి ప్రాక్టీస్ చేయండి, తగ్గించండి. ఫస్ట్ ఒకటి తగ్గించండి రోజుకి మీరు తాగే వాటిల్లో, తర్వాత 2, తర్వాత అసలు మెల్లగా. లేదంటే ఇప్పుడు ప్రెజెంట్ ఏంటి అంటే అనేక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరికీ లక్కీగా మీ అందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి. దేశంలో నలుమూలలా ఇలాంటి ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయన్నమాట. సో వాళ్ళైతే మీ అలవాటుని మాన్పిచ్చేస్తారనమాట. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే మానసిక దృఢ నిర్ణయంతో, చిత్తశుద్ధితో మీరు ఈ అలవాటుని మెల్లమెల్లగా మానుకోవచ్చు అనమాట. అవసరమైతే మందులతో కూడా మానుకోవచ్చు. ముందు తరాల వాళ్ళకి మన నుండి ఏదైనా నేర్చుకునే అవకాశం కల్పించాలి అంటే ఇలాంటి చెడు అలవాట్లకైతే ఖచ్చితంగా దూరంగా ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉందాం, అలాగే సమాజాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుదాం. మరి నా మాటలు కూడా ఎంతో కొంత మీరు వింటారని అనుకుంటూ మరి ఈరోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మనం ఇన్ని విషయాలు మాట్లాడుకున్నాం కాబట్టి సో మీరు కూడా షేర్ చేయండి. మీరు కూడా ఏదో ఒకటి మీకు తెలిసింది పోస్ట్ చేయండి, స్నేహితులందరితో పంచుకోండి. అండ్ అదనమాట ఇవాళ మీకు తెలిసిన ప్రోగ్రామ్ అయితే మీ అందరికీ చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడైతే మీ అందరి కోసం KGF 2 మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో మీకు తెలిసిన ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రామ్లో. అంతవరకు స్టేట్యూన్ 2 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే వీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదని చేసేయాలి అంటే సందడే సందడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతి ఎఫ్ఎం ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್. ವಿವಿಧ ಭಾರತಿ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್ ತೋಮಸ್ತಾನ್ಬಿ. ಪ್ರಧಾನಮಂತ್ರಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ತನ್ನ ಮನಸ್ಸಿಲೋನೆ ಭಾವಾಲನ್ನು ಆಕಾಶವಾಣಿ ದ್ವಾರಾ ದೇಶ ಪ್ರಜಲತೋ ಪಂಚುಕೊನೇ ಮನ್ ಕಿ ಬಾತ್ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రసారమైంది. అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనత గురించి ప్రధాని మన్ కీ బాత్లో ప్రస్తావించారు. కొన్ని రోజుల కిందట జార్ఖండ్లోని రాంచీలో జరిగిన జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీకి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 4 వేర్వేరు ఈవెంట్లలో జాతీయ రికార్డులు నెలకొల్పారు. గురిందర్ వీర్ సింగ్, విశాల్ టీకే, తేజస్విన్ శంకర్, దివ్ మీనా, కుల్దీప్ కుమార్ ఈ ఘనత సాధించారు. వీరందరికీ ప్రధాని అభినందనలు తెలిపారు. క్రీడల్లో రాణించిన అనిమేష్ గురిందర్ వీర్ సింగ్ గురించి ప్రధాని ప్రస్తావిస్తూ, దేశాన్ని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడానికి కృషి చేశారని, మీలోని క్రీడాస్పూర్తితో ఒకరినొకరు సవాల్ చేసుకుంటూ ముందుకు సాగడానికి కృషి చేస్తూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ అద్భుతమైన పనిచేశారని అన్నారు. వారికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులను పొడిగిస్తూ ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ బాషా ఆదేశాలు జారీ చేశారు. మొదట ప్రకటించిన ప్రణాళిక ప్రకారం జూన్ 1వ తేదీ నుంచి కళాశాలలు పునః ప్రారంభం కావలసి ఉండగా దీన్ని 6వ తేదీకి మార్పు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విశాఖ జిల్లా గాజువాక్లో ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొని 3 మృతి చెందగా 7 తీవ్ర గాయాలయ్యాయి. గోదావరి వదరతో స్పిల్వే నుంచి ప్రవాహ తాకిడికి భూమి కోతకు గురి కాకుండా రక్షణ చర్యలు చేపట్టాలని అంతర్జాతీయ నిపుణులు, పోలవరం నిపుణుల కమిటీ సభ్యుల్లో ఒకరైన సీన్ హెంచ్బర్గర్ జలవనరుల శాఖకు సూచించారు. ఈ నెల 26న రాజమహేంద్రానికి వచ్చిన ఆయన 2 రోజుల పాటు పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలోని ప్రధాన డ్యాం ఎర్తకమ్ రాక్ఫిల్ పనులను పరిశీలించారు. ఇటీవల విడుదలైన 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన ఈగల్ సర్వీస్ విభాగం అధికారులు, సిబ్బంది పిల్లలను ఈగల్ చీఫ్ రవికృష్ణ సత్కరించారు. వారికి ఈగల్ అకాడమిక్ ఎక్సలెన్సీ అవార్డులు అందజేశారు. రాష్టంలో పలుచోట్ల వర్షాలు కురుస్తుండటంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. దక్షిణ ఒడిశా మీదుగా ఉత్తరాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాయలసీమలోని అనేక ప్రాంతాల్లో 1 మోస్తరు వర్షాలు కురవనున్నట్లు రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని, మిగిలిన జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలకు అవకాశముందని పేర్కొంది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
1: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
1: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.

వివి క్లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 1 గంట 7 నిమిషాల 49 సెకండ్లు అయితే అయిపోయిందన్నమాట. మరి మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాంటి దీరా ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జీ ప్రసన్న. మరి ఇవాంటి దీరాలో మన దేశంలో దీరలు సాధించిన విజయాలు ఏంటి అనేది తెలుసుకుందాం. ఖేలో ఇండియా గిరిజన క్రీడల్లో మహిళల రెజ్లింగ్ 57 కేజీల విభాగంలో తెలంగాణకు చెందిన నాగలక్ష్మి 31 మార్చిన ఛత్తీస్గఢ్ లో జరిగిన ఫైనల్స్ లో సాయి సిద్ధి కర్ణాటకని ఓడించి స్వర్ణ పథకం కైవసం చేసుకుందన్నమాట. అలాగే మహిళా రెజ్లింగ్ 50 కేజీల విభాగంలో తెలంగాణకి చెందిన కె గీత రజక పథకం సాధించిందన్నమాట. అలాగే భారత మహిళా పారా ఆర్చర్ శీతల్ దేవికి

2025 సంవత్సరానికి గాను ప్రపంచ ఆర్చరీ సమాఖ్య ప్రకటించిన ఉత్తమ పారా ఆర్చర్, సో పారా ఆర్చర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అయితే దక్కిందనమాట. చేతులు లేకుండా ఆర్చరీలో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన తొలి క్రీడాకారిణి ఎవరు అంటే కనుక సీతల్ దేవి అనమాట. నిజంగా వండర్ఫుల్ కదా. సో ఇంకా తెలుసుకుందాం ఎవరు ఎలాంటి విజయాలు సాధించారు మన దేశంలో అని చెప్పి. ఇప్పుడైతే మీ అందరి కోసం మనసు పలికి మౌనరాగం మూవీ నుంచి శంకర్ మహాదేవన్ పాడిన లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటో స్టేడియం 2 101.3 వివిధ్ భారతీ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మనము నాం ధీర ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, మరి మన దేశంలో ధీరలు సాధించిన విజయాలు ఏంటి అనే దాని గురించి. ఇంకా ఏం సాధించారు అంటే కనుక, ఆసియా మేటీ స్క్వాష్ ప్లేయర్లుగా బాలికల విభాగంలో 2025 ప్రపంచ జూనియర్ టీమ్ ఛాంపియన్షిప్స్ లో కాంస్యం గెలిచిన టీనేజ్ సంచలనం ఎవరు అంటే అనాహత్ అనమాట. అనాహత్ కు ఆసియా స్క్వాష్ సమాఖ్య అనే అవార్డు అయితే వచ్చేసిందనమాట. ఈ విభాగంలో అనాహత్ ప్రపంచ ర్యాంకింగ్స్ లో 20th ర్యాంక్ అయితే సాధించిందనమాట. ఇంకా ఎవరు ఏం సాధించారు అంటే కనుక, ఐడిసిఏ 7వ అఖిల భారత బధిర క్రికెట్ అసోసియేషన్ జాతీయ మహిళల టీ10 క్రికెట్ ఛాంపియన్షిప్ లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కాంతమ్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అని, అలాగే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అనే అవార్డులు అయితే దక్కాయన్నమాట. ఉత్తరప్రదేశ్ కి చెందిన ప్రియా దీక్షిత్ బెస్ట్ బౌలర్ గా నిలిచింది. సో వీళ్ళందరూ కూడా ఈ ధీరలు అన్ని రంగాల్లో అన్ని రకాల క్రీడల్లో విజయాలైతే సాధించి దేశానికి చాలా ఇన్స్పిరేషన్ పీపుల్ గా ఉన్నారని చెప్పాలి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను నాంది మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 1:20 ప్రాంతీయ వార్తలు అయితే వచ్చేస్తాయి తెలుగులో, అవి కూడా వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం ధీరా ప్రోగ్రామ్ లో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 విద్ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాన్లే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కార్డ్ బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 401.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ప్రస్తుత వేసవి కాలంలో దేశీయ పానీయాలను ఆస్వాదించాలని మన్ కీ బాత్ 134వ సంచికలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా గాజువాకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు ఈరోజు పోటీ పడనున్నాయి. ప్రస్తుత ఎండల సమయంలో దేశీయ పానీయాలను ఆస్వాదించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచికలో తన మనసులోని భావాలను ఈరోజు ఆయన దేశ ప్రజలతో పంచుకున్నారు. భారతీయ పానీయాల గురించి ఆయన పలు విషయాలు తెలిపారు. దక్షిణ భారతదేశంలో లభించే పానకం, మసాలా మజ్జిగ, సాంబారు, ఒడిశాలో లభించే బేల్ పాన కేవలం పానీయాలు మాత్రమే కాదని, అవి భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంప్రదాయాలలో ఒక భాగమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేస్తూ,
1: దక్షిణ భారత్ మే పానకం, నీర్మోర్, సంబారం ఔర్ ఒడిశా మే బేల్పనా, వో సిర్ఫ్ పే నహీ, భారత్ కే అలగ్ అలగ్ క్షేత్రో కీ పరంపరా కా హిస్సా హై ఔర్ ఇస్మే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కీ భావనా కీ జలగ్ భీ మిల్తీ హై ఔర్ ఏక్ బాత్ జరూర్ ధ్యాన్ రఖ్ దియేగా, ఇన్మే సే జ్యాదాతర్ చీజే హమారీ అప్నీ రసోయి సే నిక్లీ హై, హమారే ఖేత్ ఖలియాన్ సే నిక్లీ హై, కోయి బడీ బ్రాండింగ్ నహీ హై, లేకిన్ పీడియో కా అనుభవ్ ఉన్మే సమాయా హువా హై. आप भी गर्मी के दौरान देसी पेयजलों का खूब आनंद लीजिए.
0: దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పండే మామిడి రకాల విశిష్టతను ఆయన ప్రస్తావించారు. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ది చెందిన బంగినపల్లి, తోతాపురి, నీలం, మాల్గోవా రకాలతో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన సువర్ణరేఖ మామిడి ప్రత్యేక గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. ప్రాంతాన్ని బట్టి మామిడి పండ్ల రూపం, రంగు, రుచి భిన్నంగా ఉంటాయని, భారతదేశ వ్యవసాయ వైవిధ్యానికి ఇవి నిదర్శనమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: దక్షిణ భారత్ జాయే తో బంగన్పల్లి, తోతాపురి, నీలం, మల్గోవా, బంగాల్ కా హిమసాగర్, ఒడిశా ఔర్ ఆంధ్రప్రదేశ్ కా సువర్ణరేఖ, యాని జగహ బదల్తీ హై, ఆమ్ కా రూప్ రంగ్ ఔర్ ఉస్కా స్వాద్ భీ బదల్ జాతా హై. ఔర్ సాథియో, ఆమ్ కీ యే యాత్రా అబ్ గావ్ సే గ్లోబల్ మార్కెట్ తక్ భీ పహుంచ్ రహీ హై. ఆజ్ మన్ కీ బాత్ కే మాధ్యమ్ సే మై ఆమ్ కీ పైదావర్ సే జుడే అప్నే కిసాన్ భాయి బహనో కీ ప్రశంసా కరుంగా.
0: నెదర్లాండ్స్ పర్యటనలో భారత చరిత్రకు చెందిన అమూల్యమైన చోళుల కాలం నాటి 24 పురాతన రాగి ఫలకాలను భారతదేశానికి తిరిగి అప్పగించడం గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మొదటి రాజేంద్ర చోళుడు రాజరాజ చోళుడి కాలానికి చెందిన

0: ఈ ఫలకాలు చోళ సామ్రాజ్య వైభవం, సముద్ర శక్తి, ఆగ్నేయ ఆసియా దేశాలతో ఉన్న సంబంధాలను వివరిస్తాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. మంచి సంకల్పం, నిరంతర కృషితో వేలాది మంది జీవితాల్లో మార్పు తీసుకురావచ్చని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. కేరళలోని ఆలువాకు చెందిన సాజీవలా సేరిల్ సేవా కార్యక్రమాన్ని మన్ కీ బాత్లో ఆయన ఈరోజు ప్రశంసించారు. నదిలోనే స్విమ్మింగ్ క్లబ్ నిర్వహిస్తూ ఇప్పటి వరకు 15,000 మందికి పైగా ఈత నేర్పారని తెలిపారు. పడవ ప్రమాదంలో విద్యార్థుల మృతితో కలత చెంది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సాజీ దివ్యాంగులతో సహా అనేక మందికి ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అందించిన సందేశాలు ప్రజల్లో చైతన్యం నింపే విధంగా ఉన్నాయని అనంతపురం జిల్లా ప్రజలు తెలిపారు. నగరంలోని 2వ రోడ్డులో ఉన్న ఒక పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు, స్థానిక ప్రజలు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఈరోజు వీక్షించారు. ప్రధానమంత్రి అందిస్తున్న సూచనలు, సలహాలను తమ జీవితాల్లో అమలు చేసేందుకు కృషి చేస్తామని అనంతపురానికి చెందిన శివ తేజస్వర్ పేర్కొంటూ,
1: ఈ రోజు ఎపిసోడ్లో ఎంతో ఉత్సాహంగా ఉన్నటువంటి యువత ఎవరైతే అన్వేష్ గారు ఉన్నారో కాల్ చేసి మాట్లాడి గోల్ తెలుసుకుని నీకు మేము సపోర్ట్ చేస్తాం, మన ఇండియా నుంచి నువ్వు ఎదగాలని చెప్పి నరేంద్ర మోడీ గారి అప్రిషియేషన్ గా కాల్ చేసి మాట్లాడడం, అలాగే యూపీలో ఒక గంగా డాల్ఫిన్స్ అనేసి అంబులెన్స్ ఒకటి స్టార్ట్ చేయడము, ఈ విధంగా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలా ఎన్నో మంచి కార్యక్రమాల గురించి ఎంతో మంది నిజ జీవితంలో ఎలా ఉండాలా, 10 మందితో ఎలా నిలవ చెప్పుకోవాలని చెప్పి ఈ రోజు మన్ కీ బాత్ లో నరేంద్ర మోడీ గారు తెలియజేశారు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా లబ్ది పొందిన చిత్తూరు జిల్లాకు చెందిన నరేంద్ర మాట్లాడుతూ,
2: ఎలాంటి గ్యారంటీ లేకుండా వ్యాపారానికి లోన్ ఇవ్వడం, సొంతింటి కలను నిజం చేయడం సామాన్యుడికి ప్రభుత్వం కల్పిస్తున్న కొండంత భరోసా. మన అన్నదాతల కోసం తెచ్చిన కిసాన్ క్రెడిట్ కార్డు, ఈ కార్డు ద్వారా రైతులకు ప్రైవేట్ వడ్డీ వ్యాపారాలు దోపిడీ నుండి పెద్ద విముక్తి లభించింది. నేరుగా బ్యాంక్ ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు అందుతున్నాయి. గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాల ద్వారా దేశంలో సమ్మిళిత అభివృద్ధిని సాధిస్తుంది.
0: కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా అందిన ఆర్థిక సహాయంతో సొంత ఇల్లు కట్టుకోగలిగామని చిత్తూరు జిల్లాకు చెందిన రంజిత్ కుమార్ తెలియజేస్తూ,
3: ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఈ ఇల్లు మాకు గవర్నమెంట్ ద్వారా మాకు వచ్చింది. మేము ఇక్కడ 10 సంవత్సరాలు ఉంటున్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మాకు అన్ని విధాల సహకారం అందిస్తున్నారు. గ్యాస్ సిలిండర్స్ 3 అందిస్తున్నారు. మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చే పథకాలన్నీ మాకు అందుతున్నాయి. ప్రధానమంత్రి ఈ 12 సంవత్సరాలుగా ఆయన చేస్తున్న ప్రతి పని ప్రజలకు అందేలా అన్ని విధాల తోడ్పాటు అవుతున్నది. ఈ పాలన మాకు భావి తరాలకి చాలా ఉజ్వల భవిష్యత్తు అందేలా ఉందని మేము భావిస్తున్నాము.
0: విశాఖపట్నం జిల్లా గాజువాకలోని శ్రీనగర్ వద్ద ఈరోజు ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజమహేంద్రవరం నుంచి రామభద్రాపురం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో 2 మహిళలు, 1 డ్రైవర్ మృతి చెందగా 7 గాయాలయ్యాయి. క్షతగాత్రులను విశాఖపట్నం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ఆర్టీసీ అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026 తుది దశకు చేరుకుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ రోజు రాత్రి 7:30 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ తుది పోటీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు పోటీ పడనున్నాయి. ఇప్పటి వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 5 సార్లు ఫైనల్కు చేరగా గుజరాత్ టైటాన్స్ 3 సార్లు ఫైనల్కు చేరింది. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. పొగాకు ఉత్పత్తుల వాడకం వలన ఆరోగ్యంపై కలిగే దుష్ప్రభావాల పట్ల ప్రజలకు అవగాహన కలిగించే లక్ష్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ 1987 నుంచి ప్రతి ఏటా మే 31వ తేదీన ప్రపంచ పొగాకు వ్యతిరేక దినాన్ని నిర్వహిస్తోంది. పొగాకు వాడకాన్ని వీడాలని ప్రజల్లో అవగాహన కల్పిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విజయవాడలో రాష్ట ఈగల్ టీం ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా అవగాహనా ర్యాలీ ఈరోజు నిర్వహించారు. రాష్ట ఈగల్ టీం ఐజీ రవికృష్ణ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా పాల్గొని ధూమపానం వద్ద

జీవితమే ముద్దు, స్మోకింగ్కి నో చెప్పు, మంచి ఆరోగ్యానికి ఎస్ చెప్పు అంటూ సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రోత్సహించాలని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత పేర్కొన్నారు. గుంటూరులో కురుమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 10వ తరగతి ఇంటర్మీడియట్లో ఉత్తమ ఫలితాలు సాధించిన 104 మంది విద్యార్థులకు భక్త కనకదాస ప్రతిభా పురస్కారాలు ఆమె నిన్న అందజేశారు. ప్రస్తుత వేసవి కాలంలో దేశీయ పానీయాలను ఆస్వాదించాలని మన్ కీ బాత్ 134వ సంచికలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా గాజువాకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందారు. ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు ఈరోజు పోటీ పడనున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసీ ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

సాధారణ నడిపే మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం డీరా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకోబోతున్నాం అనమాట. మరి టాపిక్ ఏంటి అని చెప్పి మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. ఏంటి అంటే కనుక ఎండలు అయితే మండిపోతున్నాయి కదా, ఉక్కపోత అయితే పెరిగిపోతుంది, మరి వేడితో చెమటలో చిరాకైతే అసలు తప్పడం లేదు. మరి ఎలాంటి డ్రెస్సులకి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మనకు ఎండ నుంచి రక్షణ కలుగుతుంది అనేది ఇవాళ దీరాలో తెలుసుకుందాం. మీ అందరితో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. మరి ఉక్కపోత, ఎండలు ఇవన్నీ ఆల్మోస్ట్ ఇంకా తగ్గుతాయి అనుకుంటున్న కొద్దీ ఎక్కువ అవుతూనే ఉన్నాయి. కాబట్టి ఈ రోజు మనం ఎలాంటి డ్రెస్సులు వేసుకుంటే కంఫర్ట్గా ఉంటాం, హ్యాపీగా ప్రశాంతంగా ఉండగలుగుతాం అనేదే టాపిక్ అన్నమాట. మరి ఏం చెప్తుంది ప్రసన్న అని తెలుసుకోవాలి అంటే, ఇప్పుడైతే మీ అందరి కోసం జాతి రత్నాలు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ వస్తుందన్నమాట. ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న.

మనము నామ్ దీరా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకోబోతున్నాం కదా, మరి ఎండలైతే మండిపోతున్నాయి, ఇలాంటి టైంలో ఎలాంటి డ్రెస్లు వేసుకుంటే మనం కంఫర్ట్ గా ఫీల్ అవుతామని చెప్పి చెప్తాను అని చెప్పాను కదా. మరి వేసంకాలం అంటేనే ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది కాబట్టి తేలికగా వదులుగా పలచగా ఉండే దుస్తులను అయితే ధరించాలన్నమాట. అలా అయితే గనక మన శరీరంపై చెమటను పీల్చుకునే దుస్తులను ధరించడం ఇంకా ఇంకా చాలా మంచిది. అలాగే వేసవిలో లైట్ వెయిట్ క్లాత్స్ వేసుకోవడం అనేది ఇంకా ఇంపార్టెంట్ అనమాట. కాటన్ తో పాటు రేయాన్, లినెన్, లాన్, జెర్సీ, చామ్రే, మస్లిన్ ఇలాంటివి దుస్తులు సమ్మర్ సీజన్ కి అనువైనవిగా చెప్పొచ్చు అనమాట. అలాగే లైట్ వెయిట్ క్లాత్స్ లో ఎన్ని రకాలున్నా కాటన్ కే చాలా మంది ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇస్తారనమాట సమ్మర్ లో. ప్రత్యేకంగా సమ్మర్ స్పెషల్ గా డిజైన్ చేసిన డ్రెస్సులు కూడా మార్కెట్ లో లభిస్తున్నాయన్నమాట. ఎందుకంటే మిగతా క్లాత్స్ తో పోలిస్తే కాటన్ దుస్తులకి ఇచ్చే సౌకర్యం ఇంకేవి ఇవ్వలేవు కాబట్టి ఎక్కువ మంది సమ్మర్ లో ఎక్కువగా కాటన్ డ్రెస్సులు వేసుకోవడానికి ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. మరి ఇంకా మనం ఎలాంటివి వేసుకోవాలి ఏంటి అని చెప్పి మాట్లాడుకుందాం ధీరా ప్రోగ్రామ్ లో. అయితే ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ ఒక్క క్షణం అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

మనమున్న దీరా ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా, మరి ఎండలైతే మండిపోతున్నాయి, ఎలాంటి బట్టలు వేసుకుంటే మనం కంఫర్ట్ గా ఉంటాము అనే దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. మరి ఇందాకే మనం చాలా మాట్లాడుకున్నాం, ఇంకా ఏంటి అంటే వేసవికాలంలో వడగాల్పులు మండే ఎండలు తగ్గే వరకు కూడా డార్క్ కలర్ డ్రెస్సులు జోలికి అస్సలు వెళ్ళకండి అంటున్నారు అనమాట. ముఖ్యంగా బ్లాక్ కలర్ అసలు వాడకపోవడమే మంచిది, ఎందుకంటే మీ అందరికీ తెలుసు బ్లాక్ అనేది ఎక్కువగా ఎండని వేడిని గ్రహించుకుంటూ ఉంటుందన్నమాట. కాబట్టి మిగతా వాటికంటే డార్క్ కలర్ డ్రెస్సులు ఎక్కువగా వేడిని గ్రహిస్తాయి, కాబట్టి కొంచెం సమ్మర్ అయ్యేంత వరకు అవి అవాయిడ్ చేసేస్తే మంచిది. లైట్ కలర్స్ అనమాట, వైట్, లైట్ బ్లూ, లైట్ వైలెట్, లైట్ పింక్, ఇలా లైట్ కలర్స్ ఏవైనా సరే, లైట్ స్కై అంటే బ్లూలో స్కై బ్లూ చాలా బాగుంటుంది కదా, సో లైట్ కలర్ అవేంటి అంటే సమ్మర్ కలర్స్ అంటారు. ఎట్ ద సేమ్ టైం మనకి ఎక్కువ వేడి అవ్వకుండా ఉంటుందన్నమాట, సో మన శరీర ఉష్ణోగ్రత టెంపరేచర్ అనేది కూడా కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి కాటన్ అయినా సరే మరీ ఎక్కువ టైట్గా ఉండే వస్త్రాలని ధరించకుండా కొంచెం వదులుగా ఉండే దుస్తుల్ని ధరించడమే మంచిదన్నమాట. మరి పిల్లలకి అసలు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళు ప్రశాంతంగా ఉండడమే, కాబట్టి వదులుగా ఉండే కాటన్ వస్త్రాలు తప్ప అసలు ఈ సమ్మర్లో ఇంకా ఇతర వేవి వేయకపోవడమే మంచిదన్నమాట. కొన్ని రకాల ఫ్యాన్సీ క్లాత్కి అక్రిలిక్ పెయింట్ కూడా వేస్తారు, అలాంటి వాటి వల్ల ఎలర్జీలు కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట పిల్లలకి. నెల 2 నెలల వయసున్న పిల్లలకి చేతులకి కాళ్ళకి కాటన్ తొడుగులు వేస్తే బయటకు వెళ్ళేటప్పుడు ఇంకా చాలా చాలా మంచిదన్నమాట. అసలు ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే మరి ఫంక్షన్స్ ఉంటాయి కదా, సో అప్పుడు మేము బయటకు వెళ్ళాలి కదా, అంటే కొంతమందికి మరి ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి సమ్మర్ అయితే ఫంక్షన్స్ ఉండకపోవడం అనేవి ఏవి ఉండవు కాబట్టి, అలాంటి వాళ్ళు ఏంటి అంటే చందేరి సిల్క్, కాశ్మీరీ సిల్క్ ఇలాంటివి అయితే కనుక కంఫర్ట్తో పాటు మీ లుక్ కూడా, మరి ఫంక్షన్కి వెళ్తే మీ అందరూ అనుకుంటారు కదా సో ఎక్కడ కూడా తగ్గకూడదు అని చెప్పి, సో ఇలాంటివి వేసుకుంటే కాటన్కి బదులుగా మీ లుక్ కూడా బాగుంటుంది, ఎట్ ద సేమ్ టైం కంఫర్ట్గా కూడా ఉంటుందన్నమాట. సో అది మరి ఇవాళ దీరాలో వేసవి కాలంలో ఆల్మోస్ట్ సమ్మర్ అయిపోతూ ఉన్న టైంలో మరి ఎలాంటి బట్టలు వేసుకోవాలి అనే దాని గురించి, ఎలాంటి దుస్తులు ధరిస్తే మనం హ్యాపీగా కంఫర్ట్గా ఫీల్ అవుతాం అనే దాని గురించి చెప్పేశాను కదా. సో దీరా కూడా మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం లక్కీ భాస్కర్ మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్తో దీరా ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం మీ అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సండడే సండడీలో. అంతవరకు స్టేట్ యూన్ టు 101.3 విత్ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశం మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం. తొంభై సంవత్సరాల మధురవాణి మీ ఆకాశవాణి.

0: వింటున్నారు వివిక్ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధ ఎందుకు, ఫోన్ లో న్యూస్.

0: అనే యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
0: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
0: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం సండే సండే ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న అనమాట. మరి సండే చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను, నాతో పాటు కలిసి సండే చేయడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేద్దాం అనుకుంటున్నాను. బట్ దానికంటే ముందు ప్రసన్నాన్ని పలకరిస్తూ కొంతమంది మెసేజ్లు అయితే పంపించారనమాట. ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక కామర్తి శంకర్ రాజోలి నుంచి హాయ్ అంటున్నారు. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి పెద్దపురం నుంచి అనమాట శెట్టి సూరిబాబు, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట ప్రశ్న కోసం ఎదురు చూస్తూ ఉంటామని అలాగే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. హాయ్ అక్క, ఎలా ఉన్నావు, చాలా రోజులైంది అంటూ. ఎవరు అంటే గనక చింతకుంట విలేజ్ వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి ఉమలత, దివ్య వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారనమాట. అలాగే పెడిన జోగానందరావుకాళి నుంచి అప్పలరాజు గారు, హాయ్ ప్రసన్న గారు ఎలా ఉన్నారు అంటూ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. అలాగే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్ చేశారనమాట. రాజోలి నుండి బోరెల్లి జయన్న హాయ్ అంటున్నారు. అలాగే అంకయ్య గడ్డం బందరపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి హాయ్ అంటూ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. అలాగే ధర్మారావు అనమాట ఎక్కడి నుంచి అంటే కనుక దంతేవాడ ఛత్తీస్గఢ్ని అంటూ మెసేజ్ పెట్టారు. అలాగే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి వీళ్ళందరూ సాలికాలని వెంకటగిరి నుంచి హాయ్ అంటూ మెసేజ్ చేశారనమాట. నాకు తెలుసు ఇక మీ అందరూ కూడా క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని చెప్పి, మరి ఏమాత్రం లేట్ చేయకుండా అడిగేద్దాం అనుకుంటూ ఉంటే ఒక మెసేజ్ అయితే వచ్చింది. యాజ్ యూజువల్ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ పాలెం పోలయ్య, ఇంకా ఆళ్లగడ్డ నంజల్ జిల్లా నుంచి మెసేజ్ చేశారు. ఇంకా ఎవరు అంటే కనుక రాంబాబు అనమాట ఎక్కడి నుంచి అంటే కనుక ఓకే చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి మెసేజ్ చేశారు అనమాట, బైరెడ్డిపల్లి అని చెప్పి మెసేజ్ చేశారు. అండ్ ఓకే, మరి క్వశ్చన్ ఏంటి అంటే కనుక అడిగేస్తా, ఖచ్చితంగా అడిగేస్తా. సో ఈరోజు మనం విన్నారనే అనుకుంటున్నా, మీకు తెలిసే ప్రోగ్రాంలో పొగాకు వ్యతిరేక దినోత్సవం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, సో దానికి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నాను. సో మాదక ద్రవ్యాల వినియోగాన్ని తొలి దశలోనే గుర్తించేందుకు తల్లిదండ్రులకి, ఓకే ఉపాధ్యాయులకి అవసరమైన పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి ఏ యాప్ని అందుబాటులోకి తెచ్చారు? మళ్ళీ ఇంకొకసారి క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతాను. మాదక ద్రవ్యాల వినియోగాన్ని తొలి దశలోనే గుర్తించేందుకు తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి అవసరమైన పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి ఏ యాప్ను అందుబాటులోకి తెచ్చారు అనేది క్వశ్చన్ అనమాట. మరి

దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండొచ్చు. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక మంచి ఫ్యామిలీతో సాంగ్తో వినిపించాలనుకుంటున్నాను అనమాట. సో ప్రోగ్రామ్ ఇప్పుడే స్టార్ట్ చేశాం కాబట్టి సకుటుంబ సపరివార సమేతంగా ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ ప్లే చేసిన మీరు కూడా సకుటుంబ సపరివార సమేతంగా ఈ సాంగ్ అయితే వినేసేయండి. వింటూ ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆలోచిస్తూ ఆన్సర్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మనము నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ అర్థమైందా? ఇంకా అసలు చాలా మంది ఆలోచిస్తూనే ఉన్నారా? చూద్దాం. కొంతమంది అయితే మెసేజ్లు పంపించారు. అసలు మరి వాళ్ళు పంపించింది కరెక్టా కదా తెలియాలి అంటే మెసేజ్లు చూడాల్సిందే. అండ్ సూరిబాబు గారు ఆన్సర్ అయితే మెసేజ్ చేయలేదు. ఇంకా ఎవరు అంటే కనుక ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ ఓల్డ్ హౌసింగ్ బోర్డు కాలనీ ఆదిలాబాద్ నుంచి జి పూర్ణచంద్రరావు గారు, ఇంకా శైలజ గారు మెసేజ్ అయితే పంపించారు. కానీ ఎక్కడ ఆన్సర్? ఎక్కడ? గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మంచి మంచి సాంగ్స్ వేస్తున్నారు అంటున్నారు కొడుమూరు వీరేష్ ఊర్మిళ అనమాట. థ్యాంక్ యూ. అండ్ ఇంకా విశ్వజ్ఞ విజయవాడ నుంచి ఇంతకీ ఆ యాప్ కరెక్ట్గా అంటే లేదు, రాంగ్ అయితే పంపించేశారు మీరైతే. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా కానూరు నుంచి తాతారావు గారు అనమాట గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు, క్వశ్చన్ విన్నారని అనుకుంటున్నా. అలాగే కనకరావు గారు పెడన్ నుంచి రాంగ్ ఆన్సర్. ఇంకా ఎవరు అంటే కనుక శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా రాంగ్ ఆన్సరే మీరు కూడా పంపించేశారు, పాలెం పోలయ్య ఆలగడ్డ నంజాల జిల్లా నుంచి. మరి ఇప్పటి వరకు అయితే ఓన్లీ అప్పలరాజు గారే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు అనమాట. అండ్ ఇంకా ఎడ్లపల్లి నుంచి కాదు, ఎడ్లపల్లి శ్రీనివాసరావు గారు, నీరజ గారు ఎక్కడి నుంచి అంటే అమీన్పూర్ హైదరాబాద్ నుంచి మెసేజ్ చేశారు. మీరు పంపించిన ఆన్సర్ అయితే గనక రాంగ్ ఆన్సరే అనమాట. అలాగే అనంతపురం నుంచి అనురాధ గారు కూడా రాంగ్ ఆన్సరే పంపించేసేసారు. మరి ఇంకొకసారి ఆలోచించండి. సో కొత్త వాళ్ళు వింటుంటే కనుక మీరు కూడా మెసేజ్ చేయండి. మరి ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి అనేది ఇంకొకసారి మీ అందరి కోసం అడిగేస్తున్నాను. మాదక ద్రవ్యాల వినియోగాన్ని తొలి దశలోనే గుర్తించేందుకు తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి అవసరమైన పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి ఏ యాప్ను అందుబాటులోకి తెచ్చారు అనేదే క్వశ్చన్ అనమాట. మరి ఇప్పుడే ట్యూన్ చేసి వింటున్న వాళ్ళందరూ ఈ క్వశ్చన్ విన్నారని అనుకుంటున్నాను. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి ఏం చేయాలి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలన్నమాట. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఓజీ మూవీ నుంచి లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేట్యూన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమున్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి అంటే ఫస్ట్ అయితే ఆన్సర్స్ అయితే రాలేదు, కానీ తర్వాత నుంచి చాలా మంది పంపించారనమాట. సో మీలో నాకు నచ్చేది ఏంటి అంటే ఇదే, తెలియంది ఎలా అయినా సరే తెలుసుకొని కరెక్ట్ పంపిస్తారు. మరి చూద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అనే విషయాలన్నీ. రాజోలి నుంచి బోరెల్లి జయన్న అనమాట రాంగ్ ఆన్సర్. కనకారావు గారు పెడన్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి రాంగ్ ఆన్సర్. మీరు అడిగిన ప్రశ్నకి మా సమాధానం అంటూ ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ పంపించేశారు మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ ఉమ్మడి నుంచి అనమాట. అలాగే మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా గన్నగలూరు రామకృష్ణారెడ్డి అనమాట కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పులిచేర్ల నుంచి మనోజ్ కుమార్ మెసేజ్ చేశారు హాయ్ అని, ఆన్సర్ అయితే మెసేజ్ చేయలేదు. ఇంకా ఎవరు ఎక్కడ అంటే కనుక కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి అనమాట జేరుపోతుల బుచ్చయ్య, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే దస్తగిరి సంజయ్ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా కేదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీ ఆదిలాబాద్ నుంచి జి పూర్ణచంద్రరావు గారు, ఇంకా శైలజ అనమాట. నా పేరు పూజారి ధనుంజయ అనంతపురం జిల్లా నుంచి అంటూ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. మరి మొత్తానికి మీ అందరూ ఎలాగోలా సాధించి ఛేదించి నాకు మెసేజ్ కరెక్ట్గా చేసిన ఆన్సర్ ఏంటి, ఆ క్వశ్చన్ ఏంటి అనేది రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది. ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే మాదక ద్రవ్యాల వినియోగాన్ని తొలి దశలోనే గుర్తించేందుకు తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి అవసరమైన పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి ఏ యాప్ని అందుబాటులోకి తెచ్చారు అని చెప్పి అడగడం జరిగిందనమాట. మరి మొత్తానికి మీరు పంపించిందే ఇంతకీ ఏంటి అంటే ఆ కరెక్ట్ ఆన్సర్ మిత్రా టీజీ ఏఐ అనమాట. సో అదనమాట సంగతి. మరి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారో వాళ్ళందరి కోసం నేను మీ అందరి పైన ఒక వర్షాన్ని కురిపించాలనుకుంటున్నానమాట. అది ఏ వర్షం తెలియాలి అంటే గనక రాజా మూవీ నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్ వినాల్సిందే. వింటూ స్టే ట్యూన్ 101.3 వివిధ్ భారతీ ఎఫ్ఎం.

మనము ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ 101.3 వివిధ భారతీయ ఫిల్మ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నాకు తెలుసు మీ అందరు క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని. మరి ఇంత

క్వశ్చన్ ఏంటి అంటే, చక్కగా ఆలోచిస్తూ ఉండండి, ఎందుకంటే ఇప్పుడు ఒక సాంగ్ ప్లే చేస్తాను, దాని తర్వాత న్యూస్ కూడా వచ్చేస్తాయి కాబట్టి న్యూస్ హెడ్లైన్స్ అవి కూడా విని ఆ తర్వాత ప్రశాంతంగా ఆలోచించి మెసేజ్ చేయొచ్చు. ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే కనుక, నారా లోహిత్ నటించిన చిత్రానికి ఒక తెలుగు హీరో నేమ్ని యాడ్ చేస్తే వచ్చే మూవీ ఏంటి? అదే అనమాట క్వశ్చన్. అయితే ఇంకొకసారి అడుగుతున్నా, నారా లోహిత్ హీరో నారా లోహిత్ నటించిన చిత్రానికి ఒక తెలుగు హీరో నేమ్ని యాడ్ చేస్తే వచ్చే తెలుగు చిత్రం ఏది? ఇదే క్వశ్చన్ అనమాట. మళ్ళీ మీరు ప్రపంచంలో ఉన్న అన్ని భాషల దగ్గరికి వెళ్లకుండా ఉంటారని తెలుగు చిత్రం ఏది అని చెప్పి కూడా అడిగేశాను. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662488114 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. నాకు తెలిసి చక్కగా బుర్రకి పదును పెట్టి బాగా ఆలోచిస్తారనుకుంటున్నా. ఇప్పుడైతే మీ అందరి కోసం వంశీ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టేట్ 1.1.3 విత్ భారతీయ ఫ్రమ్.

భారత నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా జనరల్ రాజా సుబ్రహ్మణి ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. మాజీ సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ ఆయనకు బాధ్యతలు అప్పగించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూన్ 3న గుంటూరు పీవీఎస్ లలిత హాస్పిటల్ ప్రారంభోత్సవానికి రానున్న నేపథ్యంలో నగర కమిషనర్ కె మయూర్ అశోక్ ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. విశాఖపట్నంలోని కొత్త జాలర్పేటలో ఉన్న శ్రీ గంగా సమేత వైశాఖేశ్వర ఆలయంలో రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా అగర్తిపాలెంలో వ్యవసాయ పనుల్లో మంత్రి నిమ్మల రామానాయుడు ఈ రోజు పాల్గొన్నారు. ఈ ఏడాది ఎల్నీలో నేపథ్యంలో సాగునీటిని సక్రమంగా వినియోగించుకుంటూ జల సంరక్షణ చేపట్టాలన్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ రేపటి నుంచి ప్రారంభం కానుందని రాష్ట బీజేపీ అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. త్వరలో విశాఖ కేంద్రంగా బుల్లెట్ రైలు వస్తుందని మాధవ్ ఒక ప్రకటనలో తెలిపారు. గాజువాక శాసనసభ్యులు టీడీపీ రాష్ట అధ్యకులు పల్లా శ్రీనివాసరావు గాజువాకలో జరిగిన బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను కేసీహెచ్లో ఈ రోజు పరామర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలకు అవకాశం ఇవ్వకుండా రాష్టంలో ప్రతి స్థానం నుంచి పోటీ చేయాలని వైఎస్సార్సీపీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్సీపీ క్యాడర్ను ఆదేశించారు. నెడ్దివల్లు మండలం సమిష్టిగూడెం గ్రామంలో 50 లక్షల నిధులతో చేపట్టనున్న సాంప్రదాయ నీటి వనరులు చెరువుల పునరుద్దరణ పనులకు మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. గుడివాడ బంటుమిల్లి రోడ్డులోని మసీదు భవనంపై 6 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సోలార్ యూనిట్ను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఈరోజు ప్రారంభించారు. ప్రజలు సోలార్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకుని విద్యుత్ భారం తగ్గించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ఈరోజు గొల్లపూడిలోని వాటర్ ఫిల్టర్ బెడ్ను పరిశీలించారు. గొల్లపూడి నుంచి జక్కంపూడి వద్ద నిర్మించిన టిట్కో గృహాలకు సురక్షిత కృష్ణా జలాలను సరఫరా చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పల్నాడు జిల్లా క్రోసూరు మండలంలోని క్రోసూరు గ్రామంలో సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ 83వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ అభిమానులు మాట్లాడుతూ తెలుగు చిత్రసీమకు ఎన్నో నూతన వరవడులు సాంకేతికతను పరిచయం చేసిన దీశాలి అని పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఈరోజు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 1068 మందికి 8 కోట్ల రూపాయలకు పైగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. తొట్టంబేడు మండలంలో రేపటి నుంచి రైతులకు ఖరీఫ్ పంటకు సాగుకు అవసరమైన యూరియా అందుబాటులో ఉంటుందని తంగిళ్లపాలెం సింగిల్ విండో బ్యాంకు చైర్మన్ భాస్కర్ ముదిరాజ్ తెలిపారు. రైతులు తమ పాస్బుక్, ఆధార్ కార్డుతో బ్యాంకుకు రావాలని, దళారులు నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు. ఏపీ డీఈఈ సెట్ 2026 పరీక్షను జూలై 1న నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. రాష్టంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఈ రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వివేక్ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
1: వస్తున్నా అమ్మా. ఇషు
0: అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేదెవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.

ఇందాక అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ అనమాట. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చేసింది కేదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి. కనకారావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఫణీ సత్యశ్రీ తెనాలి నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే వేటపాలెం దగ్గర నుంచి, బాపట్ల జిల్లా నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ వీళ్ళందరూ అనమాట. మీరు పంపించినది రాంగ్ ఆన్సర్ అండి. అలాగే సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ వీళ్ళందరూ అనమాట రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రాంగ్ ఆన్సర్. హాయ్ ప్రసన్న గారు అంటూ మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అయ్యప్ప హోమ్ సమీర్ అమీన్పూర్ హైదరాబాద్ నుంచి అనమాట. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక జాన్సన్ విజయవాడ నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే మేడం మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ అనమాట రాంగ్ ఆన్సర్. మండూరు మధుకుమార్, లక్ష్మీదేవి వీళ్ళందరూ వెంకటగిరి నుంచి రాంగ్ ఆన్సర్. మహమ్మద్ ఇన్యాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే దస్తగిరి సంజా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అనమాట. అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఓకే, మీ అందరికీ ఇందాక నుంచి అందరూ అనుకుంటున్నారు కదా కృష్ణ గారి సాంగ్స్ ప్లే చేయట్లేదు ఏంటి అని చెప్పి. సో మీరు వివిధ వింటే తెలిసిపోతుంది ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది. సో అప్పటి వరకు వెయిట్ చేయండి అండ్ ఖచ్చితంగా ప్లే అయితే చేస్తా. అది నేను ఎప్పుడు ప్లే చేస్తా తెలియాలి అంటే మీరు మాత్రం ప్రసన్న ఇంటికి వెళ్ళేంత వరకు వివిధ భారతి వింటూనే ఉండాలన్నమాట. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీ సుమలత వీళ్ళందరూ అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేసేసారు. అలాగే సోమనాథం జనార్దన్ రావు గారు తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే కానూరు నుంచి తాతారావు గారు అనమాట. అండ్ పాటలన్నీ బాగున్నాయి అంటున్నారు, థ్యాంక్ యూ. అలాగే పాలెం పోలయ్య ఆలగడ్డ నంజాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రెబ్బవరం నుంచి నాగులు, మీరా వీళ్ళందరూ అనమాట, రజియా, షఫీరా, షరీఫ్, బాబు వీళ్ళందరూ. ఇంతకీ ఆన్సర్ అయితే కనుక కరెక్ట్ కాదు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ ఒడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ ఉమ్మడి నుండి అనమాట. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇంకా ఎవరు ఎవరు అంటే కనుక ఈతనూరి లక్ష్మయ్య, గోల్లపల్లి మండలం వలిగుండ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే రాజోలి నుంచి బోరెల్లి జయన్న అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇందాక అడిగిన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు చిలుక నారాయణ అనసూయ వీళ్ళందరూ జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి అనమాట. కీర్తి రాజ్ కుమార్ ఆదర్శనగర్ నిజామాబాద్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గనక పెడన జోగానందరావు కాలనీ నుంచి అనమాట. ఓకే, సో అదనమాట సంగతి. ఇందాక అయితే కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు కదా. సో ఇప్పటి వరకు వచ్చిన ఆన్సర్స్ అయితే ఇవే అనమాట. మరి ఇంతకీ అసలు ఏంటి క్వశ్చన్ ఏంటి ఆన్సర్ ఏంటి అంటే కనుక నారా లోహిత్ నటించిన చిత్రానికి ఒక తెలుగు హీరో నేమ్ యాడ్ చేస్తే వచ్చే చిత్రం ఏది అంటే చాలా మంది చాలా కరెక్ట్గా గెస్ చేసి పంపించేశారు. అండ్ ఇంతకీ ద ఆన్సర్ ఈజ్ రామబాణం అనమాట. సో రామబాణం ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మీ అందరూ ఆల్మోస్ట్ చాలా సూపర్గానే ఆలోచించారని చెప్పాలి. మరి ఖచ్చితంగా కంగ్రాచులేషన్స్ అయితే చెప్పేస్తూ ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా ఫ్రమ్ ద మూవీ యువరాజు అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతీయ ఫ్యామిలీ.

మనం ఉన్నాం సన్నడి సన్నడి ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే గనక, అలకలో ఉంటాను పలకలో ఉండను, లాహిరిలో ఉంటాను విహారిలో ఉండను, మొనలో ఉంటాను కానలో ఉండను, పొదలో ఉంటాను పొగలో ఉండను, అలాగే పాలులో ఉంటాను పాములో ఉండను, ఇంతకీ నేనెవరిని అనేది క్వశ్చన్ అనమాట. సో దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలి. అలా ఒక్కసారి అడగగానే అప్పటికప్పుడు మైండ్ని ట్యూన్ చేసి వెంటనే పదాలని పట్టేసి ఆన్సర్లు మెసేజ్లు చేసేస్తారని నాకు తెలుసు. అది కూడా కరెక్ట్ ఆన్సర్ని చూద్దాం. మరి ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపిస్తారో, ఎంతమంది ఇంకొకసారి క్వశ్చన్ మళ్ళీ వినడానికి ఎదురు చూస్తూ ఉంటారో చూసేద్దాం. బట్ దానికంటే ముందు ఇప్పుడైతే నేను మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా. ఈ సాంగ్ వింటూ ఆన్సర్ మెసేజ్ చేస్తూ స్టే ట్యూన్డ్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి ఇంతకీ సాంగ్ ఏంటి అంటే కనుక ఫ్రమ్ ద మూవీ సుబ్బు అనమాట. స్టే ట్యూన్డ్.

మనమున్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చూద్దాం అసలు ఎంతమంది ఆన్సర్స్ పంపించారు అనే దాని గురించి. ఇందాక ఇప్పుడు అడిగిన క్వశ్చన్ కంటే ముందు అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు చిలుక నారాయణ అనుసూయంలో వీళ్ళందరూ జాయిన్ కంపెనీ నిజామాబాద్ నుంచి అనమాట. అనంతపురం నుంచి అనురాధ గారు కూడా ఇందాక అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎం మురహరి యశోద వీళ్ళందరూ కూడా. ఆ క్వశ్చన్ అయిపోయింది కదా, తర్వాత ఇంకో క్వశ్చన్ కూడా అడిగేశాను. అలాగే క్యాదర్ వీరేష్ గారు రాజోలి మండలం నుంచి ఇందాక అడిగిన క్వశ్చన్ దగ్గరే ఉన్నారు. అండ్ కనకారావు గారు పెడర్ నుంచి మీరు చాలా దగ్గరకు వచ్చారు, కానీ ఆన్సర్ కి ఆ లాస్ట్ రెండు అక్షరాలు సరి చేసుకుంటే అసలు తీసేస్తే అదే కరెక్ట్ అనమాట, ఒకసారి ఆలోచించుకోండి. అలాగే ఉమ్మడి నుంచి అనమాట పెద్దపురం శెట్టి సూరిబాబు వీళ్ళందరూ ఇందాక అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. దాన్ని దాటి ఇంకొక క్వశ్చన్ కి అయితే నేను వచ్చేసానమాట. సో దానికి ఆన్సర్ మెసేజ్ చేయండి. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే గనక మీ అందరి కోసం ఇంకొకసారి అడిగేస్తున్నాను. సో ఈసారి కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్ గా వినండి, ఆ తర్వాత మెసేజ్ చేయండి. అలకలో ఉంటాను, పలకలో ఉండను, లాహిరిలో ఉంటాను, విహారిలో ఉండను, ఓకే, మొనలో ఉంటాను, కానలో ఉండను, పొదలో ఉంటాను, పొగలో ఉండను.

పాలులో ఉంటాను పాములో ఉండను, మరింతకీ నేనెవరిని అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662433814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. నాకు తెలిసి ఈసారి విన్నారని అనుకుంటున్నా క్వశ్చన్ అయితే. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ సఖీ అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనము నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్లు అయితే మెసేజ్లు పంపించేశారు. చూద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక అనంతపురం నుంచి అనురాధ గారు అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఇంకా కేదర్ వీరేష్ రాజోల్ మండలం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, అండ్ థ్యాంక్ యూ. అలాగే నా పేరు పూజారి ధనుంజయ, అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి అంటూ ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పేశారు. దాని తర్వాత చాలా ముందుకు వెళ్ళిపోయాం అనమాట. అండ్ అలాగే కనకారావు గారు పెడన్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు. అలాగే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి సూరిబాబు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట రాంగ్ ఆన్సర్. అలాగే పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ముద్దునూరు నుంచి కడప జిల్లా నుంచి అనంతనాగ్ త్రివేణి వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా ఎవరు అంటే గనక పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురిహరి యశోద వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. దస్తగిరి సంజయ్ ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే ఈదునూరి లక్ష్మయ్య గోల్నపల్లి మండలం వలిగొండ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు మీరు కూడా. ఇంకా నా పేరు పూజారి ధనుంజయ అంటూ అనంతపురం జిల్లా అంటూ ఓకే మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత వీళ్ళందరూ అనమాట మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అంకయ్య గడ్డం బందర్పల్లి నుంచి క్రిటికల్ క్వశ్చన్ అంటున్నారు. క్రిటికల్ క్వశ్చన్ అయినా కూడా మన లిజనర్స్ మొత్తానికి ఆన్సర్స్ పంపించారు కదా. అలాగే సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్ వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సరే. అలాగే మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ ఉమ్మడ నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. మరి ఇంతకీ ఇంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించిన ఆన్సర్ ఏంటి అంటే గనక అలా మొదలు అనమాట. సో అలా మొదలు ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరి కోసం నేనైతే ఇప్పుడు అలా మొదలైంది మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దాని తర్వాత ఖచ్చితంగా క్వశ్చన్ అయితే అడుగుతాను. ఇప్పుడైతే ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనము నాం సండడి సండడి ప్రోగ్రామ్ లో ఓన్లీ 101.3 విపిత్ భారతీయ ఫ్యామ్ నేను మీ ఆర్జే ప్రసన్న. మరి క్వశ్చన్ కోసం మీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. ఇప్పుడైతే నేను ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేయబోతున్నాను అనమాట ఫ్రమ్ ద మూవీ. మూవీ కూడా నేనే చెప్పేస్తున్నా, మనసంతా నువ్వే. అండ్ ఖచ్చితంగా ఈ మూవీకి సంబంధించి ఈ సాంగ్కి సంబంధించిన క్వశ్చన్ అడుగుతా. సో మూవీ కూడా నేనే చెప్పేసా, సాంగ్ కూడా వినిపిస్తా అంటున్నా, మరి క్వశ్చన్ ఏం అడగబోతున్నాను అనేది ఆలోచిస్తూ ఈ సాంగ్ అయితే వింటూ స్టేట్ యూన్ 101.3 వివిధ భారతీయ ఫ్యామిలీ.

మనము ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. మరి పాట అయితే వినేశారు, మూవీ నేమ్ కూడా చెప్పేశా. మరి క్వశ్చన్ ఏం అడగబోతున్నాను అని చెప్పి మీ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారని నాకు తెలుసు. యాక్చువల్ గా ఈ మూవీ అప్పట్లో ఒక మంచి అంటే సాంగ్స్ అనమాట ఎస్పెషల్లీ. సో ఎక్కడికైనా వెళ్ళినా ఈ సాంగ్స్ కానివ్వండి, అంటే ఈ మూవీ ఆల్బమ్ అయితే సూపర్ హిట్ అని చెప్పాలి. మూవీ కూడా సూపర్ హిట్టే. మరి ఇంతకీ అంత సూపర్ హిట్ అయిన ఈ మూవీలో హీరో ఎవరు అంటే ఉదయ్ కిరణ్ కదా, హీరోయిన్ రీమా సేన్. వీళ్ళ క్యారెక్టర్స్ నేమ్ ఏంటి, మూవీలో వీళ్ళిద్దరి క్యారెక్టర్ నేమ్స్ ఏంటి తెలిస్తే మెసేజ్ చేయండి. ఎలా అంటే తెలుసు కదా, మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే చేయండి. అండ్ నేమ్స్ కూడా చాలా అంటే వాళ్ళిద్దరికి సెట్ అయ్యేటట్టు ఉంటాయి అన్నమాట. చాలా సింపుల్గా ఇంకా క్లూ చెప్పాలి అంటే ఒక పదమే, చిన్న పదం నాకు తెలిసి రెండు రెండు అక్షరాలు అనమాట. సో ఇంత క్లో ఇచ్చేసాను, క్వశ్చన్ కూడా అడిగేసా, ఇంకా ఆన్సర్ చదవడం ఒక్కటే అనమాట మిగిలిందైతే. మరి నేను ఎలా చదవాలి అంటే మీరు ఇందాక నేను చెప్పాను కదా, సో అలా మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి ఈ నెంబర్కి అయితే. ఇప్పుడైతే మీ అందరి కోసం నేను సంతోష మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేట్ యూన్ 101.3 విత్ భారతీయ ఫ్యామిలీ.

మనమున్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఆ క్యారెక్టర్ నేమ్స్ ఏంటి అనేది చూద్దాం. ఎంతమంది పంపించారు అనేది, ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఇందాక అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ పంపించారు శాంతినగర్ నుంచి ఒకే ఒకడు అనమాట. అలాగే కనకారావు గారు పెడ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కేదర్ వీరేష్ రాజోల మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి

అంటే గనక రాంగ్ ఆన్సర్ పంపించేశారు శిరీష్ అనమాట, గూడూరు నుంచి. అలాగే పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా దస్తగిరి సంజయ్ ఫ్రమ్ ప్రొద్దుటూరు నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఇంకా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. నా పేరు పూజారి ధనుంజయ, అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ దగ్గర నుంచి అంటూ కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారనమాట. ఇంకా కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అలాగే ఈదునూరి లక్ష్మయ్య అనమాట గోల్లపల్లి మండలం వలిగొండ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. అలాగే సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి శకుందల వీళ్ళందరూ అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే అశోక్ అనమాట గన్నవరం నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురుహరి యశోద వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్. అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సుధా కొత్తగూడెం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఎవరు అంటే కనుక దేవసేన తిరుపతి నుంచి అనమాట ఒక్కళ్ళ పేరైతే పంపించేశారు కరెక్ట్ ఆన్సర్. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి రాంపురం నుంచి కట్ల రాజేశం సరోజిని వీళ్ళందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. అండ్ చిన్నప్పుడు వాళ్ళ క్యారెక్టర్స్ కూడా పంపించేశారు, సూపర్ అంటే సూపర్. అండ్ అలాగే హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా హాయ్ ప్రసన్న మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ బాగున్నారు. ఐఎమ్ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా, దాన్స్ రీజన్ అని చెప్పి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక ఓకే సిరిగిరి హరికృష్ణ అనమాట నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిగిలి వెంకటేష్ ఇంకా శ్యామల అనమాట. కానూరు నుంచి తాతారావు గారు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సాయి శిరీష తిరుపతి నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. ఒకళ్ళు పంపించారు అది కరెక్టే. అలాగే జాన్సన్ విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ బాను జైనుద్దీన్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం సూరిబాబు సమాధానం అంటూ చిన్నప్పుడు క్యారెక్టర్ పంపించేశారనమాట. ఏదైనా క్యారెక్టర్స్ అంటే మెయిన్ హీరో అయిన తర్వాతే ఉంటుంది కాబట్టి. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక ధనుంజయ అనంతపురం జిల్లా నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్. అలాగే నార్కెట్పల్లి మండలం నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం ఇంకా హేమలత కరెక్ట్ ఆన్సర్ అనమాట. మరి ఇంతకీ మీరు కరెక్ట్గా పంపించినవి ఏంటి, అసలు ఆ క్యారెక్టర్స్ నేమ్స్ ఏంటి అంటే కనుక మీ అందరూ పంపించినవే వేణు ఇంకా అను అనమాట. చిన్నప్పుడు క్యారెక్టర్ చంటి అని అది కూడా పంపించేశారు, అలాగే రీను అని పంపించేశారు. సో ఈ వేణు అను అనే క్యారెక్టర్స్ అనమాట. సో అది సంగతి. అండ్ ఇవాళ సందడి కూడా యాక్చువల్గా దీనికంటే ముందు ఇంకొక డైలాగ్ చెప్పాలి కదా. సో ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ పంపించారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్, సూపర్గా పంపించేశారు. అండ్ ఇవాళ సన్నడి కూడా మీ అందరికీ చాలా చాలా నచ్చింది అని అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే నేను మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను, ఫ్రమ్ ద మూవీ మిరాయ్ అనమాట. సో ఈ సాంగ్ వింటూ స్టేట్యూన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ కృష్ణ గారి గురించి వివిధలో ఏంటి సర్ప్రైజ్ అనేది చెప్పేస్తా. సో అది తెలియాలి అంటే వివిధాలోకి మనం ఎంటర్ అయిపోయేంత వరకు మీరు మాత్రం వింటూనే ఉండాలి, ఇంకా వినిపిస్తూనే ఉండాలి అనమాట. చెప్పండి, ఒక్కసారి వింటే మళ్ళీ మళ్ళీ వింటూనే ఉంటారు. సో ఏంటి అంటే వివిధ భారతినే. సో అది సంగతి, స్టేట్యూన్.

0: विविध भारती एफएम 101.3।
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా.
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఈరోజు నటులు సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. తెలుగు సినీ పరిశ్రమకు కృష్ణ చేసిన సేవలను ఎక్స్వేదికగా చంద్రబాబు నాయుడు కొనియాడారు. విశాఖపట్నం నగరంలోని గాజువాక శ్రీనగర్ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబ సభ్యులకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధితులకు మెరుగైన వైద్య

సేవలు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నినాదానికి అనుగుణంగా రాష్టంలో ఆరోగ్యకరమైన, ఆనందకరమైన, ఆర్థిక వృద్దిపరమైన వాతావరణం నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. జూన్ 2 నుంచి 7వ తేదీ వరకు మంత్రి లోకేష్ రష్యాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక సదస్సు సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరం 2026లో ఆయన పాల్గొనున్నారు. లంకిరపాలెం వద్ద విధి నిర్వహణలో ఉండగా కత్తితో దాడికి గురై షీలానగర్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హోంగార్డ్ కేవీ రమణను హోంమంత్రి వంగలపూడి అనిత ఈరోజు పరామర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, పోలీసుల విధులకు ప్రజలు కూడా సహకరించాలని మంత్రి కోరారు. బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి 28 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద 14,20,195 రూపాయల విలువైన చెక్కులను ఈరోజు పంపిణీ చేశారు. పెనుగొండ క్యాంపు కార్యాలయంలో ఈరోజు మంత్రి సవిత ప్రజల నుండి వివిధ సమస్యలపై వినతి పత్రాలు స్వీకరించారు. సాధ్యమైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఐపీఎల్ 2026లో ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ జట్లు ఫైనల్ పోర్లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు వర్షం ముప్పు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అహ్మదాబాద్లో ఈ సందర్భంగా వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. పోలవరం జిల్లాలో అసంపూర్తిగా ఉన్న 2 అంగన్వాడీ కేంద్ర భవనాల నిర్మాణానికి ప్రభుత్వం 8 లక్షల నిధులను మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ తెలిపారు. రేపు తుని మండలం చామవరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఉన్న నేపథ్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రద్దు చేసినట్లు కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ శ్రీరామ రక్ష అని, కారులో సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, యువత అశ్రద్దగా వాహనాలు నడిపితే కఠినమైన చర్యలు తీసుకుంటామని, మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరమని ఎస్ఎస్ శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలోని ప్రఖ్యాత ఐఐటీలో సీట్ల భర్తీకి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలు రేపు విడుదల కానున్నాయని ఐఐటీ రూర్కీ ఒక ప్రకటనలో తెలిపింది. రాగల 3 గంటల్లో కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు 5 గంటలకు వింటారు.

Bharti FM 101.3. ఒక మధురమైన స్వరం 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

వివేక్ లాక్ అయితే ఎగ్జాక్ట్ గా 4 గంటల 5 నిమిషాల 20 సెకండ్లు అయితే అయిపోయింది అనమాట. మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ వివిధ ప్రోగ్రామ్ లోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇవాళ వివిధాలు

థీమ్ ఏంటి అంటే ఒకే ఫిలిం అన్నమాట, మరి ఒకే ఫిలింలోని సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉండాలి. అండ్ ఈరోజు మార్నింగ్ నుంచి మీరు వింటూనే ఉన్నారు, సో అందరూ చెప్పుకుంటోంది కామన్గా ఎవరి గురించి అంటే కృష్ణ గారు అనమాట. సూపర్ స్టార్ కృష్ణ గారి జయంతి సందర్భంగా ఈరోజు నేను ఒకే ఫిలిం, ఏ ఫిలింలో సాంగ్స్ ప్లే చేయబోతున్నాను మీ అందరికీ వినిపించబోతున్నాను అంటే కనుక సూపర్ డూపర్ హిట్ అయిన మూవీ అనమాట. అసలు ఆ మూవీ గురించి ఎంత మాట్లాడుకున్నా ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. ఒక రకంగా చెప్పాలంటే ట్రెండ్ని సెట్ చేసేసింది, మైండ్లోకి వచ్చేసిందా. అండ్ అప్పటి వరకు అసలు ఆ మనిషి ఎలా ఉంటారు, ఆ క్యారెక్టర్ అంటే ఏ క్యారెక్టర్ అయితే కృష్ణ గారు పోషించారో వాళ్ళు నిజంగా ఇలాగే ఉంటారా అనిపించిన మూవీ అనమాట. నాకు తెలిసి ఇంకా అర్థమైపోయి ఉంటుంది కదా ఈ పాటికి. అల్లూరి సీతారామరాజు గారు అనమాట. మరి ఈ మూవీ ఏంటి అంటే 1974 మే 1 విడుదలైందనమాట. అండ్ మళ్ళీ మనం ఇప్పుడు అంటే మే 31 ఇప్పుడు మీరు ఈ సాంగ్స్ వింటారు అనేది నిజంగా ఇదే మంత్లో అనేది కూడా నిజంగా ఒక కోఇన్సిడెంట్ లాగా అనిపిస్తుంది. అలాగే సూపర్ స్టార్ కృష్ణ నటించిన చారిత్రాత్మక 100వ సినిమాగా ఈ మూవీ నిలిచిందనమాట. అలాగే తెలుగు సినిమా చరిత్రలో అసలు మొట్టమొదటి సినిమా స్కోప్ ఇంకా రంగుల చిత్రంగా ఇది అప్పట్లో రికార్డ్ అయితే సృష్టించిందనమాట. అలాగే ఈ మూవీ ఆల్మోస్ట్ 200 అనమాట. అసలు ఇప్పుడు 25 ఒక మూవీ థియేటర్లో ఉంది అంటేనే అసలు సూపర్ హిట్ అని చెప్పాలి. అలాంటిది 200 నిజంగా అన్ని రోజులు ఉండి సో ఆల్మోస్ట్ 1 crore పైగా వసూలు చేసిన తొలి తెలుగు చిత్రంగా నిలిచిందనమాట. అలాగే దిగ్గజ గాయకుడు శ్రీశ్రీ రచించిన తెలుగు వీరలేవరా అనే ఐకానిక్ పాట ఉత్తమ గీత రచయితగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని కూడా గెలుచుకుందనమాట. మరి ఇన్ని విశేషాలు, ఇన్ని అంటే ఈ మూవీ గురించి నిజంగా చెప్తుంటేనే నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇప్పుడు పిల్లలు కూడా అసలు అల్లూరి సీతారామరాజు ఎలా ఉంటారు అంటే కృష్ణ గారిని చూస్తే ఇలాగే ఉంటారేమో అనుకునేలాంతలాగా చేశారనమాట ఆ మూవీలో క్యారెక్టర్లు అయితే నిజంగా. సో ఇప్పుడు మరి వివిధలో ఒకే ఫిలిం థీమ్లో మీకు నేను వినిపించబోతున్న సాంగ్స్ ఏ ఫిలిమో ఇవాటికి ఇంకా ఇంత చెప్పిన తర్వాత తెలిసిపోయింది కదా. అల్లూరి సీతారామరాజు మూవీ నుంచి సాంగ్స్ అయితే వినిపిస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

ಮೃಗಗಣಭೂತ ಮಹಾಶಬರಿ ಗಣರಿಂಗಣ ಸಂಭೃತ ಕೇಳಿ ಭೃತೆ ಜಯ ಜಯ ಹೇ ಮಹಿಷಾಸು.

మనము నా వివిధ ప్రోగ్రాంలో ఓన్లీ అన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి మీరందరూ వింటున్న ఫిలిం ఏంటి అంటే అల్లూరి సీతారామరాజు అనమాట. మరి ఇందాకే చెప్పాను, అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన 100 సినిమాగా వచ్చి సంచలనం సృష్టించిన మూవీ ఏదైనా ఉంది అంటే అది ఇదే అనమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు ఈ మూవీ వచ్చి 52 ఏళ్ళు అయిపోయింది. కాలం అనేది నిజంగా ఎంత వేగంగా పరిగెడుతూ ఉంటుందంటే కళ్ళు మూసుకొని ఇలా తెరిచే లోపలి అన్నీ అయిపోతాయి అంటారు కదా, వాటిల్లో ఇది కూడా ఒకటి అనమాట. మరి ఇందులో కృష్ణకి ఎవరు అంటే కనుక జతగా విజయ నిర్మల నటించగా జగ్గయ్య కీలక పాత్రలో అయితే కనిపించారనమాట. ఘట్టంనేని హనుమంతరావు గారు ఇంకా ఘట్టంనేని ఆదిశేషగిరిరావు గారు ఈ చిత్రాన్ని అయితే నిర్మించగా వివి రామచంద్రరావు గారు అయితే దర్శకత్వం వహించి కొంత భాగానికి దర్శకత్వం వహించారనమాట. మరి ఆల్మోస్ట్ 52 ఏళ్ళు పూర్తి చేసుకుంది ఈ మూవీ అయితే. మరి ఇందాకే చెప్పాను అప్పట్లో 1 కోటి రూపాయలకి పైగా గ్రాస్ వసూలు చేసింది, అలాగే 200 రోజులు ఆడింది థియేటర్స్లో. అంటే నిజంగా గ్రేట్ అనే అనుకోవాలి కదా. మరి ఇప్పుడైతే అల్లూరి సీతారామరాజు మూవీ నుంచి సాంగ్స్ అయితే వస్తున్నాయి. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

రాజు మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తున్నాను కదా. మరి ఇంకా ఈ మూవీ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, ఈ సినిమాకి ఆది నారాయణరావు సంగీతం అందించగా శ్రీశ్రీ ఆరుద్ర సినారే పాటలు రాశారనమాట. ఈ సినిమాలో మహాకవి శ్రీశ్రీ రాసిన తెలుగు వీర లేవరా ఇందాక విన్నారు కదా, ఇందాక చెప్పాను కూడా, ఈ పాటకి జాతీయ స్థాయిలో ఉత్తమ గీత రచన పురస్కారం లభించిందనమాట. తెలుగు సినిమాకి ఈ అవార్డు రావడం అయితే ఇదే ప్రథమం. ఇంకా ఈ సినిమాని కలర్ సినిమా స్కోప్ లో చిత్రీకరించారనమాట. కృష్ణ 100వ సినిమాగా విడుదలైన ఈ చిత్రం ఆల్మోస్ట్ 19 కేంద్రాల్లో ఇందాక నేను చెప్పినట్టు 200 రోజులు ఆడిందనమాట. 100 రోజులు తక్కువ అయితే అసలు ఈ మూవీ ఎక్కడా కూడా ఆడకుండా అయితే లేదు. అలాగే ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం ఆఫ్రో ఏషియన్ చలన చిత్రోత్సవంలో ప్రదర్శన బహుమతి వంటివి పొందిందనమాట. సినిమాలో తెలుగు వీరలేవరా పాట రాసినందుకు శ్రీశ్రీకి ఉత్తమ సినీ గీత రచయితగా జాతీయ పురస్కారం కూడా లభించిందనమాట. మరి ఈ రోజు కృష్ణ గారి జయంతి సందర్భంగా అల్లూరి సీతారామరాజు చిత్రం గురించి ఇన్ని విశేషాలు మీతో పంచుకున్నందుకు, అలాగే ఈ మూవీలో సాంగ్స్ మీ అందరికీ వినిపిస్తున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఇప్పుడైతే మీ అందరి కోసం అల్లూరి సీతారామరాజు మూవీ నుంచే మీ అందరూ ఇందాక నుంచి ఎదురు చూస్తున్న సాంగ్ అయితే వచ్చేస్తుందన్నమాట. మరి ఈ సాంగ్ తర్వాత యాక్చువల్గా వివిధ ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ చెప్పేయాల్సిన టైం అయితే వచ్చేస్తుంది. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 4:50 స్పెషల్ ప్రోగ్రామ్ వెన్నెల వస్తుంది, అది కూడా వినేసేయండి. అండ్ ఎప్పుడు చెప్పేది అనమాట, మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం వివిధ భారతి అయితే వింటూనే ఉండండి. అండ్ ఆర్జే ప్రసన్న అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేస్తోంది. టేక్ కేర్, బాయ్ బాయ్.

0: తీసుకో.
1: మీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించవా?
0: నా చావు గురించి కూడా ఆలోచించవా?
2: వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్?
3: ఏయ్ ఇంకి తక్కన్యా.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధ ఎందుకు? ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
6: Vanilla.

0: హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చైతన్. ప్రస్తుతం యువతకు పెద్ద సమస్య ముఖంపై మొటిమలు రావడం. ఈ మొటిమల సమస్య అనేక మంది ఎన్నో రకాల సౌందర్య సాధనలను వాడుతూ ఉంటారు, కానీ చాలా రకాల ఉత్పత్తులు యువత ఆశించిన విధంగా పనిచేయకపోవడం వల్ల వారు దిగులు చెందుతూ ఉంటారు. అనేక సార్లు సౌందర్య ఉత్పత్తులను మారుస్తూ ఉంటారు. ఇలా అనేక రకాల కాస్మెటిక్స్ యూజ్ చేయడం వల్ల కూడా చర్మ సౌందర్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇలా పింపుల్స్ రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ఏంటి, వాటి ట్రీట్మెంట్ ఏంటి, హోమ్ రెమెడీస్ ఏంటి, మన వెనల ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో తెలుసుకుంటారు కదా. కీప్ లిస్నింగ్ టు వెనల మై డియర్ ఫ్రెండ్స్.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు.

మా నంబర్ 0951522207039, నంబర్ మరోసారి 0951522207039. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

ముటిమలు రావడానికి ప్రస్తుత జీవనశైలి విధానం కూడా ఒక కారణమని అనేక మంది అభిప్రాయం. మన ముఖం మీద ముటిమల దాడిని ముందే గ్రహించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. ముటిమల దాడి చేసే ముందు మన చర్మం లోపల ఉన్న ఆరోగ్యకర కణాలు నశిస్తాయి. కణాలు పాడవడం వల్ల చర్మం మీద ముటిమలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కేవలం ఇది మాత్రమే కాకుండా మన స్కిన్ డ్రై అవ్వడం వల్ల కూడా పింపుల్స్ వస్తాయి. మన స్కిన్ మీద ఉండే రంధ్రాలు బ్లాక్ అయినప్పుడు కూడా ముటిమలు వస్తాయి. మానవ శరీరంలో చర్మం అనేది చాలా సున్నితమైన అవయవం, అండ్ ఇట్ ఈస్ ఆల్సో ద బిగ్గెస్ట్ ఆర్గన్ ఇన్ ద బాడీ. సో చర్మాన్ని ఆరోగ్యంగా చూసుకునేందుకు అనేక రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి. టైం ప్రకారం స్కిన్కి కావాల్సిన అవసరాలు తీరుస్తూ ఉండాలి. చర్మ సౌందర్యం గురించి జాగ్రత్తలు తీసుకోవడంలో వివిధ రకాల వ్యక్తులు వివిధ రకాలుగా వ్యవహరిస్తూ ఉంటారు. కొంతమంది అధిక ధర ఉన్న సౌందర్య సాధనాలు వాడితే, కొంతమంది మాత్రం ఎటువంటి సౌందర్య సాధనాలు వాడకుండా ఉంటారు. కానీ ఇలా అనేక రకాల సౌందర్య సాధనాలను చర్మంపై ప్రయోగించడం మంచిది కాదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇలా వేరే వేరే కాస్మెటిక్స్ వాడడం వల్ల కూడా పింపుల్స్ వస్తాయి. ఈ సమస్య యువతను చాలా వేధిస్తుంది. ఈ సమస్య గురించి తప్పించుకునేందుకు అనేక మంది అనేక రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. మార్కెట్లో దొరికే అన్ని రకాల సౌందర్య ఉత్పత్తులను వాడి అలసిపోతారు. ఫేస్ పైన పింపుల్స్ వచ్చే ప్రమాదం ఉందనుకున్న సమయంలో మన చర్మంలో ఉండే ఆరోగ్యకరమైన కణాలు చర్మం మీది పొరకొస్తాయి. ఆరోగ్యకర కణాలు టర్న్ ఓవర్ రేట్ పెరగడం వల్ల మన చర్మంపై ముటిమలు రాకుండా ఉంటాయి. మన చర్మం అనేక లేయర్లను కలిగి ఉంటుంది. కనుక ఒక లేయర్ పాడైపోయినప్పటికీ మరో లేయర్ మన చర్మంపై ముటిమలు రాకుండా కాపాడుతుంది. కానీ మన చర్మం పొడిబారిపోయినప్పుడు ముటిమలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రముఖ ఆరోగ్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం మానవ శరీరం చూసేందుకు ఎటువంటి తేడా లేకుండా ఉన్నా చర్మం రకాలు వివిధ రకాలుగా ఉంటాయి. దేర్ ఆర్ డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ స్కిన్ టైప్స్, ఆయిలీ, డ్రై, మిక్స్డ్, తదితర రకాలు ఉంటాయి. అన్ని రకాల సౌందర్య సాధనలు వివిధ రకాల చర్మాలు గల వారికి అంతగా సరిపోవు. సో ఏదైనా ప్రోడక్ట్ మీరు వాడే ముందు మీ స్కిన్ టైప్ ఏంటి, కాంబినేషన్ స్కిన్నా, డ్రై స్కిన్నా, ఆయిలీ స్కిన్నా తెలుసుకొని దాని ప్రకారం వాడితేనే దాని ఎఫెక్ట్ ఉంటుంది. అలాగని ఇంకా కొత్త కాస్మెటిక్స్ కూడా ఇప్పుడు మార్కెట్లో వస్తున్నాయి, కొత్త కంపెనీస్ వస్తున్నాయి, ఏదో వాడదాం కదా అనేసి వాడతారు. ఇదో సాధారణ రకమైన మేకప్. ఇందులో మేకప్ విధానం చాలా సింపుల్గా ఉంటుంది. ఈ విధానం ప్రకారం ఫౌండేషన్ అప్లై చేసుకుంటారు. ఈ మేకప్ విధానాన్ని ఉపయోగించిన తర్వాత కూడా చర్మ ప్రక్షాళన కాకపోవడానికి గల కారణాలు, కొన్ని రకాల చర్మాలకు ఈ మేకప్ సరిగ్గా సూట్ అవ్వదు. అందువల్ల కొంతమందిలో ఈ మేకప్ వాడిన తర్వాత కూడా చర్మ ప్రక్షాళన జరగదు, అంటే స్కిన్ ఎక్స్ఫోలియేట్ కాదు. కొంతమంది బయట చాలా కష్టపడుతూ ఉంటారు, అందువల్ల వారికి ఎక్కువగా చెమట వస్తుంది. ఇలా అధిక చెమట వచ్చేవారు మేకప్ వేసుకోవడం వల్ల చర్మ ప్రక్షాళన జరిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా చర్మ ప్రక్షాళనకు చెమటకు కూడా ఒక కారణం అవుతుంది. చాలామంది యూత్ న్యూ మేకప్ ప్రోడక్ట్స్ లేదా కాస్మెటిక్స్ ఏమైనా వచ్చాయంటే యూజ్ చేయాలన్న ఆతృత కోరిక చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కేవలం గర్ల్స్లోనే కాదు, బాయ్స్లో కూడా చూడవచ్చు. ఇలా ఒక్క ప్రోడక్ట్ నుంచి మరో ప్రోడక్ట్కి చేంజ్ కావడం ద్వారా కూడా పింపుల్స్ వస్తాయి. అంతేకాకుండా మీ స్కిన్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. అందువల్ల తరచూ చర్మ సౌందర్య ఉత్పత్తులను మార్చడం మంచిది కాదు. మీ స్కిన్కి ఏదైతే సూట్ అవుతుంది వాటినే యూజ్ చేయండి. మన స్కిన్ పైన ఉన్న డెడ్ సెల్స్ని రిమూవ్ చేయడం ద్వారా కూడా చర్మ ప్రక్షాళన చేసేందుకు వీలవుతుంది. ఈ విధానం ద్వారా ఎక్స్ఫోలియేట్ చేస్తే పింపుల్స్ తగ్గుతాయి. డెడ్ సెల్స్ అన్ని పోయాక స్కిన్ క్లీన్గా ఫ్రెష్గా అవుతుంది. పోర్స్ని ఏది కూడా బ్లాక్ చేయదు. సో దెర్ ఈస్ నో స్కోప్ ఆఫ్ బ్యాక్టీరియా కమింగ్ అండ్ ఎఫెక్టింగ్ అండ్ ఫార్మింగ్ ద పింపుల్. చర్మ ప్రక్షాళనకు మనం ఏదైనా విధానాన్ని వాడే ముందు మనం ఒక్కసారి మన స్కిన్ స్పెషలిస్ట్తో మాట్లాడితే మంచిది. కానీ కొంతమంది డాక్టర్స్ సంప్రదించకుండా ఏది పడితే అది చేయడం వల్ల అనేక రకాల చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే మనం చర్మ సౌందర్య సాధనలు వాడే ముందు డాక్టర్ని సంప్రదించడం మంచిది. చల్లబడిన కప్పు గ్రీన్ టీని ఫేస్ వాష్గా ఉపయోగించడం చాలా సింపుల్ మెథడ్, ఇంట్లోనే మనకు దొరికిపోతుంది. గ్రీన్ టీ మధ్య చాలామంది యూజ్ చేస్తున్నారు డీటాక్స్ కోసము. అది తాగితే కూడా మంచిది, మన ఫేస్ పైన అప్లై చేస్తే కూడా మంచిది. హనీ అప్లికేషన్ కూడా చాలా యూస్ఫుల్గా తెలిసింది, ఎందుకంటే హనీ హ్యాస్ లోవర్స్ ఆఫ్ గుడ్ ప్రాపర్టీస్. అది స్కిన్ పైన అప్లై చేస్తే కూడా స్కిన్కి ఎంతో మేలు చేస్తుంది. 2 టేబుల్ స్పూన్స్ సన్నగా తరిగి తాజా

0: పుదీనా రసాన్ని కూడా ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. మీ పింపుల్స్ పైన అప్లై చేస్తే కూడా మంచిదే. ఇవన్నీ చిన్న చిన్న హోమ్ రెమెడీస్, వీటికి ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి ఇవన్నీ మీరు యూజ్ చేయొచ్చు. ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి మనం అందరం రకరకాల ఫేస్ వాషెస్, క్రీమ్స్, లోషన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. మోస్ట్లీ విమెన్ అందంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఇందుకోసం మార్కెట్లో కొత్తగా వచ్చిన అన్ని బ్రాండ్ ప్రోడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. అయినా అందానికి సంబంధించిన సమస్యకు పరిష్కారం లేదు. మార్కెట్లో లభించే ఉత్పత్తులను ఎన్ని రోజులు పరస్పరం మార్చుకుంటున్నారు అనేది తదుపరి ప్రశ్న. కాబట్టి మనం దీనికి పరిష్కారం వెతుక్కోవాలి. కణితులు మరియు మొటిమలు ముఖ సౌందర్యం సమస్యగా కనిపిస్తాయి. ముఖ్యంగా పురుషులు మరియు మహిళలు ముఖంపై మొటిమలు ఏర్పడి ముఖం ఆకర్షణ తగ్గిస్తాయి. ముటిమలు ఎప్పుడొస్తాయి ఎవరికీ తెలియదు, కానీ అవి వచ్చిన తర్వాత వాటిని వదిలించుకోవడానికి కొంత ప్రయత్నం చేయాల్సిందే. చర్మంపై ముటిమల రూపంలో ఉంటాయి. ఈ గడ్డలు చర్మంపై ముగ్గల్లా పొడుచుకొస్తాయి. అలా ముగ్గలు లేకుండా ఎర్రటి కంతులు కనిపించే ముటిమల గురించి మీకు తెలుసా? ఆ రకమైన ముటిమలు మొలకెత్తిన సూక్ష్మ క్రిములు. దీన్నే ఆంగ్లంలో బ్లైండ్ పింపుల్స్ అంటారు. ఈ రకమైన మొటిమలు బయట నుంచి చూస్తే మొటిమల్లా కనిపించవు, కానీ నొప్పి భరించలేనిది. ఇది చాలా నొప్పిని కలిగిస్తాయి, ఎందుకంటే ఇది చర్మం కింద లేయర్స్ దగ్గర ఉంటుంది. ఈ రకమైన మొటిమలు వాటంతటా అవి రావు. ఇవి రావడానికి ఒక నిర్దిష్ట కారణం ఉంది. దీన్ని అధిగమించడానికి పరిష్కారాలున్నాయి. మేమిప్పుడు దీని గురించి కృత్రిమ సాధనలు మరియు హాట్ కంప్రెస్ అప్లై చేయడం వల్ల రంధ్రాలు తెరుచుకుంటాయి. చర్మం నుండి క్రిములు తొలగిపోయే కొంచెం పింపుల్స్ పోయే వరకు లేదా వాటంతటా అవ్వే పోయే వరకు ప్రతిరోజు 5 to 10 minutes వెచ్చటి కంప్రెస్ అప్లై చేయడం మంచిది. ఇలా చేయడం వల్ల మొటిమలు మచ్చలు లేకుండా పోతాయి. అకస్మాత్తుగా ఏదో ఒక పార్టీకి లేదా ఈవెంట్కి వెళ్లాల్సిన పరిస్థితిలో ఆ సమయంలో స్లో యాక్టివిటీస్ ద్వారా మొటిమలను వదిలించుకోవచ్చు. మొటిమల స్టిక్కర్స్ చాలా రకాలుగా ఉన్నాయి. సాధారణ స్టిక్కర్ కూడా ఉంది, కానీ సాల్సిలిక్ యాసిడ్, టీ ట్రీ ఆయిల్, బెంజాయిల్ పెరాక్సైడ్ వంటి ముది పదార్థాలతో చేసిన స్టిక్కర్స్ మీరు యూజ్ చేయొచ్చు. వీటి వల్ల కూడా తగ్గే అవకాశం చాలా మటుకుంది. డియర్ ఫ్రెండ్స్, మొటిమల గురించి మాట్లాడుకున్నాం. ఇవి చిన్నవే, ప్రాబ్లం కూడా చాలా చిన్నదే, హోమ్ రెమెడీస్తో పోతాయి. కానీ ఏదైనా ప్రోడక్ట్ కానీ కాస్మెటిక్ కానీ కొత్తగా వాడినప్పుడు, మీ స్కిన్ పై ట్రై చేసినప్పుడు, డూ కన్సల్ట్ యువర్ ఫిజిషియన్ ఆర్ డెర్మటాలజిస్ట్ ఆర్ స్కిన్ కేర్ స్పెషలిస్ట్ వైల్ అప్లయింగ్ ఎనీ న్యూ ప్రోడక్ట్ యువర్ స్కిన్. అది అలర్జీ రూపంలో అయ్యి చాలా తీవ్రమయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. చాలా మంది చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్స్కి కూడా వెళ్ళారు. చాలా ప్రమాదం కూడా ఎక్కువైపోయింది. అందుకే కాస్మెటిక్స్ కదా ఓవర్ ద కౌంటర్ దొరికాయి, బయట మార్కెట్లో దొరుకుతాయని డోంట్ అప్లై ఇట్ యువర్ ఫేస్. ఎలర్జీ టెస్ట్ చేసిన తర్వాత యూజ్ చేయాలి. విత్ దిస్ ఇన్ఫర్మేషన్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ వెనిలా ప్రోగ్రామ్. ఐఎమ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ విత్ మోర్ సచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైమ్. బై మై డియర్ ఫ్రెండ్స్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: विविध भारती FM 101.3
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై తిరుపతి ఎఫ్ఎం నుంచి మా ప్రసారాలు వింటున్నారు. నిలయంలో సమయం 5 గంటలు దాటి 10 సెకండ్లు. ఇప్పుడు విందాం

0: ఇవాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో లలిత భక్తి గీతాలు, తర్వాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ముఖాన మొటిమలా, గజ్జా బొబ్బలా,

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: ప్రతి బ్యాంకుకి వేర్వేరు కేవైసీ పేపర్లు, అన్నిటికీ ఒకే తాళం ఉంటే బాగుండు.
2: ఉందిగా నాన్న.
1: సీకేవైసీ అంటే?
2: బ్యాంకు మీ కేవైసీ రికార్డ్ వివరాలను సీకేవైసీ రిజిస్ట్రీలో అప్లోడ్ చేస్తుంది. దాంతో మీకు దొరుకుతుంది ఒక ప్రత్యేకమైన 14 అంకెల సీకేవైసీ ఐడి. ఇది అన్ని ఆర్థిక లావాదేవీల్లో చెల్లుతుంది. ఇది ఒక చోట కేవైసీ అప్డేట్ తో మిగతా బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో కూడా అప్డేట్ అయిపోతుంది.
1: ఆర్బీఐ అంటుంది,
2: కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు.
3: ఇప్పుడు వినండి లలిత భక్తి గీతాలు.

ఇంతవరకు మీరు లలిత భక్తి గీతాలు విన్నారు. ఇప్పుడు విందాం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. సార్థక్ పీడీఎస్ స్కీమ్ ఫర్ అసిస్టెన్స్ ఇన్ రేషన్ ట్రాన్స్పోర్ట్ అండ్ హ్యాండ్లింగ్ ఇన్కమ్ విత్ ఆటోమేషన్ ఇన్ పీడీఎస్ను ఒక ప్రధాన పథకంగా కొనసాగించేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సీసీఈఏ ఆమోదం తెలిపింది. 16వ ఆర్థిక సంఘం అవార్డు కాలంలో 25,530 కోట్ల కేంద్ర ప్రభుత్వ వాటాతో ఈ పథకాన్ని కొనసాగించనున్నారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అంతర్గత ఆహార ధాన్యాల రవాణా నిర్వహణ, ఎఫ్పీఎస్ డీలర్ల మార్జిన్ కోసం అయ్యే ఖర్చులను భరించడానికి కేంద్ర సహాయక నిబంధనలను సవరించాలని, కేంద్ర సహాయం విషయంలో ప్రస్తుత విధానాన్ని కొనసాగించాలని కూడా సీసీఈఏ నిర్ణయించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 అమలును మరింతగా మెరుగుపరిచేందుకు ప్రస్తుతం కొనసాగుతున్న రెండు పథకాలైన ఎన్ఎఫ్ఎస్ఏ కింద అంతర్గత ఆహార ధాన్యాల రవాణా, ఎఫ్పీఎస్ డీలర్ల మార్జిన్ విషయంలో రాష్ట్ర సంస్థలకు సహాయం, ప్రజా పంపిణీ వ్యవస్థలో సాంకేతికత ద్వారా ఆధునికీకరణ, సంస్కరణల పథకాలను విలీనం చేస్తూ ఈ ప్రధాన పథకాన్ని రూపొందించారు. సార్థక్ పీడీఎస్ పథకం అంతర్గత రేషన్ రవాణా నిర్వహణ, ఎఫ్పీఎస్ డీలర్ల మార్జిన్ విషయంలో తప్పని ఆర్థిక సహాయం, ఎన్ఎఫ్ఎస్ఏ కింద ఆహార భద్రత పట్ల దేశ నిబద్ధతను బలోపేతం చేస్తూ లీకేజీలను తగ్గించి చివరి లబ్ధిదారునికి సేవలు అందేలా చూసే ఒక ఏకీకృత పౌర కేంద్రీకృత ఇంటెలిజెంట్ పరస్పర అనుసంధాన పీడీఎస్ వ్యవస్థను తయారు చేయాలనేవి లక్ష్యాలు. ఈ పథకం 2031 మార్చి 31 వరకు అమలులో ఉంటుంది. పీడీఎస్ కార్యకలాపాల్లో పారదర్శకత, భద్రత, సుస్థిరత ఉండేలా చూసుకునేందుకు కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, బ్లాక్ చైన్ వంటి అధునాతన సాంకేతికతల ద్వారా పీడీఎస్ వ్యవస్థను ఆధునికీకరించడానికి, సమగ్రంగా మార్చేందుకు, మెరుగ్గా చేసేందుకు సార్థక్ పీడీఎస్ పథకం పనిచేస్తుంది. ఇందులో భాగంగా నిజ సమయ పర్యవేక్షణ కోసం ప్రామాణికమైన ఆర్కిటెక్చర్, ఏకీకృత డేటాబేస్ల సృష్టి, ఏఐ ఆధారిత ఫిర్యాదుల పరిష్కారం, విశ్లేషణ వ్యవస్థలు, డేటా ఆధారిత పర్యవేక్షణ కోసం రాష్ట్ర కమాండ్ కంట్రోల్ సెంటర్లు, ఐఎస్ఓ ధృవీకృత ప్రక్రియ ఫ్రేమ్వర్క్లను ఏర్పాటు చేయనున్నారు. తగిన పరిమాణంలో నాణ్యమైన ఆహార ధాన్యాలను అందించడం ద్వారా ఆహార పోషకాహార భద్రతను నిర్ధారిస్తూ దేశ ప్రజలు గౌరవప్రదమైన జీవితాన్ని పొందేలా చూసే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సామాజిక చట్టపరమైన బాధ్యత ఉంది. ఎన్ఎఫ్ఎస్ఏ కింద ఉన్న 81.35 కోట్ల మంది ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చడానికి ఈ పథకం కృషి చేస్తుంది. చట్టబద్దమైన విధానపరమైన ఫ్రేమ్వర్క్ ఆధారంగా రూపొందించిన సార్

పిడిఎస్ ఆర్థిక సహాయక విభాగాన్ని యథాతథంగా కొనసాగిస్తూనే దానిని ఆధునిక సాంకేతిక ఆధారిత పిడిఎస్ వ్యవస్థతో అనుసంధానిస్తుంది. టీపీడిఎస్ను అన్ని రకాలుగా కంప్యూటరైజేషన్ చేయటం, ఐఎంపీడిఎస్, స్మార్ట్ పీడిఎస్ వంటి బహుళ డిజిటలైజేషన్ కార్యక్రమాలను ప్రభుత్వం గత దశాబ్ద కాలంలో అమలు చేసింది. వీటితో పాటు మేరా రేషన్, అన్నమిత్ర, రైట్ఫుల్ టార్గెటింగ్ డాష్బోర్డ్ అన్న సహాయత వంటి పౌర కేంద్రీకృత అప్లికేషన్లను తీసుకొచ్చింది. 2023 ఏప్రిల్ 1 నుంచి స్మార్ట్ పీడిఎస్ పథకం సాంకేతిక ఆధారిత సంస్కరణలకు పునాదిగా నిలిచింది. ఇది 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో రేషన్ కార్డుల పూర్తి డిజిటలైజేషన్, ఆధార్ అనుసంధానం, ఈ పాస్ ద్వారా ఎఫ్పిఎస్ ఆటోమేషన్, ఆన్లైన్ కేటాయింపులు, కంప్యూటరీకరించిన సరఫరా, గొలుసు నిర్వహణను సుసాధ్యం చేసింది. తర్వాత పర్యావరణ రహిత సుస్థిర రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు భారత రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తర రైల్వే పరిధిలోని జింద్ సోనిపట్ మార్గంలో 10 బోగీలు కలిగిన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఆధారిత రైలుకు ఆమోదం తెలిపింది. ఈ రైలు త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ రైలు 1200 కిలోవాట్ల హైడ్రోజన్ ఇంజన్ సామర్థ్యంతో పనిచేస్తూ గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. హైడ్రోజన్ ఇంధన సెల్ సాంకేతికత హైడ్రోజన్ను ఉపయోగించి ఒక రసాయన ప్రక్రియ ద్వారా విద్యుత్ను తయారు చేస్తుంది. దీనివల్ల సాంప్రదాయ డీజిల్ ఇంజిన్లలాగా పొగ రాదు, కేవలం నీటి ఆవిరి మాత్రమే బయటకు వస్తుంది. అందువల్ల పర్యావరణాన్ని పాడుచేసే సాంప్రదాయ డీజిల్, బొగ్గు వంటి ఇంధనాలకు ఇది ఒక స్వచ్ఛమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా ప్రయాణ సౌకర్యాన్ని అందించడంలో హైడ్రోజన్ ఆధారిత రైలు వ్యవస్థలు ప్రపంచవ్యాప్తంగా మంచి పరిష్కారంగా గుర్తింపు పొందుతున్నాయి. ఈ సరికొత్త సాంకేతికతను వినియోగిస్తున్న జర్మనీ, జపాన్, చైనా, అమెరికా వంటి కొన్ని దేశాల సరసన ఇప్పుడు భారత్ కూడా చేరింది. ఈ సాంకేతికత ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నందున ప్రపంచంలో చాలా తక్కువ దేశాలు మాత్రమే ప్రస్తుతం ఇలాంటి రైళ్లను నడుపుతున్నాయి లేదా పరీక్షిస్తున్నాయి. ఈ హైడ్రోజన్ రైలు ప్రయోగం కోసం హర్యానాలోని జిన్ సోనిపట్ మార్గాన్ని పైలట్ మార్గంగా ఎంపిక చేశారు. ఈ రైలుకు అవసరమైన హైడ్రోజన్ కోసం స్వదేశీ సాంకేతికతతో జింద్ వద్ద హైడ్రోజన్ నిల్వ, ఇంధనం నింపే కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో కంప్రెస్డ్ హైడ్రోజన్ వాయువును నిల్వ చేయటానికి, పంపిణీ చేయటానికి అవసరమైన అధికారిక లైసెన్స్ను పెట్రోలియం పేలుడు పదార్థాల భద్రతా సంస్థ మంజూరు చేసింది. రైలుకు ఇంధనం నింపే ప్రక్రియ వంటి ఎటువంటి ఆటంకాలు లేకుండా నమ్మకంగా, సురక్షితంగా సాగటం కోసం ఒక ప్రత్యేక హైడ్రోజన్ సంపీడన వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. దీనికి అవసరమైన సాంకేతిక సహాయాన్ని, అత్యవసర విడి భాగాలను కూడా సిద్ధంగా ఉంచారు. ఒకవేళ ప్రధాన వ్యవస్థలో ఏదైనా సమస్య వస్తే వాడుకోవటానికి వీలుగా మరో కంప్రెసర్ యూనిట్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రమాదాలను నివారించడం కోసం హైడ్రోజన్ తయారీ, నిల్వ, ఇంధనం నింపే కేంద్రాల వద్ద హైడ్రోజన్ లీక్ డిటెక్టర్లు, ఫ్లేమ్ డిటెక్టర్లు వంటి రకరకాల భద్రతా సెన్సార్లను అమర్చారు. ఇవి సరిగా పనిచేయటం కోసం వీటిపై దుమ్ము పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ శుభ్రం చేయనున్నారు. ఈ హైడ్రోజన్ రైలు హైడ్రోజన్ ప్లాంట్ను ఎలా నడపాలి, ఎలా పర్యవేక్షించాలి అనే విషయాలపై ఆర్డీఎస్ఓ ఆమోదించిన అధికారిక నిర్వహణ పుస్తకాలను కూడా అందుబాటులో ఉంచారు. ఢిల్లీలోని సెకూర్ బస్తీ వద్ద ఏర్పాటు చేయబోయే ప్రత్యేక నిర్వహణ కేంద్రం కోసం అవసరమైన భద్రతా నిబంధనలు, క్రమబద్ధమైన తనిఖీలు, ప్రామాణిక నిర్వహణ పద్ధతులను తప్పనిసరిగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. రైల్వేశాఖ ఆమోదం ప్రకారం ఈ ప్రాజెక్టులో అత్యంత కఠినమైన భద్రతా కార్యాచరణ నియమాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా హైడ్రోజన్ ఇంధనం నింపే వ్యవస్థను 24 గంటలు నిరంతరం పర్యవేక్షిస్తారు. కీలకమైన పనుల కోసం ప్రత్యేక శిక్షణ పొందిన ధృవీకరించిన సిబ్బందిని మాత్రమే నియమిస్తారు. క్రమబద్ధమైన తనిఖీలు, నిర్వహణ షెడ్యూళ్లను అమలు చేస్తారు. రైలు ప్రయాణం మొదలైన ప్రారంభ దశలో ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవటానికి, రైలు సజావుగా సాగటానికి శిక్షణ పొందిన సాంకేతిక నిపుణులు కూడా రైలులోనే ప్రయాణిస్తారు. ఈ ప్రాజెక్ట్ సరికొత్త ఆవిష్కరణలు, ఇంధన పొదుపు, పర్యావరణ హిత రవాణా వ్యవస్థల పట్ల భారత రైల్వే నిబద్ధతను చాటిచెబుతోంది. భారత్

సాధించుకున్న స్వచ్ఛమైన ఇంధన లక్ష్యాలకు బొగ్గు ఉద్గారాలను పూర్తిగా తగ్గించాలనే జాతీయ ఆశయాలకు ఈ ప్రాజెక్ట్ ఎంతో మద్దతుగా నిలుస్తుంది. ఇంతవరకు మీరు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు విన్నారు. ఇప్పుడు పాట విందాం.

వనితాలోకం స్త్రీల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు మీరు వింటున్నారు. ఇప్పుడు విందాం

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: యువవాణి యోజనల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, తర్వాత వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు, ఆ తర్వాత ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం వివరాలు వింటారు. ముందుగా ఉద్యోగ సమాచారం.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: భారత ప్రభుత్వ రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన డిప్యూటీ మేనేజర్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 85. ఈ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. అలాగే దీంతోపాటు గేట్ స్కోర్ కూడా ఉండాలి. ఈ పోస్టుల జీతం స్కేలు నెలకు 50,000 రూపాయల నుంచి 160,000 రూపాయల వరకు ఉంటుంది. వయోపరిమితి 34 ఏళ్లు మించకూడదు. విద్యార్హతలు షార్ట్ లిస్ట్ గేట్ స్కోర్ ఆధారంగా ఇప్పుడు చెప్పిన ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవటానికి ఆఖరు తేదీ 8 జూన్. దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్సైట్ చిరునామా https://www.nhidcl.com. వెబ్సైట్ చిరునామా మరొకసారి https://www.nhidcl.com. మరో సమాచారం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ముంబై 2026-2030 విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్తగా ప్రారంభించిన అండర్ గ్రాడ్యుయేట్ బ్యాచులర్ ఆఫ్ సైన్స్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, అలాగే మార్కెటింగ్, ఫైనాన్స్, ఆపరేషన్స్, హ్యూమన్ రీసోర్సెస్, స్ట్రాటజీ వంటి మేనేజ్మెంట్ కోర్సులున్నాయి. గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. 10+2 స్థాయిలో గణితం, ఫిజిక్స్ తప్పనిసరి సబ్జెక్టులుగా ఉండాలి. తర్వాత సమాచారం. కోల్కతాలోని భారత ప్రభుత్వానికి చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ మైనింగ్ విభాగంలో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి

దరఖాస్తులు కోరుతున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య 276. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మైనింగ్ ఇంజనీరింగ్లో డిగ్రీ బిఈ లేదా బీటెక్ పూర్తి చేసి ఉండాలి. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కనీసం 60% మార్కులు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు కనీసం 55% మార్కులు ఉండాలి. దీంతోపాటు గేట్ 2025 పరీక్షలో అర్హత సాధించి ఉండాలి. ఇక వయోపరిమితి విషయానికి వస్తే 2026 ఏప్రిల్ 30 నాటికి 30 ఏళ్ళు ఉండాలి. జీతం స్కేలు బేసిక్ పే నెలకు 60,000 రూపాయలుంటుంది. ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో నెలకు 60,000 రూపాయల నుంచి 180,000 రూపాయల పే స్కేల్ ఉంటుంది. గేట్ 2025 స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేదీ జూన్ నెల 7వ తారీఖు. పూర్తి వివరాలకు https://www.coalindia.in ఈ వెబ్సైట్ను చూడవచ్చు. వెబ్సైట్ చిరునామా మరొకసారి https://www.coalindia.in.

ఉద్యోగ సమాచారం విన్నారు. ఇప్పుడు వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. ధృవీకరించిన పెట్రోలియం గ్యాస్ సవరణ ఉత్తర్వు 2026ను భారత ప్రభుత్వం 2026 మే 25న నోటిఫై చేసింది. పైప్డ్ నేచురల్ గ్యాస్ను ఎంచుకున్న గృహ ఎల్పీజీ వినియోగదారులకు అదనపు సడలింపు సౌకర్యాన్ని కల్పించడమే ఈ సవరణ లక్ష్యం. సవరించిన నిబంధనల ప్రకారం పీఎన్జీ కనెక్షన్ తీసుకున్న ఎల్పీజీ వినియోగదారులు పీఎన్జీ కనెక్షన్ పొందిన 30 రోజుల్లోపు ఎల్పీజీ కనెక్షన్ రద్దు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా భవిష్యత్తులో పీఎన్జీ సదుపాయం లేని ప్రాంతాలకు నివాసం మారినప్పుడు ఎల్పీజీ కనెక్షన్ను తిరిగి పొందటానికి వీలుగా ట్రాన్స్ఫర్ ఓచర్ను వినియోగదారులు తీసుకోవచ్చు. పీఎన్జీ మౌలిక వసతులు సాధ్యం కాని ప్రాంతాల్లో స్థిరపడే వినియోగదారులకు ఉపశమనాన్ని సౌలభ్యాన్ని ఈ సవరణ అందిస్తుంది. ఈ నిబంధన బదిలీ అయ్యే ఉద్యోగులకు, వలస కుటుంబాలకు, అద్దెకు ఉండేవారికి, విద్యార్థులకు, పీఎన్జీ సౌకర్యం లేని ప్రాంతాలకు నివాసం మారే కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తుంది. తర్వాత దేశంలో పర్యావరణ రహిత వాహనాల వాడకాన్ని మరింత వేగవంతం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులు, ఎలక్ట్రిక్ ట్రక్కుల వాడకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం కోసం కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి గారు సంబంధిత భాగస్వాములతో ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న ఎలక్ట్రిక్ రవాణా వ్యవస్థలో భాగమవుతున్న వాహనాల ఆపరేటర్లు, రవాణా రంగ ప్రముఖులు, ఆర్థిక సంస్థలు, లీజింగ్ సంస్థలు, ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి చెందిన పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులను అర్థం చేసుకోవటం, ఎలక్ట్రిక్ బస్సులు, ట్రక్కుల వాడకాన్ని వేగవంతం చేయటం, ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వాముల మధ్య సహకారాన్ని బలోపేతం చేయటం లక్ష్యంగా ఈ చర్చలు జరిగాయి. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ కామ్రాన్ రిజ్వీ గారు, అదనపు కార్యదర్శి డాక్టర్ హనీఫ్ ఖురేషియలతో సహా మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. దేశంలో భారీ ఎలక్ట్రిక్ వాహనాల భవిష్యత్తు ప్రణాళికలపై తమ అభిప్రాయాలను భాగస్వాములతో పంచుకున్నారు. సమావేశాన్ని ఉద్దేశించి హెచ్డి కుమారస్వామి గారు మాట్లాడుతూ, దేశంలో ప్రయాణికుల రవాణాకు భవిష్యత్తులో ఎలక్ట్రిక్ బస్సులే ప్రధాన వెన్నెముకగా మారబోతున్నాయని చెప్పారు. పర్యావరణానికి మేలు చేసే రవాణా, సరుకు రవాణా రంగాల భవిష్యత్తును తీర్చిదిద్దటంలో ఎలక్ట్రిక్ ట్రక్కులు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. పర్యావరణ హిత సమర్థవంతమైన రవాణా వ్యవస్థ వైపు భారత్ ఓ నిర్ణయాత్మకమైన మార్పును చవిచూస్తోంది. మన దేశంలో ప్రయాణికుల రవాణాకు ఈ బస్సులు భవిష్యత్తు కాబోతుండగా, సరుకు రవాణా రంగంలో తదుపరి కొత్త శకాన్ని ఈ ట్రక్కులు నిర్దేశించబోతున్నాయి అని పేర్కొన్నారు. సహకార విధాన రూపకల్పన ప్రాముఖ్యతను వివరిస్తూ, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్పు ఆచరణాత్మకంగా అందరికీ అందుబాటులో ఉండేలా, వ్యాపారపరంగా లాభదాయకంగా సాగేలా చూడటం కోసం ఆపరేటర్లు, పరిశ్రమల భాగస్వామ్యం

స్వాములతో కలిసి పనిచేయటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశం కేవలం విధానాలపై చర్చించడానికి మాత్రమే పరిమితం కాలేదు. దేశమంతటా క్షేత్రస్థాయిలో రవాణా సేవలను నిర్వహిస్తున్న ఆపరేటర్లు, పరిశ్రమల భాగస్వాముల నుంచి నేరుగా వారి అభిప్రాయాలను తెలుసుకోవటానికి ముఖ్యమైన వేదికగా నిలిచింది. భవిష్యత్తు ప్రణాళికలను రూపొందించడంలో వారి అభిప్రాయాలు, అనుభవాలు చాలా విలువైనవి అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. పర్యావరణ సుస్థిరత, కార్యాచరణ సామర్థ్యం, బాధ్యతాయుతమైన పాలన వైపు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి దార్శనికతకు ఈ కార్యక్రమం పూర్తిగా అనుగుణంగా ఉందని శ్రీ హెచ్.డి. కుమారస్వామి గారు తెలిపారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి దార్శనిక నాయకత్వంలో భారత్ సుస్థిరత ఆవిష్కరణలు, సమర్థవంతమైన ప్రజా మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యతనిచ్చే భవిష్యత్తు వైపు సాగుతోంది. ఈ బస్సులు, ఈ ట్రక్కుల వాడకాన్ని ప్రోత్సహించడం అనేది కేవలం పర్యావరణ అవసరం మాత్రమే కాదు, ఇది నవ భారతానికి ఆర్థిక వ్యూహాత్మక అవసరం కూడా అని వ్యాఖ్యానించారు.

అభిప్రాయాలు, అనుభవాలు చాలా విలువైనవి అని కేంద్రమంత్రి పేర్కొన్నారు. పర్యావరణ సుస్థిరత, కార్యాచరణ సామర్థ్యం, బాధ్యతాయుతమైన పాలన వైపు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి దార్శనికతకు ఈ కార్యక్రమం పూర్తిగా అనుగుణంగా ఉందని శ్రీ హెచ్.డి. కుమారస్వామి గారు తెలిపారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి దార్శనిక నాయకత్వంలో భారత్ సుస్థిరత ఆవిష్కరణలు, సమర్థవంతమైన ప్రజా మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యతనిచ్చే భవిష్యత్తు వైపు సాగుతోంది. ఈ బస్సులు, ఈ ట్రక్కుల వాడకాన్ని ప్రోత్సహించడం అనేది కేవలం పర్యావరణ అవసరం మాత్రమే కాదు, ఇది నవ భారతానికి ఆర్థిక వ్యూహాత్మక అవసరం కూడా అని వ్యాఖ్యానించారు. తర్వాత అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026కు సంబంధించిన సన్నాహాలు దేశం నలుమూలలతో పాటు ప్రపంచం అంతటా కూడా జోరందుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆయుష్ మంత్రిత్వ శాఖ దీని నిర్వహణతో ముడిపడిన ఆసక్తిదారులందరినీ దృష్టిలో పెట్టుకుని విస్తృత ఐడివై హ్యాండ్బుక్ 2026ను తీసుకువచ్చింది. నిర్వాహకులు, సంస్థలు, యోగా సాధకులు, ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థలు, సామూహిక సమూహాల సహకారాన్ని తీసుకుని ఈ బహుభాషా చిన్న పుస్తకాన్ని రూపొందించారు. ఐడివై కామన్ యోగా ప్రోటోకాల్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కార్యక్రమాలతో పాటు ప్రజల భాగస్వామ్య అవకాశాలకు సంబంధించి అవసరమైన సమాచారాన్ని పొందటానికి కూడా పనికి వచ్చే ఓ సరళమైన దస్తావేజులా తీర్చిదిద్దారు. ఇంగ్లీష్, హిందీ భాషలతో పాటు 21 ప్రాంతీయ భాషల్లో లభ్యమయ్యే ఈ పుస్తకం అంతర్జాతీయ యోగా దినోత్సవం కామన్ యోగా ప్రోటోకాల్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రధాన కార్యక్రమాలతో పాటు 2026 సంవత్సరానికి సంబంధించిన అవకాశాల సమాచారాన్ని ఒకే చోట అందిస్తోంది. ఈ పుస్తకం యోగాతో పాటు ఐడివైతో ముడిపడిన ప్రామాణిక సమాచారాన్ని అనేక భారతీయ భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చి దీని సౌలభ్యాన్ని పెంచి విస్తృత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించనుంది. విద్యా సంస్థలు, ప్రభుత్వ విభాగాలు, పౌర సమాజ సంస్థలతో పాటు యోగాకు సంబంధించిన కార్యకలాపాలను ఏర్పాటు చేయటంలో భాగం పంచుకున్న సామూహిక సమూహాలు సహా దేశమంతటా ఆసక్తిదారులకు సహకారాన్ని అందించడం కోసం ఈ పుస్తకాన్ని రూపొందించారు. ఐక్యరాజ్యసమితి 2014లో ఆమోదం తెలిపినప్పటి నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవం పురోగమిస్తూ వచ్చిన తీరుపై సంక్షిప్త వివరణను ఈ చిన్న పుస్తకం అందిస్తుంది. అంతేకాకుండా ఐడివై 2026 సందర్భంగా నిర్వహించాలనుకుంటున్న ప్రధాన కార్యక్రమాల రూపురేఖలను కూడా ఇది తెలియజేస్తుంది. ఆయా కార్యక్రమాల్లో యోగా సంఘం, హరిత యోగా, యోగా సమావేశ్, యోగా పార్క్, యోగా అన్ప్లగ్డ్ వంటి మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యక్రమాల వివరణను చేర్చారు. అలాగే 2026 జూన్ 21 వరకు చేపట్టబోయే కార్యకలాపాలను ఒక క్రమ పద్ధతిలో పొందుపరచారు. సమాచారాన్ని తెలియచేయటం ఒక్కటే కాకుండా ఆచరణీయ డిజిటల్ టూల్ కిట్గా కూడా ఈ చిన్న పుస్తకం ఉపయోగపడుతుంది. దీనిలో క్యూఆర్ కోడ్, సూచనలతో కూడిన సామగ్రికి దారితీసే లింకులను ఇచ్చారు. వాటిలో ఇంగ్లీష్, హిందీ భాషలతో పాటు 21 ప్రాంతీయ భాషల్లోనూ ఉమ్మడి యోగా ప్రోటోకాల్ వీడియోలు ఉన్నాయి. వాటిని చూసి దేశ పౌరులు ప్రామాణిక యోగా మార్గదర్శకత్వాన్ని సులభ శైలిలో అవగాహనను ఏర్పరచుకోవచ్చు. ఈ చిన్న పుస్తకంలో మైగావ్ ద్వారా ఏర్పాటు చేసే పోటీలు, ప్రజల భాగస్వామ్యం తాలూకు వివిధ కార్యకలాపాలతో పాటు భాగస్వామ్యానికి గల అవకాశాల సమాచారాన్ని పొందుపరిచారు. ఇవి ఈ సంవత్సరంలో రానున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పౌరులు చురుకుగా పాలు పంచుకునేటట్లు వారికి ప్రోత్సాహాన్ని ఇస్తాయి. ఈ చిన్న పుస్తకాన్ని ఐడివై హ్యాండ్బుక్ 2026లో పొందవచ్చు. తర్వాత జూన్ నెల 4వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు గుజరాత్లోని అహ్మదాబాద్ మొదటి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ అంతర్జాతీయ పోటీని నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ ఛాంపియన్షిప్లో జరిగే 12 పోటీల్లో 75 దేశాల నుంచి 500 మందికి పైగా పాల్గొంటారని అంచనా. ఛాంపియన్షిప్కు ముందు సభనుద్దేశించి కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడాశాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా గారు మాట్లాడుతూ యోగాను ప్రపంచానికి అందించింది భారతదేశమే. 5000 ఏళ్ల కిందట మన దేశం ఆవిష్కరించిన అమూల్య సంపద ఇది అని వ్యాఖ్యానించారు. యోగా ప్రాధాన్యాన్ని వివరిస్తూ శారీరక, మానసిక శక్తులు రెండింటినీ యోగా మనకు అందిస్తుంది అన్నారు. యోగా ఇప్పుడు మంచి ఆరోగ్య సాధనంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆమోదం పొందిన క్రీడ.

0: ఉన్నట్టుగా మారిందన్నారు. యోగాకు పెరుగుతున్న అంతర్జాతీయ ఆదరణను ప్రస్తావిస్తూ ప్రపంచ దేశాలన్నీ యోగాను స్వీకరించి దాన్ని తమ జీవితంలో భాగంగా చేసుకోవటం ప్రారంభించాయి అని పేర్కొన్నారు. భారత్లోని ప్రతి ఇంట్లో ప్రతి వీధిలో ఈ దేశపు యోగా జ్ఞానం సాంప్రదాయం సజీవంగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. క్రమంగా విస్తరిస్తున్న యోగా ప్రభావాన్ని వివరిస్తూ నేడు యోగాసనాలంటే శారీరక మానసిక శ్రేయస్సుకు సాధనాలు మాత్రమే కాదు మెరుగైన జీవనోపాధి మార్గంగానూ ప్రపంచవ్యాప్తంగా భారత సాంస్కృతిక సమ్మోహన శక్తికి బలమైన ప్రతీకగాను ఎదుగుతోంది అని మంత్రి పేర్కొన్నారు. భారత సాంస్కృతిక శక్తిని ప్రపంచవ్యాప్తంగా చాటేందుకు ఈ ఛాంపియన్షిప్ ఒక గొప్ప అవకాశమని మంత్రి అన్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ మండలి విధానపరమైన వ్యవస్థలో నమోదుతో పాటు యోగాసనాన్ని అంతర్జాతీయ క్రీడగా గుర్తించే దిశగా సమాఖ్య ఇప్పుడు కృషి చేయాలని కోరారు. 2036 ఒలింపిక్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇవ్వాలని భావిస్తున్న నేపథ్యంలో డాక్టర్ మాండవీయ గారు ఇలా వ్యాఖ్యానించారు. యోగా పుట్టిన మన దేశం 2036 ఒలింపిక్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్న తరుణమిది. తొలిసారిగా అంతర్జాతీయ వేదికపై యోగాసనాన్ని ఒక ఒలింపిక్ క్రీడగా నిలిపేందుకు కూడా మేం అన్ని విధాలా కృషి చేస్తాం అని పేర్కొన్నారు. వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు విన్నారు.
1: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
2: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను అమూల్యమైన కృషిని ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
2: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం రత్న దీపికావళి.
1: ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
2: తప్పక వినండి రత్న దీపికావళి
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
2: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 MHz పై.
0: ఇప్పుడు విందాం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం వివరాలు. పొగాకు ప్రాణాంతకం, ఇది తెలిసి చాలామంది ధూమపానానికి బానిసలవుతున్నారు. మానేద్దాం అనుకుంటూనే దానిని కొనసాగిస్తున్న వారెందరూ. పొగాకు తాగేవారితో పాటు వారి కుటుంబ సభ్యులు, వారి చుట్టూ ఉన్నవారు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. పొగ తాగే అలవాటుకు సాధ్యమైనంత తొందరగా పొగ పెట్టకపోతే అది చివరకు మన ప్రాణాలకే ముప్పుగా మారుతుంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏనాడో చేసిన హెచ్చరిక. స్నేహితుల ప్రోద్బలంతోనో స్టైల్గా ఉంటుందనో 2 వేళ్ల నడుమ సిగరెట్ పట్టుకుని దమ్ములాగుతున్నారు. మొదట్లో సరదాగానే మొదలుపెట్టి రోజులు గడుస్తున్న కొద్దీ పొగ దుష్పరిణామాలు ఎదుర్కొంటున్నారు. దగ్గు, దమ్ము వంటి పన్నునొప్పి, గొంతునొప్పి, తలనొప్పి, జలుబు, సైనసైటిస్ లాంటి చిన్న చిన్న సమస్యలతో మొదలై క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు నిండు జీవితాన్ని బలిచేసుకుంటున్నాయి. ఇవాళ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం. పొగాకు వినియోగం వల్ల ఎదురయ్యే అనర్థాలను వివరించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ 1988 నుంచి ఈ పొగాకు వ్యతిరేక దినోత్సవం నిర్వహిస్తోంది. పొగాకు వాడకం వివిధ రూపాల్లో జరుగుతోంది. ప్రధానంగా పొగ రూపంలో పీల్చి వదలటం నేటి యువతకు ఫ్యాషన్గా మారింది. సిగరెట్, బీడి, చుట్ట, హుక్కా పీల్చడం, ఇలా ఇది ఏ రూపంలో ఉన్నా అంతిమంగా ప్రాణాంతకంగానే మారుతుంది. చాలామంది తమ కాలేజీ రోజుల్లోనే ధూమపానానికి అలవాటు పడుతున్నట్లు పలు నివేదికలు తేల్చాయి. అందులోనూ ఫ్రెండ్స్ ప్రోద్బలంతోనో సిగరెట్ చేతపడుతున్న యువకుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఇక పొగ తాగటం వల్ల పొగ తాగిన వ్యక్తికే కాదు, ఆ పొగను పీల్చిన వాళ్లకు కూడా ప్రమాదకరమే. సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, బహిరంగంగా పొగ తాగటం నేరం, ఇలాంటి స్టేచ్యువరీ వార్నింగ్లు ఎన్ని ఉన్నా ఈ మహమ్మారి బారిన పడిన వారు ఆ రక్క

0: ఈ కోర నుంచి బయటపడలేకపోతున్నారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే సూత్రం ధూమపానం విషయంలో బాగా పాటించాల్సిన సూత్రం. పొగాకు ఏ రూపంలో వాడినా అది ప్రాణాంతకమే. స్మోకింగ్తో పాటు గుట్కా, జర్దా, పాన్ మసాలా ఇలా ఘన రూపంలో వాడినా అది ఆరోగ్యానికి ముప్పే. అందుకే పొగలాంటి పొగాకు విషయంలో అత్యంత అప్రమత్తంగా మెలగాల్సి ఉంది. దాని దరిదాపులకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలి. పొగ తాగటం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి 13 సెకండ్లకు ఒక వ్యక్తి మరణిస్తే ప్రతి ఏటా 8 మిలియన్ల మందికి పైగా పొగాకు వల్ల కలిగే వ్యాధులతో చనిపోతున్నారని ఐక్యరాజ్య సమితి తెలిపింది. వాస్తవానికి సిగరెట్ పొగలో 4000 రకాల రసాయనాలుంటే అందులో 250 రకాలు విషపూరితమైనవి, 43 రకాలు క్యాన్సర్ కారకాలు. నికోటిన్, కార్బన్ మోనాక్సైడ్, తారు, ఆర్సెనిక్, అంటోన్, డిడిటి, బెంజీన్, అమోనియా, రేడాన్, ఫార్మాల్డిహైడ్ రసాయనాలు అందులో ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీటి కారణంగా 25 రకాలైన జబ్బులు సంక్రమిస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిందంటే ధూమపాన తీవ్రత ఎంతో అర్థం చేసుకోవచ్చు. అదికాక గుండె జబ్బులతో చనిపోయే ప్రతి 5గురిలో ఒకరు ధూమపాన ప్రియులే. దీంతో పొగాకు వాడకంతో శరీర అవయవాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. అంతేకాక ఊపిరితిత్తులకు ముప్పువాటిల్లే ఎంఫసియా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు సోకుతాయి. మెదడులో రక్త ప్రసరణకు అంతరాయం ఏర్పడుతుంది. గొంతు క్యాన్సర్, గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పొగాకు మూలంగా సంభవించే వ్యాధుల పట్ల చైతన్యం కలిగించేందుకు ప్రతి ఏటా మే 31వ తారీఖున ప్రపంచ ధూమపాన వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తోంది ఐక్యరాజ్య సమితి. ప్రతి సంవత్సరం ఒకరోజు ఈ దినోత్సవాన్ని జరిపి ప్రజలకు పొగ తాగటం వలన వచ్చే అనారోగ్యం గురించి తెలియచెప్పటమే దీని ముఖ్య ఉద్దేశం. ఇదండి ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం వివరాలు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఇప్పుడు పాట విందాం.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptylettersatgmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772246605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.

యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz తిరుపతి ఎఫ్ఎం నుంచి ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 8 గంటలకు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ ఉదయం ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగం మన్ కీ బాత్కు తెలుగు అనువాదం హైదరాబాద్ కేంద్రం నుండి పునఃప్రసారమవుతుంది. ఇక ఈ పూట ప్రసార విషయాలకొస్తే 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి 6:20, 6:30 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు, ఆ తర్వాత తరిగొండ గీతరవళి. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లెసీమలు కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయంలో కషాయాల తయారీ, ఇంకా పురుగులు తెగుళ్ల నివారణ గురించి వ్యవసాయ అధికారి పి వాణిగారి ప్రసంగం. 7:45 క్రైస్తవ భక్తి గీతాలు, 8:00 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ ఉదయం ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగం మన్ కీ బాత్కు తెలుగు అనువాదం హైదరాబాద్ కేంద్రం నుండి పునఃప్రసారం. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:40 చిత్రకుసుమాలు. రాత్రి 9:00 ఆంగ్లంలో

0: వార్తలు 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:30 ఆపాత మధురాలు, 10:00 అఖిల భారత రవివాసరియ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఇవి ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ఉదయం 6:00 ప్రబోధ గీతంతో మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 భక్తి రంజనిలో శివభక్తి గీతాలు. 6:30 సూక్తి ముక్తావళి, వ్యాఖ్యాత శ్రీమతి బి కల్పన. 6:35 పొలం కబుర్లు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ప్రసార విశేషాలు 7:00. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు. ఆ తర్వాత చరిత్రలో ఈరోజు, తర్వాత 1000 పడగలు ధారావాహిక నాటిక 2వ భాగం, నవలామూలం శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకూరి శ్యామలాదేవి, నిర్వహణ ఎల్ఎం రాజు సరోజా నిర్మల గారు. 7:45 ఉదయరాగం చిత్రగీతాలు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:35 రత్నదీపికావళి పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమంలో విశ్వవిఖ్యాత కళాకారులు మహాశిల్పి శ్రీ నందలాల్ బోస్ గారి గురించిన జీవిత విశేషాలతో పాటు దేశభక్తి గీతాలతో కూర్చిన కార్యక్రమం. 9:00 హలో ఆకాశవాణి ప్రత్యక్ష ఫోనిన్ ప్రసారంలో టెలిఫోన్ ద్వారా శ్రుతులు కోరే చిత్రగీతాలు. 10:00 ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 10:15 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:10 12:40 1:30 ఆ తర్వాత 3:10 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఇక రేపు సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో రాయలసీమ జానపదుల బాల గేయాల గురించి డాక్టర్ వి కృష్ణవేణి గారి ప్రసంగం. 5:30 యువవాణి యోజనల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం. అనంతరం వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు, తర్వాత ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం వివరాలు. 6:30 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు. ఆ తర్వాత కేర్ ఆఫ్ ఆకాశవాణి, ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల అభిప్రాయాలకు మా సమాధానాల కార్యక్రమం. కార్యక్రమ నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. 7:15 వ్యవసాయ పాఠశాల, ఇందులో ఖరీఫ్ సాగుకు అనువైన వరి రకాలు. ఈ అంశం గురించి మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం గిరిజారాణి గారి ప్రసంగం. 9:30 ఆపాత మధురాలు, 10:00 కర్ణాటక సంగీత సభ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. ఇవి ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రీడ్ బై నరేష్ మాగో. Prime Minister Narendra Modi today lauded several citizens for their outstanding contributions to social causes, highlighting their inspiring initiatives and achievements. Addressing the nation in his monthly radio program Mann Ki Baat on Akashvani, Mr. Modi spoke about Saji Valasheril of Kerala, who runs a free swimming club that has helped more than 15,000 people learn swimming. He also highlighted the efforts of Akash Gupta from Basti in Uttar Pradesh, who launched a campaign to clean the Manorama River. Modi further shared the story of Balakrishna Iyer, a retired teacher from Goa who worked to address water scarcity issues. He also praised educator Girija Amma of Tamil Nadu for her contribution to the welfare of soldiers.
2: तमिलनाडु के नागरकोइल में मेरी मुलाकात एक टीचर से हुई. करीब 3 दशक पहले भी मैं उनसे मिला था. मैं बात कर रहा हूँ गिरिजा अम्मा जी की. इस मुलाकात के दौरान कुछ युवा स्टूडेंट्स भी उनके साथ थे. गिरिजा अम्मा जी करीब 15 स्कूल चलाती हैं. इनमें चेन्नई का जय गोपाल गरोड़िया हिंदू विद्यालय बहुत प्रमुख है. उनकी देशभक्ति की भावना हर भारतवासी को प्रेरित करने वाली है.
1: Highlighting India's sporting achievements, Mr. Modi congratulated athletes Gurinder Veer Singh, Vishal TK, Tejaswin Shankar, Dev Meena,

0: Kuldeep Kumar for setting new national records at the National Senior Athletics Federation competition held in Ranchi, Jharkhand. Mr. Modi also reflected on the government's continuous efforts to preserve the country's priceless cultural heritage. Expressing concern over the prevailing heatwave conditions, the Prime Minister urged people to follow official advisories and take precautions to stay safe. He also encouraged the consumption of traditional summer beverages. The Election Commission has said that enumeration under Phase 3 of Special Intensive Revision SIR has begun in Odisha, Mizoram, Sikkim and Manipur. It said that all eligible electors whose enumeration forms are received by the Electoral Registration Officer on or before the 28th of June will be included in the draft electoral rolls. The objective of SIR is that no eligible citizen is left out while no ineligible person is included in the electoral roll. Science and Technology Minister Dr. Jitendra Singh today said India has transformed from a technology follower to a technology leader over the past 12 years. Speaking in a podcast with Doordarshan News, Dr. Singh said the country is playing an increasingly important role in the development of frontier technologies and helping shape the future of global innovation. In Himachal Pradesh, 8 people lost their lives after their vehicle fell into a deep gorge in the Chamba district. The deceased include 7 tourists from Chhattisgarh and the driver of the vehicle. The tourists had been visiting Himachal Pradesh for sightseeing and were staying in Dalhousie before leaving for Sach Pass on Friday. When they failed to return, the hotel management alerted the police, after which the search operation was initiated. Authorities later located the vehicle deep inside the gorge. The Central Board of Secondary Education, CBSE, has said an expert team of cybersecurity professionals from various government agencies and Indian Institutes of Technology has been deployed to secure the OnMark portal, which is its on-screen marking OSM system utilized for the evaluation of class 12 answer sheets. In a social media post, the board said vulnerabilities have been identified and contained and a thorough review is being carried out to rule out any other exploitable weaknesses. The Terminal Ballistics Research Laboratory of the DRDO today successfully conducted trial of a powerful high-caliber bomb at its facility at Ramgarh in Panchkula district of Haryana. The test was conducted amid comprehensive security arrangements. In badminton, the Indian pair of Sattvik Sairaj Ranki Reddy and Chirag Shetty clinched the men's doubles title in Singapore Open today. The duo defeated Indonesian combination of Muhammad Shohibul Fikri and Fajar Alfian 18-21, 21-17, 21-16 in the final to win their first title in 2 years. The Indian pair had won the Thailand Open in May 2024. In IPL cricket, Gujarat Titans and defending champions Royal Challengers Bengaluru are all set for epic title clash at Narendra Modi Stadium in Ahmedabad this evening. Both teams are aiming for their second IPL title. Gujarat won their maiden crown in 2022. And that is the end of this news bulletin.
1: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
2: భారత ప్రధానమంత్రి భారతదేశంలో ప్రారంభించిన సౌర విప్లవం దాని ప్రభావం ఇప్పుడు కనిపిస్తుంది. భారతదేశంలో ఒక్కొక్కటిగా 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాల పైకప్పులపై సోలార్ ప్యానెళ్లు పెట్టబడ్డాయి. మీరు కూడా ఈ శక్తి విప్లవంలో భాగమవ్వండి. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పీఎం సూర్యఘర్ .gov.in.
3: ప్లాట్ఫామ్
4: నంబర్ 2 కి చెల్లే వాళ్ళు సూపర్ ఫాస్ట్
3: బుర్రని చార్జ్ చేయి.
5: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
3: చూసావా?
4: నా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
5: ఇప్పుడు ఎలా మరి?
4: ఉందిగా ఫ్రీ వైఫై.
3: బుర్రని వాడు కాస్త.
5: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
4: అంటే మోసాలకి చెప్పే బై బై.
5: ఆర్బీఐ అంటుంది
3: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి అవసరమైన భద్రతా చర్యలు పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయని బీజేపీ రాష్ట అధ్యక్షులు

0: పీవీఎన్ మాధవ్ తెలిపారు. గాజువాక్ లో ఈ ఉదయం జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఐపీఎల్ 2026 ఫైనల్ క్రికెట్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య మరికాసేపట్లో ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి అవసరమైన భద్రతా చర్యలు పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ఈరోజు ఆకాశవాణిలో ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమం 134వ సంచికలో ప్రధానమంత్రి మాట్లాడుతూ తీవ్ర వేడిగాలుల దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను ప్రధాని అప్రమత్తం చేశారు. వడగాల్పులు బారిన పడకుండా ఉండటానికి తగినంత నీరు తాగుతూ ఎండలో అనవసర ప్రయాణాలను తగ్గించుకోవాలన్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్దులు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆయా రాష్టాల్లో ఎండల నుండి ఉపశమనం కోసం మజ్జిగ, షర్బత్, బేల్పాన వంటి శీతల పానీయాలు తీసుకోవాలని ప్రధానమంత్రి సూచిస్తూ,
1: మేరి ప్యారే దేశవాసియో, ఇస్ సమయ దేశ్ కే జ్యాదాతర్ హిస్సో మే బహుత్ గర్మీ పడ్ రహీ హై, తేజ్ ధూప్, గర్మ హవాయే, ఐసే మౌసమ్ మే అప్నా ధ్యాన్ రఖనా బహుత్ జరూరీ హై. పానీ పీతే రహియే, ధూప్ మే అగర్ నికల్నా హీ పడే తో థోడా సంభల్ కర్ నికలే. ఇస్ దిశా మే సర్కార్ కీ భిన్న భిన్న డిపార్ట్మెంట్స్ జో గైడ్లైన్స్ జారీ కీ హై. హమారే యహాన్ గర్మీ సే లడ్నే కా తరీకా కై బార్ రసోయి మే భీ మిల్తా హై, ఆప్నే భీ దేఖా హోగా, జైసే జైసే గర్మీ బఢ్తీ హై.
0: అదేవిధంగా భారతీయ అథ్లెట్ల అద్భుత ప్రదర్శనలపై ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల రాంచీలో జరిగిన నేషనల్ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీల్లో క్రీడాకారులు సృష్టించిన రికార్డులను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. అథ్లెట్లు సాధించిన విజయాలు దేశానికి గర్వకారణమని కొనియాడారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. విశాఖపట్నంలో పాత్రికేయులతో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరిక, మూడు తరాల పోరాటాల ఫలితంగా విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటైందన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో రైల్వే జోన్ అంశం చేర్చడంలో బీజేపీ అనిర్వచనీయమైన కృషి చేసిందన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ,
2: ఏదైతే ఈస్ట్ కోస్ట్ రైల్వేస్ లో ఉంటూ భువనేశ్వర్ ఆధ్వర్యంలో పెద్ద వివక్షిత శాఖ ప్రాంత వాసులకు జరుగుతుందని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక రకాల ఆందోళన చేయడం జరిగింది. రైల్వే జోన్ తప్పనిసరిగా రావాలని చెప్పి ఈ యొక్క కలని పూర్తి చేసిన వ్యక్తి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ. విశాఖపట్నం డివిజన్, విజయవాడ డివిజన్, గుంతకల్ డివిజన్, గుంటూరు డివిజన్, నాలుగు డివిజన్స్ తో కలిపి ఒక ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయడం, పూర్తి ఆపరేషనల్ గా రేపటి నుంచి ప్రారంభం కావటం ఏదైతే ఉందో నిజంగానే అద్భుతం.
0: విశాఖపట్నంలోని గాజువాక్ వద్ద ఈ ఉదయం జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని అందించాలని రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో గాయపడ్డ వారి ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న వైద్యంపై కేజీహెచ్ సిబ్బంది జిల్లా అధికారులతో మంత్రి మాట్లాడి తెలుసుకున్నారు. గాయపడిన 9 మందిలో 8 మందికి కేజీహెచ్లో చికిత్స అందిస్తున్నామని అధికారులు మంత్రికి వెల్లడించారు. ఒకరు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. క్షతగాత్రులో ఒకరిద్దరికి శస్త్రచికిత్సలు చేయాల్సిన అవసరం రావచ్చని, ట్రీట్మెంట్ కొనసాగుతుందని, మిగిలిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు మంత్రికి వివరించారు. వారికి అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, బాధితులకు అండగా ఉండాలని అధికారులకు సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని గాజువాక శ్రీనగర్ వద్ద ఈ తెల్లవారుజామున రాజమహేంద్రవరం నుంచి పార్వతీపురం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న లారీని ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్తో కలిపి ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజమహేంద్రవరంలోని సరార్ధర్ కాటన్ బ్యారేజ్ వద్ద పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ఈరోజు గోదావరి డెల్టాకు ఖరీఫ్ సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఖరీఫ్ సీజన్కు ముందుగానే గోదావరి డెల్టాకు సాగునీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. తూర్పు డెల్టా కాలువ ద్వారా సుమారు 85,000 ఎకరాలకు, నిడదవోలు కొవ్వూరు కాలువల ద్వారా మరో 41,000 ఎకరాలకు సాగునీరు అందనుందని చెప్పారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో రైతులు నాట్లు ముందుగానే వేసుకుని పంటలను రక్షించుకోవాలని మంత్రి సూచించారు.
3: రాబోయే రోజుల్లో వర్షాభావ పరిస్థితులు కూడా ఉంటాయి కనుక దాన్ని ఎదుర్కోవడానికి ముందుగానే నాట్లు వేసుకోవాలని, ఇప్పుడు ఈ జూన్ నెలకు మొత్తానికి కలిపి సరిపడేటువంటి వాటర్

0: ఇవ్వగలిగేటువంటి పరిస్థితుల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది. రైతాంగానికి మేము చేసేటువంటి సూచన ఏంటంటే నాట్లు తొందరగా వేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ ఈ ప్రభుత్వం ఇరిగేషన్ పట్ల తీసుకున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ వల్ల రైతాంగానికి ఎంతో మేలు జరుగుతూ ఉంది.
1: ఐపీఎల్ 2026 తుది అంకానికి చేరుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య ఈ సీజన్ ఫైనల్ క్రికెట్ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మరికాసేపట్లో ప్రారంభం కానుంది. గత ఏడాది ఐపీఎల్ టైటిల్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ ఏడాది కూడా తన విజయ పరంపరను కొనసాగించాలని చూస్తోంది. ఇక మరోవైపు 2022లో తొలిసారిగా ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన గుజరాత్ టైటన్స్ రెండవ ట్రోఫీ సాధించడం కోసం సిద్దమవుతోంది. రాష్టంలో రేపు పలు ప్రాంతాలలో పిడుగులతో కూడిన వర్షాలు, కొన్ని చోట్ల ఎండ ప్రభావంతో విభిన్న వాతావరణ పరిస్థితులుంటాయని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రేపు కురిసే అవకాశముందని తెలిపారు. మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందన్నారు. ఇక పోలవరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, మార్కాపురం, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో రేపు 42 నుండి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి అవసరమైన భద్రతా చర్యలు పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయని బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. గాజువాక్లో ఈ ఉదయం జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. ఐపీఎల్ 2026 ఫైనల్ క్రికెట్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: తాతయ్య, ఇది ఏం మొక్క?
3: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
2: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
3: ఎందుకు?
2: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
3: ఓ, థాంక్స్ కప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
2: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
4: అక్క చూడు, చూపించు. ఆ, నా ఫేవరెట్ కలర్.
5: ఎప్పుడు షాపింగే.
4: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
6: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
7: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
4: నాకు తెలుసు కదా,
7: ఆర్బీఐ అంటుంది.
8: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
9: సంప్రవార్తాః శ్రూయంతాం. ప్రవాచకః లలిత్ మోహనః తివారి. ఆదో ముఖ్యవార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవదత్ యత్ భారత శాసనం రాష్ట్రస్య అమూల్య రిక్తానాం సంరక్షణార్థం నిరంతరం ప్రయతతే. సద్య ఏవ నీదర్లాండ్ దేశస్య యాత్రావధౌ చోల కాలీన తామ్రపట్టికానాం భారతాయ ప్రత్యర్పణమపి ప్రధానమంత్రిణా ఉల్లేఖితం. ఆకాశవాణ్యాః మన్ కీ బాత్ కార్యక్రమే ప్రధానమంత్రి ఆతపాత్ ఆత్మానం సంరక్షితుం పారంపరిక పేయ పదార్థానాం సేవనాయ జనాన్ అధ్యర్థయత్. CBSE इति केंद्रीय माध्यमिक शिक्षा परिषदा ऑन मार्क पोर्टल इति वेब फलकस्य सेवा प्रदातुः सूक्ष्मं निरीक्षणं विधीयते. बैडमिंटन क्रीडायां सिंगापुर ओपन टूर्नामेंट इति स्पर्धायां भारतस्य सात्विक साईराज रंकी रेड्डी चिराग शेट्टी इत्यनयोः युगलेन निर्णायक चक्रे विजयोधिगतः. अपि च IPL क्रिकेट क्रीडायां गुजरात टाइटन्स दलम अद्य अहमदाबादस्य नरेंद्र मोदी क्रीडांगणे निर्णायक स्पर्धायां रॉयल चैलेंजर्स बेंगलुरु दलेन सह स्पर्धिष्यते. अथ वार्ताः विस्तरेण. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సద్య సంపన్నాయాః నీదర్లాండ్ దేశస్య యాత్రాయాః ఉల్లేఖం కృత్వా అవదత్ యత్ తత్రత్యయా శాసన సంస్థయా చోలకాలీనాః తామ్రపట్టికాః భారతదేశాయ ప్రత్యర్పితాః. ఆకాశవాణ్యాః మన్ కీ బాత్ కార్యక్రమే శ్రీమోదీ అవోచత్ యత్

0: सम्मानः प्रदत्तः। तेन राष्ट्रिय युद्ध स्मारके पुष्पाञ्जलिरपि समर्पिता। संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीय तन्त्रांशे अपि उपलब्धो भविष्यति। केन्द्रीय माध्यमिक शिक्षा परिषदा उक्तं यत् स्वस्य सेवा प्रदातुः ऑन मार्क पोर्टल इत्यस्यान्तर्गताः ये दोषाः अधुना सार्वजनिकरूपेण आगताः तेषां विषये सा सावधानतया निरीक्षणं करोति। सामाजिक माध्यमेषु प्रकाशिते सन्देशे सीबीएसई उक्तवान् यत् विविध सर्वकारीय संस्थानां तथा भारतीय प्रौद्योगिकी संस्थानां साइबर सुरक्षा विशेषज्ञानां दलं गतदिनेषु एतासां प्रणालिनां सुदृढीकरणाय तथा तन्त्रांशं सुरक्षितुं नियुक्तम् अस्ति। सीबीएसई अपि सूचितवान् यत् अभिज्ञाताः दोषाः नियन्त्रणाधीनाः कृताः, सहैव अन्यासां सम्भावितानां त्रुटीनां निवारणार्थं गभीरा समीक्षा क्रियते। एडमिरल कृष्णस्वामीनाथन् अद्य नौसेनायाः 27वें प्रमुखत्वेन पदभारं स्वीकृतवान्। असौ एडमिरल दिनेश के त्रिपाठी इत्यस्य उत्तराधिकारी अभवत्। एडमिरल स्वामीनाथेन उक्तं यत् नौसेना समाह्वानपूर्णे, जटिले, अनिश्चिते च वातावरणे सक्रियरूपेण कार्यं कर्तुं प्रवृत्ता अस्ति। सा अवदत् यत् नौसेनायाः आधुनिकीकरणं क्रियते, येन उच्चतमस्तरस्य युद्धक्षमता सुसज्जिता भविष्यति। अस्मिन् अवसरे निवर्तमानः नौसेनाप्रमुखः एडमिरल दिनेश के त्रिपाठी देशस्य नौसेनायाः नेतृत्वं गौरवपूर्णम् अभवत् इति अवदत्। सः प्रोक्तवान् यत् पश्चिम एशियायाः वर्तमानस्थितेः मध्ये भारतीय नौसेनायाः प्रतिबद्धता, व्यावसायिकता च अक्षुण्णा एव स्तः। अमेरिकायाः राष्ट्रपतिः डोनाल्ड ट्रम्पः अवोचत् यत् अमेरिका ईरानेन सह परमाणुसन्धेः सन्निकटः वर्तते, तथापि तेन सञ्चेतितं यत् यदि संवादो विफलः भवेत् चेत् सैन्यकार्याचरणस्य विकल्पः अपि तत्परः स्यात्। श्रीमता ट्रम्पेण उक्तं यत् ईरानाय कदापि परमाण्वस्त्रनिर्माणानुमतिः नैव प्रदास्यते। तेनाश्वासितं यत् सन्धिः जाते सति होर्मुज जलडमरू मध्ये इत्येतत् शीघ्रम् उद्घाटयिष्यते। बैडमिंटन क्रीडायां सिंगापुर ओपन टूर्नामेंट इति श्रृंखलायाः निर्णायकस्पर्धा भारतस्य सात्विक साईराज रंकीरेड्डी चिराग शेट्टी इत्यनयोः युगलेन विजिता। निर्णायकस्पर्धायां भारतीयदलेन इण्डोनेशियायाः मोहम्मद शोहिबुल फिक्री, फजर अल्फियान इत्यनयोः युगलम् 18-21, 21-17, 21-16 इति अंकांतरालेन पराजितम्। आईपीएल क्रिकेट स्पर्धामालिकायां निर्णायकस्पर्धा अद्य अहमदाबादस्य नरेन्द्र मोदी क्रीडाङ्गणे भविष्यति। क्रीडायां गुजरात टाइटन्स दलं रॉयल चैलेंजर्स बेंगलुरु दलेन सह स्पर्धिष्यति। स्पर्धायाः आरंभ सायं 7:30 भविष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై తిరుపతి ఎఫ్ఎం నుంచి మా ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు, ఆ తర్వాత తరిగొండ గీతరవళి వింటారు. ముందుగా ఓ వాణిజ్య ప్రకటన.
2: ఈఎంఐ అద్దె ఎలా మేనేజ్ చేయను?
3: ఓ ఉపాయం ఉంది, చాలా డబ్బు దొరుకుతుంది.
2: ఏంటి?
3: నీ బ్యాంకు డీటెయిల్స్ ఇవ్వు, కొంతమంది డబ్బు పంపిస్తారు, తర్వాత వాళ్ళు చెప్పిన అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేయి, కమిషన్ దొరుకుతుంది.
2: ఇంత సులువా?
3: ఏం సులువు అండి, ఇతను మనీమ్యూల్ అండి. తమ అక్రమ డబ్బును ఇతరుల ఖాతాల ద్వారా తిప్పుతారు, అపరాధం ఇది, జైలుకు వెళ్ళవలసి రావచ్చు.
2: వద్దు బాబు వద్దు.
3: మీ బ్యాంకు ఖాతాని సురక్షితంగా ఉంచండి, ఇతరులను వాడనివ్వకండి, ఆర్బీఐ అంటుంది.
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
1: ఇప్పుడు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు. ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో భారతదేశపు జాతీయ రేడియో ప్రసార సంస్థ. ఇది ప్రసార భారతి పరిధిలోకి వస్తుంది. 1930లలో ప్రైవేట్ రేడియో ప్రసారాలు మొదలైనప్పటికీ 1936లో ఇది అధికారికంగా ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957వ సంవత్సరంలో దీనికి ఆకాశవాణి అని పేరు పెట్టారు. 1930లలో ప్రైవేట్ రేడియో ప్రసారాలు మొదలైనప్పటికీ 1936లో అధికారికంగా ఆల్ ఇండియా రేడియోగా మారింది.

విజయవాడ కేంద్రం 1948 అక్టోబర్ 12 తారీఖున ప్రారంభమై డిసెంబర్ 1 నుండి ప్రసారాలు ప్రారంభించింది. హైదరాబాద్ కేంద్రం 1950లో ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చి ఆలిండియా రేడియోలో భాగమైంది. భారతదేశంలో మొదటి రేడియో ప్రసారాలు 1923 జూన్లో రేడియో క్లబ్ ఆఫ్ బొంబాయి ద్వారా ప్రసారం చేయబడ్డాయి. దీని తర్వాత బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఏర్పాటు చేయబడింది. ప్రయోగాత్మకంగా జూలై 1927లో కలకత్తా, బొంబాయి నగరాలలో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రసారాలు చేసింది. ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ ప్రసారాలు చేసింది. 1936 సంవత్సరంలో ఆకాశవాణి ప్రభుత్వ సంస్థగా అవతరించింది. అంతకు పూర్వం ప్రైవేట్ రేడియో క్లబ్లు ఉండేవి. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేసరికి కలకత్తా, ఢిల్లీ, బొంబాయి, మద్రాస్, లక్నో, తిరుచిరాపల్లి ఈ 6 ఆకాశవాణి కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు అనేక ఆకాశవాణి కేంద్రాలు ప్రస్తుతం ప్రజలకు సమాచారాన్ని, విజ్ఞానాన్ని, వినోదాన్ని అందిస్తున్నాయి. ఆకాశవాణి తొలి తెలుగు ప్రసారాలు 1938 జూన్ 16 తారీఖున ప్రారంభమయ్యాయి. ఆ రోజు సాయంత్రం 5:30 సౌరాష్ట్ర రాగంలో త్యాగరాజస్వామి రచించిన శ్రీ గణపతిని సేవింపరాదే అనే తెలుగు కృతిని తిరువెన్కాడు సుబ్రహ్మణ్య పిళ్ళై నాదస్వరంపై వాయిస్తుండగా అదే తొలి ప్రసారంగా మద్రాసు కేంద్రం ప్రారంభమైంది. ఆ రాత్రే 8:15 భారతదేశం రేడియో అనే అంశంపై ఆనాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రధాని సర్ కూర్మా వెంకటరెడ్డి నాయుడు గారు తెలుగులో ప్రసంగించారు. ఆకాశవాణి మద్రాసు కేంద్రం తెలుగులో తొలి ప్రసారాలు చేయగా 1948 అక్టోబర్ 12 తారీఖున తొలి తెలుగు రేడియో స్టేషన్గా విజయవాడ కేంద్రం ప్రారంభమైంది. అదే సంవత్సరం డిసెంబర్ 1 నుంచి విజయవాడ కేంద్ర ప్రసారాలు ప్రారంభించింది. 1948లో ప్రారంభమైన ఆకాశవాణి విజయవాడ కేంద్రం 1950లో ఆల్ ఇండియా రేడియోగా పరివర్తన చెందిన హైదరాబాద్ రేడియో కేంద్రం సాహిత్యాంశాలను శ్రోతలకు అందించాయి. ప్రసంగాలు, గోష్ఠులు, సంచికా కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు, అష్టావధారణాలు, సమస్యాపూరణాలు, ధర్మ సందేహాలు, భద్రాచల సీతారామ కళ్యాణం, తిరుపతి బ్రహ్మోత్సవాలు, శ్రీశైల శివరాత్రి ఉత్సవాల ప్రత్యక్ష వ్యాఖ్యానాల వంటి కార్యక్రమాలతో శ్రోతలను అలరిస్తున్నాయి. 1938లో మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో తెలుగు కార్యక్రమాలు ప్రారంభమైనప్పుడు తేనెలొలికే తెలుగులో తొలిసారి తన వాణిని వినిపించిన మొదటి మహిళా అనౌన్సర్ శ్రీమతి పున్నావజ్జుల భానుమతి గారు. ఈమెను రేడియో భానుమతి అని కూడా పిలుస్తారు. తెలుగులో మొదటి రేడియో నాటకం అనార్కలి మద్రాస్ కేంద్రం ద్వారా 1938 జూన్లో ప్రసారమైంది. రేడియో కొన్ని జీవితాలను నిలబెట్టింది, మరికొన్ని జీవితాలను వెలిగించింది. విజ్ఞానాన్ని, వినోదాన్ని కలగలిపి ప్రతి ఇంట ఆరాధ్యనీయమైంది. రేడియో సగటు మనిషి జీవితంలో అంతర్భాగం. కలత చెందిన మనసుకు అదే ఓదార్పు, సంతోష సమయంలో అదే తోడు, సమాచారానికి అదే చేదోడు, కబుర్లు చెప్పే నిచ్చలి అదే. పొద్దున్నే సిగ్నేచర్ ట్యూన్ సుప్రభాతమయ్యేది, మధ్యాహ్నం కార్మికుల కార్యక్రమంతో పొద్దుపుచ్చేది, సాయంత్రం జనరంజకంగా పలకరించేది, రాత్రి మనసును ఆహ్లాదపరిచి నిద్రపుచ్చేది. రేడియోతో ఉన్న సౌలభ్యమేంటంటే అది మన రోజువారీ పనులను చెడగొట్టేది కాదు. పాటలో కబుర్లో వింటూనే పనులు చేసుకునేవారు. అందుకే రేడియో అంత పాపులర్ అయింది. రేడియో ఎవర్ గ్రీన్. ఈనాటికి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ పేరిట దేశ ప్రజలతో తన మనసులోని మాటలను, అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారంటేనే రేడియో ఎంత గొప్ప మాధ్యమమో తెలిసిపోతుంది. రేడియో ఎంతోమంది కళాకారులను పరిచయం చేసింది, ఎంతోమంది రచయితలకు పురుడు పోసింది, ఎంతో మందిని అక్కున చేర్చుకుంది. రేడియో కేవలం వినోద సాధనమే కాదు, అది స్వాతంత్ర్య కాంక్షను కూడా రగిలించింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ నడిపిన ఆజాద్ హింద్ రేడియో, రామ్ మనోహర్ లోహియా ఆధ్వర్యంలో నడిచిన ఆజాద్ రేడియోలు బ్రిటిష్ వారికి అంతగా ముచ్చెమటలు పట్టించాయి. అంత శక్తుందండి రేడియోకు. ఉదయాన్నే ఆధ్యాత్మికత వెల్లివిరిసే ప్రసారాలు, మరోవైపు విజ్ఞానాన్ని పెంచే కార్యక్రమాలు, సమాచారాన్ని అందించే జాతీయ, అంతర్జాతీయ వార్తలు, మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే సినీ, జానపద, లలిత గీతాల సమాహారం రేడియో. సాంకేతిక పరిజ్ఞానం

0: పొంతలు తొక్కుతున్న ఈ రోజుల్లో కూడా చాలా ఇళ్లలో ఆకాశవాణి మోగుతూనే ఉంది. పాత జ్ఞాపకాలను తట్టి లేపుతూనే ఉంది. వినోదం, విజ్ఞానం, సమాచారం ప్రాతిపదికన అన్ని వయసుల వారిని, అన్ని వర్గాల వారిని అలరిస్తోంది. సాంకేతికత ఎంత పెరిగినా ఆకాశవాణి తన ప్రత్యేకతను, ఆదరణను కోల్పోలేదు. విశ్వసనీయమైన వార్తలు, ఆధ్యాత్మికత, విజ్ఞాన, లలిత, సంగీత కార్యక్రమాలతో నేటికీ తెలుగువారి ఇళ్లలో వీణుల విందు చేస్తూనే ఉంది. విన్నారు కదండి, ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు. ఇప్పుడు విందాం తరికొండ గీతరవళి.
1: గీతసుధ

తరిగొండ గీతరావళి విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తిరగోషరమణి. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఈరోజు మన్ కీ బాత్ 134వ సంచికలు దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. నదులు మన నాగరికత వృద్ధికి అసలైన ఆనవాళ్లని, నదులను సంరక్షించడం మనందరి బాధ్యత అని కూడా ప్రధానమంత్రి చెప్పారు. గత 12 ఏళ్లలో మన దేశం సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించే దేశం నుంచి సాంకేతికత అందించే దేశంగా మారిందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్ ఫైనల్ ఈరోజు అహ్మదాబాద్ లో గుజరాత్ టైటన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కొంచెం సేపట్లో ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఉష్ణోగ్రతలు పెరుగుతున్న క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఈ రోజు మన్ కీ బాత్ 134 సంచికలో దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఎండలో బయటకు వెళ్లవలసి వస్తే తగిన భద్రతా ప్రమాణాలు పాటించాలని, తగిన మొత్తంలో మంచినీటిని తాగుతూ డీహైడ్రేషన్ గురి కాకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. ఈ విషయంలో వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని మోదీ కోరారు.
1: इस समय देश के ज्यादातर हिस्सों में बहुत गर्मी पड़ रही है. तेज धूप, गर्म हवाएं, ऐसे मौसम में अपना ध्यान रखना बहुत जरूरी है. पानी पीते रहिए, धूप में अगर निकलना ही पड़े तो थोड़ा संभल कर निकले. इस दिशा में सरकार की भिन्न भिन्न डिपार्टमेंट्स ने जो गाइडलाइंस जारी की है वो भी भूलिएगा नहीं.
0: ఫలరాజమైన మామిడి పండుగ ఎంతో ప్రత్యేకత ఉందని, మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో దొరికే మామిడి పళ్ళు ప్రపంచంలో మరెక్కడా లభించవని ప్రధానమంత్రి మన్ కీ బాత్ లో పేర్కొన్నారు. మామిడి పళ్ళు, కాయలతో తయారు చేసిన వివిధ రకాల పానీయాలు, వేసవి తాపాన్ని తగ్గించే పలు రకాల షర్బత్ల గురించి ఆయన ప్రస్తావించారు.
1: देसी पेय से आप भी परिचित हैं. अगर आप उत्तर भारत में जाएंगे तो काफी जगह आपको मिलेगा आम पन्ना, कच्चे आम का स्वाद और गर्मी से राहत भी. दक्षिण भारत में पानकम, नीरमोर, संबारम और ओडिशा में बेलपना. वो सिर्फ पेय नहीं, भारत के अलग अलग क्षेत्रों की परंपरा का हिस्सा है और इसमें एक भारत श्रेष्ठ भारत की भावना की झलक भी मिलती है.
0: एक भारत श्रेष्ठ भारत स्फूर्ति पानी वाला रुचुला

0: ఆవిష్కరిస్తాయని అన్నారు. సూక్ష్మస్థాయిలో మొదలైన ఒక చిన్న ప్రయత్నం భవిష్యత్తులో గొప్ప ఫలితాన్ని అందిస్తుందనడానికి తమిళనాడుకు చెందిన గిరిజా అమ్మ ప్రత్యక్ష ఉదాహరణని ప్రధానమంత్రి అన్నారు. చెన్నైలోని గరోడియా హిందూ విద్యాలయంతో పాటు 15 పాఠశాలలు నిర్వహిస్తున్న గిరిజా అమ్మ సైనికుల కోసం ఒక్కో విద్యార్థి నుంచి ప్రతిరోజు 1 రూపాయి చొప్పున విరాళంగా సేకరించారని నరేంద్ర మోదీ చెప్పారు. అలా సేకరించిన విరాళాల మొత్తంతో ఆమె తనకు 40 లక్షల రూపాయల చెక్కును అందజేశారని, సైనికుల సేవకు తమ వంతు సహకారం అందించిన విద్యార్థులను ప్రత్యేకంగా మోదీ ప్రశంసించారు.
1: గిరిజా అమ్మాజీ కరీబ్ 15 స్కూల్ చలాతి ఉన్నోనే మన్ కీ బాత్ సే ప్రేరణా లేకర్ దేశ్ కే అనేక సైనికో కే లియే యోగదాన్ కా సంకల్ప లియా. ఇస్కే లియే ఉన్నోనే అప్నే సభీ స్కూలో కే స్టూడెంట్స్ కో ప్రేరిత కియా. ఉన్నోనే బచ్చో సే కహా కి వే వీర్ జవానో కే లియే హర్ దిన్ 1 రూపాయా యోగదాన్ దే.
0: దేశంలో క్రీడాభివృద్ధికి తగిన ప్రేరణాత్మకమైన సదుపాయాలు ఉండడం వల్ల క్రీడాకారులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు. అథ్లెటిక్స్ లో ఇటీవల రాంచీలో జరిగిన జాతీయ సీనియర్ ఫెడరేషన్ పోటీల్లో క్రీడాకారులు 4 జాతీయ రికార్డులు నెలకొల్పడాన్ని నరేంద్ర మోదీ ప్రశంసించారు. నదులు మన నాగరికత వృద్ధికి అసలైన ఆనవాళ్లు, నదులను సంరక్షించడం మనందరి బాధ్యత అని కూడా ప్రధానమంత్రి మన్ కీ బాత్ లో చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని బస్తీకి చెందిన ఆకాష్ గుప్తా మనోరమా నదిని పరిశుభ్రం చేయడం గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఆకాష్ గుప్తా తన స్నేహితులతో కలిసి ఆ నదిని శుభ్రం చేసి ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారని మోదీ చెప్పారు.
1: ఉత్తరప్రదేశ్ కే బస్తీ కే ఆకాష్ గుప్తా మనోరమా నది కో దేఖ్ కర్ బహుత్ దుఖీ హోతే థే. ఉన్హోనే అప్నే దోస్తో కో సాథ్ లియా. యే యువా నదీ మే ఉతర్తే థే, జల్కుంభీ నికాల్తే థే, ప్లాస్టిక్ ఔర్ కచరా బహార్ లాతే థే. కై బార్ ఏక్ దిన్ మే 50-60 కిలో తక్ కచరా నదీ సే నికాలా గయా. ధీరే ధీరే మనోరమా నదీ కా వో హిస్సా ఫిర్ సే సాఫ్ దిఖ్నే లగా.
0: భారతీయ వారసత్వాన్ని పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత. దేశానికి సంబంధించిన అమూల్యమైన అపురూపమైన చారిత్రక వారసత్వాన్ని భావితరాలకు అందించేందుకు మనం నిరంతరం కృషి చేయాలని ప్రధానమంత్రి అన్నారు. తాను ఇటీవల నెదర్లాండ్స్ పర్యటనకు వెళ్లిన సందర్భంలో ఆ దేశ ప్రభుత్వం తనకు చోళుల కాలం నాటి పురాతన రాగి ఫలకాలను తిరిగి అప్పగించారని, వాటిలో 21 పెద్ద 3 చిన్న రాగి ఫలకాలున్నాయని, అవి చోళ సామ్రాజ్య చారిత్రక చిహ్నాలుగా మనకందిన గొప్ప సంపద అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: తామ్ర పట్టికాఓ కో లేకర్ లోగో మే కాఫీ జిజ్ఞాసా భీ హై. ఇన్మే 21 బడీ ఔర్ 3 ఛోటీ తామ్ర పట్టికాయే హై. చోళా సామ్రాజ్య కే సమృద్ధ ఇతిహాస్ ఔర్ సంస్కృతి పర్ హమ్ సభీ కో బహుత్ గర్వ హై. హమారీ సర్కార్ భారత్ కీ ఐసీ అమూల్య ధరోహరో కే సంరక్షణ కే లియే లగాతార్ ప్రయాస్ కర్ రహీ హై.
0: ప్రధానమంత్రి మన్ కీ బాత్ హిందీ ప్రసంగానికి తెలుగు అనువాదాన్ని రాత్రి 8 గంటలకు పునః ప్రసారం చేస్తాం. శ్రోతలు గమనించగలరు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. గడిచిన 12 ఏళ్లలో భారతదేశం సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించే స్థాయి నుంచి సాంకేతికతకు నాయకత్వం వహించే స్థాయి టెక్నాలజీ లీడర్గా రూపాంతరం చెందిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. దూరదర్శన్ న్యూస్తో జరిగిన ఒక పాడ్కాస్ట్లో డాక్టర్ సింగ్ ఈరోజు మాట్లాడుతూ, సరికొత్త అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్దిలో దేశం కీలక పాత్ర పోషిస్తోందని, తద్వారా ప్రపంచ ఆవిష్కరణల భవిష్యత్తును రూపొందించడంలో సహాయపడుతోందని పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో ఒక వాహనం లోతైన లోయలో పడిపోయిన ప్రమాదంలో 8 మంది మరణించారు. మృతుల్లో ఛత్తీస్గఢ్కు చెందిన 7 పర్యాటకులతో పాటు వాహన డ్రైవర్ కూడా ఉన్నారు. మొన్న అర్ధరాత్రి సమయంలో మారుమూల చురా సబ్ డివిజన్లోని బైరాగఢ్ సాచ్ పాస్ కిల్లర్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. వారు తిరిగి రాకపోవడంతో హోటల్ యాజమాన్యం పోలీసులను అప్రమత్తం చేయగా ఆ తర్వాత గాలింపు చర్యలు ప్రారంభించారు. అనంతరం లోయలో చాలా లోతుగా పడిపోయిన వాహనాన్ని అధికారులు గుర్తించారు. వివిధ ప్రభుత్వ సంస్థలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీలకు చెందిన సైబర్ సెక్యూరిటీ నిపుణుల బృందాన్ని 12వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం కోసం ఉపయోగించే తమ ఆన్స్క్రీన్ మార్కింగ్ ఓఎస్ఎం విధానమైన ఆన్మార్క్ పోర్టల్ను సురక్షితం చేసేందుకు రంగంలోకి దించినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ తెలియజేసింది. వ్యవస్థలోని లోపాలను గుర్తించి నియంత్రించామని, ఇతరత్రా దుర్వినియోగం అయ్యే బలహీనతలేవేవని నిర్ధారించుకునేందుకే నిపుణుల ద్వారా సమగ్ర సమీక్ష నిర్వహిస్తున్నామని సిబిఎస్ఈ తెలియజేసింది. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఇబోలా మహమ్మారికి కేంద్ర బిందువుగా ఉన్న తూర్పు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని బునియా నగర పర్యటన సందర్భంగా ఒక అరుదైన ఇబోలా వైరస్ రకం నుంచి 5 రోగులు పూర్తిగా కోలుకున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూ

హెచ్ఓ అధినేత కనుగొన్నారు. ఇటూరి ప్రావిన్స్ రాజధాని అయిన బునియాలో కొత్త ఇబోలా చికిత్సా కేంద్రాన్ని ప్రారంభిస్తూ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనమ్ ఈ ప్రక్రియను వెల్లడించారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టడంలో సమాజం భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని కూడా ఆయన చెప్పారు. ఇబోలా వ్యాప్తి సమయంలో బుందీ బ్యూగ్యో ఎబోలా బారిన పడి చికిత్స తర్వాత ప్రాణాలతో బయటపడినట్లుగా అధికారికంగా నమోదైన మొదటి కేసులు ఇవే కావడం గమనార్హం. తాజా అధికారిక గణాంకాల బట్టి ఈ వ్యాధి వ్యాప్తికి సంబంధించి 906 అనుమానిత కేసులు నమోదు కాగా 223 మంది మరణించారు. కాంగోకు పొరుగు దేశమైన ఉగాండాలో అధికారులు 9 కేసులు నమోదైనట్లు, ఒకరు మరణించినట్లు ధృవీకరించారు. ఆరోగ్య సంరక్షణ సమన్వయంలో మెరుగుదల, అదనపు సహాయం అందినప్పటికీ సహాయక చర్యల కంటే కూడా వైరస్ చాలా వేగంగా విస్తరిస్తోందని డాక్టర్స్ వితౌట్ బార్డర్స్ సంస్థ అంతకుముందు హెచ్చరించింది. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్లో మన దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ ఈరోజు డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఫైనల్లో ఇండోనేషియాకు చెందిన ప్రత్యర్థులపై 18-21, 21-17, 21-16 స్కోర్ తేడాతో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి గెలుపొందారు. గత 2 ఏళ్లలో తమ మొదటి టైటిల్ను ఈ జోడీ గెలుచుకున్నారు. మే 2024లో థాయిలాండ్ ఓపెన్ను చివరిసారిగా గెలుచుకున్నారు. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ కితన్సారి ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఇంకొద్దిసేపట్లో అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్ పొరుకు సర్వం సిద్దమయ్యాయి. ఇరు జట్లు తమ 2వ ఐపీఎల్ టైటిల్ను గెలుచుకోవడం లక్ష్యంగా నిర్ధారించాయి. గుజరాత్ జట్టు గత సీజన్ 2022లో తన తొలి ఐపీఎల్ టైటిల్ను గెలుచుకుంది. దేశవ్యాప్తంగా వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మన్ కీ బాత్ 134వ సంచికలో పిలుపునిచ్చారు. నదులు మన నాగరికత వృద్ధికి అసలైన ఆనవాళ్లు, నదులను సంరక్షించడం మనందరి బాధ్యత అని ప్రధానమంత్రి అన్నారు. గత 12 ఏళ్లలో మన దేశం సాంకేతికతను ప్రపంచానికి అందించే దేశంగా మారిందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్ ఫైనల్లో ఈరోజు అహ్మదాబాద్లో గుజరాత్ టైటన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఫైనల్ కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

పల్లెసీమలు కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయంలో కషాయాల తయారీ, ఇంకా పురుగులు తెగుళ్ల నివారణ గురించి వ్యవసాయ అధికారి పి వాణిగారి ప్రసంగం. వినే ముందుగా ఓ ప్రకటన. గౌరవనీయ భారత ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించే లక్ష్యంతో కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ 2026 జూన్ 1వ తేదీ నుండి జూన్ 30వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఖేత్ బచావో అభియాన్ను ప్రారంభిస్తోంది. ఈ ప్రచార కార్యక్రమాన్ని 2026 జూన్ 1వ తేదీన, అంటే రేపటి రోజున, మధ్యప్రదేశ్లోని రైజెన్ జిల్లా రామ్సియా గ్రామం నుండి గౌరవనీయ కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి గారు ప్రారంభిస్తారు. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన సుమారు 16,000 మంది శాస్త్రవేత్తలు, మంత్రిత్వ శాఖ అధికారులు, కృషి విజ్ఞాన్ కేంద్రాల అధికారులు మరియు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి సమతుల్య ఎరువుల వాడకం, నేల పరీక్షలు మరియు సుస్థిర వ్యవసాయ

0: రైతులను ప్రోత్సహించడానికి దేశవ్యాప్తంగా రైతుల పొలాలను మరియు గ్రామ పంచాయతీలను సందర్శిస్తారు. ఈ ప్రచార కార్యక్రమం పప్పుధాన్యాల మిషన్, నూనె గింజల మిషన్, పత్తి మిషన్ మరియు వివిధ రైతు కేంద్రీకృత ప్రభుత్వ పథకాలపై సమాచారాన్ని కూడా వ్యాప్తి చేస్తుంది. ప్రకటన విన్నారు. ఇప్పుడు విందాం ప్రకృతి వ్యవసాయంలో కషాయాల తయారీ, ఇంకా పురుగులు, తెగుళ్ల నివారణ గురించి వ్యవసాయాధికారి పి వాణి గారి ప్రసంగం.
1: అందరికీ నమస్కారము. ఈరోజు ప్రకృతి వ్యవసాయంలో కషాయాల తయారీ మరియు పురుగు తెగుళ్ల నివారణ గురించి వివరిస్తాను. వెంకన్నపాలెం అనే గ్రామంలో సుబ్బారావు, కృష్ణారావు అనే స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ కూడా ఒకే స్కూల్లో చదువుకుంటారు. అట్లా పెరిగి పెద్దోళ్ళయ్యి ఒకే కాలేజీలో కూడా చదువుకుంటారు. చదువుకున్న కొన్ని రోజులకి కృష్ణారావు పూర్తి కాలేజీ పూర్తి అయిన తర్వాత విదేశాలకు వెళ్ళిపోతాడు. అంటే తన ఉద్యోగ రీత్యాగా విదేశాలకు వెళ్తాడు. కృష్ణారావు మాత్రం ఆ గ్రామంలోనే ఉండిపోతాడు. 15 తర్వాత కృష్ణారావు సొంత ఊరికి పోవాలనేసి ఆలోచనతో వాళ్ళ ఊరికి వస్తాడు. మన ఊరు చూసుకొని వద్దాము అనేసి వాళ్ళ ఊరికి వస్తాడు. వచ్చినప్పుడు ఆ రోడ్లో పోతా కారు దిగేసి పైర్లు ఎలా ఉన్నాయి, ఏముండయి, బాగున్నాయి అని చూసుకుంటూ పోతాడు. చూస్తే పోతా అంటే పైర్లన్నీ పచ్చగా ఉంటాయి. అవి బాగున్నాయి పైర్లు, ఇక్కడ ఒక పురుగు లేదు, తెగుళ్ళు లేదు అనుకుని భలే ఉంది మన ఊరు అనుకుంటా పోతాడు. పోయి కొద్ది దూరం పోనిచ్చి సుబ్బారావు వాళ్ళ ఇల్లు ఉండాలి అక్కడ. ఇక్కడ లేదే సుబ్బారావు ఇల్లు, అక్కడ అందరిని అడుగుతాడు. సుబ్బారావు ఇల్లు వాళ్ళ ఇల్లు ఎక్కడండి, ఇక్కడ ఉన్నింది మా ఫ్రెండు మా స్నేహితుడు అని అంటే ఏమో మాకు తెలీదు తెలీదు అంటారు చాలామంది. సరే వాళ్ళ మామ కనబడతాడు, కృష్ణారావు వాళ్ళ మామ. మామ ఎప్పుడు వచ్చిన ఇప్పుడే వస్తానని మామ అంటాడు. సరే సుబ్బారావు ఇంటికి పోయేస్తా ఉండు మామ అంటాడు. సరే సరే సుబ్బారావు ఇల్లు ఎక్కడ మామ అని అడిగితే సుబ్బారావు ఇల్లా, కషాయాల సుబ్బారావు ఇల్లేనా, మీ స్నేహితుడా, వాళ్ళ ఇల్లు వచ్చి అక్కడ వాళ్ళు పొలంలోనే ఇల్లు కట్టుకోండారా అంటాడు వాళ్ళ మామ. ఏం మామ కషాయాల సుబ్బారావు అంటాడు, నువ్వు పోరా వాడికి, ఆడికి పోరా తెలుస్తుంది అంటాడు. సరే కృష్ణారావు నేరుగా పొలం కాడికి పోతాడు, వాళ్ళ సుబ్బారావుని కలుస్తాడు. ఏ సుబ్బారావు బాగున్నావురా అంటే బాగున్నానురా, నువ్వు ఎలా ఉన్నావురా, ఎన్నెండు లేనిరా చూసి అని అనుకుంటాడు. అని ఇద్దరు సంతోషంగా మాట్లాడుకుంటా ఉంటారు. ఏమిరా ఊర్లో సుబ్బారావు ఇల్లు అంటే ఒక్కరు కూడా చూపిలేదు, కషాయాలు సుబ్బారావు అంటేనే చూపిస్తాడారు, ఏమిరా అని అడుగుతాడు కృష్ణారావు. సుబ్బారావు ఏం లేదురా కషాయాలు చేస్తూ ఉంటాను, అందువల్ల నా పేరు కషాయాలు సుబ్బారావు అని పెట్టేసినారు సార్ ఊళ్ళో జనమంతా అని అంటాడు సుబ్బారావు కృష్ణారావుతో. అవునా, ఏమిరా ఇదంతా, ఏమైనా డ్రమ్ములు పెట్టిండావు, ఇదేంద్రా నల్లేరు పెంచిండావు, ఆకులు పెంచిండావు, ఏమో చేసినావు, ఏందిరా అని అడతాడు కృష్ణారావు. ఏం లేదురా కషాయాలన్నీ తయారు చేస్తుంటానరా నేను, అది తయారు చేసి మనం పైర్లో వచ్చే తెగుళ్ళు పురుగులకంతా కూడా నివారణ కోసం ఉపయోగిస్తూ ఉంటాంరా అని చెప్తాడు సుబ్బారావు. అప్పుడు కృష్ణారావు అడుగుతాడు, ఏమేమి రా కషాయాలు, అంత కషాయాలు చేస్తావు, ఏమేమి కషాయాలు తెస్తావు రా అని అడుగుతాడు. ఏం లేదురా చెప్తా ఏంట్రా, 5% వేపగింజ కషాయం అనేది చేసుకోవాలరా, అదొచ్చి అన్ని పంటల్లో పొగాకు లద్దె పురుగుకి, శనగ పచ్చ పురుగుకి, నామాల పురుగుకి, ఆకుముడత పురుగుకి, అసంబిజ పురుగులకంతా కూడా నివారణ చేసుకోవచ్చురా కషాయం తయారు చేస్తే. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చి వేపగింజలు 5 కిలోలు కావాలి, నీరు 100 లీటర్లు కావాలి, కుంగుడుగాయలు 500 గ్రాములు కావాల్సి వస్తుందిరా. ఈ విధంగా ఉన్నాయంటే మనం వేపగింజలు కషాయం తయారు చేసుకోవచ్చు. మొదట ఏం చేయాలంటే వేపగింజలు కావాలంటే మనం వేప చెట్లు ఉన్నాయి కదా, ఈ వేప చెట్లు కింద మనకి రాలి పడిపోయి ఉంటాయి కదా వేపకాయలు, అవన్నీ తెచ్చుకునేసి ఆ వేపకాయలంతా కూడా నీళ్ళలో కొంచెము 2 రోజులు అట్లా ఆరబెట్టుకున్నామంటే ఆ పొట్టు సులభంగా వచ్చేస్తుంది. దాంట్లో ఉండే వేపగింజలంతా కూడా మనము సేకరించుకోవచ్చు. ఈ వేపగింజలంతా సేకరించిన వేపగింజల్ని మెత్తగా రోట్లేసి రుబ్బుకోవాలి. రుబ్బుకునేసి ఒక తెల్ల గుడ్డ తీసుకునేసి ఆ గుడ్డలో ఈ రుబ్బుకున్న వేపగింజల ముద్దలంతా కూడా దాంట్లో వేసి గట్టి కట్టేసి దాన్ని ఏం చేయాలంటే ఒక కర్ర తీసుకునేసి కర్రకి దాన్ని గట్టిగా కట్టి పెట్టేయాలి. వేలాడించాలరా, వేలాడించిన తర్వాత ఒక ప్లాస్టిక్ డ్రమ్ అట్ట తీసుకునేసి ఆ డ్రమ్లో 10 లీటర్ నీళ్లు పోసేసి ఆ నీళ్ళల్లో ఈ మూట మునిగేలాగా మనము ఆ కర్రతో వేలాడించాలి. వేలాడిచ్చేస్తే అట్లనే ఉంచేయాలి మనము. మధ్య మధ్యలో ఒకసారి 2 సార్లు మనము ఆ మూటలో నీళ్లు బాగా లోపలికి వెళ్ళేదానికి, రసం లోపలికి వెళ్ళేదానికి ఆ మూటను కదిలిస్తూ ఉండాలి. బయటకు తీయడం, లోపలికి పెట్టడం అట్లా చేస్తూ ఉంటే దాంట్లో ఉండేదంతా కూడా సారమంతా దిగి ఆ నీళ్ళలో కలుస్తుంది. అట్లా 12 గంటల సేపు మనం వదిలేసినామంటే దాంట్లో ఉండే రసం అంతా కూడా ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దాన్ని ఏం చేయాలంటే మళ్ళీ మనము దాన్ని అట్లనే తీసేసి

మూటని పక్కన ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకునేసి దాంట్లో మనము ఈ మూటలో ఉండే రసాన్నంతా కూడా పిండుకోవాలి. పిండుకున్నాక దాన్ని మనం 100 లీటర్ నీళ్ళలో కలుపుకునేసి తనీగా మనం కుంగుడుగాయలు ఒక 500 గ్రాములు తీసుకుంటాం కదా, ఈ 500 గ్రాముల కుంగుడుగాయలని పొడి చేసుకోవాలి. దాని రసంలాగా చేసుకునేయాలి, ఆ పొడిని నీళ్ళ కలుపుకుంటే రసంలాగా వస్తుంది. ఆ కుంగుడుగాయల రసాన్ని కూడా మనము ఈ 100 లీటర్ నీళ్ళలో కలుపుకునేసి ఒక ఎకరాకు సరిపోతుంది. ఆ విధంగా చేసుకున్నామంటే దాన్ని మనం సాయంకాలం వేళలో కానీ స్ప్రే చేసినామంటే పిచికారీ చేసుకుంటే ఈ పురుగులంతా కూడా మనం నివారణ చేసుకోవచ్చు. అదే కాకుండా ఈ పురుగుల్లో ఉండే గుడ్లు పెట్టింటాయి కదా ఆకుల పైన, ఆ గుడ్లు కూడా పొదకుండా ఈ వేపగింజల కషాయం అనేది చాలా తోడ్పడుతుంది. ఈ విధంగా ఇది ఒకటి ఉందిరా, మనకి ఎక్కువగా వేప చెట్లు ఉన్నాయి మన ఊళ్ళో. ఈ వేప చెట్లలో వచ్చిన గింజలంతా కూడా సేకరించి నేను ఈ విధంగా కషాయం లాగా తయారు చేసి మన పంటల్లో పొలాల్లో, నా పంటల్లో పొలాలు కానీ మన ఊళ్ళో ఉండే వాళ్ళకంతా కూడా ఇస్తా అంటారా, వాళ్ళు పిచికారీ చేసుకుంటా అంటారు. అందుకే రా, ఎక్కడ కూడా మన పొలాల్లో కూడా ఎక్కడ కూడా నీకు పురుగులు కూడా మనకు ఎక్కడ కూడా కనిపించలేదు. నువ్వు తిరిగి చూసినానన్నావు కదా కార్ దిగి, అక్కడ ఎడైనా పురుగులు ఉన్నాయరా అంటే, లేదురా అందుకే రా అడుగుతున్నాను అంటాడు కృష్ణారావు సుబ్బారావుతో. ఆ విధంగా కషాయాల వల్ల మనకి పురుగులు లేకుండా నివారణ చేసుకున్నాను రా అంటాడు. అవునా, ఇది బాగుందిరా ఇది అన్నసి. మళ్ళీ ఇంకో అదే కాకుండా రా, బ్రహ్మాశ్రమం అనేసి ఒకటి ఉందిరా కషాయము, అది కానీ చేసి తయారు చేసుకున్నామంటే మనకి వచ్చే గొంగళి పురుగులన్నీ వస్తుంటాయి కదా, ఆకులు తినేస్తూ ఉంటాయి ఎక్కువగా ఈ చెనుగు చెట్లు కానీ అంతా కూడా. ఆ గొంగళి పురుగులంతా నివారణ చేసేదానికోసం బ్రహ్మాస్త్రం అనేది కానీ తయారు చేసుకుంటే ఏ పైరులో ఉన్న గొంగళి పురుగులంతా కూడా మనం నివారణ చేసేయచ్చు అని చెప్తాడు సుబ్బారావు. అవునా, దానికి ఏం కావాలరా అంటాడు కృష్ణారావు. అప్పుడు సుబ్బారావు అంటాడు, మనకు వచ్చి వేపాకులు 3 కిలోలు, కానగాకులు 2 కిలోలు, సీతాఫలం ఆకులు 2 కిలోలు, ఉమ్మిత్ ఆకులు 2 కిలోలు, ఆముదం ఆకులు 2 కిలోలు, బొప్పాయి ఆకులు 2 కిలోలు, జామాకులు 2 కిలోలు, వయార్బామ ఆకులు 2 కిలోలు, ఇట్లా అన్ని రకాల ఆకులు మనం సేకరించుకోవాలరా. దాంట్లో మొదటగా నేను 5 రకాల ఆకులు చెప్పినాను కదా, అది కానీ తీసుకున్నామంటే ఇంకా బాగా ఉంటుందిరా అని చెప్తాడు. అవునా, ఇంకా మళ్ళీ రా అంటే మళ్ళీ వచ్చి ఆవు మూత్రం 10 లీటర్లు, మామూలు నీరు వచ్చి 10 లీటర్లు తీసుకోవాలి. ఇవన్నీ తీసి ఒక పక్క పెట్టుకోవాలరా. పెట్టుకున్నాక నేను చెప్పాను కదా ఆకుల్లో 5 రకాల ఆకుల్ని, మొదట చెప్పిన 5 రకాల ఆకుల్ని సపరేట్గా మనము ప్రతి ఆకుల్ని రుబ్బు తనీ తనీగా మనము ముద్దగా తయారు చేసి పెట్టుకోవాలి, రుబ్బు పెట్టుకోవాలి. రుబ్బు పెట్టుకున్నాక ఒక మనము కుండ తీసుకునేసి ఆ కుండలో 10 లీటర్ నీళ్లు పోసేసి ఈ నీళ్ళల్లో మనం ఈ ముద్ద తయారు చేసి ఉంటాం కదా వేపాకులతో సంబంధించింది, కానగాకుల ముద్ద అంతా బాగా నూరు పెట్టుకుంటాం కదా, ఈ ముద్దను అంతా కూడా తీసి 5 రకాల ముద్దలు వేసి దాంట్లో బాగా మనము మూత పెట్టేసి ఒక అరగంట సేపు బాగా మరగనివ్వాలరా. అట్లా మరగనిచ్చేటప్పుడు మధ్య మధ్యలో కర్ర పెట్టుకునేసి కర్రతో మనము అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలి. తిప్పుతా ఉంటే ఆ ముద్ద అంటకుండా కింద పోకుండా మొత్తం నీళ్ళలో కలిసి ఆ మిశ్రమం అనేది బాగా తయారవుతుంది. అట్లా 5 పొంగులు వచ్చేందుకు మనము అరగంట సేపు మనము ఇట్లా తయారు చేసి తిప్పుతూ ఉంటే అరగంట సేపు మనం బాగా ఉడికినిస్తే దాంట్లో రసం అంతా బాగా కలిసిపోయేసి బాగా తయారవుతుంది బ్రహ్మాస్త్రము. దాన్ని మనము బాగా 2 రోజులు పెట్టేసినామంటే వదిలేసినామంటే చల్లారిపోతుంది. ఆ 2 రోజుల తర్వాత చల్లారిన దాన్ని మనం ఏం చేయాలంటే దాంట్లో వచ్చే రసాలను అంతా కూడా ఒక దాంట్లో గుడ్డ తీసుకునేసి వడగట్టుకోవాలి. వడగట్టుకునేసి ఇంకో పాత్రలో ఇంకొక ప్లాస్టిక్ డ్రమ్ కానీ ఏదైనా తీసుకునేసి దాంట్లో వడగట్టుకునేసి దాంట్లో వచ్చే రసంలో ఉండే 6 లీటర్లు కషాయాన్ని మనము 200 నీళ్ళల్లో కలుపుకునేసి దాంట్లో ముందు చెప్పినాను కదా ఆవు మూత్రం కావాలి 10 లీటర్లు అనేసి, ఆ ఆవు మూత్రం కూడా 10 లీటర్లు దాంట్లో కలుపుకునేసి మొత్తం కానీ మనం తయారు చేసి పెట్టుకునేసి కలిపేసుకునేసి దాన్ని మనం ఎక్కడ పొలం కానీ పిచికారీ చేసుకున్నామంటే ఈ గొంగలి వచ్చే గొంగలి పురుగులు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ కూడా చచ్చిపోతాయిరా. అది కాకుండా చిన్న చిన్న పురుగులు ఉంటే కూడా మొత్తం గొంగలి పురుగులు రాకుండా నివారణ చేస్తుంది బ్రహ్మాస్త్రము. ఈ పదార్థం మనము అప్పుడప్పుడు పిచికారీ చేసుకునే దానికోసం 3 నెలల వరకు నిల్వ చేసుకోవచ్చు ఈ పదార్థాన్ని. ఈ బ్రహ్మాస్త్రం మాత్రం 3 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇందాక వేపగింజ కషాయం చెప్పాను కదా, అది మాత్రం అప్పటికప్పుడు తయారు చేసుకునేసి పిచికారీ చేసేయాలి. ఈ బ్రహ్మాస్త్రం మాత్రం మనకి 3 నెలల వరకు నిలువ ఉంటుంది, నిలువ ఉంచుకొని మనం అప్పుడప్పుడు కూడా పిచికారీ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రతి గొంగళి పురుగును కూడా మనం నివారణ చేసుకునేదానికి ఈ బ్రహ్మాస్త్రం అనేది ఉపయోగించుకోవచ్చురా అంటాడు సుబ్బారావు కృష్ణారావుతో. కృష్ణారావు అంటాడు, ఏ బాగుందిరా ఇదేదో గొంగళి పురుగులకి, నేనైతే మేము అమెరికాలంతా కూడా మందులు కొట్టేవాళ్ళంరా అంటాడు. మీరు మందులు కొడతారు, నేను ఇక్కడ కషాయాలతోనే మనం గొంగళి పురుగు నివారణ చేసుకోవచ్చు అని సుబ్బారావు కృష్ణారావుతో అంటాడు. మళ్ళీ ఇంకేం ఉంటాయిరా, ఇంకా ఏంరా ఏమో డ్రమ్ములు పెట్టిండావు అంటే చెప్తారా చెప్తా. ఇంకా మనకి అగ్నాస్త్రం అనేసి ఒకటి ఉంది, ఆ కషాయం తయారు చేసుకున్నామంటే కాండం తొలచు పురుగు కానీ వేరు పురుగు కానీ అన్ని రకాల

కాయలు తొలిచే పురుగులన్నీ కూడా మనము నివారణ చేసుకోవచ్చు అగ్నాశ్రం ద్వారా అంటాడు సుబ్బారావు. అవునా, అప్పుడు కృష్ణారావు అంటాడు దీనికి ఏమేమి కావాలరా, దీనికి కూడా ఆకులు కావాలంటే దీనికి ఆకులు కాదురా, పచ్చిమిరపకాయలు కావాలరా, దీనికి పచ్చిమిరపకాయలు 1 కేజీ తెచ్చుకోవాలి, వెల్లుల్లిపాయలు 500 గ్రాములు తెచ్చుకోవాలి, ఈ పచ్చిమిరపకాయలు 1 కేజీ తెచ్చుకుంటాం కదా దాన్ని మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి, ఈ వెల్లుల్లిపాయలు కూడా 500 గ్రాములు తెచ్చుకుని దాన్ని పక్కన మెల్లగా మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి, దీంతోపాటు వేపాకు 5 కిలోలు కావాలి, జిల్లేడు ఆకులు కూడా నువ్వు అన్నావు కదరా ఆకులు కావాలన్నావు, వద్దు ఆకులు చెప్తాయినరా, వేపాకులు 5 కిలోలు, జిల్లేడు ఆకులు 1 కేజీ, నీరు 10 లీటర్లు, ఆవు మూత్రం 10 లీటర్లు కావాల్సి వస్తుంది. ఈ పదార్థాలన్నీ తెచ్చుకున్నామంటే సులభంగా మనము అగ్నాశ్రాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ అగ్నాశ్రం ద్వారా మనం కారణం తొలిచి పురుగు, వేరు పురుగుని, అన్ని రకాల కాయలు తొలిచి పురుగులంతా కూడా నివారణ చేసుకోవచ్చు అంటాడు సుబ్బారావు. దీని ఎట్ట తయారు చేసుకోవాలంటాడు కృష్ణారావు. అప్పుడు చెప్తాయినరా చెప్తాయను, ఏం లేదురా దీంట్లో కూడా అంతే, మనం ఏం చేయాలంటే ఒక కుండ తీసుకోవాలి, ఇందాక బ్రహ్మాశ్రంలో లాగానే అగ్నాశ్రంలో కూడా ఒక కుండ తీసుకునేసి ఆ కుండలో 10 లీటర్ల నీళ్లు పోసేసి ఈ మనము ఈ పేస్ట్ లాగా చేసుకుంటాం కదా పచ్చిమిరకాయలని పేస్టు, ఉల్లిపాయలు పేస్టు, ఇవంతా కూడా ఆ పేస్ట్ని వేసేసి మనము దాంట్లో వేపాకు కూడా 5 కిలోలు వేసుంటాం కదా 5 కిలోలు తీసుకోవాలి, ఆ వేపాకును కానీ జిల్లేడు ఆకులు 1 కేజీ ఉంటుంది కదా అది కూడా అన్నీ కూడా వేసేసి మనము మొత్తం కూడా ఒక మూత పెట్టేసి బాగా మనము 5 పొంగులు వచ్చేంత వరకు ఒక అరగంట సేపు మరగబెట్టాలరా. బాగా మరగబెట్టిన తర్వాత అంటే మధ్య మధ్యలో అప్పుడప్పుడు కర్రతో తిప్పుతూ ఉండాలి, తిప్పుతూ ఉంటే అన్నీ కలిసిపోతుంది, కలిసిపోయిన తర్వాత దాన్ని మనము తర్వాత మనకి చల్లార్చాలి, 48 గంటల సేపు చల్లార్చి పెట్టాలి. అంటే 2 రోజుల తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని పలచని గుడ్డ తీసుకునేసి దీని అంతా కూడా మనము ఒక ప్లాస్టిక్ డ్రమ్ తీసుకునేసి వడగట్టుకునేసి దాంట్లో పోసి పెట్టుకోవాలి, దాంట్లో చల్లారిన దాంట్లో ఆవు మూత్రం 10 లీటర్లు పోసి కలుపుకోవాలి. గుర్తుపెట్టుకోరు ఎప్పుడు కానీ ఆవు మూత్రము వేడి దాంట్లో పోయకూడదు, చల్లగా చల్లారిన ద్రవ పదార్థంలోనే పోయాలరా అంటాడు సుబ్బారావు కృష్ణారావుతో. ఓకే ఓకే నేను గుర్తుపెట్టుకుంటానా లేరా సుబ్బారావు అంటాడు కృష్ణారావుతో. మళ్ళీ దీంట్లో వచ్చిన పదార్థాన్ని అంతా కూడా వచ్చిన దాంట్లో ఈ 6 లీటర్లు వస్తుంది కదా, ఈ 6 లీటర్ పదార్థాన్ని మనము 200 లీటర్లు నీళ్ళలో కలుపుకునేసి ముందు ఎట్లా చెప్పినాను బ్రహ్మాశ్రం లాగానే అగ్నాశ్రంలో కూడా వచ్చిన కషాయంలో నుంచి 6 లీటర్లు తీసుకునేసి దాంట్లో 10 లీటర్ల ఆవు మూత్రం అన్నీ ముందు కలిపెట్టుకునేసి దాంట్లో ఉండే 6 లీటర్లు అగ్నాశ్రంలో వచ్చిన కషాయంని 200 లీటర్ల నీళ్ళలో కలుపుకునేసి మన ఎకరా పొలంలో కానీ పిచికారీ చేసుకున్నామంటే నేను చెప్పిన పురుగులన్నీ కూడా నివారణ అవుతాయరా. ఇవి కూడా అంతే, అగ్నాశ్రం కూడా బ్రహ్మాశ్రం లాగానే 3 నెలల వరకు నిలువ ఉంచుకోవచ్చు. ఇవి మాత్రం వేపగింజ కషాయం మాత్రమే అప్పుడప్పుడే వాడేయాలి, బ్రహ్మాశ్రం కానీ అగ్నాశ్రం కూడా కానీ 3 నెలల వరకు నిలువ ఉంచుకోవచ్చు అని చెప్తాడు సుబ్బారావు కృష్ణారావుతో. ఓ ఇది కూడా బాగుందిరా నిలువ ఉంచుకొని కూడా మనం అప్పుడప్పుడు మన టైం ఉన్నప్పుడు తయారు చేసుకొని టైం లేనప్పుడు మనం పిచికారీ చేసుకుంటూ ఉండొచ్చు అంటాడు కృష్ణారావు సుబ్బారావుతో. అదే కాకుండా ఎర్రగడ్డల ద్రావణం కూడా ఉందిరా, ఎర్రగడ్డలు ఎందుకైనారా అడంతా ఎక్కువ వేసిందావు ముందర వచ్చేటప్పుడు అంటాడు. అవునరా ఎర్రగడ్డలు వేసినాను, ఎందుకంటే ఎర్రగడ్డల ద్రావణం కూడా తయారు చేసుకున్నామంటే మనం మిరప చెట్లు కూడా నా చూసినావరా అంటాడు. చూసాను రా అంటాడు కృష్ణారావు సుబ్బారావుతో. ఆ మిరప చెట్లు వచ్చే నల్లతో తామర పురుగులంతా కూడా నివారణ చేసే దానికోసం ఎర్రగడ్డల ద్రావణం అనేది తయారు చేసుకోవాలరా అంటాడు సుబ్బారావు కృష్ణారావుతో. ఓహో అందుకేనా నీ మిరప చెట్లు బాగుండాయి నవనవలాడుతుండయి ఒక్కటి కూడా పురుగు లేదు ఏమి లేదు అని అడుగుతాడు కృష్ణారావు. అప్పుడు సుబ్బారావు నవ్వుతా అవునరా దానికి ఎర్రగడ్డల ద్రావణం అనేది కొట్టినానురా మిరప చెట్లలో, ఆ ఎర్రగడ్డల ద్రావణం వల్ల నాకు నల్ల తామర పురుగులంతా కూడా రాకుండా పోయినాయరా, అసలుకి మాకు ఒక రసం పీల్చే పురుగులు కానీ ఏది కూడా లేవు చూడరా తెగుళ్ళు కానీ పురుగులు కానీ అంటే అవునవునరా అందుకే రా నిన్ను అడుగుతాండది ఏ విధంగా తయారు చేస్తావు అనేసి అంటే ఎర్రగడ్డల ద్రావణం తయారు చేసుకునే దానికోసం ఎర్రగడ్డలు 5 కిలోలు కావాలి, సీతాఫలం ఆకులు 5 కిలోలు కావాలి, ఆవు మూత్రం 10 లీటర్లు కావాలి, పసుపు 500 గ్రాములు కావాలి, కుంగుడుగాయల రసం కూడా మనకి కుంగుడుగాయలు 1 కేజీ కావాల్సి వస్తుంది. దీన్ని మనము కుంగుడుగాయల రసంగా తయారు చేసుకోవాలి, మళ్ళీ పగలగొట్టేసి దాన్ని నీళ్ళలో కలుపుకునేసి ఒక పక్క ఏమంటే ఎర్రగడ్డలు 5 కిలోలు అన్నాం కదా దాని పేస్ట్ లాగా చేసుకోవాలి, మళ్ళీ దాంట్లో పక్కన పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాక ఇది కూడా అంతేరా ఒక కుండ తీసుకోవాలి అగ్నాశ్ర బ్రహ్మాశ్రం లాగానే ఇది కూడా ఎర్రగడ్డల ద్రావణం కూడా ఒక కుండ తీసుకునేసి ఆ కుండలో ఈ అగ్నాశ్రం బ్రహ్మాశ్రంకి మాత్రం 10 లీటర్ల నీళ్లు పోయమన్నాను, ఈ ఎర్రగడ్డల ద్రావణంకి మాత్రం 20 లీటర్ల నీళ్లు పోసుకోవాలి, 20 లీటర్ నీళ్ళల్లో ఎర్రగడ్డల పేస్ట్ తీసుకుంటాం కదా బాగా రుబ్బిన పేస్ట్ని 5 కిలోల నుంచి వచ్చిన పేస్ట్ని వేసేస్తాము, దాంతోపాటు సీతాఫలం ఆకులు కూడా వేసేసి బాగా మనము దానికి మూత పెట్టి ఒక అరగంట సేపు అట్లే మరగనివ్వాలి, 5-6 పొంగులు వచ్చే అందరూ

ఇచ్చేసి మనము మధ్య మధ్యలో కట్టెతో కలుపుతూ ఉండాలి. కట్టెతో కలిపిన తర్వాత 48 గంటల సేపు చల్లారనేయాలంటే 2 రోజులు చల్లారబెట్టేసిన తర్వాత మనకి దాని నుంచి ఇంకొక డ్రమ్ములో ఒక క్లాత్ తీసుకునేసి గుడ్డతో గుడ్డ సహాయంతో మనం దాన్ని వడగట్టుకునేసి ఆ వచ్చిన ద్రావకం చల్లారిన ద్రావకంలో 10 లీటర్ల ఆవు మూత్రాన్ని కలిపేసుకోవాలి. దాంతోపాటు పసుపు 500 గ్రాములు కలుపుకునేయాలి. దాంతోపాటు కుంకుడుగాయలు నేను కాలకేది చెప్పాను కదా, ఆ కుంకుడుగాయలని కుంకుడుగాయల రసంలా తయారు చేసుకునేసి ఆ రసాన్ని కూడా దాంట్లో పోసి మనము ఇవంతా కూడా కలుపుకునేసి మనకి 200 లీటర్ల నీళ్ళల్లో ఈ మిశ్రమాన్ని అంతా కలుపుకున్నామంటే ఎకరా పొలంకి సరిపోతుంది. ఈ ఎకరా పొలంకి సరిపోయిన దాన్ని అని మనం పిచికారీ చేసుకున్నామంటే మెరుగుతొట్లంతా కూడా నల్లతామని పురుగులంతా కూడా నివారణ చేసుకోవచ్చు అంటాడు సుబ్బారావు కృష్ణారావుతో. ఓకే ఓకేరా, బాగుందిరా, బాగా చెప్తున్నారా, ఇంకేందిరా వావిల్లాకులు కూడా ఏమైనా ఉన్నాయారా, ఎడైనా కనబడుతున్నాయి, కట్ చేసి పెట్టినా ఎందుకురా అని అంటాడు. వావిల్లాకు ద్వారా కూడా మనం వావిల్లాకు కషాయం తయారు చేసుకోవచ్చురా అని అంటాడు. ఓయమ్మా ఎన్ని కషాయాలు తయారు చేసినావురా నువ్వు అంటాడు కృష్ణారావు సుబ్బారావుతో. కృష్ణారావు సుబ్బారావు అంటే అప్పుడు సుబ్బారావు నవ్వుతా, వావిల్లా కషాయం వచ్చి మనకి పత్తి మిరప వంగ టమాటా పైన వచ్చే పురుగులంతా కూడా తెల్లదోమలంతా కూడా అసంబిల్చే పురుగులు తెల్లదోమలంతా కూడా నివారణ చేసేందుకు ఉపయోగపడుతుంది రా వావిల్లాకు. అందుకే రా ఎక్కువగా నేను వంగ టమాటా వాళ్ళు ఎక్కువ వేస్తాను మన ఊర్లో నాడుతుంటారు, వీటిలంతా ఎక్కువ తెల్లదోమ అసంబిల్చే పురుగులు వస్తూ ఉంటాయి, వీటికంతా కూడా వస్తే మన కూరగాయలు కానీ అట్టే తిన్నామంటే మనకి హెల్త్ ట్రబుల్ ఇస్తుంది కదరా, అందుకే మనకు అట్ట కాకుండా నేను వావిల్లా కషాయం తయారు చేసి అందరికి ఇస్తూ ఉంటాను. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వంగ టమాటాలో అంతా కూడా పిచికారీ చేస్తూ ఉంటారు, పిచికారీ చేసుకున్న వల్ల వాళ్ళకి ఎక్కువ కూడా మనకి తెలుగు తెల్లదోమ కానీ రసం పిలిచే పురుగులంతా కూడా రాకుండా పోయినాయిరా, అందుకే పైరు పచ్చగా ఉన్నాయి అంటాడు సుబ్బారావు కృష్ణారావుతో. అప్పుడు కృష్ణారావు దీనికి ఏం కావాలరా పదార్థాలు అంటాడు. దీనికి వచ్చి వావిల్లాకు 5 కిలోలు, నీరు 10 లీటర్లు, కుంకుడుగాయలు 500 గ్రాములు, ఆవు మూత్రం 10 లీటర్లు కావాల్సి వస్తుంది. ఈ పదార్థాలు ఉంటే వావిల్లా కషాయం తయారు చేసుకోవచ్చు అంటాడు సుబ్బారావు. దీని ఎట్టరా అంటే ఇది కూడా అంతేరా, సేమ్ ముందు చెప్పినాను కదా బ్రహ్మాశ్రము అగ్నాశ్రం లాగానే ఒక కుండ తీసుకునేసి ఆ కుండలో 10 లీటర్ నీళ్లు పోసుకునేసి మనకి వావిల్లాకు ఆకులనంతా కూడా దాంట్లో వేసేస్తాం రా. ఆకులు వేసేసి బాగా దాన్ని మూత పెట్టి బాగా మరగనిచ్చాలి. అది ఎంతసేపు మరగాలంటే నీకు 10 లీటర్ నీళ్లు 5 లీటర్లు వచ్చేంతకంటే సగానికి సగము తగ్గిపోవాలి నీళ్లు, అంతసేపు బాగా మరగనిచ్చాలరా. మరగనిచ్చిన తర్వాత అంటే మట్లో మధ్య మధ్యలో అది మూత తీసేసి మనము కట్టెతో కలబెడతా ఉండాలి. కలబెడతా ఉంటే అది బాగా కలుస్తుంది, అంటే 5 లీటర్ల నీళ్ళు వచ్చేంతవరకు మనకు ఇంకిపోయేంతవరకు మనము వేడి చేసుకోవాలి. బాగా వేడి చేసిన దాన్ని మళ్ళీ తర్వాత మనం దాన్ని చల్లార్చాలి. చల్లార్చిన తర్వాత మనం ఏం చేయాలంటే చల్లారిన ద్రావకంలో ఈ కుంకుడుగాయల రసం ఉంది కదరా 500 గ్రాములని రసం తయారు చేసుకున్నాను, ఆ కుంకుడుగాయల రసాన్ని మళ్ళీ ఆవు మూత్రం 10 లీటర్ని ఇవంతా కూడా పోసేసి బాగా కలబెట్టేస్తే దీనంతా కూడా ఈ మిశ్రమాన్ని 200 లీటర్లు కలుపుకోవాలరా. కలుపుకునేసి మనము సాయంకాలం పిచికారీ చేసుకోవాలి. ఎప్పుడు కానీ వావిల్లా కషాయం తయారు చేసేటప్పుడు తయారు చేసి దాన్ని పిచికారీ చేయాలంటే సాయంకాలం వేళలోనే మనం పిచికారీ చేయాలి. అప్పుడైతేనే మనకి ఈ పురుగులంతా కూడా మనం నివారణ చేసుకోవచ్చు అంటాడు సుబ్బారావు కృష్ణారావుతో. అదే కాకుండా ఏ కషాయం తయారు చేసుకున్నా మొహానికి గుడ్డ కట్టుకొని మనము తయారు చేయాలి, ఎందుకంటే ఆ రసాలంతా కూడా మనము ఆవిరి పీల్చకూడదు, మనకి ఎఫెక్ట్ ఇస్తుంది. ప్రతి ఒక్కటి కూడా మనము మొహానికి గుడ్డ కట్టుకొని పిచికారీ చేసుకోవాలి. తరువాత ఇదే కాకుండా మనం నల్లేరు అనేది ఉంది కదరా అక్కడ, ఈ నల్లేరు కూడా మనకి అవునరా ఇదేమిరా డిస్టిక్ పెట్టినావరా అంటాడు కృష్ణారావు సుబ్బారావుతో. లేదురా డిస్టిక్ కాదురా, అది నల్లేరు పెట్టిండేది మనకి నల్లేరు, మనకి ద్రావణం మనకి తయారు చేసినామంటే నల్లేరు ద్రావణం, దాని ద్వారా మనం రసం పిలిచే పురుగులంతా కూడా నివారణ చేసుకోవచ్చు, అందువల్ల మనము నల్లేరు అనేది నేను పెంచుతూ ఉన్నాను. దీనికేమిరా ఇది ఎట్లా ఈ కషాయం తయారు చేసేది, దానికి కావాల్సింది ఏమంటే 4 కాడలు 5 కిలోలు, చింతపండు 1 కేజీ, ముడి ఇంగువ 300 గ్రాములు, కుంకుడుకాయలు 500 గ్రాములు, నీరు 20 లీటర్లు, మనకి ఆవు మూత్రం 10 లీటర్లు కావాల్సి వస్తుంది అంటాడు మన సుబ్బారావు కృష్ణారావుతో. అవునా ఇవి కూడా కావాల్సి వస్తుంది, ఇవి ఎట్లరా తయారు చేసుకోవాలంటాడు. ఇది ఏం లేదురా మనకి 4 కాడలు ఉన్నాయి కదా, ఇవంతా బాగా మెత్తగా రుబ్బుకునేయాలి. రుబ్బుకునేసి ఒక పల్చట్టి గుడ్డ తీసుకునేసి ఆ గుడ్డలో మూటలా కట్టి పెట్టుకోవాలి. దీని వచ్చి ఒక కర్ర తీసుకునేసి ఆ కర్రకి ఈ 4 మూటని మనం గుడ్డలో కట్టింటాం కదా దీన్ని వేలాడించాలి. వేలాడిచ్చినట్టు పెట్టుకునేసి ఒక పాత్ర తీసుకునేసి ఒక ప్లాస్టిక్ ది డ్రమ్ మీద తీసుకునేసి దాంట్లో 200 లీటర్ నీళ్లు పోసేసి మనము ఈ

మూట బాగా తడిసేటట్టుగా మనము ఆ కర్ర సహాయంతో వేలాడించాలి. వేలాడిస్తే అట్లే వదిలేయాలి మనము. 5 రోజుల వరకు అట్లే వదిలేసినామంటే దాంట్లో ఉండే నల్లేళ్ళు కాయల్లో ఉండే కాడల్లో ఉండే రసం అంతా కూడా 20 లీటర్ల నీళ్ళలో బాగా కలుస్తుంది. రసం అంతా పీల్చుకునేసి బాగా వస్తుంది. ఇంకో పక్క చింతపండు అన్నాం కదా, చింతపండును కూడా రసంలా తయారు చేసి పెట్టుకోవాలి. 5 రోజుల తర్వాత ఈ నల్లేరు రసాన్ని దాంట్లో నుంచి ఆ మూటలో నుంచి పిండుకుంటాం. ఇంకో పాత్ర తీసుకునేసి పిండుకున్న తర్వాత దీంట్లో ఏం చేయాలంటే ఈ చింతపండు రసాన్ని పోయాలి. ఈ ముడి ఇంగు అన్నాను కదా, దాన్ని మెత్తగా తయారు చేసుకొని పొడి చేసుకుని దాంట్లో ఒక 300 గ్రాములు కలపాలి. కుంగుడుకాయలు 500 గ్రాములు అనగా దాన్ని రసంలాగా తయారు చేసుకుని దాన్ని కూడా మన దాంట్లో కలుపుకోవాలి. ఇవన్నీ మళ్ళీ ఆవు మూత్రం 10 లీటర్లు కూడా కలుపుకునేయాలి. ఇవన్నీ కలిపేసి 200 లీటర్లకు వచ్చేటట్టుగా మనం నీళ్ళల్లో కలుపుకునేసినామంటే ఈ 200 లీటర్లకు సరిపోయింది మనకి, 1 ఎకరా పొలం సరిపోతుంది. దీని కానీ మనము సాయంకాలం వేళ కానీ పిచికారీ చేసుకున్నామంటే ప్రతి పైర్లో కూడా రసం పిలిచే పురుగులంతా కూడా రాకుండా నివారణ చేసుకోవచ్చు అంటాడు సుబ్బారావు కృష్ణారావుతో. ఓ ఈ కషాయాలన్నీ తయారు చేసుకుంటే పురుగులన్నీ నివారణ చేసుకోవచ్చా అంటాడు కృష్ణారావు. అవును అవును అంటాడు సుబ్బారావు. అదే ఎంతసేపు పురుగుల గురించి చెప్పావు, తెగుళ్ళు కట్టరా అంటాడు కృష్ణారావు. తెగుళ్ళు కూడా ఉండదురా, తెగుళ్ళకు కూడా మనము రసాయాలు తయారు చేస్తాను నేను కషాయాలు. ఈ కషాయాల ద్వారా మనము తెగుళ్ళు కూడా నివారణ చేసుకోవచ్చు. దానికి ఏమంటే పుల్లటి మజ్జిగ కషాయం అనేది తయారు చేసుకోవాలి ఒకటి. ఈ పుల్లటి మజ్జిగ కషాయాలకు వచ్చి అన్ని రకాల శిలీంద్ర నాశన తెగుళ్ళు అంటే ఆకుమచ్చ, కాయమచ్చ, బూజు తెగుళ్ళు అంతా కూడా నివారణ చేసుకోవచ్చు. అందు దానికి కావాల్సిన పదార్థాలు ఏమంటే పుల్లటి మజ్జిగ అంటే 3 రోజులు పులిసిపోయిన మజ్జిగ 1/2 లీటర్లు, మళ్ళీ 100 లీటర్ల నీరు తీసుకునేసి మనము పెట్టుకున్నామంటే రెడీగా పుల్లటి మజ్జిగ అనేది తయారు చేసుకోవచ్చురా. దీనికి ఎట్లా చేయాలంటే ప్లాస్టిక్ డ్రమ్ము తీసుకునేసి దాంట్లో 100 లీటర్ల నీళ్ళు తీసుకునేసి ఈ 100 లీటర్ నీళ్ళల్లో ఆ 3 రోజులు పులిసిపోయిన మజ్జిగను పోసేసి మనం అట్లే నీళ్ళు పెట్టేసినామంటే కలిపేసి బాగా దానికి మళ్ళీ 1-2 రోజులు కానీ పెట్టేసినామంటే 1 ఎకరాకు సరిపోతుందిరా, ఇది సరిపోయేటట్టుగా త్రాగకుండా తయారవుతుంది కషాయము. దీన్ని సాయంకాలం వాళ్ళ పిచికారీ చేసుకున్నామంటే మనకి ఉండే తెగుళ్ళంతా కూడా మనకి నివారణ అవుతుంది అంటాడు సుబ్బారావు కృష్ణారావుతో. అవునా, ఇంకా ఏమున్నాయిరా తెగుళ్ళ నివారణకి కషాయాలంటే? ఇంకోటి ఉందిరా శొంఠిపాలు కషాయం అనేసి, అది అన్ని రకాల ఆకుమచ్చ, కాయమచ్చ, బూజు తెగుళ్ళంతా కూడా నివారణ చేస్తుంది. శొంఠిపాలు కషాయం తయారు కావాల్సిన పదార్థాలు ఏమంటే దీనికి మెత్తగా పొడి చేసుకున్న శొంఠి 200 గ్రాములు, మళ్ళీ వచ్చి మామూలు పాలు ఉంటాయి కదా ఆవు పాలు 3 లీటర్లు, మళ్ళీ నీరు వచ్చి 2 లీటర్లు కావాల్సి వస్తుంది. ఈ పదార్థాలు తెచ్చిపెట్టుకున్నాక మనం ఎట్ట తయారు చేసుకోవాలంటే ఒక కుండ తీసుకునేసి ఒక కుండలో 2 లీటర్ల నీళ్లు పోసుకునేసి ఆ నీళ్ళల్లో మెత్తగా పొడి చేసుకున్న శొంఠిని 200 గ్రాములు శొంఠి ఉంది కదా దాన్ని పోసేసి ఒక మూత పెట్టేసి బాగా మరగనీయాలి. ఎంతసేపు మరగనీయాలంటే ఆ 200 లీటర్లు 1 లీటర్కి వచ్చే అందరూ మరగబెట్టాలి. ఈ మరగబెట్టేసి ఒక పక్క మరిగిన తర్వాత వచ్చేసిన మరిగిన తర్వాత చల్లార్చి పెట్టుకోవాలి. ఇంకో పక్క ఒక గిన్నె తీసుకునేసి గిన్నెలో కూడా మనము 3 లీటర్ల పాలు ఉంది కదా ఆ పాలు ఒక పొంగు వచ్చేందరకు వేడి చేసి దాన్ని ఒక పక్క చల్లార్చి పెట్టుకోవాలి. ఇంకొక ప్లాస్టిక్ డ్రమ్ము తీసుకునేసి ఈ 2 మిశ్రమాలని దాంట్లో కలిపి పెట్టుకునేయాలి. అంటే శొంఠిపాలు కషాయము మళ్ళా పాలు ఇవంతా కలుపుకునేస్తే ఆ శొంఠిపాలు కషాయం అనేది తయారవుతుంది. ఈ కషాయం నిలువ ఉంచరాదురా, అప్పటికప్పుడే తయారు చేసుకుని ఆ రోజు మనం పిచికారీ చేసుకోవాలి. దీని వచ్చి దీంట్లో మనం ఏం చేయాలంటే దీన్ని వచ్చి 100 లీటర్ల నీళ్ళ కలుపుకునేసి మనము దీన్ని సాయంకాలం వెళ్ళగానే పిచికారీ చేసుకున్నామంటే తెగుళ్ళంతా కూడా రాకుండా నివారణ చేసుకోవచ్చు అంటాడు సుబ్బారావు కృష్ణారావుతో. అవునా, ఇది బాగుందిరా, ఇక్కడ ఏందిరా పిచ్చి పిచ్చిగా ఏదో తులసాకులన్నీ మొలిసిపోయినాయంటాడు కృష్ణారావు సుబ్బారావుతో. లేదురా, పిచ్చి తులసిని కూడా మేము పక్క నాటిండాము, దాన్ని కూడా సాగు చేస్తున్నాను. ఈ పిచ్చి తులసి ఆకులతో కూడా మనము కషాయం తయారు చేసుకున్నామంటే ఆకుమచ్చ తెగుళ్ళు, బూజు తెగుళ్ళు నివారణ చేసుకోవచ్చు. దీనికి ఏమంటే పిచ్చి తులసి ఆకులకి కషాయం తయారు చేసుకునే పదార్థాలు ఏమంటే పిచ్చి తులసి ఆకులు 5 కిలోలు, కుంకుడుకాయలు 500 గ్రాములు కావాల్సి వస్తుందిరా. దీంట్లో వచ్చి పిచ్చి తులసి ఆకులని ఒక దీంట్లో కూడా సేమ్ రా, ఏం చేయాలంటే ఒక కుండ తీసుకునేసి కుండలో 10 లీటర్ నీళ్లు పోసుకునేసి ఆ నీళ్ళల్లో ఈ పిచ్చి తులసి ఆకులంతా కూడా 5 కిలోలు ఉంది కదా దీన్ని దాంట్లో వేసేసి ఒక మూత పెట్టి ఒక 1/2 గంట సేపు మాకు మరగనిచ్చాలి. 5-6 పొంగులు వచ్చేందుకు మరిగిన తర్వాత దాన్ని మాకు చల్లార్చాలి. చల్లార్చిన తర్వాత దాన్ని ఒక గుడ్డ తీసుకునేసి ఆ గుడ్డలో ఈ పదార్థాన్ని అంతా వడగట్టుకోవాలి. ఈ ద్రావకాన్ని వడగట్టుకున్న ద్రావకాన్ని మనం ఏం చేయాలంటే ఈ కుంకుడుకాయల రసాన్ని దాంట్లో పోసుకునేయాలి. ఇది కూడా మనం ఈ కషాయం నిలువ ఉంచరాదురా, ఇది కూడా అంతే 200 లీటర్లు కలుపుకునేసి 1 ఎకరా పొలంకి సరిపోయేటట్టు కలుపుకునేసి మనము పిచికారీ చేసుకోవాలి. ఇది కూడా సాయంకాలం వేళలోనే మనం పిచికారీ చేయాలి, పొద్దున వేళ పిచికారీ చేయకూడదు ఈ కషాయాన్ని అంటాడు. ఎక్కువగా ఇట్లా ఎందుకు రా ఎప్పుడు సాయంకాలం సాయంకాలం అంటాడు అంటాడు కృష్ణారావు సుబ్బారావుతో. ఏం లేదురా, సాయంకాలం చేస్తే కొన్ని కషాయాలు బాగా పనిచేస్తుంది, అది కాకుండా సాయంకాలంలో మనకి తేమ శాతం అనేది బాగుంటుంది, మనకి

ఆ కషాయం పట్టుకుని ఆకుల పైన కూడా ఏ పురుగు రాకుండా దానికి కొంచెం నిలువ ఉండి ఇంకా బాగా పనిచేస్తుంది అంటాడు సుబ్బారావు కృష్ణారావు. అవునా, సరే సరే అన్నాడు. మళ్ళీ అదే కాకుండా ఆవు పేడ, మూత్రం, ఇంగువ ద్రావకంతో కూడా మనము వరిలో అగ్గి తెగులు నివారణ చేసుకోవచ్చు అంటాడు సుబ్బారావు కృష్ణారావుతో. అవునరా, వరిలో ఎక్కువగా అగ్గి తెగులు అనేది వస్తూ ఉంటుందిరా, మాకు వాడ మేమంతా మందులు కొడుతూ ఉంటాం అమెరికాలో అంటాడు సుబ్బారావుతో. అంటాడు కృష్ణారావు, అవునా, ఇక్కడ మేమంతా వరికంతా కూడా అగ్గి తెగులు రాకుండా ఉండేదాని కోసము ఆవు పేడ, మూత్రం, ఇంగువతో కషాయం తయారు చేస్తాము. దానికి కావాల్సిన పదార్థాలు ఏమంటే ఆవు పేడ 5 కిలోలు,

0: అతడికి హుషారు. అవునా, ఇక్కడ మేమంతా వరికంతా కూడా అగ్గి తెగులు రాకుండా ఉండేదాని కోసము ఆవు పేడ మూత్రం ఇంగువతో కషాయం తయారు చేస్తాము. దానికి కావాల్సిన పదార్థాలు ఏమంటే ఆవు పేడ 5 కిలోలు, ఆవు మూత్రం 5 లీటర్లు, సున్నం 100 గ్రాములు, మళ్ళీ ఇంగు వచ్చి 200 గ్రాములు, నీరు వచ్చి 5 లీటర్లు కావాల్సి వస్తుంది అంటాడు సుబ్బారావు కృష్ణారావుతో. అవునా, దీని ఎట తయారు చేసుకోవాలి అంటాడు. ఏం లేదురా, ఒక తొట్టి తీసుకునేసి ఆ తొట్టిలో ఆవు పేడ 5 కిలోలు, మళ్ళీ దాంతోపాటు మనం ఏం చేయాలంటే ఆ తొట్టిలో నీరు 5 లీటర్లు పోసేసి మనము ఆవు మూత్రం కూడా దాంట్లో వేసేయాలి. ఆవు పేడ పోసేసి ఆవు మూత్రం వేసేసి నీరు పోసేసి అన్నీ వేసేసి ఆ తొట్టిలో అట్టనే మనము 4 రోజుల వరకు ఆ మిశ్రమాన్ని అప్పుడు కలబెడుతూ బాగా మరగనిచ్చేయాలి. మరిగిపోతుంది అంటే మరిగిపోయేది అంటే మరిగిపోయేది కదరా, మురిగిపోతుందిరా. బాగా మురిగిందంటే దాని నుంచి రసం అంతా కూడా బాగా తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనము ఈ తయారు చేసి పెట్టుకున్నామంటే దీంట్లో వచ్చిన మనము ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు కూడా మనం ఉదయం సాయంకాలం 2 వేళల్లో ఎప్పుడైనా కూడా కలిపి దీన్ని పిచికారీ చేసుకోవచ్చురా. ఇవి వచ్చిన దాంట్లో ఏం చేయాలంటే ఒక మనం జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏమంటే గోను సంచర మన పల్చటి గోను సంచి తీసుకునేసి ఆ గోను సంచిలో మనము మంచిని మనము వడగట్టుకోవాలి. వడగట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ పేడ అంతా కూడా మనకి పోతుంది. దాంట్లో ఉండేదంతా కూడా మనకు పేడ పోయేసి మంచి నీళ్ళు తయారవుతుంది. ఆ రసం అంతా కూడా మళ్ళీ ఒక చిన్న ప్లాస్టిక్ ఈ గోను సంచిలో వచ్చిన రసాన్నంతా కూడా మనం తీసుకునేసి దాన్ని మళ్ళీ మనము క్లాత్ తీసుకునేసి ఆ క్లాత్లో ప్లాస్టిక్ మనం పల్చటి క్లాత్లో కూడా మళ్ళీ 2వసారి వడగట్టుకున్నామంటే పల్చటి గుడ్డులో దానికి వచ్చే మనకి ఆ మిశ్రమాన్ని అంతా కూడా మనము ఒక ఇంగువ 200 గ్రాముల ఇంగువని మళ్ళీ మనకి ఆవు మూత్రం అంతా వేసేసినాం కదా, సున్నం ఒక 100 గ్రాములు ఉంది కదా అది కూడా కలుపుకునేసి దీన్ని మనము 2 రోజుల వరకు నీళ్ళు ఉంచి కానీ పిచికారీ చేసుకున్నామంటే అగ్గి తెగులు రాకుండా వరిలో మనము అన్నీ కూడా నివారణ చేసుకోవచ్చు తెగులు రాకుండా.
1: ఇంతవరకు మీరు ప్రకృతి వ్యవసాయంలో కషాయాల తయారీ, ఇంకా పురుగులు తెగుళ్ల నివారణ గురించి వ్యవసాయ అధికారి పి వాణిగారి ప్రసంగం విన్నారు.

పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఎఫ్ఎం నుంచి ఇప్పుడు విందాం క్రైస్తవ భక్తి గీతాలు.

ఇంతవరకు మీరు క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు కావస్తోంది. మరుకు దిక్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం వింటారు.
1: నా ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమంలో మరోసారి మీతో కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు దేశం కోసం, సమాజ ప్రయోజనం కోసం అనేకంగా అద్భుతమైన పనులు ఎన్నెన్నో చేస్తున్నారు. వాటి గురించి విన్నప్పుడు మనకు కొత్త స్ఫూర్తి కలుగుతుంది, అవును కదా? అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఆరంభిస్తున్నాను. కొన్ని రోజుల క్రితం జార్ఖండ్లోని రాంచీలో జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీలు జరిగాయి. దీంట్లో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 4 వేర్వేరు ఈవెంట్లలో 4 జాతీయ రికార్డుల్ని నెలకొల్పారు మన అథ్లెట్లు. గురీందర్ వీర్ సింగ్, విశాల్ టీకే, తేజస్విన్ శంకర్, దేవ్ మీనా, కుల్దీప్ కుమార్ వీరంతా ఈ ఘనత సాధించారు. ఈ మిత్రులు వివిధ విభాగాల్లో కొత్త రికార్డుల్ని నెలకొల్పారు. ముందుగా వారందరికీ నా అభినందనలు. మిత్రులారా, దేశవ్యాప్తంగా ఎక్కువగా చర్చల్లో ఉన్న ఈవెంట్ 100 మీటర్ల పరుగు పందెం. కేవలం 2 రోజుల్లోనే పురుషుల 100 మీటర్ల పరుగు పందెంలో జాతీయ స్థాయిలో పాత రికార్డుల్ని 3 సార్లు అధిగమించారు. ఈ రికార్డు సాధించిన 2 అథ్లెట్లు గురీందర్ వీర్ సింగ్, అనిమేష్ కుజూర్. ఈసారి మన్ కీ బాత్లో ఈ 2 అథ్లెట్లతో మాట్లాడాలి అనుకున్నాను. అథ్లెటిక్స్లో దేశం సాధించిన ప్రేరణాత్మకమైన ఘనతతో నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. అనిమేష్ గారు నమస్కారం. గురీందర్ వీర్ గారు మీకు కూడా నమస్కారం. సశ్రీకాల్.
2: నమస్కారం సార్.
1: సోదరులారా, మీరు ఒక గొప్ప ఘనత సాధించారు. మీ జంట కూడా అద్భుతంగా పనిచేసింది. మనం సంగీతంలో జుగల్బందీని చూశాం, కానీ ఇప్పుడు పోటీల్లో కూడా జుగల్బందీ ఉంది. ఇందులో ఒకరు సవాల్ విసురుతారు, మరొకరు దాన్ని స్వీకరిస్తారు, ఆ తర్వాత మరోసారి కూడా ఇలాగే చేస్తారు. మిత్రులారా, మీ విషయం చాలా ఆసక్తికరంగా ఉంది. మన్ కీ బాత్ శ్రోతలకు మీ గురించి, మీరు సాధించిన ఘనత గురించి తెలియచేయాలి అని నేను అనుకుంటున్నాను.

0: మీరు సాధించిన రికార్డు గురించి చెప్తారా కొంచెం?
1: నమస్కారం సార్, నా పేరు అనిమేష్ కుజూర్. నేను 200 మీటర్లు 400 మీటర్ల పరుగు పందాలలో జాతీయ రికార్డు సాధించాను సార్. మాది ఛత్తీస్గఢ్ సార్. ప్రస్తుతం నేను ఒడిశా తరపున ఆడుతున్నాను. గత ఏడాది నేను ఒక ఆసియా పతకాన్ని, ఒక ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల పతకాన్ని గెలుచుకున్నాను సార్. నేను 2021లో పాఠశాల విద్య పూర్తి చేశాక అథ్లెటిక్స్ ప్రారంభించాను సార్. నేను అంబికాపూర్లోని సైనిక్ స్కూల్ పూర్వ విద్యార్థిని. నేను ఇంతకుముందు ఫుట్బాల్ ఆడేవాడిని సార్. కోవిడ్ సమయంలో బయటకు వెళ్ళి పరిగెత్తమని లేదా ఏదైనా ఆడుకోమని చెప్తూ మా అమ్మ నాన్న నాకు కొంత స్వేచ్ఛ ఇచ్చారు. కోవిడ్ తగ్గుముఖం పట్టిన తర్వాత నా ఫుట్బాల్ స్నేహితులు రాష్ట్ర స్థాయి పోటీలు వస్తున్నాయని చెప్పారు. నేను అందులో పాల్గొనాలని చెప్పారు. నేను పాల్గొన్నాను. కానీ అక్కడి నుండి జాతీయ స్థాయి ఎంపిక ఉంటుందని నాకు తెలియదు సార్. నేను అక్కడి నుండే జాతీయ స్థాయికి ఎంపికయ్యాను. ఈరోజు నేను అంతర్జాతీయంగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాను.
0: చాలా సంతోషం అనిమేష్ గారు. గురీందర్ వీర్ గారు, మీ గురించి చెప్పండి.
2: నమస్కారం సార్, నా పేరు గురీందర్ వీర్. నేను భారత నావికాదళంలో పెట్టి ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నేను భారతదేశ అత్యంత వేగవంతమైన స్ప్రింటర్ను. నేనిప్పుడు 100 మీటర్ల పరుగులో 10.09 సెకండ్లతో జాతీయ రికార్డు నెలకొల్పాను సార్. 10.1 సెకండ్లలోపు పరుగు పూర్తి చేసిన మొదటి భారతీయుడిని నేనే. నేను ట్రాకు పైన అలాగే యూనిఫాములో కూడా నా దేశానికి సేవ చేయాలని ప్రయత్నిస్తున్నాను. మా నాన్నగారు, మా తాతగారు ఇద్దరూ కూడా క్రీడాకారులే సార్. దీపావళి, నూతన సంవత్సరం వంటి పండుగలు వచ్చినప్పుడు మేం మా ఇంటిని శుభ్రం చేసుకోవటంతో పాటు మా నాన్నగారి ట్రోఫీలను, పథకాలను శుభ్రం చేసేవాడిని. నాకు అది చాలా నచ్చేది. నేను ఆ పని చేయడాన్ని చాలా సంతోషంగా భావించేవాడిని. నేను ఏదైనా ట్రోఫీని శుభ్రం చేస్తున్నప్పుడు, నాన్నగారు మీరు ఆ ట్రోఫీని ఎక్కడ గెలిచారు, ఈ పథకాన్ని ఎక్కడ గెలిచారు, ఈ ఫోటో ఎప్పటిది అని ఆయన్ని అడిగేవాడిని. అప్పుడు ఆయన, నేను క్రీడల్లో పాల్గొనడానికి వెళ్ళాను, ఇదిగో ఈ జాతీయ పథకాన్ని గెలిచాను, చూడు మన జట్టుని గెలిపించాను అని తన కథ చెప్పేవారు. అప్పుడు నేను కూడా క్రీడలు ఆడాలనుకుంటున్నానని ఆయనతో చెప్పేవాడిని. ఆయన ఉదయాన్నే పరుగుకు వెళ్ళేవారు. నన్ను కూడా ఆయనతో పాటు తీసుకెళ్లమని అడిగేవాణ్ణి. దాంతో ఆయన నన్ను తీసుకెళ్లటం ప్రారంభించారు. ఆటలలో ఆయన నేర్చుకున్నదంతా నాకు నేర్పించడం ప్రారంభించారు. అలాగే నాకు కూడా ఆసక్తి కలగటం మొదలైంది. ఉసేన్ బోల్ట్ ప్రపంచ రికార్డు నెలకొల్పటం నేను చూశాను. ఇదొక సరదా కథ. నేను టీవీ చూస్తుండగా మా అమ్మ, బాబు చదువుకునే సమయం అయింది, నువ్వు చదువుకోవాలి అని టీవీ ఆపేసింది. అప్పుడు నేను, పర్వాలేదమ్మా, నన్ను టీవీ చూడనివ్వకు, కానీ ఏదో ఒకరోజు నీ గురీందర్ పరిగెత్తడం చూడటం కోసం నువ్వే టీవీలో వెతుకుతావు అని అన్నాను. అందుకే మా అమ్మ నన్ను టీవీలో పరిగెత్తడం చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.
0: వావ్ వావ్ సోదరా, ఈ విషయం చాలా గొప్పగా ఉంది.
2: అవును సార్, మేము మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళం. మా నాన్నగారు కూడా వాలీబాల్ ఆడేవారు. ఇంట్లో సమస్యల వల్ల ఆయన ఆటలు మానేశారు. ఆయన కళ నెరవేరలేదు కాబట్టి తన కొడుకు ఆ కళ నెరవేర్చాలని ఆయన కోరుకున్నారు. అందుకే నేను ఆయనతో మాట్లాడేవాడిని. అప్పుడు మిల్కా సింగ్ చాలా కష్టపడ్డారని వినేవాడిని. నేను కూడా ఆయన కళను నెరవేరుస్తానని ఆయనతో చెప్పేవాడిని. అప్పుడు మా నాన్న, కళలు అలా నెరవేరవు, దానికోసం చాలా కష్టపడాలి, గురీందర్ నువ్వు చాలా కష్టపడాలి అని చెప్పేవారు. మిల్కా సింగ్ గారు తన కఠోర సాధనలో ఎండలో పరిగెత్తేవారు, రక్తం కక్కేవారు. ఆయన రోజంతా శిక్షణ అయినా ఆయన రోజంతా శిక్షణ తీసుకునేవారు. అలా విన్న విషయాలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చేవి. నేను పరిగెత్తితే మన దేశం కోసం పథకం గెలవాలని మా నాన్నగారు నాకు స్ఫూర్తినిచ్చేవారు. ఇంకో విషయం కూడా జరిగింది. నేను 100 మీటర్ల ఈవెంటును ఎంచుకున్నప్పుడు అందరూ నాతో, సోదరా నువ్వు ఈ 100 మీటర్ల పోటీకి వెళ్లకు, 100 మీటర్లు భారతీయులకు సరిపోయే ఈవెంట్ కాదు, భారతీయుల శరీరం 100 మీటర్ల పరుగు పోటీలకు తగ్గట్టు తయారు కాలేదు అని చెప్పేవారు. అందుకే మా నాన్నగారు ఎప్పుడు, గురీందర్ మనము దీన్ని ఎంచుకున్నాం, దాని నుండి ఇక వెనుకడుగు వేయం అని చెప్పేవారు. ఇది చేయలేమని చెప్పేవారు.

0: సవాలు చేసి గెలిచి చూపించాలని మా నాన్నగారు నాకు చెప్పేవారు. గురీందర్, నువ్వు చేస్తావు, నీపై నాకు నమ్మకం ఉంది అనేవారు. అందుకే మా నాన్నగారు నాపై ఆ నమ్మకం ఉంచినప్పుడు నేను ఆ నమ్మకాన్ని నా ధైర్యంగా మార్చుకొని ముందుకు సాగాను. ఈరోజు నేను ప్రతి భారతీయుడిని ఇండియన్ స్ప్రింట్ చేయమని చెప్తున్నాను.
1: చూడండి, మీరిద్దరూ చాలా గొప్ప పని చేశారు. కేవలం 2 రోజుల్లోనే 3 సార్లు పాత జాతీయ రికార్డును అధిగమించారు. గురీందర్ వీర్ చెప్పినట్టుగా 100 మీటర్ల పరుగు పందెల్లో భారతీయులకు ఈ పనికి తగిన శరీరం లేదు అని ప్రజలంటారు. ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ మీరు ఎంత కష్టపడ్డారో. మీ ఇద్దరి నుంచి నేను కొన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నాను. మన్ కీ బాత్ శ్రోతలు కూడా మీ అభిరుచులేమిటి, మీ పట్టుదలేమిటి, మీ ఆలోచనలేమిటి, ఇంత మీరు ఎలా సాధించారు, ఎంత కష్టమైందో ఇది మరి, ఈ విషయాలన్నీ మీ నుంచి ప్రత్యక్షంగా తెలుసుకోవాలి అనుకుంటున్నారు. గురీందర్ వీర్, మీరు చెప్పండి.
0: సార్, నేను మొదట్లో చాలా పోరాటం చేశాను. నేను సరైన పని చేస్తున్నానా, సరైన ఎంపిక చేసుకున్నానా అని చాలాసార్లు సందేహించాను. ఎందుకంటే ప్రతిసారి గెలవలేం, కొన్నిసార్లు నేర్చుకుంటాం. నేను ఓడిపోయినప్పుడు, నేను సరిగ్గా రాణించినప్పుడు, నాకు గాయమైనప్పుడు నా కుటుంబ సభ్యులు నన్ను ప్రోత్సహిస్తూ, గురీందర్ పర్వాలేదు, ఒకరోజు చెడుగా గడిచినా, 1 సంవత్సరం చెడుగా గడిచినా అది నీ జీవితాన్ని పాడు చేయదు, నువ్వు కలలు కనటం ఆపవద్దు అని చెప్పేవారు. నువ్వే చేయలేకపోతే ఇంకెవరు చేయగలరు అని నా కోచ్ కూడా నాకు నేర్పించారు. మన సమాజం, మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని ప్రోత్సహించినప్పుడు మన ప్రేరణ ఎప్పటికీ సడలదు.
1: బాగా చెప్పారు. అనిమేష్ గారు, మీరు చెప్పండి.
2: సార్, నేను 2021లో అథ్లెటిక్స్ ప్రారంభించినప్పుడు అందరూ నాతో, చూడు అనిమేష్, ఇది కొత్త రంగం, నువ్వు దీన్ని చేయగలవా లేదా అని అడిగేవారు. అప్పుడు నేను వారితో చెప్పాను, నేను ఈ రంగంలోకి అడుగు పెట్టాను కాబట్టి నేను తప్పకుండా చేసి చూపిస్తానని. మా నాన్నగారు కూడా నాతో అన్నారు, నువ్వు ఈ రంగంలోకి అడుగు పెట్టాక ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడకు అని. ఎందుకంటే ఇది చేయాలి అది చేయాలి అని అందరూ అనుకుంటారు, కానీ చేసి చూపించేవారు చాలా తక్కువ మంది ఉంటారు. నువ్వు ఇప్పుడే ఈ రంగంలోకి అడుగు పెట్టావు కాబట్టి దీనికే కట్టుబడి ఉండు, దీంట్లోనే ముందుకు సాగిపో అని చెప్పేవారు. నీకు మేము అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, ప్రతి విషయంలోనూ నీకు అండగా ఉంటాం, కుటుంబ మద్దతు, ఆర్థిక సహాయం అన్నీ చేస్తాం, కేవలం కష్టపడి పనిచేసి భారతీయులు కూడా పరిగెత్తగలరని ప్రపంచానికి చూపించు చాలు అనేవారు. ఎందుకంటే భారతీయుల జన్యువులు 10 సెకండ్లలోపు లేదా 10.1 సెకండ్లలోపు పరిగెత్తేంత గొప్పవి కావని లేదా వారు స్ప్రింట్ చేయలేరని జనం నాతో అనేవారు. కానీ ఇప్పుడు భారతీయులు కూడా అది చేయగలరు అని మేమిద్దరం నిరూపించాం. ఇది మాకంత కష్టం కాదు సార్, మేం కూడా ఏదైనా చేయగలం. కాబట్టి సార్, ఈ విషయాలన్నీ నన్ను చాలా ప్రోత్సహిస్తున్నాయి. మేం శిక్షణ పొందుతున్న కొద్దీ మా టైమింగ్లను మరింత ఎక్కువగా మెరుగుపరుస్తున్నాం. భారతీయులు కూడా ఇది చేయగలరు అని అందరూ గమనిస్తున్నారు. మేము ఇంకా ఎక్కువ సాధిస్తాం సార్. ఇప్పుడు మేమిద్దరం కామన్వెల్త్ గేమ్స్కు కూడా ఎంపికయ్యాం. అక్కడ జరగబోయే పోటీల్లో మరింత మెరుగ్గా రాణిస్తామని నాకు నమ్మకం ఉంది సార్.
1: అనిమేష్, గురీందర్, ఇక్కడ నాకు ఆసక్తి ఉంది, ప్రజలకు కూడా ఉంటుంది సహజంగా. మీరిద్దరూ మంచి స్నేహితులు అని నేను విన్నాను. నేను మీ రికార్డును బ్రేక్ చేస్తే నేను మీ రికార్డును బ్రేక్ చేస్తాను అని మీరిద్దరూ పరస్పరం అనుకున్నారా? అనిమేష్, ముందు మీరు చెప్పండి.
2: సార్, మొదటి రికార్డు 10.18 సెకండ్లు, అది నాదే సార్. ఆ తర్వాత సెమీఫైనల్లో గురీందర్ వీర్ భయ్యా 10.17 సెకండ్లతో దాన్ని బద్దలు కొట్టారు. తర్వాత 2వ సెమీఫైనల్లో నేను 10.15తో దాన్ని అధిగమించాను. ఆ సమయంలో నా సెమీఫైనల్ జరిగినప్పుడు, అవును పర్వాలేదు, ఈరోజు రికార్డు బద్దలైంది, మనిద్దరం కలిసి చేశాం అని మేమిద్దరం చాలా సంతోషించాం సార్. ఎందుకంటే ఆ సమయంలో గేమ్స్లో ఒకరిపై ఒకరికి తీవ్రమైన పోటీ ఉండేది. కానీ మేమిద్దరం అప్పటికే దృఢ నిశ్చయంతో ఉన్నాం. అంతకుముందు మేమిద్దరం పోటీల కోసం సౌదీ అరేబియా కూడా వెళ్ళాం సార్. అక్కడ మేమిద్దరం రూమ్మేట్స్గా ఉండేవాళ్ళం. అక్కడే మేమిద్దరం మన భారతదేశ స్ప్రింటింగ్ను ముందుకు తీసుకెళ్లాలి, ఆ విషయం మన చేతుల్లోనే ఉంది అని, మనం ఏది చేసినా అది ఇతరులకు స్ఫూర్తినిస్తుంది అని మాట్లాడుకునేవాళ్ళం.
1: చాలా బాగుంది. గురీందర్ వీర్ గారు, మీరేం చెప్పారు?

0: అనుకుంటున్నారు?
1: మేమిద్దరం బాగా పరిగెత్తాలని నిర్ణయించుకున్నాం సార్. అందుకే సార్, మేము ఒకరికొకరం అవసరమైనప్పుడు అండగా నిలబడతాం. మేము వామప్ చేస్తున్నప్పుడు అనిమేష్తో, ఇదిగో ఈ బ్లాక్ సరిగ్గా ఉంది, వెళ్ళి దానిపై కూర్చొని అక్కడ అడుగులు వేయి, మనం ఇక్కడ వామప్ చేద్దాం. వామప్ ఇక్కడ సరిగ్గా చేస్తే మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటాం. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటే ఇద్దరికీ లాభం అవుతుంది, మనం కూడా ఇంకా మెరుగుపడతాం అని చెప్పాను. కాబట్టే స్నేహం కూడా అవసరం. కానీ సార్, మేం మైదానం బయట పోటీకి బయట ఉన్నప్పుడు స్నేహితులం, మైదానంలోకి వెళ్ళినప్పుడు ఒకరికి ఒకరం పోటీదారులం అవుతాం. మేం ఇద్దరం ఒకరికంటే ఒకరు వేగంగా పరిగెడతామని అనుకుంటూ ఉంటాం.
2: బాగా చెప్పారు. ఈ పోటీతో మీరు దేశ గౌరవాన్ని పెంచారు. దేశాన్ని భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేశారు కూడా. మీరు దీన్ని ఒక సానుకూల స్ఫూర్తితో చేశారు. మీలోని ఈ క్రీడా స్ఫూర్తి అంటే ఒకరికొకరు సవాల్ చేసుకుంటూ ముందుకు సాగేందుకు కృషి చేస్తూ ఒకరికొకరు సహాయం కూడా చేసుకుంటూ మీరు చాలా అద్భుతమైన పని చేశారో నాకు అనిపిస్తోంది. నిజంగా ఆనందంగా ఉంది. మీ ఇద్దరికీ నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. మీరు మన దేశానికి కీర్తిని కూడా తెస్తారు. మీరు ఇలాగే కష్టపడి పనిచేస్తూ ఉంటే చాలా పురోగతి సాధిస్తారు గ్యారంటీగా అని నా నమ్మకం. మీకు చాలా చాలా శుభాకాంక్షలు.
1: ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు.
2: చాలా చాలా ధన్యవాదాలు. నా ప్రియమైన దేశ ప్రజలారా, ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో చాలా వేడిగా ఉంది. తీవ్రమైన ఎండతో పాటు వేడి గాలులు కూడా వీస్తూ ఉన్నాయి. ఇలాంటి అననుకూల వాతావరణంలో మిమ్మల్ని మీరు ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. బాగా నీళ్లు తాగుతూ ఉండండి. ఒకవేళ తప్పనిసరిగా ఎండలోకి వెళ్లాల్సి వస్తే జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో వివిధ ప్రభుత్వ శాఖలు జారీ చేసిన మార్గదర్శకాల్ని మీరు మర్చిపోవద్దు. మిత్రులారా, ఈ వేడిని తట్టుకునే మార్గం తరచుగా మన వంటిళ్లలోనే దొరుకుతుంది. వేడి పెరిగే కొద్దీ వంటగది రుచి మారుతుంది అని మీరు గమనించే ఉంటారు. కొన్ని చోట్ల మట్టి కుండలోని నీరు పొంగి పొర్లుతుంది, మరికొన్ని చోట్ల పెరుగు గడ్డ కడుతుంది, పచ్చి మామిడికాయలు ఉడకడం మొదలవుతుంది. ఆ తర్వాత భారతీయ పానీయాల సమయం ఆరంభమవుతుంది. మీకు భారతీయ పానీయాల గురించి కూడా తెలిసే ఉంటుంది కదా. ఉత్తర భారతదేశానికి వెళ్ళారనుకోండి, అక్కడ అనేక చోట్ల ఆమ్ పన్నా కనిపిస్తుంది. ఇది పచ్చి మామిడికాయల రుచిని అందించడంతో పాటు వేడి నుంచి మనకు ఉపశమనాన్ని కూడా ఇస్తుంది. పంజాబ్, హర్యానాలకు వెళితే పెద్ద గ్లాసులో ఉండే లస్సి మీకు దర్శనమిస్తుంది. రాజస్థాన్, గుజరాత్లో మజ్జిగ ప్రతి భోజనానికి తోడుగా ఉంటుంది. అంతేకాదు, బీహార్, జార్ఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్ల సత్తు శర్బత్ చాలా అద్భుతంగా ఉంటుంది మిత్రులారా. అది కడుపు నింపుతుంది, శక్తిని ఇస్తుంది. కొంకణ్, గోవాలలో కోకుమ శర్బత్, సోల్ కఢీ దొరుకుతాయి. దక్షిణ భారతదేశపు పానకం నీర్మోర్, సాంబారు, ఒడిశాలో లభించే బేల్పాన. మిత్రులారా, ఇవన్నీ కేవలం పానీయాలు మాత్రమే కాదు, భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంప్రదాయాల్లో ఒక అనివార్య భాగం. అవి ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని కూడా రుచి చూపిస్తాయి, అంటే ప్రతిబింబిస్తాయి. ఒక విషయం గుర్తుంచుకోండి, వీటిల్లో చాలా వరకు మన వంటగదుల నుంచి, మన పొలాల నుంచి, పశువుల కొట్టాల నుంచే కదా వచ్చాయి. వీటికి పెద్ద బ్రాండింగ్ ఏమీ లేదు, కానీ తరతరాల అనుబంధాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నాయి. మీరు కూడా ఈ వేసవిలో ఈ దేశీయ పానీయాల్ని హాయిగా ఆస్వాదించండి. మిత్రులారా, వేసవి రాకతో ప్రతి ఇంట్లో ఒక చర్చ ఆరంభమవుతుంది. అది మామిడి పండ్ల మీద. మామిడి పండ్లు ఒక సాధారణమైన అంటే సహజంగా జరిగే చర్చనీయాంశం. భారతదేశంలో వేసవి కాలంలో మామిడి పండ్ల ప్రస్తావన రాకుండా ఏ ఇల్లైనా ఉంటుందా? ఉండదు కదా. ఒక్కో ప్రాంతానికి ఒక్కో రకం మామిడి, ఒక్కో రుచి, ఒక్కో సువాసన. మహారాష్ట్ర, కొంకణ్ ప్రాంతాల నుంచి హాపుస్, ఆల్ఫోన్సో రకాలు, గుజరాత్ నుంచి

కేసర్ ఇవైతే మామిడి రసానికి ప్రాణం. ఉత్తరప్రదేశ్ నుంచి దశహరి, ఇక కాశీ నుంచి లంగరా. యాదృచ్ఛికంగా లంగరా మామిడి పళ్ళకి ఓ ప్రత్యేక గుణం ఉంది. పండిన తర్వాత కూడా సాధారణంగా వాటి రంగు ఆకుపచ్చగానే ఉంటుంది. జర్దాలు సువాసన అంటే బీహార్ రకం ఎంతో దూరం నుంచి కూడా గుర్తించవచ్చు. చౌసా, మాల్దా ఇలా ప్రతి పేరుతో ముడిపడ్డ జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. ఆ జ్ఞాపకాలు ఘుమఘుమలాడుతుంటాయి కూడా. దక్షిణ భారతదేశానికి వెళ్ళండి, బంగనపల్లె, తోతాపురి, నీలం, మాల్గోవా ఇలా ఎన్నో రకాలు. బెంగాల్ నుంచి హిమసాగర్, ఒడిషా ఆంధ్రప్రదేశ్ల నుంచి సువర్ణరేఖ. ప్రదేశం మారే కొద్దీ మామిడి పండు రూపం, రంగు, రుచి కూడా మారుతాయి. మిత్రులారా, మామిడి పండ్ల ఈ ప్రయాణం ఇప్పుడు మన పల్లెల నుంచి ప్రపంచం మార్కెట్ దాకా విస్తరించింది. ఈరోజు జరుగుతోన్న ఈ మన్ కీ బాత్ ద్వారా మామిడి ఉత్పత్తిలో నిమగ్నమైన నా రైతు సోదర సోదరీమణులందరినీ నేను ఎంతో ప్రశంసిస్తున్నాను. రైతులారా, మీరు కేవలం సాధారణ రైతులు కాదు, ఈ దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు మీరు చాలా ప్రత్యేకమైన వారు. మీరిలాగే ప్రజాదరణ పొందాలి అని నా ప్రగాఢ వాంఛ. మిత్రులారా, పాఠశాలకు సెలవులున్న ఈ వేసవి రోజుల్లో మీరు అడ్మిషన్ పొందాలి అనుకునే ఒక తరగతి గురించి నేను చెబుతాను. మిత్రులారా, ఒక్కసారి ఒక్క పరిస్థితిని ఊహించుకోండి. అక్కడ పిల్లలతో పాటు యువకులు, వృద్ధులు కూడా ఉంటారు. అక్కడ ఇలాంటి ఫీజులు ఉండవు, పెద్ద భవనాలు ఉండవు, తరగతి గదులు ఉండవు. అన్నింటికన్నా ఆసక్తికరంగా తరగతులు నదిలోనే జరుగుతాయి. మిత్రులారా, ఇది కేవలం ఒక కథ కాదు, అత్యంత నిజమైన ప్రయత్నం. కేరళంలోని ఆలువాలో సాజీ వలాసేరిల్ ఒక స్విమ్మింగ్ క్లబ్ నడుపుతూ ఉన్నారు. ఇక్కడ దాదాపు 15,000 మందికి పైగా ఈత నేర్చుకున్నారు. సాజీ దివ్యాంగులైన పిల్లలకు కూడా ఈత నేర్పించారు. ఎంత గొప్పదో. ఈ ప్రయత్నం వెనక తీవ్రమైన వేదన ఉంది. కొన్నేళ్ల క్రితం ఒక పడవ ప్రమాదంలో చాలామంది విద్యార్థులు ప్రాణం కోల్పోయారు. ఆ సంఘటన సాజీని తీవ్రంగా కలిచివేసింది. నిజంగా ఆ పిల్లలకే గనక ఈత వచ్చుంటే ఎన్నో ప్రాణాల్ని కాపాడి ఉండేవాళ్ళం కదా అని భావించారు సాజీ. ఆ ఆలోచనతో ఈ కృషి ప్రారంభమైంది. మిత్రులారా, సాజీ వలాసేరిల్ గారి జీవితం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతోంది. సేవకు అంటే నిజమైన సేవ చేయాలి అనుకుంటే గొప్ప గొప్ప వనరులేమీ అవసరం లేదు. కావలసింది ఒక్కటే, మంచి సంకల్పం, నిరంతర కృషి. వీటితో వేలాది మంది జీవితాల్ని మార్చవచ్చు. నా ప్రియమైన దేశవాసులారా, ఇటీవల నాకు యూరోప్లోని నెదర్లాండ్స్ను సందర్శించే అవకాశం వచ్చింది. నేనక్కడ చాలా సమావేశాల్లో పాల్గొన్నాను. ఈ సమయంలో ప్రతి భారతీయుణ్ణి గర్వంతో నింపే ఒక సంఘటన జరిగింది. నెదర్లాండ్స్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో చోళుల కాలం నాటి పురాతన తామ్ర ఫలకాల్ని భారతదేశానికి తిరిగి అప్పగించారు. ఆ కార్యక్రమానికి నెదర్లాండ్స్ దేశ ప్రధానమంత్రి గారు కూడా హాజరయ్యారు. ఈ తామ్ర ఫలకాల గురించి నాకు మన దేశంతో పాటు అనేక దేశాల నుంచి నిరంతర సందేశాలు వస్తూనే ఉన్నాయి. ప్రజలందరూ తమ ఆనందాన్ని, గర్వాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళ సమాజంలో కూడా వీటి పట్ల ప్రత్యేక ఉత్సాహం ఉంది. మిత్రులారా, ఈ తామ్ర ఫలకాల గురించి ప్రజల్లో ఎంత ఆసక్తి ఉందో, అందువల్ల ఈరోజు నేను వాటికి సంబంధించిన కొన్ని విషయాల్ని మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. అక్కడ పెద్దవి 21, చిన్నవి 3 దాకా తామ్ర ఫలకాలు ఉన్నాయి. ఇవి ప్రధానంగా మొదటి రాజేంద్ర చోళ మహారాజు తన తండ్రి అయిన రాజరాజ చోళ మహారాజు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేందుకు సంబంధించినవి. ఆనయ్య మంగళం గ్రామాన్ని ఒక బౌద్ధ మఠానికి దానం చేసినట్టు అవి పేర్కొంటూ ఉన్నాయి. ఆ తామ్ర ఫలకాల్లో ఆనాటి చోళ రాజవంశం సాధించిన విజయాలు కూడా వివరించబడ్డాయి. అవి చోళ సామ్రాజ్యం ఎంత బలమైన సముద్ర శక్తిని కలిగి ఉండేదో స్పష్టంగా వెల్లడించాయి. ఆగ్నేయాసియా దేశాలతో పాటు వారి సంబంధాల గురించి కూడా సమాచారాన్ని

అందించాయి. చోళ సామ్రాజ్యం గొప్ప చరిత్ర, సంస్కృతి గురించి తెలుసుకుంటే మనమందరం ఎంతో గర్వపడతాం కూడా. మిత్రులారా, భారతదేశానికి చెందిన ఇలాంటి అమూల్యమైన వారసత్వాన్ని పరిరక్షించేందుకు మన భారత ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉంది. ఈ విషయంలో జ్ఞాన భారతం అభియాన్, దీని కింద ఛత్తీస్గఢ్లోని మలహార్లో ఒక ముఖ్యమైన ఆవిష్కరణ జరిగింది. ఇక్కడ 3 అరుదైన తామ్ర ఫలకాలు లభించాయి. ఇవి పాండు వంశానికి చెందిన మహర్షి బాలార్జునుని పాలనా కాలానికి సంబంధించినవేని భావిస్తున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ శాసనాలు 6వ-7వ శతాబ్దానికి చెందినవి. ఎంత పురాతనమైనవి చూడండి, అంటే 1400-1500 సంవత్సరాల పూర్వం నాటివి. ఈ తామ్ర ఫలకాలు ప్రాచీన బ్రాహ్మీ లిపి పాలీ భాషలో లిఖితమై ఉన్నాయి. అవి ఆనాటి పరిపాలన, మతం, సంస్కృతి ఇలాంటి వాటి గురించి ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తాయి. మిత్రులారా, మన భారతీయులకు ఖగోళ శాస్త్రం మీద ఎల్లప్పుడూ ఎంతో ఆకర్షణ, శ్రద్ధ ఉండేది, ఉంది కూడా. మన దేశంలో శతాబ్దాల నాటి అబ్జర్వేటరీలు ఇప్పటికీ ఉన్నాయి. ఇక్కడ అద్భుతంగా గణిత ఆవిష్కరణలు జరిగాయి. నావిగేషన్ కానివ్వండి, పంచాంగం కానివ్వండి, లేదా మన పండుగలు ఏవైనా సరే, వాటన్నింటికీ ఆకాశంతో, నక్షత్రాలతో ఎంతో సంబంధం ఉంది. ఇక్కడ ప్రతి తరంలో కూడా ఖగోళ శాస్త్రం ఎంతో కుతూహలాన్ని, అంటే మనందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇది నూతన అన్వేషణలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. నేటి యువత కూడా దాని పట్ల గొప్ప ఉత్సాహాన్ని కనబరుస్తూనే ఉన్నారు. ఈ రోజుల్లో దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర క్లబ్బులు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి అని మీకు తెలిసే ఉంటుంది. వాటి కార్యకలాపాలు పెద్ద పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల దాకా, పాఠశాలల నుంచి పార్కుల దాకా కూడా కనిపిస్తాయి. నాకు బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గురించి తెలిసింది. ఇక్కడ పరిశీలనా సమావేశాలు నిర్వహిస్తారు. ఈ బెంగళూరు ఆస్ట్రోనామికల్ సొసైటీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఖగోళ శాస్త్రాన్ని ప్రాచుర్యంలోకి తేవాలి అని ఓ కార్యక్రమాన్ని ఆరంభించింది. ఖగోళ్ మండల్ అనే బృందం చాలా వినూత్నమైన 30 గంటల కోర్సును ఆరంభించింది. మిత్రులారా, రాత్రిపూట నక్షత్రాలని చూడటం ఒక అద్భుతమైన అనుభూతి, మరిచిపోలేని అనుభవం కూడా. ఆస్ట్రో కేరళ అనే సంస్థ రాత్రి పరిశీలనా శిబిరాలు, వర్క్షాప్లను నిర్వహిస్తుంది క్రమంగా. ఇక్కడ యువత టెలిస్కోపుల్ని తయారు చేయటం, నక్షత్ర పటాలని ఉపయోగించటం సునాయసంగా నేర్చుకున్నారు. రాజకోట్లోని బిగ్ బ్యాంగ్ ఆస్ట్రానమీ క్లబ్ గిర్ అడవుల నుంచి రాన్ ఆఫ్ కచ్ దాకా అనేక ఖగోళ శాస్త్ర కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంది. జ్యోతిర్విద్యా పరిసంస్థ అత్యంత పురాతన ఖగోళ శాస్త్ర సంస్థల్లో ఒకటి. ఇది పరిశీలనా సౌకర్యాలతో పాటు పుస్తకాలు, గ్రంథాలయం, టెలిస్కోప్ గ్రంథాలయాన్ని కూడా అందిస్తుంది. నేను ఐజాక్, ISAAC దీని గురించి కూడా మీకు చెప్పాలి అనుకుంటున్నాను. ఈ ISAAC అనేది విద్యార్థులు తమకు తాముగా నిర్వహించే ఒక దేశవ్యాప్త నెట్వర్క్. ఇది ఖగోళ శాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్ర క్లబ్లను అనుసంధానం చేస్తుంది. మిత్రులారా, మీ అభిరుచి కోసం సమయం కేటాయించటం, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటం చాలా ముఖ్యం కదా. ఈ సెలవుల్లో యువత ఒక ఖగోళ శాస్త్ర క్లబ్లో చేరాలి అని, ఏదైనా ప్లానిటేరియంను సందర్శించాలి అని నా కోరిక. మిత్రులారా, టీవీలో మన్ కీ బాత్ కార్యక్రమం చూస్తున్న వారు తప్పకుండా ఒక వీడియో చూడాలి అని నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఈ వీడియో ఈ మధ్య చాలా చర్చనీయమైంది. అందులో కొందరు వ్యక్తులు ఒక గంగా డాల్ఫిన్ను కాపాడడానికి ఎంతో ఓపికగా, ఎంత జాగ్రత్తగానో ప్రయత్నం చేస్తున్నారు. ఈ మొత్తం ప్రయత్నానికి ఎంత సమయం పట్టిందో తెలుసా? 13 గంటలు. చివరికి ఆ డాల్ఫిన్ను కాపాడారు అని తెలిస్తే ఎంత ఆశ్చర్యపోతారు, ఎంత ఆనందానుభూతి పొందుతారు. మిత్రులారా, ఇందులో భారతదేశపు మొట్టమొదటి గంగా డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ చాలా కీలకమైన పాత్ర పోషించింది.

ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. అక్కడ ఒక గంగా డాల్ఫిన్ కాలువలో చిక్కుకుపోయింది. నమామి గంగే అభియాన్ కింద ప్రవేశపెట్టిన ఈ అంబులెన్స్ ఆ సమయంలో ఆ డాల్ఫిన్కు తన ప్రాణం కాపాడబడుతుంది అనే ఒక నమ్మకం, ఒక ఆశ కల్పించింది. అంత జాగ్రత్తగా రక్షించారు దాన్ని, పరీక్షలు చేశారు, చికిత్స అందించారు. ఆ తర్వాత మళ్ళీ సురక్షితంగా రాప్తి నదిలోకి వదిలిపెట్టారు. ఒక విధంగా ఒక ప్రాణం తన గూటికి తాను చేరింది. మిత్రులారా, ఈ డాల్ఫిన్ రెస్క్యూ అంబులెన్స్ ఎంతో ప్రత్యేకమైంది. దీన్ని మొబైల్ ఆసుపత్రిలా రూపొందించారు. ఇందులో డాల్ఫిన్ సురక్షితంగా ఉంచే ఏర్పాట్లు కూడా చేశారు. ఆక్సిజన్, ప్రత్యేక స్ట్రెచర్లు, రెస్క్యూ పరికరాలు ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒకవేళ డాల్ఫిన్కు చిన్న గాయమైనా, కాలువలో చిక్కుకుపోయినా, లేదా నది నుంచి దూరంగా అంటే అనుకోకుండా వేరుపడ్డా, ఆ డాల్ఫిన్కు తక్షణమే సహాయం అందిస్తుంది ఈ అంబులెన్స్. మిత్రులారా, మనం గంగా డాల్ఫిన్ను కాపాడినప్పుడు కేవలం ఒక జాతిని మాత్రమే కాపాడడం లేదు, మన గంగా నది జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ ఉన్నాం. మనం నది సంపూర్ణ జీవ వ్యవస్థను కాపాడి మన భవిష్యత్ తరాల కోసం ఒక అమూల్యమైన సహజ వారసత్వాన్ని అందిస్తూ ఉన్నాం, పరిరక్షిస్తూ ఉన్నాం కూడా. నా ప్రియమైన దేశ ప్రజలారా, మీలో చాలామందికి నది, చెరువు, బావి ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఉండుంటాయి. కొందరికి చెరువులో ఈత కొట్టడం సరదా, కొందరికి చెరువు గట్ల మీద స్నేహితులతో ఆడుకోవడం గుర్తుండొచ్చు, మరికొందరికి మట్టి వాసన గుర్తుండుండొచ్చు. ఇలాంటి బాల్య జ్ఞాపకాలు జీవితాంతం మనసుల్లో నిలిచిపోతాయి కదా. మిత్రులారా, ఇలాంటి జ్ఞాపకాల్ని పరిరక్షించడానికి సంబంధించిన ఒక స్ఫూర్తిదాయకమైన కథ ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లా నుంచి వెలుగులోకి వచ్చింది. బస్తీకి చెందిన ఆకాష్ గుప్తా తన గ్రామంలోని మనోరమా నదిని చూసి తీవ్రంగా బాధపడేవారు. ఎందుకంటే తన బాల్యంలో ఎంతో జీవకళతో పరిశుభ్రంగా ఉన్న ఆ మనోరమా నది కాలక్రమేణా ప్లాస్టిక్తో నిండిపోయింది. అంటే ప్లాస్టిక్ అంతా పెరిగిపోయింది, మురికి పెరుగుతూనే ఉంది. దీనిమీద ఫిర్యాదు చేయకూడదు, ఒక కొత్త పనిని తానే ప్రారంభం చేయాలి అనుకున్నారు ఆకాష్. ఫిర్యాదులు వద్దు, ఇదొక ఆరంభం మాత్రమే అనేది మంత్రంగా మార్చుకున్నారు. తన స్నేహితులందరినీ సమీకరించారు. వాళ్ళ దగ్గర ఒక వల, ఒక పార, ఒక బుట్ట మాత్రమే ఉండేవి. అన్నింటికన్నా మిన్నగా ఏదైనా మార్పు తీసుకురావాలి అనే గొప్ప బలం, దృఢ సంకల్పం ఈ పనిముట్ల కన్నా పటిష్టమైంది వాళ్ళ దగ్గరుంది. ఈ యువకులందరూ నదిలోకి దిగి నీటి నుంచి ఎండిపోయిన గడ్డిని, ప్లాస్టిక్ను, చెత్తను బయటకు తీసేవారు. కొన్నిసార్లు వారు ఒకరోజులోనే నది నుంచి 50-60 కిలోగ్రాముల చెత్తను తొలగించేవారు. క్రమంగా మనోరమ నదిలోని ఆ భాగం మళ్లీ శుభ్రంగా కనిపించటం ఆరంభమైంది. చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ పనిని గమనించారు. ప్రజల్లో పరిశుభ్రత మీద అవగాహన పెరిగింది. మిత్రులారా, గోవా నుంచి కూడా ఇలాంటి స్ఫూర్తిదాయకమైన గాథ ఒకటి వెలుగులోకి వచ్చింది. బాలకృష్ణ అయ్య గారు గోవాకు చెందిన ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు. రిటైర్ అయినా సమాజం కోసం పనిచేయాలి అనే ఉత్సాహం మాత్రం ఆయనలో అలాగే ఉంది. మడ్డి తోలాపు ప్రాంతంలోని నీటి సమస్య మాస్టర్ని తీవ్రంగా కలవరపరిచింది. ఆయన ఒక పరిష్కారం కోసం కృషి చేయటం ఆరంభించారు. పైప్లైన్లు వేయటంలో ఆ విశ్రాంత ఉపాధ్యాయుడు బాలకృష్ణ గారు చాలా కీలక పాత్ర పోషించారు. దీనివల్ల అనేక ఇళ్లకు నీరు చేరింది. ప్రతిరోజు నీటి కోసం పోరాడాల్సి వస్తున్న కుటుంబాలకు ఇది గొప్ప ఉపశమనాన్ని కలిగించింది. మిత్రులారా, గత నెలలో నాకు ఒక అద్భుతమైన అనుభవం ఎదురైంది. అది కూడా మన మన్ కీ బాత్కు సంబంధించిందే. అందుకే ఈరోజు నేను ఆ విషయాన్ని మీతో చర్చించాలి అనుకుంటున్నాను. నేను తమిళనాడులోని నాగర్కోయిల్లో ఒక ఉపాధ్యాయురాలి కలిశాను. దాదాపు 3 దశాబ్దాల కిందట కూడా వారిని కలిశాను. నేను ప్రస్తావిస్తున్నది గిరిజ అమ్మగారి గురించి. ఈ సమావేశంలో తనతో పాటు కొంతమంది యువ విద్యార్థులు కూడా ఉన్నారు. మిత్రులారా,

0: అమ్మ గిరిజ గారు 15 పాఠశాలలను నడిపిస్తున్నారు. చెన్నైలోని జైగోపాల్ గరోడియా హిందూ విద్యాలయం చాలా ప్రముఖమైంది. ఆమె దేశభక్తి భావన ప్రతి భారతీయుడికి అద్భుత ప్రేరణగా నిలుస్తుంది. మన్ కీ బాత్ స్ఫూర్తితో గిరిజ గారు దేశంలోని ఎందరో సైనికులకు వీరాళం ఇవ్వాలి అని ప్రతిజ్ఞ పూనారు. ఇది చేయటానికి తాను తన పాఠశాలలన్నింటిలోని విద్యార్థుల్ని ప్రేరేపించారు. ధైర్యవంతులైన సైనికుల కోసం ప్రతిరోజు 1 రూపాయి విరాళంగా ఇవ్వాలి అని తన విద్యార్థులు కోరారు. అంటే పిల్లల్లో ప్రతి ఒక్కరి నుంచి 1 సంవత్సరంలో 365 రూపాయల సేకరణ జరిగిందన్నమాట. ఈ చిన్ని చిన్ని విరాళాలే దాదాపు 40 లక్షల రూపాయలకు చేరాయి. గిరిజ అమ్మగారు ఈ మొత్తం సొమ్ముతో నాకు 1 చెక్కును అందజేశారు. మాతృభూమి పట్ల ఆ తల్లికి ఉన్న ప్రగాఢమైన భక్తిని ఆమెతో నా సంభాషణ జరుగుతున్న సమయంలో నేను గ్రహించాను. చెన్నైలోని మొట్టమొదటి హిందూ పాఠశాల గత సంవత్సరమే 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. దేశానికి చెందిన విద్య సాంస్కృతిక గౌరవాన్ని పెంపొందించటంలో ఆ పాఠశాలల సముదాయం పోషిస్తున్న పాత్ర అద్భుతం, ప్రశంసనీయం. ఇందులో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను మనస్ఫూర్తిగా. మన ధైర్యవంతులైన సైనికుల సేవకు తమ వంతు సహకారం అందించిన విద్యార్థులకు నా ప్రత్యేక ప్రశంసలు కూడా. మిత్రులారా, భారతదేశంలోని ప్రతి గ్రామంలో, నగరంలో మనకు స్ఫూర్తినిచ్చే ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది. తరచుగా ఇలాంటి ప్రయత్నాల గురించి పెద్దగా చర్చ జరగదు. కానీ వాటి గురించి మనకు తెలిసినప్పుడు దేశం ప్రజల శక్తితో మాత్రమే ముందుకు సాగుతుంది అనే నమ్మకం మరింత బలపడుతుంది మనందరిలో. మీ చుట్టూ జరుగుతున్న ఇలాంటి ప్రయత్నాల్ని మీరు తప్పకుండా గమనించండి. అది నా ప్రగాఢ వాంఛ. సమాజానికి మంచి చేస్తున్న వారిని గుర్తించండి, వారిని అభినందించండి, వారి నుంచి నేర్చుకోండి. వీలైతే మీరే స్వయంగా ఏదైనా ఒక మంచి పనిలో పాలుపంచుకోండి. వచ్చే నెల మన్ కీ బాత్లో మరికొన్ని స్ఫూర్తిదాయకమైన గాథలతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. మిత్రులారా, చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
1: మీరు ఇంతవరకు ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం విన్నారు. అనువాదం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశరావు. అనువాద పఠనం శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. దేశ వారసత్వ ప్రదేశాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వం, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలో త్రివిధ దళాలు కట్టుబడి ఉన్నాయని భారత నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్ఎస్ రాజాసుబ్రహ్మణి అన్నారు. గత 12 ఏళ్లలో భారత సాంకేతికతను అనుసరించే దేశాలలో అగ్రగామిగా ఎదిగిందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ తెలిపారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ జట్ల మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. దేశ వారసత్వ ప్రదేశాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆకాశవాణిలో ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమం 134వ సంచికలో ఈరోజు ప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడారు. వేసవిలో లభించే మామిడి పండ్ల గురించి ప్రస్తావించిన ప్రధాని వాటిని సాగు చేస్తున్న రైతుల కృషిని ఈ సందర్భంగా ప్రశంసించారు. ఇటీవల తాను చేసిన నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా చోళుల కాలం నాటి పురాతన రాగి ఫలకాలను ఆ దేశం భారత్కు తిరిగి అప్పగించినట్లు తెలిపారు.
1: एक बौद्ध विहार को दान देने का उल्लेख है. इन ताम्र पट्टिकाओं में चोला वंश की उपलब्धियों का भी वर्णन मिलता है. इनसे पता चलता है कि चोला साम्राज्य की समुद्री शक्ति कितनी मजबूत थी. दक्षिण पूर्व एशिया के देशों के साथ उनके संबंधों की जानकारी भी इनमें मिलती है. चोला साम्राज्य के समृद्ध इतिहास और संस्कृति पर हम सभी को

0: बहुत गर्व है।
1: జ్ఞాన భారతం అభియాన్ కింద ఛత్తీస్గఢ్ లోని మలహార్ లో 6-7 శతాబ్దాలకు చెందిన పాండువంశ మహర్షి బలార్జునుడికి సంబంధించిన మూడు అరుదైన రాగి ఫలకాలు కూడా లభించాయని తెలిపారు. దేశవ్యాప్తంగా ఖగోళ శాస్త్ర క్లబ్లు రోజురోజుకు ప్రాచుర్యం పొందుతున్నాయని, వాటి కార్యకలాపాలు పెద్ద నగరాల నుంచి చిన్న పట్టణాల వరకు, పాఠశాలల నుంచి పార్కుల వరకు కనిపిస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వం, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలో త్రివిధ దళాలు కట్టుబడి ఉన్నాయని భారత నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్ఎస్ రాజాసుబ్రహ్మణి పేర్కొన్నారు. నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సీడీఎస్గా ఆయన ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, దేశ ప్రయోజనాలను పరిరక్షించడంలో సాయుధ దళాలు నిరంతరం వృత్తి నైపుణ్యాన్ని, నిర్ణయాత్మక కార్యాచరణను ప్రదర్శిస్తున్నాయని చెప్పారు. త్రివిధ దళాలు దేశ సేవ కోసం పూర్తి అంకితభావంతో పనిచేస్తాయని తాను హామీ ఇస్తూ,
2: We pay homage to our brave hearts whose valor, sacrifice and dedication to the nation continue to inspire us. We are committed to the welfare of our veterans and veer naris. I assure the citizens of India that the armed forces will continue to serve the nation with dedication, courage, honor and professionalism.
1: అలాగే భారత నావికాదళ నూతన అధిపతిగా అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఆయన అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి స్థానంలో నియమితులయ్యారు. గత 12 ఏళ్లలో భారత్ సాంకేతికతను అనుసరించే దేశాలలో అగ్రగామిగా ఎదిగిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ అన్నారు. దూరదర్శన్ న్యూస్తో జరిగిన ఒక పాడ్కాస్ట్లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రపంచ స్థాయిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్దిలో భారతదేశం అధికంగా పాలు పంచుకుంటోందని అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల్లో భారత్లో పెరుగుతున్న ప్రాబల్యాన్ని ప్రస్తావిస్తూ, అంతరిక్షం, అణుశక్తి, క్వాంటం టెక్నాలజీ, బయోటెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్వచ్చ ఇంధనం వంటి రంగాలలో దేశం గణనీయమైన పురోగతిని సాధించిందన్నారు. ఈ రంగాలు సమిష్టిగా 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశానికి అవసరమైన శాస్త్రీయ సాంకేతిక పునాదిని నిర్మిస్తున్నాయని చెప్పారు. ఆపరేషన్ సింధు సమయంలో భారత నౌకాదళం పాకిస్తాన్ నౌకాదళం మొత్తాన్ని ఓడరేవులకే పరిమితం చేసిందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. లక్నోలోని నౌసేన శౌర్య వాటిక ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ఈరోజు ప్రసంగిస్తూ, ఆపరేషన్ సింధు సమయంలో పాకిస్తాన్పై ఒత్తిడిని తీసుకురావడంలో నౌకాదళం కీలక పాత్ర పోషించిందన్నారు. భారత నౌకాదళం పూర్తి సన్నద్దతతో అరేబియా సముద్రంలో మోహరించి శత్రువులపై నిరంతర పోరాటాన్ని కొనసాగించిందని, ఫలితంగా పాకిస్తాన్ నౌకాదళం మొత్తం దాని ఓడరేవులకే పరిమితమైందని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత నౌకాదళం తన సంపూర్ణ పోరాట సంసిద్ధత, కార్యాచరణ పరిధి, నిరోధక సామర్థ్యాలను ప్రదర్శించిందని రాజ్నాథ్ సింగ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఫిట్ ఇండియా ఉద్యమానికి మద్దతుగా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం దేశవ్యాప్త ఉద్యమంగా ఎదిగిందని కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. షిలాంగ్లోని ఈరోజు జరిగిన ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రతి ఆదివారం సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమంలో పాల్గొంటున్నారని, ఇది ఉత్తమ వ్యాయామ పద్దతుల్లో సైక్లింగ్ ఒకటని, ఫిట్నెస్ ను ప్రోత్సహించడం, కాలుష్యాన్ని తగ్గించడం, ఇంధనాన్ని ఆదా చేయడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించడం వంటి బహుళ ప్రయోజనాలను అందిస్తుందన్నారు. తక్కువ దూరాలకు, రోజువారీ ప్రయాణాలకు సైక్లింగ్ ను అలవాటు చేసుకోవడం ఇంధన పరిరక్షణ దిశగా జరుగుతున్న జాతీయ ప్రయత్నాలకు దోహదపడుతుందని మన్సుఖ్ మాండవీయ చెప్పారు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఐపీఎల్ ఫైనల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. తొలుత టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ 14 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్లు నష్టపోయి 99 పరుగులు చేసింది. పీఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద ఈ నెల 29న దేశవ్యాప్తంగా 15,000 రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లను ఒక్కరోజులోనే ఏర్పాటు చేసి భారత్ అతిపెద్ద రికార్డును సాధించిందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఒకే రోజులో రికార్డు స్థాయిలో 4,700 రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్లను నమోదు చేయడం ద్వారా ఈ విజయానికి మహారాష్ట ప్రధాన సహకారిగా నిలిచిందని సామాజిక మాధ్యమ పోస్టులో కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ ఘనతతో గుజరాత్ తరువాత దేశంలో 6 లక్షల రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్ల మైలురాయిని దాటిన 2వ రాష్ట్రంగా మహారాష్ట నిలిచిందని ఆయన వెల్లడించారు. వాతావరణం. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో రానున్న 4 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత

వాతావరణ విభాగం ఐఎండి పేర్కొంది. అలాగే రేపు ఒడిశా, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్టాలలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్ లోని అక్కడక్కడా ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశముందని వెల్లడించింది. రాబోయే 2 రోజుల్లో రాజస్థాన్ లోని అక్కడక్కడా ధూళి తుఫాన్లు సంభవిస్తాయని ఐఎండీ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం దేశవ్యాప్తంగా పరివర్తనాత్మక మార్పులను తీసుకువచ్చిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలనాకాలంలో వివిధ సంస్కరణల ద్వారా దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని చెప్పారు. మన్ కీ బాత్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో వీక్షించిన అనంతరం ఆయన ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ, మౌలిక సదుపాయాల అభివృద్దిలో భాగంగా జాతీయ రహదారుల విస్తరణ, రైల్వే నెట్వర్క్ అభివృద్ది, రైల్వే రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాల స్వీకరణ వంటి చర్యలు చేపట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇదివరకు దేశంలో 70 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 150కు చేరుకుందని తెలిపారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.

0: భాగంగా జాతీయ రహదారుల విస్తరణ, రైల్వే నెట్వర్క్ అభివృద్ది, రైల్వే రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాల స్వీకరణ వంటి చర్యలు చేపట్టడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇదివరకు దేశంలో 70 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య దాదాపు 150కు చేరుకుందని తెలిపారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. దేశ వారసత్వ ప్రదేశాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ సార్వభౌమత్వం, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలో త్రివిధ దళాలు కట్టుబడి ఉన్నాయని భారత నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్ఎస్ రాజాసుబ్రహ్మణి అన్నారు. గత 12 ఏళ్లలో భారత సాంకేతికతను అనుసరించే దేశాలలో అగ్రగామిగా ఎదిగిందని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై తిరుపతి ఎఫ్ఎం ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు వింటున్నారు. ఇప్పుడు విందాం చిత్రకుసుమలు. కార్యక్రమంలో ముందుగా అలవైకుంఠపురంలో ఈ చిత్రం నుంచి పాట విందాం. గానం అర్మాన్ మాలిక్, గీతం రామజోగయ్య శాస్త్రి, సంగీతం ఎస్ఎస్ థమన్.

0: తెలుసునన్నా. పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
1: నాకు తెలుసు కదా,
0: ఆర్బీఐ అంటుంది
2: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
3: కార్యక్రమంలో తర్వాతి పాట తెలుసు కదా. ఈ చిత్రం నుంచి పాట విందాం, గానం కార్తీక్, అద్వితీయ, ఉజ్జ్వల.

0: అక్క చూడు,
1: హ్యాపీ బర్త్డే రా,
0: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
0: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు.

శ్రోతలు, రేపు ఉదయం 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో 1000 పడగలు ధారావాహిక నాటిక 2వ భాగం ప్రసారమవుతుంది. నవలమూలం శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, రేడియో నాటికీకరణ డాక్టర్ దిట్టకూరి శ్యామలాదేవి, నిర్వహణ ఎల్లంరాజు సరోజ నిర్మల గారు. 103.2, 107.5 MHz.

0: చిత్రకుసుమాలు విన్నారు. తిరిగి 9:30 ఆపాత మధురాలు కార్యక్రమంలో మరికొన్ని పాటలు విందాం.
1: జీవితం ఒక ప్రయాణం.

0: మరణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
1: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
0: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
1: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
0: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 9:00 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: nation building is not the responsibility of a few, it is a collective effort of every citizen. The inspiring stories of philanthropy, the vision of Ek Bharat Shreshth Bharat, innovative initiatives like the dolphin ambulance and the call for biodiversity conservation all carry a common message. Positive change begins with individual action and grows through community participation. Mr. Ashok Tandon, thank you very much for sparing your time and sharing such valuable insights with us.
1: Thank you.
2: You were listening to a discussion on 134th episode of Mann Ki Baat program. The participants were Ashok Tandon, political analyst, and Sarabjeet Kaur, anchor. This program was produced and presented by the News Services Division of Akashvani. You can listen to it on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official. You may share your feedback about this program through email at airnsdtalks@gmail.com or WhatsApp on 928-909-4044.
3: Spotlight.
4: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 మరియు 107.5 మెగాహెడ్స్ పై తిరుపతి ఎఫ్ఎం నుంచి మా ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు విందాం ఆపాత మధురాలు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట రుద్రవీణ. ఈ చిత్రం కోసం కేజేయసుదాస్ చిత్ర ఆలపించిన సీతారామశాస్త్రి గీతం విందాం. సంగీతం అందించారు ఇళయరాజా.

విన్న పాట మెరుపు కలలు చిత్రం కోసం హరిహరన్ సాధనా సర్గమాలపించిన గీతం. వేటూరి సాహిత్యానికి సంగీతం అందించారు ఏఆర్ రెహమాన్.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptylettersatgmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772466605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: నూట 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుంచి మీరు వింటున్నారు ఆపాత మధురాలు కార్యక్రమంలో. తర్వాతి పాట విందాం, ప్రేమించు పెళ్ళాడు. ఈ చిత్రం నుంచి గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జానకి. గీత రచన వేటు

0: ఆపాత మధురాలు కార్యక్రమంలో తర్వాతి పాట విందాం. మల్లెపూ ఈ చిత్రం కోసం సుశీల ఆలపించిన వేటూరి గీతం, సంగీతం చక్రవర్తి.
1: చిన్న మాటా

0: భారతదేశ 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.

0: ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
1: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
0: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
1: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
0: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
2: కార్యక్రమంలో తర్వాతి పాట విందాం. మంచి మనసులు చిత్రం కోసం జానకి ఆలపించిన గీతం. గీతం మాత్రయ్య, సంగీతం ఇళయరాజా.

శ్రోతలు, రేపు ఉదయం 8:35 రత్న దీపికావళి పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతల గురించిన కార్యక్రమంలో భాగంగా విశ్వవిఖ్యాత కళాకారులు, మహాశిల్పి శ్రీ నందలాల్ బోస్ గారి గురించిన జీవిత విశేషాలతో పాటు దేశభక్తి గీతాలతో కూర్చిన కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 10:00 కావస్తోంది. మరికాసేపట్లో అఖిల భారత రవివాసరీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు. ఇంతటితో ఇవాళ్టి మా ప్రసారం సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 మా ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.